ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 శ్రావణమాసం తొలి రోజు. క్రీస్తు శకం 2026 సంవత్సరం జూలై నెల 23 తేదీ గురువారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ ద్వారా 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ద్వారా ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. ఈ ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీలలో కూడా వినవచ్చు. ఇప్పుడు నిలయంలో సమయం 5:57:25. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం, భారతమాతకు వందనం బృందగానం వింటారు. రచన శ్రీ ఉప్పల అప్పలరాజు, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్ గారు.

0: ఇంతవరకు దేశభక్తి గీతం, భారతమాతకు వందనం, బృందగానం విన్నారు. రచన శ్రీ ఉప్పల అప్పలరాజు, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్ గారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రీలే.
1: The news read by Subhadra Ramachandran. President of North Macedonia, Gordana Silonovska Davkova, has said that it is a matter of pride that a woman is the president of world's largest democracy, India. Talking to Akashvani correspondent in Skopje, North Macedonia, Ms. Davkova said earlier she was impressed by India's long history and also spirituality. She said after meeting President Murmu, she was very much impressed. She said after meeting President Draupadi Murmu, she strongly felt that only women can change the world.
2: What is the most important? You have to be proud.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన. వ్యాఖ్యానం డాక్టర్ పి స్వప్న హైందవి.
1: మాట విలువ. లోకంలో మనుషుల మాట తీరు పలు రకాలు. మాటలాడే శక్తి ఉన్నందువల్లే మానవుడు మిగిలిన ప్రాణుల కంటే విలక్షణుడు. భావప్రకటన మనిషికి లభించిన వరమే అయినా ఈ శక్తి అందరికీ ఒకలా ఉండదు. కొందరు మనసులో ఏదో తలపోస్తారు, కానీ తాము తలచిన తలపులన్నింటినీ ప్రకటించలేరు. అల్పాక్షర రమణీయం యః కథయతి నిశ్చితం సవై వాగ్మీ, బహువచనమల్పసారం యః కథయతి విప్రలాపీ సహా. అందంగా అలతి అలతి పలుకులతో చెప్పదలుచుకున్న దాన్ని చెప్పేవాణ్ణి నిజంగా మాటకారి అనాలి. విషయం

లేకపోయినా రాసులుగా మాటలు కుమ్మరించి ఏమేమో పలికేవాడిని వట్టి వదరుబోతు అని సుభాషితం చెప్పింది. మనిషికి తరగని ఆభరణం మాటే. ఇతర సంపదలన్నీ క్షణికమైనవే. ఒక మాటే మనిషిని చరిత్రలో చిరస్థాయిగా నిలుపుతుంది. అందుకే భర్తృహరి వాణ్య

అన్నారు. సంస్కరించబడిన మాట మాత్రమే మనిషికి పెద్ద అలంకారం, మిగతా అలంకారాలన్నీ వ్యర్థమే అని తెలిపారు. మాట మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని మన పెద్దల మాట. మాట జారితే వెనక్కి తీసుకోలేమని తెలుసుకోవాలి. మాటా మాటా పెరగకుండా చూసుకోవాలి. మాటకు కట్టుబడే రాముడు అరణ్యవాసం చేశాడు. మాటకు కట్టుబడే పాండవులు అరణ్యవాసాన్ని, అజ్ఞాతవాసాన్ని చేశారు. వేటగాడి బాణం కంటే మోసకారి మాట చాలా ప్రమాదం. మాట ఋషి నోట మంత్రమవుతుంది, గురువు నోట సదుపదేశమవుతుంది, కవి నోట కావ్యమవుతుంది, గాయకుని నోట శ్రావ్యమైన గానమవుతుంది, ప్రభువు నోట శాసనమవుతుంది. మహనీయుల మాటలే మానవాళికి ప్రగతి బాట అయి నిలుస్తాయి. అందుకే ఒక కవి మానవ జీవితం ఆనందభరితం కావాలంటే మంచి వాక్కు అవసరమని మా

0: మాటలు నేర్వకున్న అవమానము న్యూనము మానభంగమున్, ఇలా చెప్పారు. మంచి మాటలు చంద్రుని కన్నా, చందనపు రసము కన్నా, చల్లని నీరు కన్నా, చెట్టు నీడ కన్నా మనిషి మనస్సును ఆహ్లాదపరుస్తాయి. కానీ నిత్య జీవితంలో సత్యమైనవి నిలుస్తాయి. ఈ విషయాన్ని ఒక పూర్వ కవీంద్రులు ఇలా వివరించారు. నతదా శశీ సలిలం న చందన రసో న శీతల ఛాయా ప్రహ్లాదయతి చ పురుషం యదా మధుర భాషిణీ వాణీ. రామాయణంలో శ్రీరాముని మాట గురించి వాల్మీకి మహర్షి, స్మితభాషీ మితభాషీ పూర్వభాషీ చ రాఘవః అని వర్ణించాడు. అంటే చిరునవ్వుతో తానే ముందుగా పలకరిస్తాడని, మితమైన మాటలను మాట్లాడుతాడని తెలియచేశారు. మాటలకుండే అపార శక్తిని, మాటలకుండే వైభవాన్ని భవభూతి మహాకవి తన ఉత్తర రామచరిత నాటకంలో ఇలా వివరించారు. జ్ఞానస్య జీవ కుసుమస్య వికాసనాని సంతర్పణాని సకలేంద్రియ మోహనాని ఏతాని తే సువచనాని సరోరుహాక్షి కర్ణామృతాని మనసశ్చ రసాయనాని. శ్రీరామచంద్రుడు సీతమ్మతో, నీ మాటలు నాకు కర్ణామృతాలు, మనస్సుకు ప్రీతి కలిగించు రసాయనాలు. నీ మాటలు వాడిపోయిన నా జీవన కుసుమాన్ని వికసింపచేస్తాయి, సంతోషాన్ని సంతృప్తిని కలిగిస్తాయి. నీ పలుకులు నా సకలేంద్రియములను సమ్మోహింపజేస్తూ నా హృదయాన్ని ఆకర్షిస్తాయి అని పేర్కొన్నాడు. దీనిని బట్టి రాముడు సీతమ్మ మాటల గురించి చెప్పిన తీరు, మాటలకుండే శక్తి సామర్థ్యాలు ప్రకటితమవుతుంది. అందుకే మనం లోకంలో మంచి మాటలే మాట్లాడాలి.
1: ఇంతవరకు చింతన కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యానం డాక్టర్ పి స్వప్న హైందవి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పొలం పనులు.

0: పొలం పనులు కార్యక్రమంలో పశుగ్రాసం కొరత అధిగమించే మార్గాలు అనే అంశంపై శ్రీ ఎం సుధాకర్ రెడ్డి ఇచ్చిన సూచనలు వింటారు.
1: వర్షాభావ పరిస్థితుల్లో పంటలు సరిగా పండక మనము తిండి గింజలు లేక ఎంత బాధపడతా ఉంటామో, అదే సమయంలో మనకు తోడుగా ఉండి మనకి ఆర్థిక బలాన్ని ఇస్తున్నటువంటి మన పశుపక్షాదులకు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి? ముఖ్యంగా వర్షాధారపు ప్రాంతాల్లో పంటలు పండించేటువంటి రైతు సోదరులు సాధారణంగా ఏ విధంగా ఈ పరిస్థితిని ఎదుర్కోవాలి అనేది మటుకు ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా మనకి ఈ ఎల్నినో పరిస్థితుల్లో వానలు సరిగా పడకపోతే నేలలో తేమ శాతం తగ్గుతుంది. అలాగే మనకి సాధారణంగా వానాకాలంలో వచ్చేటువంటి పచ్చిక బయళ్ళన్నీ కూడా ఎక్కడ ఎక్కువ కనిపించవు. మామూలుగా ఈ కాలంలో పశువులను మనం వదిలేస్తూ ఉంటాం, ఎక్కడో ఎక్కడో తినేస్తూ ఉంటాయి, ఇంటికి వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఈ పరిస్థితుల్లో అవి ఎంత తిరిగినా కూడా అవి అలసిపోవటం తప్ప వాటికి సరైనటువంటి పచ్చిగడ్డి దొరకదు. మరి అలాంటప్పుడు వాటి ఆహారం పరిస్థితి ఏంటి, ముఖ్యంగా పాల ఉత్పత్తి సంగతి ఏంటి, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. ఇక మనం వేసినటువంటి ఖరీఫ్ పంటలు కూడా కొన్ని సరిగా పండక అక్కడితో ఆగిపోయి ఎండిపోతూ ఉంటాయి. వాటిని చాలా వరకు మనం ఏం చేస్తుంటాం, భూమిలో తొక్కేస్తూ ఉంటాం, లేకపోతే దున్నేస్తూ ఉంటాం, కాల్చేస్తూ ఉంటాం. కానీ మనకు తోడుగా ఉన్నటువంటి మన పశుపక్షాదులని కాపాడుకోవటానికి అవి కూడా ఉపయోగపడతాయి. అలాగే మనము ఏదైతే పంట వ్యర్థాలని చెప్పేసి పంట అయిపోయిన తర్వాత గత సీజన్లో మనం మిగిలినటువంటి ఈ పంటదంతా కూడా కాల్చేయటమో కుప్పేసుకోవటమో దెబ్బలు వేసుకోవడమో చేస్తూ ఉంటాం, అది కూడా ఇప్పుడు మనకు ఉపయోగపడుతుంది. అన్నింటికన్నా మించి తక్కువ నీటితోటి ఉన్నటువంటి కాస్త స్థలంలో మనము అజుల్లాను పెంచుకొని పశువులకి పచ్చిమేతలాగా బలమైనటువంటి మాంసకృతులైనటువంటి ఆహారాన్ని మనం అందించడానికి కూడా అవకాశం ఉంది. ఇకపోతే మామూలుగా మన మేత అలవాట్లు కొన్ని ఉంటాయి. అంటే మేపేసేటప్పుడు చొప్పని సరాసరాల ఐటెం కానీ, పచ్చిగడ్డి కోసుకొచ్చుకుందని సరాసరాల ఐటెం కానీ మనం చూస్తూ ఉంటాం. గాడిలో వేసినటువంటి ఈ పచ్చిగడ్డిలో కొంత భాగం మాత్రమే పశువులు తింటాయి, గమనించండి. మిగతాదంతా కూడా మనము ఈ గెత్తం దాంతోపాటుగా కలిపి మళ్ళీ దెబ్బలేస్తూ ఉంటాం. అలా కాకుండా వాటిని ప్రతిదాన్ని కూడా ముక్కలు ముక్కలు చేసి దాన్ని గనక మనము మేపినట్లయితే చక్కగా వృధా కాకుండా పశువులు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ తింటాయి. అలా చేసుకోవాలి. ఇంకా బాగా ఉపయోగపడాలంటే మొలాసిస్ లాంటి పదార్థాన్ని దాంతో కలిపి గనక మనం మేపినట్లయితే ఇంకా పూర్తిగా తిని దాన్ని తన శరీరానికి పట్టించుకుంటాయి. సరే, మన ప్రాంతంలో సరిగ్గా వర్షాలు లేవు, పంటలు సరిగ్గా రావటల్లా, గడ్డి పెంచుకోవడానికి కూడా అవకాశాలు లేవు. కానీ ఎవరికో కొందరికి మటు భూగర్భ జలం ఉంటుందా? వాళ్ళ పొలాల్ని మనము మామూలు పంటలు సాగు చేసే బదులుగా, ఒరిలాంటి ఎక్కువ నీరు తీసుకునేటువంటి పంటని మనం సాగు చేసుకునే బదులుగా, మన ప్రాంతంలో ఉన్నటువంటి పశుపక్షాదులను బతికించుకోవటం కోసం అక్కడ కౌలుకు తీసుకొని సరే, సెంట్లు వారీగా మన మహిళా రైతులు కౌలు తీసుకొని సరే అక్కడ గనక పశుగ్రాసాన్ని గనక మనం సాగు చేసుకుంటే మన పశువులకు దాన్ని మేపుకోవచ్చు. ముఖ్యంగా బహువార్షిక పశుగ్రాసాలని ఆ విధంగా మనం గనక ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు గనక మనం పెట్టుకున్నట్లయితే మన పశువులకి చక్కటి మేపు, మంచి పాల ఉత్పత్తి పెంచేటువంటి మేపుని మనం అందించడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఏజెన్సీ ప్రాంతంలో మనకి వాలు భూములు ఉంటాయి. వాలు భూముల్లో మనకు వచ్చేటువంటి ఈ కొండ వాలుల్లో మొక్కజొన్న, సజ్జ, జొన్న వీటిని పశుగ్రాసాలుగా అంతర పంటలుగా మనం వేసుకున్నట్లయితే కనుక మన రైతులకి చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే మనకి ఎక్కువగా దిగుబడిచ్చేటువంటి సూపర్ నేపియర్, అలాగే కో4 వంటి గడ్డి రకాల్ని మనము సాగు చేసుకున్నట్లయితే కొంతలో కొంత

0: కరువుని తట్టుకొని మనకి గడ్డినిచ్చి పశువులను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఇలాంటి పరిస్థితుల్లో పశువుల్లో రోగనిరోధక శక్తి తగ్గేటువంటి అవకాశం ఉంది. సరైనటువంటి ఆహారం లేక అవి తక్కువ మరి ఆహారం తీసుకొని బలహీనమైపోయి రోగనిరోధక శక్తి తగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటికి సరైనటువంటి ఖనిజ లవణాలను మనం అందించాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. కాబట్టి మనం రోజుకు ఒకసారన్నా ఖనిజ లవణాలని ఈ సమయంలో వాటికి మేపుగా అందించాలి. ఇంకొకటి, మనకి పంట వ్యర్థాలుగా ఉన్నటువంటి ఏ పంట పదార్థాలనైనా సరే మనము దాణాలో భాగంగా, పశువుల దాణాలో భాగంగా మనం సిద్ధం చేసి మనం పశువులకు మేపుకోవచ్చు. సరే, ఏమీ లేవు, మన దగ్గర ఎండు వరిగడ్డి మాత్రమే ఉంది. ఎండు వరిగడ్డిని కూడా మనం సుపోషకం చేసుకొని, అంటే యూరియా ద్రావణము దాంతోపాటుగా చెరుకు మడ్డిని అంటే మొలాసిస్ని కూడా కలుపుకొని మనము దాన్ని సుపోషకం చేసుకున్నట్లయితే దానిలో ఉన్నటువంటి ప్రోటీన్ శాతం పెరుగుతుంది. అరిగించుకున్నటువంటి మాంసకృతులు పెరుగుతాయి, పశువులు దాన్ని అరిగించుకుంటుంది కాబట్టి వాటికి బలం ఉంటుంది. కాస్త కొస్త పశువులను కాపాడుకోవడానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఇదొకటి. అలాగే ఎక్కడైతే నీటి అవకాశం ఉందో అక్కడ మనం సాగు చేసి పెంచినటువంటి మొక్కజొన్న సజ్జ లాంటి పంటల నుంచి మనము సైలేజీ అంటే పాతరగడ్డిగా మార్చుకొని ఈ సీజన్లో వర్షాలు పడకపోయినా తర్వాత తర్వాత కూడా మనకి ఈ పచ్చిగడ్డి లేకపోతే గడ్డి కొరత ఉంటుంది కాబట్టి దానికి ఉపయోగపడేలాగా మనం పాతరగడ్డిగా మార్చుకొని ప్లాస్టిక్ సంచుల్లో గట్టిగా మనం గాలి ఆడకుండా వాటిని నిల్వ చేసుకున్నట్లయితే చక్కగా భవిష్యత్తులో కూడా మనకి ఈ గడ్డి పశువులకు అందుబాటులోకి వస్తుంది. పశువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం మేపు అందించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కడ ఏది కుదరకపోతే పశుగ్రాసపు బ్యాంకుల్ని మనం సిద్ధం చేసుకొని వేరే ప్రాంతాల నుంచి తెచ్చుకున్నటువంటి పశుగ్రాసాన్ని అక్కడ పెట్టుకొని మన ప్రాంతంలో మన ఊర్లో మన గూడెంలో ఉన్నటువంటి పశువులను కాపాడుకోవడానికి వాటిని కాస్త కాస్త వాటికి కనుక అందించినట్లయితే ఈ కాలాన్ని మనం అధిగమిస్తే తర్వాత తర్వాత మళ్ళీ మామూలు కాలం వస్తుంది, మంచి కాలం వస్తుంది, తర్వాత మంచి గడ్డి దొరుకుతుంది. కాబట్టి అప్పటిదాకా మన పశుపక్షాదులను అమ్ముకోకుండా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది.
1: ఇంతవరకు పొలం పనులు కార్యక్రమంలో పశుగ్రాసం కొరత అధిగమించే మార్గాలు అంశంపై శ్రీ ఎం సుధాకర్ రెడ్డి ఇచ్చిన సూచనలు విన్నారు. వాతావరణ సమాచారం. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి మరియు ఏలూరు జిల్లాలలో రైతులకు సముద్రంలో చేపలు పట్టేవారికి వాతావరణ సూచన. రాగల 24 గంటలలో కొన్ని ప్రాంతాలలో తేలికపాటి జల్లులు కురుస్తాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కూడా సంభవిస్తుంది. భారీ వర్ష హెచ్చరిక ఏమీ లేదు. ఇంతకు మించి పెద్ద మార్పు ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఈనాటి సాయంత్ర ప్రసారాల్లో 7:15 పల్లె సీమలు కార్యక్రమంలో వర్షాధారపు చెరుకు సాగులో అధిక దిగుబడులకు సూచనలు అనే అంశంపై అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంకు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ ఎం రవిబాబు గారు అందించే వివరణ వింటారు. కార్యక్రమంలో కొనసాగింపుగా జానపద గీతం ఉంటుంది. తరువాత నూనె గింజల పంటలలో అధిక దిగుబడులకు యాజమాన్య పద్ధతులు అనే అంశంపై వ్యవసాయ సమాచారం వింటారు. ఇంతవరకు పొలం పనులు కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. భూ రికార్డుల నిర్వహణ కోసం రూపొందించిన మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. తెలంగాణలోని జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ది పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో తాగునీటి ఎద్దడి ఎదురయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు.

0: గిరిజనుల భూ హక్కులను కాపాడే 1/70 చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేయబోదని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. భూ రికార్డుల నిర్వహణలో సాంకేతికతకు ప్రాధాన్యమిస్తూ రూపొందించిన మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. అమరావతిలోని రాష్ట సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. రెవెన్యూ, సర్వే, రిజిస్టేషన్ శాఖల భూ సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చి రికార్డుల భద్రత, పారదర్శకతను మెరుగుపరచడం ఈ ప్రాజెక్టు లక్ష్యమని అధికారులు తెలిపారు. తొలిదశలో రాష్ట్రంలోని కర్నూలు, చిత్తూరు, బాపట్ల, కృష్ణా, తూర్పుగోదావరి, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని 7 మండలాల్లో ఈ పైలట్ ప్రాజెక్టు అమలు కానుంది. తెలంగాణలోని హైదరాబాద్ మహానగరపాలక సంస్థ జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ది పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో పురపాలక శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అభివృద్ది పనుల పురోగతిని ముఖ్యమంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, భూసేకరణతో పాటు అభివృద్ది పనుల అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు కమిషనరేట్ల పరిధిలోని అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. పల్నాడు, ప్రకాశం జిల్లాలోని తాగునీటి పథకాల పనులు వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జల్జీవన్ మిషన్, అమరజీవి జలధార పథకం కింద చేపట్టిన పల్నాడు, ప్రకాశం మెగా వాటర్ గ్రిడ్ పనుల పురోగతిపై గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున తాగునీటి ఎద్దడి ఎదురయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే పల్నాడు, ప్రకాశం జిల్లాల పరిధిలోని సుమారు 16 లక్షల మందికి శాశ్వత తాగునీటి భద్రత కలుగుతుందని పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో విద్యుత్ వినియోగం పెరుగుతోందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా పెదపులిపాక, యనమల కుదురులో పలు విద్యుత్ ఉప కేంద్రాల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
1: 280 కోట్ల రూపాయల దాదాపు ఆదాయం ఉంది. అవన్నీ కూడా ప్రజల మీద భారం పడకుండా తగ్గించుకుంటే వెళ్ళే కార్యక్రమం చేస్తున్నాం. ఆ డబ్బులతో కూడా స్ట్రెంగ్తన్ చేసే పనిలో ఉన్నాం. డిస్కమ్స్ కానీ, ట్రాన్స్కో కానీ, జెన్కో కానీ, మన సిస్టమ్స్ అన్ని కానీ, ఎందుకంటే విద్యుత్ వినియోగం రోజు రోజుకి పెరుగుతుంది. పెరిగిన తగ్గట్టుగా మనం స్ట్రెంగ్తన్ చేయాలి సిస్టమ్. లైన్స్ పెంచాలి, పవర్ జనరేషన్ పెంచుకోవాలి, ప్రజల వాడకం పెరిగిపోతుంది. మన దగ్గర కెపాసిటీ 240 ఉంటే 280 మిలియన్ యూనిట్స్ పవర్ కాలుతుంది. మనం దాదాపు మన జనరేషన్ తో పాటు బయట నుంచి కొంత కొనుగోలు చేయడం కానీ ఇవన్నీ చేసుకుంటా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది జరగకుండా.
2: ఇవాళ జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా విశ్రాంత ఆకాశవాణి ఉన్నతాధికారి మరియు ప్రముఖ రచయిత డాక్టర్ నాగేశ్వరి వేణుగోపాల్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: తెలుగు వ్యక్తి, ఈయన ఉత్సాహంగా అది కొన్ని రోజులకే అంటే 1924 జూలై 31న ఈ మద్రాస్ రేడియో క్లబ్ ప్రారంభం అయ్యేలా చూశారు తన రేడియో ట్రాన్స్మిటర్ తో.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: గిరిజనుల భూ హక్కులను కాపాడే 1/70 చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేయబోదని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. గిరిజన సంఘాల ప్రతినిధులతో విజయవాడలో నిర్వహించిన సమావేశంలో GO 3, 1/70 చట్టం అమలు, భూ హక్కులు, విద్య, ఉపాధి, సంక్షేమ అంశాలపై మంత్రి నిన్న చర్చించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ, GO 3 పునరుద్ధరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఆదివాసులకు శాశ్వత న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలియజేస్తూ,
4: ఆదివాసీలకు నష్టం కలగకుండా ఏ విధంగా జీవో ఇస్తే బాగుంటుందో అనే ఉద్దేశంతో కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీడీఏలో కూడా IAS ఆఫీసర్లను చైర్మన్ గా పెట్టి ప్రజాప్రతినిధులు, ఉద్యోగ సంఘాలు, JSC

0: సంఘాలు, ఆదివాసీ గిరిజనుల మొత్తం అందరూ కూడా వచ్చి అభిప్రాయాలు తీసుకుని అవన్నీ కూడా క్రోడీకరించి గౌరవ ముఖ్యమంత్రి గారికి సమర్పిస్తున్నాం. భావితరాలకు అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో గత 2 సంవత్సరాలుగా దీని మీద పూర్తిగా మేము ప్రయత్నం చేస్తున్నాం.
1: ఎల్నినో ప్రభావం ఉన్నందున రైతులు పప్పుధాన్యాలు, ఆరుతడి పంటలు, నూనె గింజల సాగుపై దృష్టి సారించాలని తెలంగాణ రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి వెంకటాయపాలెం వద్ద సాగర్ ప్రధాన కాలువలోకి చేరుతున్న గోదావరి జలాలను జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్తో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, సుమారు 90 కోట్ల రూపాయల వ్యయంతో రాజీవ్ లింక్ కెనాల్ నిర్మాణం

0: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి వెంకటాయపాలెం వద్ద సాగర్ ప్రధాన కాలువలోకి చేరుతున్న గోదావరి జలాలను జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్తో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, సుమారు 90 కోట్ల రూపాయల వ్యయంతో రాజీవ్ లింక్ కెనాల్ నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ కాలువ ద్వారా దాదాపు 2,10,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా మంత్రి నిన్న మొక్కలు నాటారు. అనంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న కార్మికులను మంత్రి సన్మానించారు. రాబోయే తరాలకు కాలుష్యరహిత వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మంత్రి కోరుతూ,
1: మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. చెట్లు పెంపకం ద్వారా భవిష్యత్తులో ఇక్కడ ఒక చక్కటి వాతావరణం వస్తుందని భావిస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొక్కల్ని గ్రీన్ కవర్ పెంచాలి, దానికి ఈ వర్షాకాలాన్ని పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొక్కలు నాటే కార్యక్రమాలు ఒక పక్క, పట్టణాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రత్యేక కార్యక్రమాలు కూడా తీసుకున్నాం, బ్లాక్ స్పాట్స్ అన్నింటిని కూడా గ్రీన్ స్పాట్స్ గా చేయించడం, పబ్లిక్ ప్లేసెస్ కూడా డెవలప్ చేస్తున్నాం.
0: జాతీయ ప్రసార దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. మన దేశంలో ప్రప్రథమంగా రేడియో ప్రసారాలు 1927 జూలై 23వ తేదీన ముంబైలో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. దానిని పురస్కరించుకుని ప్రతి ఏటా జూలై 23వ తేదీన జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. కాగా దేశంలో పెద్ద సమాచార వ్యవస్థగా ఆకాశవాణి వెలుగొందుతోంది. అనేక ప్రాంతీయ భాషల్లో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక అంశాలతో కూడిన కార్యక్రమాలను తనదైన శైలిలో ప్రజలు మెచ్చే రీతిలో ప్రసారం చేస్తోంది. అన్నిటికంటే ఆకాశవాణి విభిన్న భాషల్లో ప్రసారం చేసే జాతీయ ప్రాంతీయ వార్తలు అత్యంత విశ్వసనీయమైనవిగా ప్రజాదరణ పొందుతున్నాయి. వాతావరణం. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, మార్కాపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు, రేపు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూ రికార్డుల నిర్వహణ కోసం రూపొందించిన మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. తెలంగాణలోని జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ది పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో తాగునీటి ఎద్దడి ఎదురయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. గిరిజనుల భూ హక్కులను కాపాడే 1/70 చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేయబోదని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: प्रकरणे सार्थक चर्चायै स्वसज्जता पुनरुक्ता। लोकसभायां संसदीय कार्यमंत्री किरण रिजिजुः अवदत् यत् राष्ट्रस्य यूनां भविष्यं मनसि निधाय संसदीय नियमानुसारं सर्वेषां पक्षाणां सहभागेन अस्मिन् विषये सार्थक चर्चायै प्रशासनं सज्जमस्ति। ह्यः तृतीयदिनमपि संसदि विपक्षेण नीट प्रश्नपत्रस्य अनधिकृत प्रकाशन प्रकरणं छात्राणां विरोध प्रदर्शनानि चोद्धृत्य पुनः पुनः व्यवधानं कृतम्। अनन्तरं लोकसभा राज्यसभा च आदिवसं यावत् स्थगिते अभवताम्। भारतीय जनता पार्टी इति दलस्य वरिष्ठ नेता केन्द्रीय मंत्री च जेपी नड्डा अवदत् यत् छात्रैः उत्थापितं नीट प्रश्नपत्रस्य अनधिकृत प्रकाशन प्रकरणं राजनीति विषयः न कर्तव्यः। अस्मात् प्रकरणात् राजनैतिक लाभस्य प्राप्त्यै प्रयत्नः अपि न समीचीनः। असौ ह्यः नवदिल्ल्यां वार्ताहरान् सम्बोधयन् अवदत् यत् एतत् अन्वेषणस्य विषयः अस्ति अथ अस्मिन् विषये गम्भीरविमर्शस्य च आवश्यकता वर्तते। असौ एतदपि अवदत् यत् एषा गम्भीरा समस्या अस्ति यस्याः विषये सम्यक् निष्कपटश्च विमर्शः अपेक्षितः।
1: गहन चर्चा के माध्यम से इसकी बारीकियों में हम जाएं, व्हाट आर द फैक्टर्स विच आर लीडिंग टू पेपर लीक, हु आर द पीपल इन्वॉल्व्ड एंड हाउ द सेंट्रल गवर्नमेंट हैज रिस्पॉन्डेड। जब हमारे ध्यान में कोई पेपर लीक आया है तो हमने किस तरीके से इसको एड्रेस किया है।
0: विदेश मंत्री डॉक्टर एस जयशंकर फिलीपींस देशस्य मनीला नगरे आयोजितस्य क्वाड देशानां विदेश मंत्रणां उपवेशनस्य अंतराले कनाडा देशस्य विदेश मंत्रणा अनीता आनंद इत्यनया सह मेलनम् अकरोत्। असौ सामाजिक संचार पटले प्रकाशिते एकस्मिन् संदेशे अवदत् यत् भारत कनाडा देशयोः मध्ये सहकार्यं निरन्तरं सुदृढं भवति। असौ एतदपि उक्तवान् यत् उभय देशयोः प्रधानमन्त्रिभ्यां निर्धारित लक्ष्याणां सिद्धि विषये वार्ता जाता। उत्तर मेसिडोनिया देशस्य राष्ट्रपति पदासीना गोर्दाना सल्जानोस्का दावकोवा इत्येषा अवदत् यत् विश्वस्य बृहत्तम लोकतन्त्रस्य भारतस्य राष्ट्रपतिः एका महिला अस्ति इति गौरवस्य विषयः अस्ति। सा एतदपि अवदत् यत् राष्ट्रपति पदासीनया द्रौपदी मुर्मू इत्यनया सह मेलनानन्तरं सा अतिप्रभाविता जाता तथा महिलाः विश्वे परिवर्तनम् आनेतुं समर्थाः सन्ति इति तया एतदपि अनुभूतम्। अद्य राष्ट्रिय प्रसारण दिवसः आचर्यते। अस्मिन्नेव दिवसे 27-1900 वर्षे इंडियन ब्रॉडकास्टिंग कंपनी इत्यस्य संस्थानस्य अंतर्गते बॉम्बे केन्द्रात् देशस्य प्रथमं रेडियो प्रसारणं जातम्। 37-1900 वर्षे जून मासस्य अष्टमे दिने इंडियन स्टेट ब्रॉडकास्टिंग सर्विस इत्यस्य नाम परिवर्त्य ऑल इंडिया रेडियो इति नाम स्थापितम्। अयं दिवसः भारतस्य विकासे शिक्षा प्रसारे तथा सांस्कृतिक रिक्थस्य संरक्षणे प्रसारणस्य महत्वपूर्णां भूमिकां प्रकाशयति इति वार्ताः।
2: आकाशवाणी विशाखपट्टनम केंद्रम ईनाटि प्रसार विशेषालु 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో భాగంగా నేటి మాట శీర్షికన జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా కొన్ని ముఖ్య విషయాలు, అదేవిధంగా భారత జాతీయ నేత బాలగంగాధర్ తిలక్ జయంతి, భారత స్వాతంత్ర ఉద్యమ నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలను వింటారు. కార్యక్రమంలో భాగంగా తిరుగొచ్చిన సంస్కారం నాటిక వింటారు. రచన శ్రీ కెవివి సత్యప్రసాద్, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సహకారం శ్రీ కె రమేష్ బాబు. 8:30 వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ శ్రీ బి శ్రీనాథ్ రెడ్డి అందిస్తారు విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ పురందరదాసు కీర్తనలు, గానం ఎంఎల్ వసంత్ కుమారి గారు.

8:59 జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా ఆచార్య పి బాబీవర్ధన్ గారితో పరిచయం. పరిచయకర్త ఎన్ సుధాకర్ రెడ్డి గారు. 9:20 తిరిగి 10:25 పాటల పల్లకి శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244 2727288. ఈ 2 నెంబర్లకు 0891 కోడ్తో జత చేసి శ్రోతలు మీకు నచ్చిన పాటలు కోరి వినవచ్చు. 10:00 జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. 11:00 మధురిమ పాత తెలుగు సినిమా పాటలు. 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు. 12:40 తెలుగు సినిమా పాటలు వింటారు. 1:33 ముత్యాల ముంగిళ్ళు కార్యక్రమంలో పోషక లోపాల నివారణలో చిరుధాన్యాల పాత్ర అనే అంశంపై విజయనగరం వ్యవసాయ పరిశోధన స్థానంకు చెందిన ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టిఎస్ఎస్కే పాత్రో గారి వివరణ వింటారు. 2:31 జానపద రంజని కార్యక్రమంలో శ్రీమతి వీర్నాల పద్మావతిచే ఉత్తర అభిమన్యుల కళ్యాణం బుర్రకథ. వంతలు శ్రీ వై గోపీసాయి, శ్రీ వీరాజు. 2:00 యువవాణితో మొదలు. 5:30 సంధ్యారాగాలు తెలుగు సినిమా పాటలు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం శీర్షికలు ఉంటాయి. వికాసం శీర్షికన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన గురించి తెలుసుకుంటాం. 7:15 పల్లె సీమలు కార్యక్రమంలో వర్షాధారపు చెరుకు సాగులో అధిక దిగుబడులకు సూచనలు అనే అంశంపై అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంకు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ ఎం రవిబాబు గారు అందించే వివరణ వింటారు. కార్యక్రమంలో కొనసాగింపుగా జానపద గీతం ఉంటుంది. తరువాత నూనె గింజల పంటలలో అధిక దిగుబడులకు యాజమాన్య పద్ధతులు అనే అంశంపై వ్యవసాయ సమాచారం వింటారు. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:00 తిరిగి 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. 8:15 టుడే ఇన్ పార్లమెంట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:40 తెలుగు సినిమా పాటలు. 10:00 క్వశ్చన్ అవర్ ఇన్ పార్లమెంట్ కార్యక్రమంలో కొనసాగింపుగా ఆ పాత మధురాలు తెలుగు సినిమా పాటలు వింటారు. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రజా సంక్షేమమే అన్ని సంస్కరణల అంతిమ లక్ష్యంగా ఉండాలని, ప్రజావసరాలే ప్రభుత్వ పథకాల పరమావధిగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. విద్యార్థులు లేవనెత్తిన నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంలో రాజకీయం తగదని, ఈ అంశాన్ని పార్లమెంట్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి 2 రోజుల పాటు రొమేనియాలో పర్యటిస్తారు. 23వ కామన్వెల్త్ గేమ్స్ ఈరోజు నుంచి స్కాట్లాండ్ వేదికగా జరుగుతాయి. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీల్లో పివి సింధు, ఆయుష్ శెట్టి, లక్ష్య సేన్లు సింగిల్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. ఇక వివరాలు. వికసిత్ భారత్ జన ఆందోళన్గా రూపుదిద్దుకోవాలని, ఈ లక్ష్య సాధనలో దేశ యువత కీలక పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాలను చేరడంలో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాంఘిక సంక్షేమం, అనుబంధ రంగాల పనితీరును సమీక్షించేందుకు మోదీ సంబంధిత ప్రభుత్వ కార్యదర్శి

0: అధికారులతో నిన్న ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రజా సంక్షేమమే అన్ని సంస్కరణల అంతిమ లక్ష్యంగా ఉండాలని, ప్రజావసరాలే ప్రభుత్వ పథకాల పరమావధిగా ఉండాలని ప్రధానమంత్రి చెప్పారు. మంత్రివర్గ కార్యదర్శి, కీలక మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ప్రధానమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులు హాజరైన సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని, సంస్కరణలు ప్రభుత్వ పనితీరును మెరుగుపరచడమే కాకుండా దేశం సంపూర్ణంగా అభివృద్ది చెందే ప్రయాణాన్ని వేగవంతం చేసేవిగా ఉండాలని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ వ్యవస్థలు మరింత సమర్థవంతంగా పనిచేయాలని, వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాల అవసరాల గురించి సమగ్రమైన పథకాన్ని రూపొందించాలన్నారు. అభివృద్ది లక్ష్యాలను చేరుకునేందుకు సంపూర్ణ ప్రభుత్వ విధానాన్ని అవలంబించాలని మోదీ అన్నారు. విద్యార్థులు లేవనెత్తిన నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ అంశాన్ని రాజకీయ లబ్ది పొందేందుకు వినియోగించరాదని సీనియర్ బీజేపీ నేత, కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. పేపర్ లీకేజీ అంశం గురించి పరిశోధన కొనసాగుతోందని, ఈ అంశంపై లోతైన చర్చ అవసరమని చెప్పారు. ఈ అంశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా పరిగణిస్తున్నారని, పూర్తిస్థాయి శ్రద్దాసక్తులు కనబరుస్తున్నారని, అవసరమైన చర్యలు చేపడుతున్నారని నడ్డా వెల్లడించారు. నీట్ ప్రశ్నాపత్రాల అంశాన్ని పార్లమెంట్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, చర్చ కాలపరిమితిని విపక్షాలే నిర్దేశించవచ్చని సూచించారు. గంభీరమైన ఈ అంశంలోని అన్ని కోణాలను కూలంకషంగా చర్చించి తగిన విధానాన్ని రూపొందించడంలో విపక్షాలు తమవంతు బాధ్యతను పంచుకుని శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
1: ये गंभीर मसला है, हमें इस पर चर्चा करनी चाहिए और चर्चा करने का जो सबसे अच्छा माध्यम है वो है पार्लियामेंट, और हम चर्चा के लिए तैयार हैं. गहन चर्चा के माध्यम से इसकी बारीकियों में हम जाएं, हमने किस तरीके इसको एड्रेस किया है और बाकी सरकारों को भी किस तरीके से इसमें एड्रेस करना चाहिए, क्या बिंदु है जिसके बारे में हमको गहराई से चिंतन करके उसका हमको का कोई रास्ता निकालना चाहिए ताकि हमारे छात्रों के साथ अन्याय न हो.
0: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో 150 పేపర్ లీకేజీలను ప్రస్తావించారని, వీటన్నింటినీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటోందని, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బీజేపీయేతర రాష్ట్రాల్లో జరిగిన ఇటువంటి సంఘటనలను మాత్రం రాహుల్ గాంధీ దాటవేస్తూ సమస్య నుంచి రాజకీయ లబ్ది పొందేందుకు మాత్రమే ప్రయత్నిస్తున్నారని నడ్డా విమర్శించారు.
1: मैं पूछना चाहूंगा विपक्ष के नेता राहुल गांधी जी से कि आप सिलेक्टिव क्यों हैं? आपने यूपीए की और यूपीए के सपोर्टेड सरकारों को उनकी गवर्नमेंट्स के बारे में आपने क्यों नहीं चर्चा, क्यों आपने अपने आप को उससे अलग रखा? यह स्पष्ट बताता है कि आपका उद्देश्य छात्रों का हित नहीं है. आपका उद्देश्य एजुकेशन की क्वालिटी में बढ़ोतरी हो, स्टूडेंट्स को जस्टिस मिले, इसमें आपका इंटरेस्ट नहीं है.
0: నిన్న ప్రశ్నపత్రాల లీకేజీ అంశంపై పార్లమెంట్లో మాట్లాడిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, ప్రభుత్వం చర్చకు సిద్దంగా ఉందని చెప్పారు. సభలో జరిగే ఏదైనా చర్చ నిర్దేశిత నిబంధనల ప్రకారమే జరగాలని, కాంగ్రెస్ పార్టీ కొత్త షరతులను విధిస్తూ సభలో చర్చ జరిగేందుకు అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు.
2: सरकार नी पेपर लीक का चर्चा के लिए पूरी तरह से तैयार है और हमने पहले दिन से कहा है. मैं अनुरोध करता हूं कि चर्चा कब होना है, चर्चा का ड्यूरेशन और किस नियम के तहत होना है. माननीय स्पीकर महोदय, सारे पार्टी के फ्लोर लीडर से बातचीत करके इसका निर्णय किया जाए. सरकार पूरी तरह से नीट पेपर लीक पे चर्चा करने के तैयार है.
0: నీట్ ప్రశ్నాపత్రం లీకేజీతో పాటు వివిధ సమస్యలపై ప్రతిపక్ష పార్టీల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు నేటికి వాయిదా పడ్డాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @airnews_hyd ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి 2 రోజుల పాటు రొమేనియాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆమె ఆ దేశ అధ్యక్షుడు నికోసోర్ డాన్, తాత్కాలిక ప్రధాని ఐలీ బోలోజాన్, సెనెట్ అధ్యక్షుడు మిర్సియా అబ్రుడీన్ తదితరులతో సమావేశమవుతారు. పర్యటనలో భాగంగా ముర్ము భారత్ రొమేనియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్, బిజినెస్ ఫోరం సభ్యులను కలుసుకుంటారు. అనంతరం స్థానిక భారతీయ సమాజ సభ్యులతో సైతం సమావేశమవుతారు. వివిధ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం లక్ష్యంగా ఈ నెల 19న ప్రారంభమైన రాష్ట్రపతి విదేశీ యాత్రలో భాగంగా మాల్డోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటిస్తున్నారు. ఫిలిప్పైన్స్ మనీలాలో జరుగుతున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశాల్లో భాగంగా మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కెనడా విదేశాంగ మంత్రి అనితా అహ్మద్తో నిన్న సమావేశమయ్యారు. ఇందుకు సంబంధించి సామాజిక మాధ్యమ వేదికగా పోస్ట్ చేసిన జయశంకర్,

0: రంగాల్లో భారత్ కెనడా సహకారం మరింత మెరుగవుతోందని అన్నారు. ఇరు దేశాల ప్రధానమంత్రులు నిర్దేశించిన సహకార లక్ష్యాల గురించి తాము చర్చించామని వెల్లడించారు. ఇదే సందర్భంలో జైశంకర్ న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి విన్స్టన్ పీటర్స్తో సమావేశమై ఇండో పసిఫిక్ భద్రతా పరిస్థితిని గురించి చర్చించారు. ఇరు దేశాల మధ్య నౌకాయన బలోపేతం గురించి చర్చించారు. ఇక ఆసియా సెక్రటరీ జనరల్ డాక్టర్ కామో కిమ్ కోర్న్తో జరిపిన సమావేశంలో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతం గురించి జైశంకర్ చర్చించారు. 2026-30 సమయంలో ఇండియా ఆసియా యాక్షన్ ప్లాన్ గురించి సైతం చర్చించిన ఇరువురు నేతలు రాజకీయ, ఆర్థిక, భద్రత, సాంస్కృతిక రంగాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని అంగీకరించారు. ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1927 మన దేశంలో ఇదే రోజు తొలిసారిగా ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆధ్వర్యంలో బాంబే స్టేషన్ నుంచి తొలి రేడియో ప్రసారం జరిగింది. ఇక 1936 జూన్ 8 ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ఆల్ ఇండియా రేడియోగా రూపాంతరం చెందింది. దేశాభివృద్ధి, సాంస్కృతిక, వారసత్వ పరిరక్షణ, విద్యకు చెందిన అంశాలను ప్రజలకు అందజేయడంలో నాటి నుంచి నేటి వరకు రేడియో కీలక పాత్ర పోషిస్తోంది. దేశ స్వాతంత్ర్యపూర్వ సమయంలో సైతం సమాచార వితరణ, ఐకమత్యాన్ని నిలపడంలో రేడియో పాత్ర మరువలేనిది. ఇక స్వాతంత్ర్యానంతరం అక్షరాస్యత పెంపొందింపు, ఆరోగ్యం, వ్యవసాయం తదితర కీలక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో రేడియో ప్రముఖ పాత్ర పోషించింది. 1956 జాతీయ ప్రసార సంస్థకు ఆకాశవాణి అన్న పేరును ఖరారు చేశారు. సినీ గీతాలు ప్రధానాంశంగా ఎంతో ప్రజాదరణ చూరగొన్న వివిధ భారతి ఆకాశవాణి ఛానల్ 1957 ప్రారంభమైంది. బహుజన హితాయ, బహుజన సుఖాయ అన్న లక్ష్యంతో కొనసాగుతున్న ఆకాశవాణి సేవలు నేటి డిజిటల్ యుగంలో సైతం ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటూ కొనసాగుతుండడం విశేషం. 1,012 కోట్ల రూపాయల సమ్మిళిత పెట్టుబడి గల 2 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఈఎంసీలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ రంగంలో భారత్ స్వావలంబనకు ఈ చర్య దోహదపడగలదని భావిస్తున్నారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని నిన్న పార్లమెంటుకు ఇచ్చిన లిఖితపూర్వక జవాబులో భాగంగా ప్రకటించారు. ఈ 2 క్లస్టర్లు తమిళనాడులో ప్రారంభం కానున్నాయి. స్కాట్లాండ్ గ్లాస్కో వేదికగా 23వ కామన్వెల్త్ గేమ్స్ ఈరోజు ప్రారంభమవుతాయి. 10 రోజుల పాటు జరిగే ఈ పోటీలకు మన దేశం 125 మంది సభ్యులతో కూడిన క్రీడా బృందాన్ని పంపిస్తోంది. ఒలింపియన్ నీరజ్ చోప్రా, మీరాబాయ్ చాను, లవ్లీనా బోర్గోహాయ్లు మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2022 సంచికలో 19 విభాగాల్లో పోటీలు జరగగా ఈసారి 10 విభాగాలకే పోటీలు పరిమితమయ్యాయి. గత సంచికలో భారత్ 61 పతకాలను సాధించడం గమనార్హం. క్రికెట్. భారత్ జింబాబ్వే పురుషుల T20 3 మ్యాచ్ల సిరీస్లోని తొలి మ్యాచ్ ఈరోజు జింబాబ్వే హరారేలో ప్రారంభమవుతుంది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు 3 T20లను ఆడుతుంది. ఇక ఛాంగ్జో వేదికగా జరుగుతున్న చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీల్లో మన క్రీడాకారులు లక్ష్య సేన్, పివి సింధు, ఆయుష్ షెట్టిలు ప్రీ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నారు. పురుషుల సింగిల్స్లో ఆయుష్ షెట్టి ప్రపంచ 11వ ర్యాంక్ ఆటగాడు అల్ఫీ ఫర్హాన్పై, లక్ష్య సేన్ జపాన్కు చెందిన ప్రత్యర్థిపై విజయం సాధించారు. ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సంక్షేమమే అన్ని సంస్కరణల అంతిమ లక్ష్యంగా ఉండాలని, ప్రజావసరాలే ప్రభుత్వ పథకాల పరమావధిగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. విద్యార్థులు లేవనెత్తిన నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ అంశంలో రాజకీయం తగదని, ఈ అంశాన్ని పార్లమెంట్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి 2 రోజుల పాటు రొమేనియాలో పర్యటిస్తారు. 23వ కామన్వెల్త్ గేమ్స్ ఈరోజు నుంచి స్కాట్లాండ్ వేదికగా ప్రారంభమవుతాయి. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీల్లో పివి సింధు, ఆయుష్ షెట్టి, లక్ష్య సేన్లు సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన తొలి అంశం. ప్రతి ఉదయం మన ఇంటి గడప దాటి ప్రపంచాన్ని మన చెవుల దగ్గరకు తీసుకువచ్చే ఒక అద్భుతమైన మాధ్యమం ఉంది. సంతోషకరమైన వార్తైనా, అత్యవసర హెచ్చరికైనా, మధురమైన సంగీతమైన, జ్ఞానాన్ని పంచే కార్యక్రమమైన క్షణాల్లో ప్రజలందరికీ చేరవేసే శక్తి దానికి ఉంది. కాలం మారినా, సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా తన విశ్వసనీయతను నిలబెట్టుకున్న ఆ మాధ్యమమే రేడియో. అలాంటి భారతీయ ప్రసార రంగం ఆవిర్

వైభవాన్ని గుర్తు చేసుకునే రోజే ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవం. 1927 జూలై 23 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆధ్వర్యంలో ముంబై కేంద్రం నుండి భారతదేశంలో మొట్టమొదటి రేడియో ప్రసారాలు ప్రారంభమయ్యాయి. అదే భారత ప్రసార చరిత్రలో తొలి అధ్యాయం. ప్రారంభంలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఆ సేవలు నిలిచిపోయినా భారత ప్రభుత్వం ప్రసార సేవలను తన ఆధీనంలోకి తీసుకొని 1936 జూన్ 8 ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ను ఆల్ ఇండియా రేడియోగా మార్చింది. అనంతరం 1937 కేంద్ర వార్తా సంస్థ ఏర్పడింది. తరువాత అది న్యూస్ సర్వీసెస్ డివిజన్ మరియు ఎక్స్టర్నల్ సర్వీసెస్ డివిజన్గా విస్తరించింది. 1956 ఆకాశవాణి అనే పేరును అధికారికంగా స్వీకరించింది. ఆ తరువాత 1957 వివిద్ భారతి సేవ ప్రారంభమై సినీ సంగీతాన్ని ప్రతి ఇంటికి చేరువ చేసింది. స్వాతంత్రోద్యమ కాలంలో దేశభక్తి సందేశాలను ప్రజలకు చేరవేయటంలో రేడియో కీలక పాత్ర పోషించింది. స్వాతంత్రం అనంతరం వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, శాస్త్ర విజ్ఞానం, సంస్కృతి, సంగీతం, సాహిత్యం, క్రీడలు, వాతావరణ హెచ్చరికలు, విపత్తుల సమయంలో అత్యవసర సమాచారం వంటి ఎన్నో అంశాలను ప్రజలకు చేరవేస్తూ సమాజ అభివృద్ధిలో విశేష సేవలందిస్తోంది. కాలం మారింది. సాంకేతికత అభివృద్ధి చెందింది. టెలివిజన్, ఇంటర్నెట్, మొబైల్ యాప్లు వచ్చినా రేడియో తన ప్రత్యేకతను మాత్రం కోల్పోలేదు. నేటికి ఆకాశవాణి తన నినాదమైన బహుజన హితాయ బహుజన సుఖాయను సార్థకం చేస్తూ ప్రజలకు సమాచారం అందిస్తూ, విజ్ఞానాన్ని పంచుతూ, ఆరోగ్యకరమైన వినోదాన్ని అందిస్తూ విశ్వసనీయ మాధ్యమంగా నిలుస్తుంది. రూపాలు మారాయి, సాంకేతికత మారింది, కానీ నమ్మకమైన సమాచారానికి రేడియో చిరునామా మాత్రం మారలేదు. ప్రజలతో కలిసి ప్రయాణిస్తూ వారి జీవితాల్లో ఒక భాగంగా నిలిచిన ప్రసార రంగానికి జాతీయ ప్రసార దినోత్సవ శుభాకాంక్షలు. ఇంతవరకు నేటి మాట శీర్షికన జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా రేడియో విశిష్టతను విన్నారు. నేటి మాట శీర్షికన తరువాత అంశం. ఒక్కో వ్యక్తి జీవితం ఒక చరిత్ర అయితే కొందరి జీవితం ఒక ఉద్యమంగా మారుతుంది. కొన్ని మాటలు కాలంతో కలిసి కనుమరుగైపోతాయి, కానీ కొన్ని నినాదాలు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి. స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని సాధించుకొని తీరుతాను అనే నినాదం అలాంటి శాశ్వతమైన పిలుపు. ఆ నినాదంతో భారత స్వాతంత్రోద్యమంలో ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని రగిలించిన మహానేత లోకమాన్య బాలగంగాధర్ తిలక్. ఈరోజు బాలగంగాధర్ తిలక్ జయంతి. 1856 జూలై 23 మహారాష్ట్రలోని రత్నగిరిలో జన్మించిన తిలక్ చిన్నప్పటి నుంచే దేశభక్తి, ధైర్య సాహసాలకు ప్రతీకగా ఎదిగారు. గణిత శాస్త్రంలో పట్టభద్రుడైన ఆయన విద్య ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో సహచరులతో కలిసి పాఠశాలలను, విద్యా సంస్థలను స్థాపించారు. విద్యావేత్తగా ప్రారంభమైన ఆయన ప్రయాణం పాత్రికేయుడిగా, అనంతరం జాతీయ నాయకుడిగా మారింది. కేసరి, మహారట్ట పత్రికల ద్వారా ప్రజల్లో దేశభక్తిని పెంపొందించారు. స్వాతంత్రం కోసం ప్రజలందరూ ఏకం కావాలనే ఉద్దేశంతో గణేష్ ఉత్సవాలు, శివాజీ జయంతి వంటి వేడుకలను సామూహికంగా నిర్వహించి జాతీయ భావాన్ని ప్రజల్లో బలపరిచారు. భారత జాతీయ కాంగ్రెస్లో ప్రముఖ నాయకుడిగా ఉన్న తిలక్ లాలా లజపతిరాయ్, బిపిన్ చంద్రపాల్లతో కలిసి లాల్, బాల్, పాల్ త్రయంలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆయన కోరుకున్నది కేవలం రాజకీయ స్వేచ్ఛ మాత్రమే కాదు, స్వాభిమానం కలిగిన భారతదేశం. అందుకే ఆయన పలికిన స్వరాజ్యం నా జన్మ హక్కు అనే నినాదం లక్షలాది భారతీయుల్లో స్వాతంత్ర జ్యోతిని వెలిగించింది. బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను ఎన్నోసార్లు కారాగారానికి పంపినా ఆయన సంకల్పాన్ని మాత్రం బంధించలేకపోయింది. జైలు జీవితం కూడా ఆయన ఆలోచనలను మరింత బలపరిచింది. స్వాతంత్ర సమరయోధుడిగా, జాతీయ చైతన్యాన్ని మార్గదర్శిగా ఆయన భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. లోకమాన్య తిలక్ మనకు నేర్పిన గొప్ప పాఠం, దేశభక్తి అంటే కేవలం భావోద్వేగం కాదు, బాధ్యత కూడా. దేశం కోసం ఆలోచించడం, సమాజ అభ్యున్నతికి కృషి చేయటం, మన కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వర్తించటం కూడా దేశసేవే. లోకమాన్య

0: బాలగంగాధర్ తిలక్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడి ఆశయాలను స్మరించుకుంటూ దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరం మన వంతు బాధ్యతను నిర్వర్తించాలని సంకల్పిద్దాం. ఇంతవరకు నేటి మాట శీర్షికన భారత జాతీయ నేత బాలగంగాధర్ తిలక్ జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలను విన్నారు.
1: गरीबों की जय बन गई है।

0: ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన చివరి అంశం. బానిసత్వం మనిషి శరీరాన్ని బంధించగలదేమో, కానీ స్వేచ్ఛా సంకల్పాన్ని ఎన్నటికీ బంధించలేదు. దేశం కోసం జీవించిన వారు ఎంతోమంది, దేశం కోసం తమ ప్రాణాలను అర్పించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన వారు కొందరే. అలాంటి అమర వీరుల్లో అగ్రగణ్యుడు చంద్రశేఖర్ ఆజాద్. ఈరోజు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి. 1906 జూలై 23న మధ్యప్రదేశ్లో బాబ్రా గ్రామంలో చంద్రశేఖర్ తివారీగా జన్మించిన ఆయన చిన్న వయసులోనే స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో అరెస్ట్ అయినప్పుడు న్యాయమూర్తి ముందు తన పేరు ఆజాద్, తండ్రి పేరు స్వతంత్రత, చిరునామా జైలు అని ధైర్యంగా చెప్పటంతో అప్పటి నుంచి ఆజాద్ అనే పేరు ఆయనకు చిరస్థాయిగా నిలిచిపోయింది. తరువాత విప్లవ మార్గాన్ని ఎంచుకున్న ఆజాద్ హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్లో చేరి భరత్ సింగ్తో కలిసి దానిని హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ బలోపేతంగా చేశారు. కాకోరి ఘటన, లాహోర్ కుట్ర వంటి విప్లవ కార్యాచరణలో ఆయన కీలక పాత్ర పోషించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా యువతను సమీకరించి స్వాతంత్ర ఉద్యమానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. బ్రిటిష్ వారికి నేను సజీవంగా చిక్కను అని ప్రతిజ్ఞ చేసిన ఆజాద్ దానికి చివరి వరకు కట్టుబడి నిలిచారు. 1931 ఫిబ్రవరి 27న అలహాబాద్లో ఆల్ఫ్రెడ్ పార్క్లో బ్రిటిష్ పోలీసులు చుట్టుముట్టిన సమయంలో తన సహచరులను సురక్షితంగా తప్పించుకునే అవకాశం కల్పిస్తూ చివరి వరకు ధైర్యంగా పోరాడారు. చివరికి శత్రువుల చేతిలో సజీవంగా చిక్కకుండా తన ప్రతిజ్ఞను నిలబెట్టుకుంటూ వీరమరణం పొందారు. చంద్రశేఖర్ ఆజాద్ జీవితం మనకు గొప్ప సందేశాన్ని అందిస్తుంది. ధైర్యం వయసును బట్టి రాదు, దేశభక్తి పదవులను బట్టి రాదు. అవి మనసులో నిబద్ధత నుంచి పుడతాయి. ఆ మహానుభావుడు దేశభక్తిని స్మరించుకుంటూ దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరం మనవంతు బాధ్యతను నిర్వర్తించాలని సంకల్పిద్దాం. ఇంతవరకు ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షిక విన్నారు. ఇప్పుడు ఉదయ సమీరాలు కార్యక్రమంలో భాగంగా తిరుగొచ్చిన సంస్కారం నాటిక వింటారు. రచన శ్రీ కేవీవి సత్యప్రసాద్, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సహకారం శ్రీ కె రమేష్ బాబు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. తిరిగొచ్చిన సంస్కారం నాటిక వింటారు. రచన శ్రీ కేవీవి సత్యప్రసాద్, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. వినండి తిరిగొచ్చిన సంస్కారం నాటిక.
2: విమలా, విమలా, ఓసారి ట్రా.
3: వస్తున్నానయ్యా. ఏంటయ్యా?
2: నాకు ఈరోజు భోజనం వండకు, నువ్వు వండుకుని అది ఇంటికి తీసుకెళ్ళిపో. ఈరోజు మన ఫ్యాక్టరీ

0: సెక్రటరీ గెస్టులు వస్తున్నారు. వారితో కలిసి నేను విందు చేయకపోతే వాళ్ళు నొచ్చుకుంటారు.
1: అలాగేనయ్యా. అవును, మన చిన్నబాబు విక్రంబాబు గారు ఉన్నారు కదా, ఆయనకు వండొద్దా మరి? మీరైతే నువ్వు వండుకుని ఇంటికి తీసుకువెళ్ళు అంటున్నారు.
0: చిన్నబాబు, వాడు భోజనానికి వస్తాడో లేదో నీకు తెలీదా? నిత్యం వాడికి బయట తిల్లు అలవాటైపోయి కదా. ఏ రోజు వాడు వేళకి ఇంట్లో ఉన్నాడు కనుక.
1: అమ్మగారు పోయాక చిన్నబాబు బెంగ పెట్టుకున్నారయ్యా, వదిలేయండి. పెళ్లి చేసేస్తే అన్నీ కుదుట పడతాయి.
0: కుదుట పడతాయి, అయినా వీడికెవడిస్తాడు పిల్లని?
1: అదేంటయ్యా అంతమాట అనేశారు? ఈ జమీందారీ ఆస్తులన్నింటికీ చిన్నబాబే కదయ్యా వారసుడు.
0: ఆస్తుల్ని చూసి సంబంధాలు వచ్చే రోజులు పోయాయి విమల. చదువు, ఉద్యోగం, దాంతోపాటు వచ్చే సంస్కారం, ఇవే ఈ రోజున ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు చూస్తున్నది.
1: అవును బాబు, డబ్బుకి కక్కుర్తిపడి పిల్లనిచ్చేవారు తగ్గారయ్యా. అయినా చదువుకి అంత ప్రాధాన్యత ఉందయ్య గారు. నేను బాగా చిన్నగా ఉన్నప్పుడు మా బుజ్జమ్మ నన్ను ఇంటికి తీసుకొచ్చింది.
0: బుజ్జమ్మ? బుజ్జమ్మెవరు?
1: అదే బాబు, మా అమ్మమ్మ బుజ్జమ్మ. అప్పుడు తొలిగా నేను ఇంట్లో అడుగుపెట్టినప్పుడు ఒక పనివాళ్ళ పిల్ల అని చూడకుండా అమ్మగారు తన ఒళ్ళో నన్ను కూర్చోపెట్టుకుని, శ్రద్ధగా నువ్వు బడికి వెళ్ళి చదువుకోవాలమ్మా, అక్షరం ముక్కల్ని నేర్చుకోవాలి తెలిసిందా అని నా బుగ్గలు గిల్లుతూ నా నోట్లో చాక్లెట్ పెడుతుంటే అది నేను చప్పరిస్తూ, అలాగేనమ్మా పెద్ద చదువులే నేను చదువుతాను అని నేనన్న రోజులు నాకింకా గుర్తుంది బాబుగారు.
0: అవును, ఈలోగా నా శ్యామలు నాకు కాకుండా పోవటం, నీ తల్లిదండ్రులు నీకు దూరం అవడం అన్నీ జరిగిపోయాయి. నిన్ను మీ అమ్మమ్మే పెంచి పెద్ద చేసింది అన్నట్టు ఎలా ఉంది తన ఆరోగ్యం?
1: బాగానే ఉందయ్యా. అది రోజున మంచంపై పడి కళ్ళు కళ్ళుమని దగ్గుతూ ఉంటే దాని ఒళ్ళంతా కదిలిపోయి ఆ దిక్కుమాలిన రోగంతో చాలా ఇబ్బంది పడిపోతోంది.
0: అవునే, అన్నట్టు డాక్టర్కి చెప్పాను, తరచూ వచ్చి చెకప్ చేస్తున్నాడా, టాబ్లెట్స్ కూడా వాడినే తెచ్చిమ్మన్నాను. అతనికి మందులకు అవే డబ్బులు నేనే ఇచ్చుకుంటానులే.
1: అలాగేనయ్యా, మీరుండగా మాకే లోటు రాదు, మీరు రానివ్వరు కూడా.
0: మందులు అవి శ్రద్ధగా వేసుకుంటోందా?
1: వేసుకోకపోతే నేను ఊరుకుంటానా? కానీ ఎటొచ్చి నాకు డిగ్రీ చదువుకోవాలన్న కోరిక మాత్రం అడుగును పడిపోతుందయ్యా.
0: ఏంటి, నువ్వు డిగ్రీ చదువుకుంటావా?
1: అదేంటి బాబు అలా అనేశారు? నేను ఇంటర్ వరకు చదివాను. అప్పట్లో బాగా చదువుతూ ఉంటే మా మాస్టర్లు నన్ను మెచ్చుకునేవారయ్యా, విమలమ్మ చదువా మాజాకానా. కానీ నాన్న ఎక్కడికెళ్ళాడో తెలీదు. నాన్న రాక కోసం చూసి చూసి బెంగ పెట్టుకుని అమ్మ చనిపోయింది. కానీ మనుషులకంటే చదువు తోడుంటే ఆ జ్ఞానంతోటి ఎవ్వరైనా వెలిగిపోవచ్చయ్యా.
0: నీకింత చక్కగా మాట్లాడడం ఎవరు నేర్పారే? విమల, నువ్వు చదువుకోలేదంటే ఎవరు నమ్మరు తెలుసా?
1: నేను పేపర్ చదివేస్తానయ్యా, యాప్లో రేడియో కార్యక్రమాలు కూడా వినేస్తాను. రేడియోలో స్పష్టంగా తడబడకుండా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, వార్తలు చదివేస్తూ ఉంటే నేను అలానే ఇంట్లో సాధన చేస్తాను. ఆకాశవాణి వార్తలు చదువుతోంది విమల. ఈరోజు భానోజీ ప్లాస్టిక్ ఇండస్ట్రీస్కి వచ్చే అతిథులను కలవటానికి ఆ ఫ్యాక్టరీ యజమాని శ్రీ వీరోజీ గారు అక్కడ సమావేశమై ఫ్యాక్టరీ అభివృద్ధిని గురించి చర్చిస్తారు. వారితో కలిసి విందు స్వీకరించి ఎవరింటికి వారు వెళ్ళిపోతారు.
0: పిచ్చి పిల్ల, పోనీలేవే, మా నాన్న భానోజీ గారిని గుర్తు తెచ్చావు, సంతోషం. ఆయన కర్మాగారంలో పనిచేసే కార్మికుల్ని తన పిల్లల్లో చూసుకునేవారు. నేను చిన్నప్పుడు మా నాన్నగారిని అడిగాను, వాళ్ళు పనిచేస్తున్నందుకు మనం జీతం ఇస్తున్నాం కదా అని. అందుకు ఆయన ఏమన్నారో తెలుసా? జీతం ఇస్తే కూలీలే దొరుకుతారా, మనసిస్తే మనుషులు దొరుకుతారా అని. మానవత్వంతోనే మనం వాళ్ళ హృదయాలు గెలుచుకోవాలి, మనిషిలో ఉన్న మనిషితనాన్ని గుర్తించాలి, వాళ్ళు మనవాళ్ళే అని తెలుసుకోవాలి అని. ఇది మా నాన్నగారు నాకు నేర్పిన నీతి.
1: అందుకేగా మీరు కూడా మాలాంటి పనిచేసేవాళ్ళని ఇంత శ్రద్ధగా చూసుకుంటున్నారు. అయ్యగారు ఇదిగో మీ మందుబిళ్ళలు, అవి ఈ బ్యాగ్లో సర్ది పెట్టాను. చల్లార్చిన వేడినీళ్ళు కూడా ఈ సీసాలో పోసి ఇదే బ్యాగ్లో పక్కన పెట్టాను. భోజనం అయ్యాక వేసుకునే టాబ్లెట్స్ మర్చిపోకుండా వేసుకోవాలి, సరేనా?
0: సరేలేవే, ఇంతకీ పని మానేసి నువ్వు బడికి వెళతావన్నమాట.
1: మాకున్న పరిస్థితుల్లో పని మానేస్తే ఎలా అయ్యా? నేరుగా డిగ్రీకి కట్టేస్తాను.

0: ఆ తరువాత పై చదువులు. మొత్తానికి చదువుతానయ్యా, చదివితే జ్ఞానం వస్తుందయ్యా, ఆ జ్ఞానం నేను పొందాలయ్యా.
1: ఇప్పుడు నీకున్న జ్ఞానం సరిపోతుటే?
0: జ్ఞానం ఎంత నొల్లుకున్నా ఇంకా సంపాదించాలనే ఉంటుందయ్యా. మా అమ్మమ్మ, అదే మా బుజ్జమ్మ, నాకు కథలు చెప్తూ ఉంటుంది. చిన్నప్పటినుంచి తను హరికథల్లోనూ బుర్రకథల్లోనూ విన్న రామాయణ మహాభారతాల్లో కథలు నాకు విడమర్చి మరీ చెప్పేదయ్యా, ఇప్పటికీ చెప్తుంది. కానీ ఈ మధ్య దగ్గు బాగా వస్తుందని మా బుజ్జమ్మని నేనే విసిగించడం లేదు.
1: మరి గురువులేని విద్య గుడ్డి విద్య అన్నారు కదే.
0: పట్టుదల ఉండి లక్ష్యం తెలుసుకొని నేర్చుకోవాలి అన్న కోరిక ఉంటే గురువే మనకి తారసపడి అన్నీ నేర్పుతారయ్యా. ఏకలవ్యుణ్ణి చూడండి, ద్రోణుణ్ణి గురువుగా భావించుకుని అతను నేర్పుతున్నట్లుగా తను నేర్చుకుంటున్నట్లుగా సంకల్పం చేసుకుని ఊహించుకున్నాడు. ఏమైంది? విజయం సాధించాడు, అతని సంకల్పము నెరవేరింది.
1: గురుదక్షిణ చెల్లించి బలైపోయాడు కదే.
0: అయితే ఏం బాబుగారు, చరిత్రలో గొప్పవాడయ్యాడు కదా. గురువు అనేవాడు ఇలా ఉండకూడదు అనడానికి ద్రోణాచార్యుడు ఉదాహరణగా మిగిలాడు కదయ్యా.
1: అమ్మో, నేను నీతో వాదించలేను. నువ్వు డిగ్రీ ప్రైవేట్గా కట్టి చదువుకో, దానికి అవసరమైన ఏర్పాట్లు నేను చేస్తాను. సరేనా?
0: సరే సరే. జాగ్రత్త అయ్యగారు, టైంకి తినేయండి.
1: అలాగే అలాగే.

0: అబ్బబ్బబ్బబ్బా, చెప్పానుగా అమ్మమ్మా, నేనొచ్చే వరకు ఆగవుగా, అంతా కంగారే నీకు. చూడు ఆ దగ్గు ఊపిరి సలపనివ్వకుండా ఎలా వస్తుందో.
1: పర్వాలేదమ్మా, అన్నీ నువ్వు ఒక్కదానివే ఎలా చేసుకుంటావని. అక్కడ జమీందార్ గారింట్లో నువ్వు పనిచేసి, ఇక్కడ పనిచేసి నువ్వెలా తయారయ్యావో చూడు.
0: నాకేమమ్మా, నిక్షేపంలా ఉన్నాను. ముందు నువ్వు ఈ దగ్గు మందు తాగు.
1: అమ్మా, భోజనం చేశాక వేసుకుంటానమ్మా విమల.
0: నువ్వు భోజనం చేసిన దాకా ఆగమని నీ దగ్గుకు చెప్తానుండు. భోజనం చేశాక మళ్ళీ ఓ మూతడు తాగొచ్చు. పట్టు, నోరు తెరు. మా మంచి బుజ్జమ్మ, ఈ మాత్రం దానికి చింతనలు సూక్తి ముత్తావళలు.
2: అక్కా, విమలక్క, నా బంగారు చుక్క, నీ తిక్క వదిలిందా అక్క, అందరూ మెచ్చుకుంటారు. ఎచ్చక్క,
0: నీకు అల్లరి రోజు రోజుకి ఎక్కువైపోతుంది రోయ్.
2: అక్క, విమలక్క,
0: ఆహా, నీ నుంచి చాలా నేర్చుకోవాలి రోయ్. అవసరం ఉంటే మాత్రం ఆప్యాయతలను కురిపించేస్తావు.
2: నేనెప్పుడూ ఒకేలా ఉంటానక్క, అయినా ఎంత మాట అన్నావక్క నన్ను.
1: నువ్వు ఉంటేనే వస్తాడే విమలవాడు, లేకపోతే ఈ ఛాయలకే రాడువాడు.
0: అమ్మమ్మ, వాడు కూడా స్కూల్కి వెళ్ళాలి కదే, హోంవర్క్లు అవి వాడు చూసుకోవాలి కదా, ఆ పనిలో ఉంటాడు వాడు.
2: మా విమలక్క సరిగ్గా అర్థం చేసుకుంటుంది నన్ను.
1: చాలేరా బడాయి, ఈవేళ మాత్రం ఎందుకు వచ్చాడే, ఈరోజు సెలవు రోజు కాదు కదా వీడికి.
2: విమలక్క, నన్ను జమీందారు గారింటికి తీసుకెళ్ళవా ఇంకోసారి, అక్కడ గుర్రపు బొమ్మ, ఆ బొమ్మపై ఓ మనిషి ఉంటాడు, నేను కూడా గుర్రం ఎక్కుతాను.
0: ఆయన మనిషి కాదురా, మహనీయుడు, సర్ ఆర్థర్ కాటన్ అని గోదావరి జిల్లాలకు తాగటానికి, వ్యవసాయ సాగుకి నీళ్లు నిల్వ ఉండేలా చేసిన పుణ్యాత్ముడురా ఆయన.
2: అతను తెల్లవాడు కదా, బ్రిటిష్ వాడు కదా.
0: బ్రిటిష్ వారిలో కూడా భారతీయులు బాగును కోరిన మహనీయులెందరో ఉన్నారు, వారిలో ఈ మహానుభావుడొకరు. అయినా వీరమల్లు, నేనుండగా కాదురా, నేను లేనప్పుడు కూడా ఒకసారి బుజ్జమ్మను వచ్చి పలకరించావనుకో, అమ్మమ్మ కూడా సంతోషిస్తుంది కదా.
2: విమలక్క, బుజ్జమ్మతో మాట్లాడాలని నాకు కూడా ఉంటుందక్క, మరేమో అమ్మ అస్తమానం వెళ్ళకు, ఆ మాయదారి రోగాలు నీకు అంటుకుంటాయని తిడుతుందక్క.
0: ఓహో, మీ అమ్మ అలా అందా, సరేలే, అమ్మకు కోపం తెప్పించేలా నడుచుకోకూడదుగా మరి. సరేనా, నువ్వింటికి వెళ్ళు.
2: విమలక్క, ఇంకాసేపు ఇక్కడే ఉంటానక్క, నీతో మాట్లాడతాను. బుజ్జమ్మని చూస్తే మా నాన్నమ్మ గుర్తొస్తుంది నాకు, నువ్వు లేనప్పుడు బుజ్జమ్మమ్మ నాకు కథలు చెప్తుంది తెలుసా.
0: మరి మీ అమ్మ తిడుతుంది కదరా.
2: మా అమ్మ సునీత ఆంటీతో కలిసి చీరలు

0: వినోదానికి షాప్కి వెళ్ళిందక్క. ఇప్పుడు ఇంట్లో అమ్మ లేదు విమలక్క, అందుకనే నిన్ను అమ్మమ్మని చూద్దామని ఇటుగా వచ్చాను.
1: సరే చూసావు కదా, ఇంక వెళ్ళు, ఇదిగో ఈ స్వీట్ తిని వెళ్ళు. మీ అమ్మ వస్తే మళ్ళీ తిడుతుందిగా.
2: అవునరా మల్లు, నువ్వెక్కడికి రాకు, అమ్మ చేత తిట్లు తినకు, సరేనా?
0: అమ్మమ్మ, ఈ వీరమల్లు సాహసాలే చేస్తాడు తెలుసా? నువ్వు నాకు చెప్పిన కథలలో నేనే హీరోని తెలుసా?
2: సరేలేరా వడుద్ధాయ్, కథలు ఊహలు, వాస్తవాల్లోనే మనం బ్రతకాలి. కథలో ఉన్న మంచిని తీసుకోవాలి, చెడుని విడిచిపెట్టాలి.
1: సర్లేండి, శ్రీ శ్రీ శ్రీ వీరమల్లు మహారాజా వారు తమ మాతృమూర్తి వచ్చే సమయం ఆసన్నమైనది. తమరు తమ గృహమునకు విచ్చేస్తే తమ మాతృమూర్తి గారి తిట్ల దండకం తప్పుతుంది.
0: పో విమలక్క, భుజమ్మ విమలక్కను నిన్ను వెళ్ళిపోయాక కర్రతో కొట్టేసే.
2: నువ్వుండగానే కొడతానురా, ఆ కర్రడు తీసుకురా చెబుతాను మీ విమలక్క పని.
0: భుజమ్మ నేను ఇక్కడుంటుండగా కొట్టుకు, విమలక్క ఏడిస్తే నేను వెక్కి వెక్కి వేడవలసి వస్తుంది.
2: పిచ్చి సన్నాసి.
0: నేను వెళ్తున్నాను బుజ్జమ్మ, ఊరికనే అన్నా, నేను వెళ్ళాక కూడా విమలక్కని కొట్టకు.
2: అలాగే లేరా.
0: విమలక్క, రేపు ఆదివారం మాత్రం నన్ను జమీందారి గారి ఇంటికి తీసుకువెళ్ళాలి, మర్చిపోకూడదు. గుర్రం పైన కాటన్ దొరిగారి ఒళ్ళో నేను కూర్చుంటాను, మర్చిపోకూడదు. ఇకైతే నేను వెళ్తున్నాను.
1: ఏమిటో అమ్మమ్మ, ఇవి ఏ జన్మ బంధాలో కదా, వాడికి మనమంటే ఎంత అభిమానం, ఎంత ప్రేమ.
2: అవునమ్మా, అన్నట్టు నీ చదువు గురించి జమీందారి బాబుకి చెప్పావా?
1: చెప్పానమ్మమ్మా, డబ్బున్నవారికి అహం ఉంటుందని అందరూ అంటారు, కానీ జమీందారు అయ్యా చాలా బాగా ఉంటారమ్మమ్మ మనతో, నిన్ను బాగా చూసుకోమని చెప్తూ ఉంటారు. ఉదయం ఎక్కడికో వెళ్తూ కూడా నీ గురించి, డాక్టర్ గారి గురించి, మందుల గురించి ఆరా తీశారు తెలుసా?
2: డబ్బులోనే కాదమ్మా, సంస్కారంలోనూ వారు ఉన్నతులే. నేను అక్కడ పనిచేస్తున్నప్పుడు కూడా అలానే చూసేవారు. కోటికి లేనోళ్ల మిమ్మల్ని చిన్నచూపు ఏనాడూ చూడలేదు. ఇక జమీందారు గారి భార్య శ్యామలమ్మ, ఆ మహాతల్లి ఉత్తమ ఇల్లాలమ్మా. ఒకసారి వంటగదిలో గ్యాస్ పేలితే నేనే కాపాడాను, ఆ కృతజ్ఞత ఉంది వాళ్ళకింకా.
1: మరైతే శ్యామలమ్మ ఎలా చనిపోయిందమ్మమ్మా?
2: ఆయువు లేనప్పుడు ఎన్ని ఆపదలను తప్పిస్తాం తల్లి. రైలు ఎక్కుతూ కాలు జారి పడింది, ప్రాణం పోయిందమ్మా.
1: అరే, మంచివాళ్ళని ఆ దేవుడు తన దగ్గరకు రప్పించుకుంటాడు కదమ్మమ్మా.
2: ఇంకా నేను అలవర్చుకోవలసిన మంచి ఉందేమో, అందుకే నాకు ఇంకా టైం రాలేదు. ఆ యముడికి కరుణ లేక ఇలా విలవిల్లాడుతూ నిన్ను బాధిస్తున్నానమ్మా.
1: అలా అనకే బుజ్జమ్మ, నువ్వు తప్పితే నాకెవరున్నారు చెప్పు, నువ్వు లేకపోతే నేను ఒంటరిని అయిపోతానే అమ్మమ్మ.
2: అవును, ఉన్న నాన్న ఊళ్ళు పట్టుకుని పోయాడు, అతని మీద బెంగపడి మీ అమ్మ చనిపోయింది. నేను కూడా లేకపోతే నువ్వేమైపోతావు, అందుకే నేను చావను, నీ బ్రతుకు చక్కబెట్టే పోతాను. ఏడవుకమ్మా, ఏడవుకు, నిజం తల్లి, నేను చావను, నువ్వు నాకు, నేను నీకు.

0: ఎక్కడికో దొరగారు ప్రయాణమయ్యారు.
1: బయటకు వెళ్తున్నాను.
0: ఎందుకో?
1: ఇంట్లో ఉండి ఏం చేయాలి?
0: అందుకని వీధిలో పడాలా?
1: ఇంట్లో విలువ లేనప్పుడు పడాల్సింది అక్కడేగా.
0: ఎవరు ఎవర్రా నీకు విలువనివ్వనిది?
1: మీరే. ఇంట్లోనూ ఫ్యాక్టరీలోనూ కార్మికుల మీద పనుల మీద చూపించే ప్రేమ ఏ సమెత్తు కూడా నేను మీ నుంచి పొందలేకపోతున్నాను.
0: మనిషి నడుచుకునే తీరుని బట్టి ఇంట్లోనైనా వీధిలోనైనా గౌరవం లభిస్తుందిరా.
1: ఇప్పుడు నాకు ఆ గౌరవాలు ఏమీ అవసరం లేదు.
0: హురే హురే, ఎందుకు రా నన్ను ఇలా కాల్చుకుని తింటున్నావు? ఏదైనా పని చూసుకోమని చెప్తున్నాను. అది తప్ప?
1: ఇప్పుడు నేను సంపాదిస్తే కానీ దిక్కు లేదా మనకి? ఏ, మనకున్న ఆస్తులు సరిపోవా?
0: హురే, ఆస్తి కోసం కాదురా. ఓ ఉద్యోగం, ఓ ఉపాధి ఉంటే మనిషి ఆ తాపత్రయంలో ఆ యాపకంలో పడితే బాధ్యత తెలుస్తుంది, క్రమశిక్షణ వస్తుంది.
1: ఇప్పుడు నేనేమీ క్రమశిక్షణ తప్పలేదే.
0: తప్పుతావనే నా బెంగ. బాధ్యత లేదని అంగీకరిస్తున్నావు కదా.

0: అంటే ఏమిటి మీరు అనేది? ప్రతి ఆఫీస్కి వెళ్ళి నాకు ఒక ఉద్యోగం ఇవ్వండి అని నన్ను దేవరించమంటారా మీరు? అంతేగా,
1: అంత కర్మ నీకేనరా? ఉన్న ఫ్యాక్టరీకి వెళ్ళి పని నేర్చుకుని అక్కడ సూపర్వైజింగ్ చేసుకుంటే ఓ సూపర్వైజర్కి ఇచ్చే జీతం కలిసి వస్తుంది, ఆ వేతనం నీకు వస్తుంది. పైగా మన పని మనం చేసుకుంటే గౌరవం పెరుగుతుంది, అది తప్పేమీ కాదు. అయినా ఓ పని చేసుకునేవాడికే ఎవరైనా తమ పిల్లనిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉంటారా? ఇలా సోమరిగా బలాదూరు తిరుగులు తిరిగితే ఎలారా? అయినా అమ్మ ఉండుంటే నీకు నచ్చేలా చెప్పేదేమో, ఇంతకంటే నీకు అర్థమయ్యేటట్టు చెప్పడం నాకు రాదురా.
2: చిన్నబాబు గారు, మీ మంచి కోరే కదండి పెద్దయ్య గారు చెప్పేది.
0: నోర్మోయ్, నువ్వు నోరు మూసాయి. ఇక్కడ మా నాన్నగారు నేను మాట్లాడుకుంటున్నాం, నువ్వేంటే మధ్యలో? వెళ్ళవతలకి
1: రే, అలా కసరకురా. అయినా అదేమందరు ఇప్పుడు?
0: మీరేం మాట్లాడకండి నాన్న, నేను రేపటి నుంచి మన ఫ్యాక్టరీకి వెళ్తున్నాను. నాకు సంబంధం కూడా ఒకటి చూడండి, అది నేను ఇల్లరికం వెళ్ళేలాంటి సంబంధం చూడండి. మీకు నా గొడవ, నాకు మీ గొడవ ఉండదు. నేను పోతున్నాను.
1: రే రే, వాడు వెళ్ళిపోయాడే విమల. సరేలే, అరిస్తే అరిచాడు. ఒకటి, ఫ్యాక్టరీని మనా అన్నాడు, ఆ ఫ్యాక్టరీకి వెళతాను అన్నాడు. రెండు, పెళ్ళికి ఇష్టపడ్డాడు. చాలు విమల, వాడు నీ పేరు చిన్నందుకు నువ్వేమి నొచ్చుకోకే. వాడి సంగతి నీకు తెలుసు కదా, వాడి మాటలు పైపై పెదాల నుంచి వచ్చిన మాటలే, గుండెల్లోంచి వచ్చిన కావే.
2: ఊరుకోండి అయ్యగారు, నాకు తెలియదా విక్రమ్బాబు సంగతి? అయినా ఒక మాట పడగలిగినప్పుడే మన మధ్య దూరాలుండవయ్యా. విక్రమ్బాబుని నెమ్మదిగా మంచి మాటలతో మనమే మార్చుకోవాలి.
1: అవును, నీవన్నది నిజమే. మొదట కయ్యమంటాడు, తర్వాత ఆలోచిస్తాడు. సరే, చూద్దాం.

0: విమల, మొత్తానికి విక్రమకి పెళ్ళయి, మా ఇంటికి కోడలొచ్చింది. విక్రమ్ అనుకుంటే ఏ పనైనా శ్రద్ధగానే చేస్తాడే, కాకపోతే తిక్క. నువ్వు కూడా వాడిని భరించి మంచిగానే సరిచేశావు. కోడలు చేయి తల్లిదండ్రులు కూడా సంస్కారం ఉన్నవాళ్ళు. ఈ పిల్ల అంటావా, మన పద్ధతులు ఆచారాలు అలవాటు చేసుకోవడానికి కాస్త టైం పడుతుంది. ఆ అమ్మాయిని కనిపెట్టుకుని ఉంటుండు, ఏం కావాల్సినా ఆమెకు వెంటనే అమర్చు.
1: నాకు అది చెప్పాలా బాబుగారు? జయమ్మ నాతో మంచిగానే ఉంటున్నారు.
0: సరే, నేను ఒకసారి అలా ఫ్యాక్టరీకి వెళ్తాను. అన్నట్టు జయ, విక్రమేడమ్మా.
2: మామయ్య గారు, మీరేదో ఖాళీ సైట్ చూసి రమ్మన్నారంట కదండి, అక్కడికి వెళ్తానని మీకు చెప్పమన్నారు. ఆయన వెళ్ళే టైంలో మీరు ధ్యానంలో ఉన్నారు.
0: అలాగమ్మా, నేనే మర్చిపోయాను. ఆ సైట్ వాడికి నచ్చితే మనం అది తప్పకుండా తీసుకుందాం.
2: సరే మామయ్య గారు, నేను మీకు జాబ్ కాస్త తీసుకొస్తాను.
0: నీకెందుకమ్మా శ్రమ, విమలుంది కదా.
2: నా చేత్తో మీకు ఇస్తే నాకు తృప్తి మామయ్య.
0: సరేనమ్మా, నీ ఇష్టం.
1: జయమ్మా, నేను కాచుకొస్తాను, మీ చేత్తోనే ఇవ్వండి.
2: అవసరం లేదు, నువ్వు కాస్తే నేనెందుకు ఇక్కడ. నువ్వు పైకెళ్ళి ఆ గదులు అవి శుభ్రంగా తుడువు, మురిగ్గా ఉన్నాయి.
1: అలాగే నమ్మగారు. అయ్యగారు.
0: ఏంటే?
1: మరిది చెప్పచ్చో లేదో నాకు తెలియడం లేదు.
0: ఏంటి చెప్పవే, ఏంటది?
1: మరి మన విక్రమ్ బాబు జయమ్మగారితో సరిగ్గా ఉండడం లేదయ్యా. బాగా పైకి, అదే ఓపెన్ డాబా పైకి వెళ్ళి పడుకుంటున్నారు.
0: ఓ, అదా. వాడికి ఆకాశం వంక చూడడం, ఆ వెన్నెలని ఆస్వాదించడం చాలా ఇష్టం. వాడికి అది వాళ్ళమ్మ నేర్పిందే.
1: అవునా అయ్యగారు? మరి జయమ్మ అస్తమానం ఫోన్లో ఎవరితోనో రహస్యంగా మాట్లాడుతున్నారయ్యా. మొన్న వ్యక్తి మన ఇంటికి కూడా వచ్చాడు. అతని పేరు నాగరాజు. అతనితో అమ్మగారు కాస్త చనువుగా ఉంటున్నారయ్యా.
0: అవునా?
1: అవునయ్యా. మొన్న ఒకరోజు ఏం జరిగిందంటే,
2: రాజు నువ్వు రావడం ఎవరు చూడలేదు కదా.
3: ఎవరు లేరనేగా నన్ను రమ్మన్నావు.
2: అబ్బా, ఎవరు లేరులే, ఎవరు చూడ

0: లేదు కదా అంటున్నాను.
1: అదెవరు ఆ పని మనిషి చూసినట్టుంది.
0: దాని బొంద అదేం చేస్తుంది? కాస్త డబ్బు పడేస్తే దాన్ని మేనేజ్ చేయొచ్చులే. డబ్బుకు మొహం వసింది కదా, డబ్బు రుచి బాగా తెలుస్తుంది దానికి.
1: జయా డార్లింగ్, నిన్ను నేను మిస్ అయ్యాను బంగారం.
0: నేను మిస్ అయ్యాను రాజు, ఐఎమ్ సో పిటీ.
1: అంతేలే, నేను లేనివాణ్ణి కదా, అదే నీకు చులకన. నువ్వు కలిగిన దానివి, మీరు మీరు సంబంధాలు కలిపేసుకుంటారు.
0: అలా దెప్పి పడవకు రాజు. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారంటే నువ్వు పట్టించుకున్నావా? ఎప్పుడు సినిమాలు పార్కులు ఇదే నీ ధ్యాస. అందుకే నువ్వు ఇలా వస్తూ నాకు హాయిగా కబుర్లు చెప్పు, నాకు అది చాలు.
1: నీతో కబుర్లు చెప్పడానికి ఫోన్ ఉంది కదా. ఇలా నేరుగా వచ్చానంటే నువ్వు నన్ను అర్థం చేసుకుని నన్ను కనికరించాలి కదా.
0: దగ్గరకు రాకు.
1: ఎప్పుడు నన్ను దూరంగానే పెట్టావు?
0: అలాంటిది ఏమీ వద్దు. ఇప్పుడు నేను వేరే వారి కోడల్ని, ఇంకొకరికి భార్యని.
1: అయితే ఏంటి, అతనికి విడాకులిచ్చేయి, మనం దూరంగా పోయి పెళ్లి చేసుకుందాం.
0: తొందరపడకు నాగరాజు, ఇక్కడ కూడా నేను ఉండే వాతావరణం లేదులే. నేను అదే ఆలోచిస్తున్నాను.
2: అది అయ్యగారు జరిగింది.
3: విమల, నువ్వే కాస్త కనిపెట్టుకుని ఉండు. వీడు సరిగ్గా ఉండుంటే ఈ పరిస్థితులన్నీ ఎదురయ్యేవే కాదు కదా.
2: మీరు నిశ్చింతగా ఉండండి, పరిస్థితులన్నీ అవే చక్కబడతాయి. ఇక్కడ ఉన్నది ఎవరు? విమల, కాబోయే గ్రాడ్యుయేట్.

0: రాజు, ఇదే ఈ జోక్స్నే నేను మిస్ అయ్యాను.
1: అవును, జోక్స్ వేసి నవ్వించే విదూషకుడి పాత్రలో నన్ను మార్చేసేవన్నమాట.
0: అలా అనకు రాజు.
2: జయమ్ గారు, ఓసారి ఇలా వస్తారా?
0: ఏ, ఇప్పుడేం కొంపలు మునిపోయాయని?
2: మునక్కుండా కాపాడదామనే.
0: ఏమంటున్నావు?
2: మిమ్మల్ని మీరు ఒకసారి పరిశీలించుకోమంటున్నాను.
0: అంటే నాకే నీతులు చెప్పేదాన్ని వయ్యావా?
2: తప్పు చేసినప్పుడు చిన్నపిల్లవాడికి కూడా జడాలమ్మా.
0: ఓహో, బ్లాక్మెయిల్ చేస్తున్నావన్నమాట. ఏం కావాలి?
2: కాస్త సంస్కారం చాలమ్మా.
0: అంటే నాకు సంస్కారం లేదంటావా?
2: అది పోగొట్టుకోవద్దు అంటున్నానమ్మా.
0: నాకు స్వేచ్ఛ ఉంది తెలుసా?
2: మీకు వివాహం కానప్పుడు అది నిజమే, కానీ ఇప్పుడు మీరు పెళ్ళైన మహిళ, మీకు కొన్ని పరిమితులుంటాయి.
0: అవును మరి, నువ్వు గుర్తు చేస్తేనే కానీ నా పరిమితులు నాకు తెలియవు. ఆఖరికి నాకు పెళ్ళైనట్టు కూడా.
2: మన దేశ వివాహ వ్యవస్థకి ఓ పవిత్రత ఉందమ్మా.
0: నసుగుడాపి, నీకేం కావాలో అది చెప్పు.
2: చెప్పాను కదమ్మా, కాస్త సంస్కారం. మీరు నన్ను కొట్టినా పర్వాలేదు, మీరు ఇలా చెయ్యకూడదు.
0: మరి ఎలా చేయాలో?
2: ఒకలా చెయ్యొచ్చు.
0: ఎలానో?
2: మీ భర్త విక్రమ్ బాబుతో విడాకులు తీసుకొని.
0: ఓ, ఆల్ రైట్, అది ఎలానూ చేస్తాను. అదెంత?
2: మరి నాగరాజు మాట ఏమిటి?
0: ఏమిటే, చూస్తున్న కొలది రెచ్చిపోతున్నావు. ఏమిటి ఆ ఏకవచన సంబోధన?
2: అదే, సదరు నాగరాజు గారు తన భార్యకు కూడా విడాకులు ఇవ్వాలి కదా జయా మేడం అంటున్నాను.
0: వాట్, ఏం వాగుతున్నావో నీకు తెలుస్తుందా?
2: తెలుసు జయా మేడం, నేను ఎరుకులో ఉండే మాట్లాడుతున్నాను. మీ ప్రియుడుగా భావించే ఈ నాగరాజు మహాశయుడికి పెళ్ళయింది, అందుకు అన్ని ఆధారాలు నా దగ్గరున్నాయి.
0: ఏమిటి నువ్వు అంటున్నది? ఇది నిజమా నాగరాజు?
1: తను అబద్ధం చెప్తుంది, మనల్ని విడగొట్టడానికి చూస్తుంది జయా డార్లింగ్.
2: మీకు విషయం తెలియడం లేదు జయా మేడం, అందరికీ ప్రేమను పంచుతూ పోయే మీ నాగరాజు గారు ఓ రోజు నాకు కూడా ఆ ప్రేమని పంచుదామని ఒక బాణం వేశారు.
0: ఏంటి రాజు, ఇది నిజమా? ఇదేదేదో అంటోంది.
1: అబ్బే, ఇది కుట్ర, ఇది అబద్ధం, ఇది అబద్ధం.
2: ఆయన గారి ప్రపోజల్ను నేను స్వీకరిస్తూ, అయ్యా నాగరాజు మహాశయ, నీ భార్యకు విడాకులిస్తే నాకే విధమైన అభ్యంతరం లేదు అన్నాను జయ మేడం. అప్పుడే ఈ తేలుకుట్టిన దొంగ ఎవ్వరికి చెప్పదని నక్కాళ్ళు పట్టుకున్నాడు.
0: ఏమిటి రాజు, ఇది నిజమా? మాట్లాడదే.
1: నీకు తర్వాత అన్ని విషయాలు తీరిగ్గా చెప్తాను కదా, సరేనా?
0: ఏంట్రా, నువ్వు నాకు తీరిగ్గా చెప్పేది? స్కౌండ్రల్, నా వద్ద నిజం దాచి నా పైన వలపన్నే ప్రయత్నం చేస్తున్నావన్నమాట.
2: వాడికి మీ పెళ్లి కంటే ముందే పెళ్ళయింది, అలా వలలు పన్నుకుంటూ పోతున్నాడు కదా నాగరాజుజీ.
3: ఎంతమంది పైన వలలు పన్నుతాడు? మంచి వేటగాడు కదా వీడికి.

0: విషపు మగ పురుగుననే పొగరు.
1: నాన్న, వీణ్ణి నాకప్పగించండి, వీడు అంతు నేను చూస్తాను.
2: ఏంటి చూస్తావాడు అంతు? వాడు బురదలో పందిరా? అయినా నేను నీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, నువ్వు వింటేనా? బాధ్యతలు మరిచి ప్రవర్తిస్తే ఇదిగో ఇలాంటి అనర్థాలే జరుగుతాయి. ఒరే విషపురుగా, ఇంకా ఇక్కడే నిలబడ్డావేరా? ఓ, నా ఇంటి నుంచి బయటికి పోరా.
1: నాన్న, నన్ను క్షమించండి.
3: మావయ్య, నన్ను కూడా క్షమించండి మావయ్య. ఇక నుంచి బుద్ధిగా ఉంటాను, నన్ను నమ్మండి.
2: ఇందులో నా తప్పు కూడా ఉందమ్మా. నా బిడ్డను సరిగ్గా పెంచలేకపోయాను. అమ్మా విమల, నీవే ఈరోజు నా కుటుంబాన్ని రక్షించావు తల్లి. నేను నీకు చదువుకునేందుకు సాయం మాత్రమే చేశాను. నువ్వు ఈరోజు నా కుటుంబానికి సంస్కారాన్ని ఇచ్చావు. చదువు మూడో నేత్రం, అదే జ్ఞాన నేత్రమని నువ్వు రుజువు చేశావు తల్లి. జారిపోయిందనుకున్న సంస్కారాన్ని తిరిగి తెచ్చి మా చేతుల్లో అతి భద్రంగా పెట్టావమ్మా.

0: నువ్వు ఈరోజు నా కుటుంబానికి సంస్కారాన్ని ఇచ్చావు. చదువు మూడో నేత్రం, అదే జ్ఞాన నేత్రమని నువ్వు రుజువు చేశావు తల్లి. జారిపోయిందనుకున్న సంస్కారాన్ని తిరిగి తెచ్చి మా చేతుల్లో అతి భద్రంగా పెట్టావమ్మా. చిన్నదానిమైనా జరిగిన తప్పులు మన్నించి మమ్మల్ని అందరినీ క్షమించమ్మా.
1: అయ్యయ్యో బాబుగారు, జరిగిన తప్పు సరిచేసుకోవడం, దాన్ని చెక్కదిద్దుకోవడం, తిరిగి ఆ తప్పు మళ్లీ చెయ్యకుండా జాగ్రత్త పడటం, ఇదే బాబుగారు నేను నేర్చుకున్నది.
2: విమల, నన్ను క్షమించు విమల, నిన్ను అపార్థం చేసుకున్నాను, నిన్ను కొట్టాను కూడా ఆఖరికి.
1: జయమ్మ అవన్నీ వదిలేయండి, ఈ శుభ సమయంలో ఓ మంచి స్వీట్ తయారు చేస్తాను. జయమ్మ మీరు రండి, మనమిద్దరం స్వీట్ చేద్దాం, అందరి చేత తినిపిద్దాం, సరేనా?
3: తినిపిద్దాం అంటున్నావు, తినేట్టు ఉండదా ఏమిటి
1: బాబుగారు?

0: మీరింతవరకు తిరిగొచ్చిన సంస్కారం నాటిక విన్నారు. రచన శ్రీ కెవివి సత్యప్రసాద్, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సహకారం శ్రీ కె రమేష్ బాబు. ఇందులోని పాత్రలు పాత్రధారులు: వీరూజీ శ్రీ ఎస్విఎస్ శంకర్రావు, విమల శ్రీమతి సాలూరు జ్యోతిరాణి, విక్రమ్ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, బుజ్జమ్మ కుమారి ఆలపాటి జయంతి, జయ శ్రీమతి కె సత్యవతి, నాగరాజు శ్రీ కెవివి సత్యప్రసాద్, వీరమల్లు శ్రీమతి వి హారిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
1: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
2: ఇప్పుడు శ్రీ షిర్డీ సాయి మహత్యం సినిమా నుండి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వింటారు.

0: Olympic medalists Neeraj Chopra, Mirabai Chanu and Lovlina Borgohain are set to represent India at the CWG 2026. Indian contingent comprises 125 members, including para-athletes. India won 61 medals at the last Commonwealth Games. However, this year's Commonwealth Games presents a different challenge with fewer medal events and a significantly smaller sporting program. In China Open Badminton, India's PV Sindhu, Ayush Shetty and Lakshya Sen have entered singles pre-quarterfinals in Shangzhou. Double Olympic medalist PV Sindhu advanced to the women's singles second round after defeating fellow Indian player Unnati Hooda by 21-14, 9-21, 21-10 in a round of 32 clash. In the men's singles, Ayush Shetty defeated number 11 Alvi Farhan of Indonesia to reach the round of 16. In another round of 32 match, Lakshya Sen defeated Japanese player Yushi Tanaka 22-20, 15-21, 21-14. And now for a look at today's newspapers, it's over to Subhadra Ramachandran.
1: Thank you, Sarabjit. On the margins of ASEAN engagements, Jaishankar conveys to Lavrov India's concern over safety of Indian seafarers, notes a statesman. The Financial Express informs, cross-holding cap set to ease, airline doors may open for Adani GMR. 100% tariff on generic drug imports into US from 2028. Trump prescribes new pill. India's side effects unlikely, states the Economic Times. And finally, the Financial Express, on its editorial page under the caption "Oil on the boil again," writes, "Brent spot prices have gone well past $90 a barrel with the war clouds over West Asia. The prospect for costlier oil is bad news for countries like India that imports 88% of its energy requirements, which would widen its trade deficit and push up inflation." And with that, it's back to you, Sarabjit.
0: Thank you, Subhadra. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi says citizen welfare must remain at heart of reforms and governance initiatives should be designed around people's needs. Union Minister JP Nadda says government ready to discuss NEET paper leak issue in Parliament and formulate effective policy to ensure permanent solution to the issue. India to make 5 small nuclear power reactors operational by 2033. Centre approves 2 electronics manufacturing clusters worth 1,012 crore rupees in Tamil Nadu. President Draupadi Murmu to be on a 2-day visit to Romania beginning today. And with that, we end the morning news. Have a nice day.
2: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ బి శ్రీనాథ్ రెడ్డి.
3: రాయలసీమ పారిశ్రామిక చరిత్రలో కొత్త అధ్యాయం. జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్రాజెక్టుకు శ్రీకారం. దాల్మియా భారత్ సిమెంట్ లైన్ 2 విస్తరణ పనులకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన. రాష్ట స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ జిల్లా పర్యటన. పులివెందులలో కమాండ్ కంట్రోల్ రూమ్ను ప్రారంభించిన రాయలసీమ ఐజీ కోయ ప్రవీణ్. తదితర విశేషాలతో వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. 16,350 కోట్ల పెట్టుబడితో 2 దశల్లో 20 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించనున్నారు. తొలిదశలో 4,500 కోట్లతో 10 లక్షల టన్నుల సామర్థ్యమున్న ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమలో పారిశ్రామికాభివృద్దితో పాటు భారీగా ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. రహదారులు, రైల్వే, విద్యుత్, నీటి మౌలిక వసతులు మరింత అభివృద్ది చెందనున్నాయని పేర్కొన్నారు. దేశీయ ఉక్కు తయారీ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు రాయలసీమ ఆర్థికాభివృద్దికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. రాయలసీమ పారిశ్రామిక చరిత్రలో ఈ ప్రాజెక్టు మరో కీలక మైలురాయిగా నిలవనుందని ప్రభుత్వం పేర్కొంది. కడప జిల్లా జమ్మలమడుగులో దాల్మియా భారత్ సిమెంట్ లైన్ 2 విస్తరణ పనులకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ప్లాంట్లోని రోబో ల్యాబ్, సెంట్రల్ కంట్రోల్ రూమును సందర్శించారు.

0: నుంచి ఉత్పత్తి ప్రక్రియపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. దాల్మియా భారత్ సీఈఓ పునీత్ దాల్మియాతో కలిసి భూమి పూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు టీజీ భరత్, సవిత, శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పాల్గొన్నారు. కడప నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ, ఘన వ్యర్థాల సేకరణ, రవాణా, శాస్త్రీయ నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టి ప్రజారోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట స్వచ్చాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరం నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. కడప నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ప్రజారోగ్య, పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో నగరంలోని పారిశుద్ధ్య వ్యవస్థపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని పారిశుద్ధ్య నిర్వహణ, పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య, అందుబాటులో ఉన్న వాహనాలు, రోజువారీ ఘన వ్యర్థాల సేకరణ, రవాణా, శాస్త్రీయ నిర్వహణ విధానాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి చెత్త సేకరణ, తడి పొడి వ్యర్థాల వేరు చేయటం, పొడి వ్యర్థాల శుద్ధి, పునర్వినియోగ ప్రక్రియలు, వ్యర్థాల శుద్ధి కేంద్రాల పనితీరును సమీక్షించారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో ఆధునిక కమాండ్ కంట్రోల్ రూమును రాయలసీమ ఐజీ కోయ ప్రవీణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల ద్వారా పట్టణ భద్రతను పర్యవేక్షించే విధానాన్ని ఆయన పరిశీలించారు. నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందనకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజలకు మరింత సమర్థవంతమైన పోలీసు సేవలు అందించడమే కమాండ్ కంట్రోల్ రూమ్ లక్ష్యమని అధికారులు వెల్లడించారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు. గణన పత్రం ఫారం పూరించిన వారు వెంటనే సంబంధిత అధికారికి అందజేయాలని సూచించారు. ఇంకా ఫారం పూరించని వారు అవసరమైన వివరాలు ఫోటోతో వెంటనే పూర్తి చేసి సమర్పించాలని కోరారు. కొత్తగా ఓటరుగా నమోదు కావాల్సిన అర్హులు కూడా బీఎల్ఏను సంప్రదించాలని సూచించారు. ప్రతి అర్హత కలిగిన పౌరుడు ఈ కార్యక్రమంలో భాగస్వామి కావటం ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద గతంలో తిరస్కరణకు గురైన రుణ దరఖాస్తులను పునఃపరిశీలించడంతో పాటు అపరిష్కృతంగా ఉన్న రుణ దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు 8 నుంచి 18 వరకు ప్రత్యేక రుణ శిబిరాలు నిర్వహించినట్లు జిల్లా లీడ్ డిస్టిక్ట్ మేనేజర్ జి జనార్దన్ తెలిపారు. మీరింతవరకు వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ విన్నారు. ఆగస్టు నెల జిల్లా సమాచార లేఖలో మళ్లీ కలుద్దాం. రచన భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి, వైఎస్ఆర్ కడప జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు కర్ణాటక సంగీతం. శ్రీ పురందరదాసు కీర్తనలు వింటారు. గానం ML వసంతకుమారి గారు.

0: దయమాడోరంగ కీర్తన విన్నారు. రాగం కళ్యాణి. ఇంతవరకు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ పురందరదాసు కీర్తనలు విన్నారు. గానం ఎంఎల్ వసంతకుమారి గారు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా ఆచార్య పి బాబీ వర్ధన్ గారితో పరిచయం. పరిచయకర్త ఎన్ సుధాకర్ రెడ్డి గారు.
3: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనం దేశవ్యాప్తంగా జాతీయ ప్రసార దినోత్సవాన్ని, నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డేని నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా ప్రధానంగా ఒక ప్రముఖ కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్, అంతేకాదు 100,000 మంది కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్స్ని సిద్ధం చేసినటువంటి ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తితోటి మనం ఒక పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం. ఆయనే ఆచార్య పి బాబీవర్ధన్. బాబీవర్ధన్ గారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గాను, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గాను, అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో డీన్ మీడియా రిలేషన్స్లో కూడా మరి పనిచేశారు. బాబీవర్ధన్ గారు నమస్కారం అండి.
4: నమస్కారం అండి సుధాకర్ రెడ్డి గారు.
3: బాబీవర్ధన్ గారు, అసలు దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా జూలై 23 జాతీయ ప్రసార దినోత్సవంగా నిర్వహించుకోవడంలో ప్రాధాన్యత ఏంటంటారు అసలు?
4: ఇది చాలా చారిత్రక నేపథ్యం గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ముందుగా ఆకాశవాణితో నాకున్న అనుబంధాన్ని నేను నెమరు వేసుకోవాలి. నా కెరీర్ ప్రారంభమైంది ఆకాశవాణిలో, క్యాజువల్ అనౌన్సర్గా ప్రారంభమైంది. కనుక నాది ఇన్సపరబుల్ బంధం లాంటిది అనమాట. అందుకని నేను ఆకాశవాణిని ప్రేమిస్తాను, ఆకాశవాణిని ఆరాధిస్తాను, ఆకాశవాణి గురించే ఎక్కువ బోధిస్తాను. సో మీరు ఇందాక అన్నట్టు దాదాపు 3 దశాబ్దాల పైగా నేను ఈ బ్రాడ్కాస్ట్ జర్నలిజాన్ని పిల్లలకి చెప్తున్నాను. దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, పండితులు పామరులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సులభమైన భాష, ఎందుకంటే రేడియోలో వాడే భాష చాలా సులభమైన భాష వాడతారు. అందువల్ల అది సామాన్య ప్రజలకు కూడా చేరే ఆస్కారం ఉంది. అందుకని ఇది ఒక శక్తివంతమైన ప్రసార మాధ్యమంగా మనకి విరాజిల్లుతోంది. సో బ్రిటిష్ కాలంలో కూడా ప్రచారానికి, అంటే వాళ్ళు ఆఫ్ కోర్స్ ప్రాపగాండకు కూడా రేడియోను వాడుకున్నారు, కానీ మనకు కూడా ప్రసారాలు ఉంటే బాగుంటుందని చెప్పి జూలై 23, 1927 మొట్టమొదటి బ్రాడ్కాస్టింగ్ మన దేశంలో ప్రారంభమైంది. అది కూడా ప్రభుత్వ ఆధీనంలో కాదు, అది బొంబాయి నుంచి ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్, డైరెక్ట్ ప్రైవేట్ ఆర్గనైజేషనే ప్రసారాలు ప్రారంభించింది అనమాట. సో జూలై 23 అందుకోసమనే ప్రతి ఏటా నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డేగా అనుకుంటాం. 1957 మనకు దూరదర్శన వచ్చింది. అప్పటిదాకా రేడియో ప్రజలకి ప్రభుత్వాలకి మధ్య సంధానకర్తగా వ్యవహరించింది. అప్పట్లో ప్రారంభంలో ఇది అంతగా రాణిస్తుందా లేదని అనుకున్నారు, ఎందుకంటే ఇన్విజిబుల్ పర్సన్ మాట్లాడతా, అంటే కనిపించని వ్యక్తులు మాట్లాడుతూ ఉంటారు, కానీ మంచి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కనిపించకపోయినా కూడా వినిపిస్తున్న వాణిని చాలా చక్కగా వినేవాళ్ళు. సో దీనికి ఏం పేరు పెట్టాలనేది కూడా పెద్ద తతంగం అండి. 1932 అనుకుంటాను, లైనల్ ఫీల్డ్ అని బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ నుంచి ఒక అతన్ని తీసుకొచ్చారు మన భారతదేశానికి. దీనికి ఏం పేరు పెట్టాలి, రేడియో అంటే బాగుంటుందా అని అప్పుడు ఆయన నామకరణం చేశారు ఆల్ ఇండియా రేడియో అని. ఎందుకంటే ఆల్ ఇండియన్కి సంబంధించింది, మనకి ఇండియా అనగానే భిన్న జాతులు, భిన్న సంస్కృతులు, భిన్న ప్రాంతాలు, వీటన్నిటిని సమన్వయం చేయాలి, భిన్న భాషలు కూడా. సో అన్నిటినీ సమన్వయం చేయాలంటే ఇది ఆల్ ఇండియా రేడియో అంటేనే బాగుంటుంది. లైనల్ ఫీల్డ్ అనే అతను పెట్టారు, అతన్ని మనం ఫాదర్ ఆఫ్ ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ గా పిలుస్తాం. వారి నేతృత్వంలోనే రేడియో ఒకటిగా ఎదుగుతూ మనం ఇప్పుడు ప్రపంచంలోనే ఇప్పుడు వాయిస్ ఆఫ్ అమెరికా కావచ్చు, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్

0: వాటితో పాటుగా మనం కూడా విదేశీ కార్యక్రమాలు కూడా ప్రసారం చేస్తున్నాం. అంత స్థాయి దాకా వెళ్ళడానికి ప్రధానమైన కారణం ఈ జూలై 23, 1927 అన్నమాట. సో దాన్ని స్మరించుకోవడానికి ప్రతి సంవత్సరం మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం.
1: బాబివర్ధన్ గారు, సాంప్రదాయ రేడియో నుంచి ఇప్పుడున్నటువంటి డిజిటల్ యుగంలోకి మనం ప్రవేశిస్తున్నాం, ఈ ప్రయాణం అనేది మీ ఆలోచనలో కానీ మీరు చూసింది కానీ ఎలా ఉండేది?
0: ఇప్పుడు ఎంతమంది స్నేహితులు వచ్చినా, స్నేహితురాళ్ళు వచ్చినా అమ్మను మర్చిపోవటం చాలా కష్టం. సో ఆకాశవాణి కూడా అమ్మ లాంటిదే. ఎన్ని నగిశీలు చేసుకుని కొత్త కొత్త ప్రసార మాధ్యమాలు వచ్చినా కూడా అల్టిమేట్గా మళ్ళీ మనం ఆకాశవాణి వార్తలు వినందే నిజానిజాలు తెలియని పరిస్థితి. ఎందుకంటే యాక్యురసీ, అథెంటిసిటీ అనేది ఇప్పటి రీచ్ కూడా, మీ చెప్పిన ఈ డిజిటల్ లాంటివి అయితే వాటికి కొన్ని కొన్ని పరిమితులు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ ఉండాలి, ఆ స్మార్ట్ ఫోన్లో నెట్వర్క్ ఉండాలి, ఇవన్నీ అవరోధాలు. కానీ ఆకాశవాణి అలాంటిది ఏమి లేదు. అందుకే మనం దాన్ని బ్రాడ్కాస్ట్ అంటాం. అంటే దూరంగా ఉన్న ప్రాంతం నుంచి ప్రసారం చేసినా కూడా మన ఇంట్లో వచ్చే ఒకనొక సులువైన ప్రసార మాధ్యమం రేడియో. అందువల్ల ఎలాంటి కొత్త కొత్త పోకడలు మన సమాజంలోకి వచ్చినా, ఎందుకంటే వాటిని మనం కాదనలేదు, అభివృద్ధి సాంకేతిక పరిజ్ఞానం అనేది నిరంతర ప్రక్రియ, దాన్ని మనం ఆపలేం. కానీ మనం దేన్ని అడాప్ట్ చేసుకుంటాం అనే దాని మీద ఇది అంతా ఆధారపడి ఉంటుంది. సో మీరు చెప్పిన ఆ డిజిటల్ టెక్నాలజీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దానిలో వస్తున్న విషయం ఏంటి, కంటెంట్ ఏంటి, సో ఆకాశవాణి అందిస్తున్న కంటెంట్ ఏంటి. సో ఈ రెండింటి మధ్య సమతూకం వేసేది శ్రోతలే. అందువల్ల ఎన్ని కొత్త కొత్త పోకడలు వచ్చినా కూడా ఆకాశవాణికి ఉన్న అస్తిత్వం అనేది ఎప్పటికీ పోదు.
1: ఈ సాంప్రదాయ రేడియోనైనా డిజిటల్ రేడియోనైనా దాని లోపల ఉన్నటువంటి కంటెంట్ ప్రాధాన్యత ఇప్పటికీ కూడా ఆకాశవాణి నిరూపించుకుంటుంది.
0: ఆకాశవాణి ఎన్నాళ్ళు కొనసాగడానికి అవి తీసుకున్న కొన్ని ముఖ్యమైన అంశాలు. ఇప్పుడు మీరు ఇన్వైటెడ్ ఆడియన్స్ ప్రోగ్రామ్ తీసుకున్నారు, ఒక కార్మికుల్ని వదలలేదు, వ్యవసాయదారుని వదలలేదు, మహిళల్ని వదలలేదు, పిల్లల్ని వదలలేదు, అన్నిటినీ సమాహారంగా చేసుకుంటూ వస్తుంది. కనుక ఇప్పటికీ ఆకాశవాణికి ఆ పేరు ప్రఖ్యాతలు మాత్రం తప్పనిసరిగా ఉన్నాయి. ముఖ్యంగా మనకి ఆకాశవాణి తాలూకు ప్రాధాన్యత ఎప్పుడు తెలుస్తుందంటే 1975 దివిసీమ తుఫానుకి విక్టిమ్ అండి. సో అప్పుడు రాత్రి మా దగ్గర 7 బ్యాండ్లు రేడియో ఉండేది నాన్నగారు సర్పంచ్ అవ్వడం వల్ల. సో అలాంటిది పెట్టుకుని ఆ గమనం ఎలా ఉంది, ఎంత గాలి వస్తుంది, ఆ పరిసర ప్రాంతం
1: ఎటుపోతుంది,
0: ఎటువైపు వస్తుంది, ఎక్కడ నష్టాన్ని చేయబోతుంది, అలాంటివన్నీ సమాచారం మనకు వచ్చింది. మిగతా ఆధునిక ప్రసార మాధ్యమాలు రాలేదు, ఆకాశవాణి ఒకటే ఉన్నది. అంటే రేడియో ఎక్కడ ఉన్నా కూడా
1: మనకి
0: సమాచారాన్ని ఇస్తుంది. ముఖ్యంగా నేచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు మాత్రం రేడియో తాలూకు పాత్రను ఎవరు మర్చిపో తుఫాన్లో ఎంత బాగా పనిచేసింది. ఫిషర్మెన్ సముద్రంలోకి వెళ్ళిపోతే సైక్లోన్ లాంటిది ఏమైనా వస్తే వాళ్ళని ఒడ్డుకు చేర్చడానికి ఉపయోగపడే డైరెక్ట్గా ఆకాశవాణి కావచ్చు, కానీ హ్యామ్ రేడియో అని ఒకటి ఆడతారు, అది కూడా రేడియోనే కదా, రేడియోకి ఒక బిడ్డ లాంటిది అది. సో అలాంటి వాటికి సంబంధించి ఆకాశవాణికి ధీటుగా మరొక ప్రసార మాధ్యమం వస్తుందని కానీ ఉంటుందని కానీ నేను అనుకున్నది.
1: ఈ మధ్య కాలంలో మనం గమనిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా వాయిస్ క్లోనింగ్లు ఇవన్నీ వింటున్నాం. ఈ స్థితిలో మన రేడియోలో ఇచ్చేటువంటి వాయిస్ అస్తిత్వం అనేదన్నా ఉందా?
0: కృత్రిమ మేధ అనేది దాంట్లోనే అర్థం ఉంది, కృత్రిమంగా తయారు చేసేది అది వాస్తవం కాదని జనాలకు తెలిసిపోతుంది. మీరు అన్నట్టు వాయిస్ని ఇమిటేట్ చేయడం, లేకపోతే వాయిస్ క్లోన్ చేసి ఎవరో మాట్లాడిన వాయిస్ని వేరొకరు వాయిస్ లాగా వినిపించడం, ఇవన్నీ ట్రిక్స్ కావచ్చు. కానీ అల్టిమేట్గా ఫ్యాక్ట్ చెక్ అనేది ఒకటి వచ్చిందండి కొత్తగా, గూగుల్ వారి పుణ్యం అని ఫ్యాక్ట్ చెక్ అనేది. ఒకవేళ మీరు ఏదైనా వాయిస్ని క్లోన్ చేసి వినిపిస్తే ఇది ఒరిజినల్ వాయిస్ ఏంటి అని చెప్పే ఒక విసులుబాటు కూడా ఏఐలో ఉంది,
1: ఆ టెక్నాలజీలోనే
0: ఉంది. సో అందుకని నేనేమంటానంటే ఏఐ దాన్ని రెండు వైపులా పదున్న కత్తి లాంటిది అంటాను. ఆ కత్తి వైద్యుడి చేతిలో ఉంటే ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడుతుంది, అదే ఒక దొంగ చేతిలో ఉంటే గొంతులు కోసి ప్రాణాలు తీస్తుంది. కనుక మనం వాడే విధానాన్ని బట్టి, వాడే వాళ్ళు ఎవరు, దీన్ని ఎవరు వాడుతున్నారు, అట్లా సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత ఈజీ అవుతుంది. ఉదాహరణకు ఒక సాంగ్ రాస్తే దాన్ని కంపోజ్ చేయడానికి ఇంకొకళ్ళు, లేకపోతే రకరకాలుగా ఉండదు. ఇప్పుడు ఏఐలో మనం కనుక కరెక్ట్గా ప్రాంప్ట్ చేయగలిగితే ఆ పాట మనకు కావలసిన రాగంలో మనకు కావలసిన మృదు మధురమైన వాణిలను చేకూర్చేదాకా వచ్చింది. అది ఒక సంగీతం నేర్చుకున్న అతని చేతిలోకి వెళ్తే, అదే ఒక దొంగ చేతిలోకి వెళ్తే పలాని ఇంటి అడ్రస్ ఎక్కడ ఉంది, దానిలోకి ఎలా ప్రవేశించవచ్చు,
1: అంటే ఒక ఆయుధాన్ని ఏ విధంగా వాడుకోవచ్చు
0: అనే దాని మీద ఉన్నది. అంటే పర్సెప్షన్, ఎవరు దేన్ని ఏ విధంగా చూస్తారు,
1: ఎవరి చేతిలో ఉండాలి
0: అనే దాని మీద. అందుకని మంచి వాళ్ళ చేతిలో ఉంటే ఇది సామాజిక వికాసానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది, అదే చెడువాడి చేతిలోకి వెళ్తే మీరు అన్న గ్రాఫికింగ్ చేస్తారు. ఇప్పుడు ఎక్కువగా వాడుతున్న పదం ఏంటంటే క్యారెక్టర్ అసాసినేషన్, వ్యక్తిత్వ హననాలకు ఇది ఉపయోగపడుతుంది. సో మనం వాడే విధానాన్ని బట్టి ఉంటుంది. అందుకే మళ్ళీ చుట్టూ తిరిగి ఆకాశవాణికి వెళ్తారు చాలా మంది, అసలు వాస్తవం ఏంటో తెలుసుకుందాము అనేది
1: నిజమేంటి.

0: నిజమేంటి, నిజమేంటి తెలియాలంటే మళ్ళీ ఆకాశవాణికి వెళ్ళాల్సిందే.
1: మరి శాటిలైట్ రేడియోలు, ఇంటర్నెట్ రేడియోలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. మరి ఆ స్థితిలో మన మీడియం వేవ్, ఎఫ్ఎం, వీటి ప్రాధాన్యత ఏమిటి? వీటిని ఏ విధంగా మార్చుకుంటే మనం వాటితో పోటీపడే అవకాశం?
0: ఆరోగ్యకరమైన పోటీని కనుక మనం తట్టుకోగలితే, ఒకప్పుడు ప్రధాని మరణించారు అనే ఒక వార్త కనుక ఆకాశవాణిలో వస్తే అది అవునా కాదో తెలుసుకోవడం కోసం బీబీసీ వాళ్ళని కనుక్కునేవాళ్ళట. ఇప్పుడు బీబీసీలో ఒక పుకారు వస్తే అది అవునా కాదని తెలుసుకోవడానికి ఆకాశవాణి వింటున్నారు. సో రివర్స్ అయిపోయింది పూర్తిగా. సో ఎంత ఆధునిక విజ్ఞానం వచ్చినా, ఎన్ని శాటిలైట్ రేడియోలు వచ్చినా, ఎందుకంటే గతంలో ఒక ట్రాన్సిస్టర్ ఇంట్లో పెట్టుకుని వినాల్సిన పరిస్థితి వచ్చేది, అక్కడే కూర్చొని. అలా ఏం లేదు, మొబిలిటీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్లోనే ఆకాశవాణి వస్తుంది. కనుక మనం కూడా దాని ప్రక్కన మనం ఈ టెక్నాలజీకి అనుగుణంగానే మనం రూపురేఖలు కూడా మార్చుకుంటూ వెళ్తున్నాం. కనుక ఈ దీనికి ఎలాంటి ప్రమాదం లేదు సార్, ఎందుకంటే శాటిలైట్ ఒక రీచ్ పెరుగుతుంది అనమాట. ఒకప్పుడు కొన్ని ప్రాంతాలకి సిగ్నల్ లేదు అనేవాడు. ఇప్పుడు ఎఫ్ఎం ఫర్ ఎగ్జాంపుల్ రేడియోస్ తక్కువ కనుక దానిది, అందువల్ల మనకు కొన్నిసార్లు సిగ్నల్ వచ్చి లేదు. దీనికి మీకు చిన్న మాట ఒకటి నేను చెప్పాలి.
1: చెప్పండి.
0: ఒకప్పుడు మనకి కమర్షియల్ బ్రాడ్కాస్టింగ్ అనేది అసలు లేదు. మన వాళ్ళందరూ శ్రీలంక వెళ్ళేవాళ్ళు, రేడియో శ్రీలంక అని ఒకటి ఉండేది మా చిన్నతనంలో. అక్కడి నుంచి బినాక, గీత్మాల అవన్నీ వచ్చాయి. అక్కడ కూడా తెలుగు కోసం ఒక హాఫ్ అన్ అవర్ స్లాట్ ఉండేది. ఆ స్లాట్ లో కమర్షియల్ ఇవన్నీ వస్తున్నప్పుడు మన యాడ్స్ అన్ని, మన ప్రకటనలు, మన ఆదాయం అంతా అక్కడికి వెళ్ళిపోతుందని గ్రహించి ఒక ప్రధానమంత్రి ఒక కమిటీ వేస్తే చందా కమిటీ అంటాం. ఆ చందా కమిటీ వాళ్ళు ఏం డిస్కస్ చేశారంటే, కమర్షియల్ బ్రాడ్కాస్టింగ్ ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు, మనకు ఒకసారి రెవెన్యూ వస్తే మంచిదే కదా అంటే, మనం కొన్ని ఆబ్జెక్టివ్స్ పెట్టుకున్నాము దీంట్లో, దాంట్లో సినిమా పాటలు అంటే మళ్ళీ తేడా వస్తుంది అని చెప్పి అనుకున్న నేపథ్యంలో ఆయన సజెస్ట్ చేసింది ఏంటంటే, ఆ కమిటీ కమర్షియల్ బ్రాడ్కాస్టింగ్ ని సపరేట్ గా యూనిట్ లాగా పెట్టండి, తద్వారా మనకు ఆదాయం వస్తుంది అని చెప్పి ఆయన చెప్పారు. సో అప్పటి నుంచి మనకి కమర్షియల్ అయిపోయి కొంచెం వయబిలిటీ కూడా వచ్చింది. వచ్చిన తర్వాత మన దేశం తాలూకు ప్రొడక్ట్స్ అన్ని మన దాంట్లోనే జింగిల్స్ రూపంలో బ్రాడ్కాస్ట్ అవ్వటం. ఆ జింగిల్స్ అంటే గుర్తొచ్చింది సార్, ఇందాక మీరు అన్నారు ఈ రేడియో తాలూకు అస్తిత్వం ఎక్కడ బయటపడుతుందంటే, COVID-19 మీరు గుర్తుకోండి. COVID-19 అప్పుడు ఆకాశవాణి చేసినంత సేవ బహుశా ఇంకెవరు చేసుకుని పోవచ్చు, ఎందుకంటే ఒకప్పుడు న్యూస్ లో మాత్రమే జింగిల్స్ వచ్చాయి, ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ రౌండ్ ది క్లాక్ జింగిల్స్ ఇస్తే, ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చెప్పడం అనేది, ఆ వేరియంట్ ఏ విధంగా రూపురేఖ మార్చుకుంటుంది, దాన్ని ఎలాగా మనం తట్టుకోవాలి, ఇలాంటి రెమెడీస్ చెప్పడం వల్ల చాలా మంది, ఎందుకంటే పవర్ పోయినా కూడా రేడియో వినొచ్చు, అందువల్ల దీనికి ఉన్న ప్రాముఖ్యత అది.
1: రేడియో అనేది ఇప్పుడు మీరు అన్నట్టుగా యాప్లో టెక్నాలజీని ఉపయోగించుకొని సిగ్నల్ ఉన్నా లేకపోయినా ఏ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఈ సమాచారం వినడానికి ఒక అవకాశం ఇచ్చింది. టెక్నాలజీని ఆ విధంగా ఉపయోగించుకుంటే రేడియో ఇంకా మన్నన పొందడానికి అవకాశం. ఇకపోతే సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాలు ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోతాయి. దానికి మనకి ఏదన్నా బంధం కానీ లేదా ఏదన్నా వ్యతిరేకత కానీ ఏదన్నా ఉందా?
0: ఈ సామాజిక మాధ్యమాలు ఇబ్బడిమిబ్బడిగా వచ్చేసాయండి, అంటే ఆల్మోస్ట్ పుట్టుకొక్కలుగా పుట్టుకొచ్చేస్తున్నాయి. ప్రతి ఒక్కడు మొబైల్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కడు ఒక డిజిటల్ యాప్ రూపొందించుకోవటం, లేకపోతే ఒక డిజిటల్ ఛానల్ పెట్టేయటం, వాడు ఇష్టం వచ్చింది దాంట్లో మాట్లాడతాం. ఇప్పుడు మనకైతే అదే దూరదర్శన్ లేకపోతే మిగతా టీవీ ఛానల్స్కి అయితే కొంత నియంత్రణ ఉంది, వాటి మీద ఇప్పుడు దాకా నియంత్రణ రాలేదు. ఎందుకంటే అది మన దేశానికి కొత్తగా వచ్చింది కనుక దాని తాలూకు రిపర్కషన్స్, పర్యావసానాలు ఎలా ఉంటాయనే దాని మీద ఇంకా పూర్తిగా అవగాహన రాలేదు. తప్పనిసరిగా ఒక సినిమాకి ఒక సెన్సార్షిప్ ఉన్నట్టు, రేడియోకి ఒక బ్రాడ్కాస్టింగ్ కోడ్ ఉన్నట్టు, మరి ఏఆర్కి అయితే ఏఆర్ కోడే ఉంది సపరేట్గా ఉన్నట్టు. ఈ సోషల్ మీడియా కూడా ఒక రెగ్యులేషన్ అనేది కనుక వస్తే ఈ వెచ్చలి వీడితనానికి కొంతైనా మనం అడ్డుగట్ట వేయడానికి ఏర్పడుతుంది. సో సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత మనం ఆకాశవాణిని కూడా రూపంలో తీసుకెళ్లాలని అసలు అత్యాస అక్కరనే అక్కర్లేదు. ఎందుకని నేను
1: చెప్పింది
0: మళ్ళీ తిరిగి తిరిగి అమ్మ దగ్గరికే వస్తారు అందరు, ఎందుకంటే మొహం మొత్తుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేడియోలో జానపద గీతాలని ఒకసారి అప్పుడప్పుడు ఎఫ్ అండ్ హెచ్ లో జానపద గీతాలని, ఆ జానపదాలు అంటే ఇంకా జ్ఞానపదాలు, అవి జీవపదాలు. సో అలాంటి వాటిని మిగతా చోట్ల మీరు ఎక్కడ చూస్తారు?
1: ఈ
0: ఎన్ని సోషల్ మీడియాలో వచ్చినా కూడా అలాంటివే ఉండదు. కొన్ని మాతృభూమి అంటారు కదా, ఆ కొన్ని ఇక్కడ మాత్రమే లభించే ఉన్నాయి. సమాంతరంగా మనకి ఎంత పోటీ వచ్చినా కూడా మన ఆకాశవాణి తాలూకు ఉనికి మాత్రపడికి పోదు. అది మినుకు మినుకుమని దారి చూపించే దానిలాగా అయినా ఉంటుంది, కానీ ఆరిపోవటం మాత్రం జరగదండి. అది నాకున్న ఒకనొక అనుభవం, ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ఒకటి వచ్చిన తర్వాత ఇంకోటి పోతుందని. ఆల్రెడీ రేడియో కొంతకాలం ఉండాలని మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు టీవీని ఒప్పుకోలేదు, రెండు రకాలుగా ఒప్పుకోలేదు ఆయన. ఒకటి ఏంటంటే ఆకాశవాణికి థ్రెట్ వస్తుందని, రెండు ఏంటంటే ఖర్చుతో కూడిందని. ఇందిరా గాంధీ గారు దూరదర్శన్నే మళ్ళీ తీసుకొచ్చారనుకోండి, అది ఇప్పుడు ఎంత విస్తృతంగా ఉందో, ఎందుకంటే అది దృశ్య శ్రవణ మాధ్యమం కనుక ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని చూడాలనే కోరిక మనుషులు కూడా. దాన్ని కరెక్ట్గా బ్రిడ్జ్ చేయడానికి ఇప్పుడు మనకే మాత్రం లాంటి కార్యక్రమం ఉందనుకోండి,

0: టీవీలో ఆయన ఫేస్ పెట్టి మనం వినగలుగుతున్నాం. అంటే ఓహో, వెనకాల మాట్లాడుతున్నది ప్రధానమంత్రి కాబోలు అనేది వచ్చింది. సో దాన్ని ఆ లోపాన్ని కూడా సరిదించుకొని ఆకాశవాణి ముందుకెళ్తుందండి.
1: మనం పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్ట్ విషయం గురించి ఆలోచిస్తే, గ్రామీణ ప్రాంతాల్లో మీరు ఇందాక మీరు అన్నట్టుగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల అవసరాలను తీర్చే విధంగా ఆకాశవాణి చేస్తున్నటువంటి సేవల్ని ఇంకా మెరుగుపరచుకోవడానికి, ఇప్పుడున్నటువంటి ఈ డిజిటల్ యుగాన్ని సద్వినియోగపరచుకుంటూ మనం మెరుగుపరచుకోవడానికి అవకాశాలు ఎలా ఉన్నాయి?
0: ఒకటి రీచ్ అండి, 99% అంటాము. కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో అక్కడక్కడ చిన్న సిగ్నల్ ప్రాబ్లం వస్తే రావచ్చు, కానీ మిగతా 99% శ్రోతలకి ఆకాశవాణి కార్యక్రమాలు చేరాయి. కాకపోతే భాష కొన్ని చోట్ల అవరోధం అయినప్పుడు కమ్యూనిటీ రేడియో అంటాం కదా, వాటి ద్వారా ఆ ప్రాంత ప్రజల తాలూకు భాషను యాసను మాట్లాడటం ద్వారా కూడా ఇంకా ఆ 1% దాన్ని కూడా మనం రీచ్ అయిపోయాం పూర్తిగా. ఎందుకంటే ఇప్పుడు ఎంత కాదన్నా కూడా మొబైల్ అనేది ప్రతి ఒక్కరికి ఒక నిత్యావసరమైంది. ఒకప్పుడు లగ్జరీ లాగా, విలాసం లాగా అనుకునేవాడు. సో ప్రతి ఒక్కళ్ళ చేతుల్లో, ముఖ్యంగా డిజిటల్ ఎకానమీ వచ్చిన తర్వాత చిన్న చిన్న దుకాణాలు కూడా దీని ద్వారానే డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు. సో అంటే ఇంటర్నెట్ ఉందని అర్థం. ఇంటర్నెట్ ఉంటే రేడియో ఉన్నట్టే. సో రేడియో కార్యక్రమాల ద్వారా ఖచ్చితంగా ఆ సమాచారాన్ని వాళ్ళు తీసుకుంటారు కనుక వాడతారు. సో ఎప్పుడైతే పెనిట్రేషన్ ఉంటుందో, ఎప్పుడైతే ప్రజల తాలూకు అవసరాలను తీర్చడానికి రేడియో వెళ్ళగలుగుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రెంట్స్ ఉంటారు ఒక చోట నుంచి ఒక చోట కూలీల కోసం వెళ్తూ ఉంటారు కదా, సైకిల్ కట్టుకుని రేడియో పెట్టుకుని మోగించుకుంటూ వెళ్తూ ఉంటారు. నేను చాలాసార్లు చూశాను అలాంటి వాళ్ళు. సో దీనిలో ఉన్న ఒకనొక సద్గుణం ఏంటంటే మొబిలిటీ కూడా ఉందన్నమాట. మీరు ఒక చోట కూర్చొని వినాలనేది అదేం లేదు, మీ ఇష్టం వచ్చిన యాంగిల్లో కూర్చొని కూడా దాన్ని వినడానికి కాదు. ఎందుకంటే అందరికీ ఆమోదయోగ్యమైన ఒకనొక శక్తివంతమైన ప్రసార మాధ్యమంగా నేను రేడియోను భావిస్తానండి.
1: ఇందాక మీరు కమ్యూనిటీ రేడియో అనే పదం ఆడారు. కమ్యూనిటీ రేడియోస్ని మనము ఎలా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి లోకల్ అవసరాలను తీర్చడానికి సద్వినియోగపరచుకుంటే ఇంకా ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది?
0: ఇప్పుడు ఒక తరం వాళ్ళు రేడియోను మెల్లమెల్లగా విస్మరిస్తున్నారు అనే ఒక అపోహ ఉన్న నేపథ్యంలో క్యాంపస్ రేడియోని ఒకటి పెట్టారు. యూనివర్సిటీ స్థాయిలో మా ఆంధ్ర యూనివర్సిటీలో కూడా ఉండేది, జ్ఞానవాణితో పాటు ఇంకొక రేడియో కూడా ఉండేది. సో ఆ యూత్ని ఆకర్షించడం, ఎందుకంటే యువవాణి అనేది చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్, ఇప్పటికీ అప్పటి నుంచి ఇప్పటిదాకా కొనసాగుతున్న ఒకనొక కార్యక్రమాల్లో యువవాణి ఒకటి. సో యూత్ని ఆకర్షించడం కోసం క్యాంపస్ రేడియో పెట్టారు. అంటే ఆ సెగ్మెంటెడ్ ఆడియన్స్ కోసమని క్యాంపస్ రేడియో ఎలా పెట్టారో, మనకి మొట్టమొదట కమ్యూనిటీ రేడియో ప్రాబబ్లీ ఆదిలాబాద్లో వచ్చింది. ఆదిలాబాద్లో ఎందుకు వచ్చింది అంటే అక్కడ పసిబిడ్డలను విక్రయాలు మార్కెట్లో తీసుకెళ్లి పసిబిడ్డలను జంతువుల్లాగా కోడుల్లాగా అమ్మేయటం అనేది అక్కడ ఉన్నది. సో వాళ్ళకి ఏ భాషలో చెప్పాలి, ఎవరో ఒక పెద్ద ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతానో, ఎవరో ఒక చదువుకున్న ఆయన అతని భాషలో, అందుకని గోండు భాషలో మొట్టమొదటిసారి దాన్ని ప్రారంభించారు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఓహో మన భాషలో మన మనుషులు చెప్తున్నట్టు ఇది మనం చేస్తున్నది ఒక అనర్థం కాబోలు అని వాళ్ళు రియలైజ్ అయ్యి అప్పటి నుంచి ఆ కార్యక్రమాలు. అలాగే జోగిని వ్యవస్థను పోవడానికి కూడా అప్పటి గవర్నర్ ఒక మేడం, ఆవిడ కూడా ఆ లోకల్ రేడియోని లేకపోతే మన కమ్యూనిటీ రేడియోని వాడుకుని చేయగలరు. సో ప్రజల తాలూకు పూర్తి అవసరాలను తెలుసుకుని, ఇంకంటే మారుమూల కుగ్రామాలు అంటాం కదా హ్యామ్లెట్స్, ఆ ట్రైబల్ ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఉన్న శ్రోతల తాలూకు అవసరాలను కూడా మనం అజెండాగా చేసుకుని కంటెంట్ను తయారు చేసి అందించడానికి వీలు కల్పించేవే ఈ కమ్యూనిటీ రేడియోలు.
1: మీరన్నట్టుగా మరి ఆకాశవాణి కూడా అలా చొచ్చుకుపోవటానికి వీలుగా ఈ మధ్యకాలంలో చింతపల్లిలో కూడా ప్రత్యేక రిపీటర్ పెట్టబోతుంది. అలాగే గ్రామీణ స్థాయిలో ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్లో కూడా గిరిజనులకు కూడా సేవలు అందించాలనే ఆలోచనతో ముందుకెళ్ళటం చాలా ఆనందదాయకమైనటువంటి.
0: వెరీ గుడ్ సార్, వెరీ గుడ్.
1: మనకి ఈ మధ్యకాలంలో ఒక కంట్రోల్ లేకుండా సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోతుంది, పుట్టగొడుగుల్లాగా అనేక ఛానల్స్ వస్తున్నాయి, నకిలీ వార్తలు విపరీతంగా స్ప్రెడ్ అవుతున్నాయి. ఈ స్థితిలో ఆకాశవాణి పాత్ర ఏమిటి? నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే సందర్భంగా ప్రధానంగా ఈ పబ్లిక్ సర్వీస్ ఓరియంటెడ్గా మనం చేసేటువంటి ఆకాశవాణి డ్యూటీ ఏంటి?
0: కొంతమేరకు ఒక రెగ్యులేషన్ అనేది తప్పనిసరిగా తీసుకురావాలండి. జాతీయ స్థాయిలో దీని మీద పెద్ద చర్చ జరుగుతుంది. సోషల్ మీడియా అనేది విచ్చలవిడితనం పెరిగిపోయింది. ఎందుకంటే ఈజీ కార్యక్రమాలు చేయటం అనేది ఈజీ, ఒక మొబైల్ ఫోన్ చేసి చిన్న స్టాండ్ పెట్టుకుని వాడు ఇష్టం వచ్చింది అక్కడ వాగేస్తున్నాడు,
1: ఏదైనా చెప్పచ్చు.
0: సో ఏదైనా చెప్పొచ్చు, కానీ మనకు అటు కాదు. మన రేడియోలో అయితే కోడ్ అనుసరించి నిర్ధారించుకుని అక్యురేసీ అథెంటిసిటీ అంటాం వాటిని మనం. సో అదంతా చూసుకుని ప్రసారం చేస్తున్నాం కనుక, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన గూగుల్ వాళ్ళు కొత్త ఇనిషియేటివ్ ఒకటి తీసుకుని ఎక్కడికెక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఎందుకంటే గూగుల్ నుంచే సోషల్ మీడియా వస్తుంది కనుక అది ఆ నెప్ప మా మీద వేయొద్దు అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే రెమిడియల్గా ఈ ఫ్యాక్ట్ చెక్కింగ్ అనే దాన్ని ప్రతి కళాశాలకు ట్రైనింగ్ ఇస్తారు ఒక డే, దాన్ని ఎలాగ మనం గమనించాలి అనే దాని గురించి వాళ్ళు ఇస్తున్నారు కనుక ఎలాంటి ఢోకా లేదు. ఇంకా రేడియో కార్యక్రమాలకు ఎన్ని కొత్త కొత్త ఎత్తుగడలు వచ్చినా కూడా దీని తాలూకు ఉత్తమత్వం అనేది ఎప్పటికీ పోదు. మీరన్నట్టు సోషల్ మీడియా దానికి ఇప్పుడు కాకపోయినా ఇంకా కొంతకాలానికైనా తప్పనిసరిగా, ఇప్పటికే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెస్

0: మీద కొంత నిఘా
1: పెట్టారు.
0: అలాగే దీనికి కూడా ఒక రెగ్యులేటరీ అథారిటీ రావాలని మనం కోరుకుందాం. అప్పటిదాకా లక్ష్మణ రేఖ అనేది మనకు మనమే గీసుకోవాల్సిన పరిస్థితి. ఈ సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, ఇక ఆఫ్కోర్స్ ప్రభుత్వ మీడియాకి ఎప్పుడూ ఆ రేఖ దాటి వెళ్ళే ఆస్కారం లేదు. కనుక మనం అందరూ ఆశించాల్సింది సోషల్ మీడియా దాన్ని సమార్గంలో పెట్టడానికి తప్పనిసరిగా ఒక రెగ్యులేటరీ కావాలని మనం ఆశించాలి, దానికోసం మనం ఉద్యమించాలి.
1: చాలా బాగా చెప్పారండి. బ్రాడ్కాస్టర్స్గా మనం ఒక ప్రసారం మాధ్యమంలో ఉండి మనం ఇచ్చేటువంటి వార్తలు కానీ కార్యక్రమాలు కానీ ప్రజలకు ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి, నాణ్యమైనటువంటి వార్తలు ఇవ్వాలి, నకిలీ ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో మనం ముందుకెళ్తే ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి అలాగే ప్రజలకి సరైనటువంటి అవగాహన కల్పించడానికి మన వంతు పాత్రను మనం పోషించడానికి అవకాశం ఉంది. చాలా మంచి విషయాలు తెలియజేశారు ఆచార్య పి బాబివర్ధన్ గారు. ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్తే సార్ సుధాకర్ రెడ్డి గారు.
2: ఇంతవరకు జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా ఆచార్య పి బాబివర్ధన్ గారితో పరిచయం విన్నారు పరిచయకర్త ఎన్ సుధాకర్ రెడ్డి గారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244, 2727288. ఈ రెండు నెంబర్లకు 0891 కోడ్తో జత చేసి శ్రోతలు మీకు నచ్చిన పాటలు కోరి వినవచ్చు.

0: హలో
1: హలో పాటల పల్లకి
0: నమస్తమా.
1: నమస్తే అండి, చెప్పండి, మీకు ఏ సినిమా నుండి పాట కావాలి? పాట మీ పేరండి?
0: సుబ్రహ్మణ్యం.
1: ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
0: వ్యాపార మండలం విజయనగరం జిల్లా వలంపూడి.
1: ఓకేనండి, మీకు నచ్చిన పాటను వేస్తున్నాం, వినండి. ఓకేనండి, మీ కుటుంబానికి నచ్చిన పాటను వేస్తున్నాం, వినండి.

0: హలో, పాటల పల్లకి.
1: హలో, నమస్తే మేడం, బాగున్నారా?
0: నమస్తే అండి, నేను బాగున్నాను. మీరు బాగున్నారండి?
1: మేము బాగున్నాం.
0: మీకు ఏ సినిమా నుండి పాట కావాలి?
1: నా పేరు మెసరావుని అల్మట్లేరే పెదపిల్లి.
0: ఓకేనండి.
1: నాకు సింహశాల సినిమాలోనూ వాహవాన సాంగ్ కావాలి మేడం.
0: ఓకేనండి, తప్పకుండా. మీకు నచ్చిన పాట వేస్తున్నాం, వినండి.

0: హలో పాటల పల్లకి.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
1: సుజాత నుంచి ప్రకాశం మాట్లాడుతున్నాను మేడం.
0: చెప్పండి, మీకు ఏ సినిమా నుండి పాట కావాలి?
1: నాకు తహసీల్దార్ గారు సినిమా. నీకున్నది నేనని, నాకున్నది నీవని పాట కావాలి మేడం.
0: తప్పకుండా అండి, వినండి.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: హలో, పాటల పల్లకి.
1: ఉంటారండి, నా పేరు శ్రీనివాస్ అండి.
0: ఎక్కడి నుండి అండి మాట్లాడుతున్నారు?
1: హైదరాబాద్, మహిళపట్నం అండి.
0: ఓకేనండి, మీకు ఏ సినిమా నుండి పాట కావాలి?
1: ప్రెసిడెంట్ గారు పిల్లలు ఈ చిత్రంలోనండి.
0: పాట
1: చక్క చక్కగా ఉంటుందండి.
0: ఓకేనండి, మీరు అడిగిన పాటను వేస్తున్నాం, వినండి.

0: హలో పాటల పల్లకి.
1: హలో అక్క బబ్లు.
0: చెప్పండి, మీకు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
1: రంగాల నుంచి.
0: మీకు ఏ సినిమా నుండి పాట కావాలి?
1: బొబ్బిలి రాజా కన్యాకుమారి.
0: ఓకేనండి, మీకు నచ్చిన పాటను వేస్తున్నాం, వినండి.

ఇంతవరకు పాటల పల్లకి విన్నారు. తిరిగి 10:25 నుండి పాటల పల్లకి కొనసాగుతుంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: చిన్న కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి ఇవాళ జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా విశ్రాంత ఆకాశవాణి ఉన్నతాధికారి మరియు ప్రముఖ రచయిత డాక్టర్ నాగేశ్వరి వేణుగోపాల్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనం జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దేశ నిర్మాణంలో, ప్రజా చైతన్యంలో, విజ్ఞాన వ్యాప్తిలో ఆకాశవాణి పోషించిన పాత్ర విశిష్టమైనది. సాంప్రదాయ ప్రసార మాధ్యమం నుంచి డిజిటల్ బ్రాడ్కాస్టింగ్ వరకు భారతీయ రేడియో సాధించిన ప్రస్థానం, నేటి సవాళ్లు, భవిష్యత్ అవకాశాలపై పూర్తి వివరాలు మనకందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రసార రంగంలో విశేష అనుభవం కలిగిన ప్రముఖ ప్రసార విశేషకులు, రచయిత, శాస్త్ర విజ్ఞాన ప్రచారకులు, ఆకాశవాణి విశ్రాంత కార్యక్రమ నిర్వహణాధికారి డాక్టర్ నాగేశ్వరి వేణుగోపాల్ గారు. సార్తో మనం మాట్లాడి పూర్తి వివరాలను తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్
2: నమస్కారం మిత్రమా. ఆకాశవాణి శ్రోతల్ని మరోసారి ఈ సందర్భంగా కలిసే అవకాశం కల్పించినందుకు, వాళ్ళందరినీ కలుస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది.
1: సార్, కార్యక్రమంలో ముందుగా ఇవాళ జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా ఈ దినోత్సవాన్ని మనం జరుపుకోవటంలో ఉన్న ఆవశ్యకత ఏంటంటారు?
2: నిజానికి మానవ పరిణామంలో లిపి రావడం, అచ్చు యంత్రం రావడం అనేది మన ఒక తొలి ప్రగతి మార్గంలో మేలు మలుపురాయినిగా మనం పరిగణిస్తాం. తర్వాత ఏమిటంటే, సుమారు 130-140 ఏళ్ల క్రితం అంటే భౌతిక శాస్త్రంలో చాలా అద్భుతమైన ఆవిష్కరణలు చాలా రావడంతో ఎన్నో ఆవిష్కరణలు అద్భుతంగా దాని ఫలితాలు మనకు కలిగాయి. మరీ ముఖ్యంగా టెలిగ్రాఫ్, తర్వాత టెలిఫోన్. టెలిగ్రాఫ్ అయితే కేవలం సిగ్నల్ మాత్రము ట్రాన్స్మిట్ చేస్తుంది. టెలిఫోన్ లో మనిషి గొంతుకు కూడా ప్రయాణం చేసే అవకాశం కలిగి, టెలిఫోన్ అంటే తీగ ఆధారంగా గళం అంటే గొంతుక ప్రయాణం చేసే అవకాశం ఉంది. మరి తీగ లేకుండా కమ్యూనికేషన్ వచ్చే సదుపాయం వచ్చింది, దాన్నే వైర్లెస్ రేడియో కమ్యూనికేషన్ అని అంటాము. అంటే ఎటువంటి తంతి సాయం లేకుండా మన శబ్దం అనేది దూర ప్రాంతాన్ని చేరడం అనేది అప్పటికి అద్భుతమైన ఆవిష్కరణ, ఆశ్చర్యం. ఇది తొలి దశ అంటే 19వ శతాబ్దము బిగినింగ్ లో ఈ ఏర్పాటు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, 1920 అంటే మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో రేడియో కొంత ఆదరణకు, గుర్తింపుకు నోచుకోవడం, తర్వాత దాని ప్రాధాన్యత క్రమంగా బలపడడం గమనించవచ్చు. తొలి దశలో రష్యాలో నాయకుల సందేశాలు రేడియో ద్వారా ప్రసారం కావడం ఎంతో ఆసక్తిని కలిగించింది. మన భారతదేశం వరకు వస్తే 1921 లో ఒక ప్రైవేటు వ్యక్తులు రేడియో కేంద్రాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించడం మనకు తెలుసు. తర్వాత మన దశలో చూస్తే చాలా మార్పులు, అలాగే ఎన్నెన్నో

0: కనబడతాయి. ఇక్కడ తొలి దశలో ప్రైవేటు వ్యక్తులు రేడియోను చూసుకుంటూ ఉండేవాళ్ళు. దానికి బ్రిటిష్ ప్రభుత్వం కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు, అంటే పెద్ద జోక్యం చేసుకోలా. అయితే ఇక్కడ గమనిస్తే అమెరికా, ఇంగ్లాండు, ఇండియా మూడు చోట్ల రేడియో ప్రసారాలు దాదాపు ఒకేసారి మొదలయ్యాయని చెప్పాలి. 1926 లో ఇంగ్లాండ్ లో ఒక సమయం జరిగింది 9 రోజుల పాటు. ఆ సమయంలో ఇంగ్లాండ్ పాలకులు రేడియో ప్రాధాన్యత ఏమిటో గమనించారు. అంతకుముందు రష్యాలో ఎటువంటి అనుభవం ఉందో, ఏ రకంగా రేడియో ఉపయోగపడిందో వాళ్ళకు తెలుసు కనుక దాని మీద దృష్టి పెట్టారు. అదే పని తన వలస దేశాలలో కూడా ఈ రేడియో బ్రాడ్కాస్ట్ మీద వాళ్లకు దృష్టి పడింది. అంతకుముందు 1923 లో బాంబే రేడియో క్లబ్ అని ఏర్పడింది. అదే సంవత్సరం ఒక 3-4 నెలల తర్వాత కలకత్తా రేడియో క్లబ్ ఏర్పడింది. ఆ మరుసటి సంవత్సరం అంటే 1924 జూలై 31న మద్రాసు ప్రెసిడెన్సీ రేడియో క్లబ్ ఏర్పడింది. ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాలి. సివి కృష్ణస్వామి శెట్టి అనే యువకుడు ఇంగ్లాండ్ లో ఇంజనీరింగ్ చదువుకుని వెనక్కి వస్తూ 40 కిలోవాట్ల రేడియో ట్రాన్స్మిటర్ కూడా చిన్నది తన వెంట తీసుకుని వచ్చాడు. ఆయన వచ్చిన కొన్ని రోజులకి 1924 మే 16న ఒక చిన్న సమావేశం జరిగింది. అప్పటికి బాంబేలో, కలకత్తాలో ఈ రేడియో కేంద్రాలు ఉన్నాయి, మద్రాసులో ఎందుకు ఆలోచన చేయకూడదు అని కొందరు యువకులు ఉత్సాహవంతులు అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ గవర్నర్ విస్కౌంట్ కోషన్ ఆయన అధ్యక్షతలో ఒక కార్యక్రమంలో పాల్గొని సమావేశంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలా అని చర్చించారు. అక్కడ మద్రాస్ రెసిడెన్సీ రేడియో క్లబ్ అనే పేరును సూచించింది కూడా సివి కృష్ణస్వామి శెట్టి. ఈయన ఎందుకు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఈయన తెలుగు వ్యక్తి. ఈయన ఉత్సాహంగా అది కొన్ని రోజులకే అంటే 1924 జూలై 31న ఈ మద్రాస్ రేడియో క్లబ్ ప్రారంభం అయ్యేలా చూశారు తన రేడియో ట్రాన్స్మిటర్ తో. అందుకనే 1961 లో ఆకాశవాణి ప్రజోత్సవాలు జరుపుకున్నప్పుడు సివి కృష్ణస్వామి శెట్టిని సత్కరించడం కూడా నమోదు అయింది. ఇలా ఉన్నప్పుడు ఇండియన్ బ్రాడ్కాస్ట్ కంపెనీ అని 1927 జూలై 23న ఏర్పడింది. అంటే ఈ బాంబే రేడియో క్లబ్, కలకత్తా రేడియో క్లబ్ ఇవి వేరువేరుగా ఉన్నాయి. వీటన్నిటిని కలిపి ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఐబిసి దీని తరఫున ప్రసారాలు ప్రారంభించాలని ఒక వ్యవస్థ ఏర్పడింది. అందుకనే వ్యవస్థీకృతమైన రేడియో ప్రసారాలు భారతదేశంలో మొదలైంది ఎప్పుడు అంటే 1927 జూలై 23న బొంబాయిలో లార్డ్ ఇర్విన్ ఇండియన్ బ్రాడ్కాస్ట్ కంపెనీ వాళ్ళ రేడియో కేంద్రాన్ని ప్రారంభించారు. తర్వాత మరుసటి నెలలోనే అంటే 1 ఆగస్టు 21న కలకత్తాలో కూడా రేడియో కేంద్రం వచ్చింది. ఈ సందర్భాన్ని అంటే 1927 జూలై 23ను మనం ఆర్గనైజ్డ్ బ్రాడ్కాస్ట్ ఇండియాలో మొదలైంది అని చెప్పుకుంటాం. అంటే ఈ సందర్భంగా ఈ రోజు నుంచి ఆ శతవార్షిక సందర్భం మొదలవుతోంది. ఆ శతవార్షిక సందర్భం వచ్చే సంవత్సరం జూలై 23కు ముగుస్తుంది. ఎందుకంటే 2002లో 75 ఇయర్స్ ఆఫ్ ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ అని ప్రసార భారతి, ఆకాశవాణి, దూరదర్శన్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుపుకున్నాయి. ఇది ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ డే నేపథ్యం. అయితే ఆ సమయంలో మనం చూస్తే 1931లో లిటరసీ రేట్ అంటే అక్షరాస్యత 9.5 మాత్రమే ఉంది. అటువంటి పరిస్థితుల్లో రేడియో చాలా గొప్ప సేవ చేసే అవకాశం ఉంది. అక్షరాస్యత పెద్దగా లేదు, పత్రికలు అందుబాటులోకి రాలేదు. ఈ రెండు మాధ్యమాలు తప్ప మరో మార్గం లేదు సమాచారం తెలుసుకోవడానికి. అటువంటి పరిస్థితిలో రేడియో రావడం అనేది చాలా విశేషంగా మనము చెప్పుకోవాలి. అందుకని రేడియో రావడం అనే సందర్భాన్ని మనం ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ డేగా జరుపుకుంటున్నాం. ఆ సందర్భానికి ఇప్పుడు 100 సంవత్సరాలుగా అప్రతిహతంగా భారత ప్రసార వ్యవస్థ కొనసాగుతోంది. ముందు ముందు మరిన్ని అద్భుతాలు చేస్తుందని దానిలో సందేహం లేదు.
1: సార్, భారతదేశంలో రేడియో ప్రసార రంగం ప్రారంభమైనప్పటి నుంచి అంటే ఇప్పటి వరకు బ్రాడ్కాస్టింగ్ రంగం ఏ విధంగా పరిణామం చెందుతూ వచ్చింది, అండ్ ఈ ప్రయాణంలో ప్రధాన మైలురాళ్ళు ఏమిటి?
0: చాలా సంతోషం, మీరు చాలా అవసరమైన విషయాలు అడిగారు. మన భారత రేడియో వ్యవస్థని చూసినప్పుడు మనకు ప్రధాన ఘట్టం ఒక చోట ఆగి రెండవ ఘట్టం గొప్పగా ఉజ్వలంగా మొదలవుతుంది. అదే మన భారత దేశానికి స్వాతంత్రం రావడం. మనం ఇదివరకే అనుకున్నాము 1927 లో ఈ ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రసారాలు ప్రారంభించింది. అదే సంవత్సరం జూలై ఆగస్టు లో కలకత్తా బాంబే కేంద్రాలను కూడా ప్రారంభించింది. అయితే ఈ ఐబిసి సంస్థ

1930లో పూర్తి మూతబడి తర్వాత కొత్త పద్ధతిలో మరింత శ్రద్ధ తీసుకుని ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ మొదలైంది. అది మేలి మలుపు. అందుకనే 1936 జూన్ 8వ తేదీన ఆల్ ఇండియా రేడియో అనే నామకరణం జరిగింది అని మనం ఇటీవల 90 ఏళ్ల ఉత్సవాన్ని పెద్ద ఎత్తున జరుపుకున్నాము. అది మరింత కేంద్రీకృతంగా ఢిల్లీ కేంద్రంగా, ఎందుకంటే భారత రాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి 15 ఏళ్ల క్రితం మాత్రమే మారింది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా దేశాల మధ్య ఘర్షణ పెరుగుతోంది అనే వాతావరణం కూడా కనబడింది. అందుకని వాళ్లకు, అంటే బ్రిటిష్ పాలకులకు, రేడియో మీద శ్రద్ధ కలగడం. ఆ ఢిల్లీ స్టేషన్ 1936 లో ఏర్పడింది. మద్రాసు రేడియో క్లబ్ ప్రసారాలు కొనసాగించింది. 1938 జూన్ 16న అది బ్రిటిష్ అధికార వ్యవస్థ అయిన ఆల్ ఇండియా రేడియోకు ఆ వ్యవస్థలో అంతర్భాగంగా మారింది. ఇది ఒక రకమైన పరిస్థితి. స్వతంత్రం వచ్చే నాటికి మన భారత భూభాగంలో ఢిల్లీ, బాంబే, కలకత్తా, మద్రాసు, తిరుచిరాపల్లి, లక్నో ఈ 6 కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. విభజిత భారత ఖండం, ఉపఖండం అంటే పాకిస్తాన్ లో 3 రేడియో కేంద్రాలు ఉండేవి. అప్పటికి మన భారతదేశంలో 6 కేంద్రాలు కలిసి 11% జనాభాను, 2.5 అంటే 2.5% విస్తీర్ణాన్ని మాత్రమే, అంటే దేశ విస్తీర్ణాన్ని మాత్రమే చేరగలిగి ఉండేవి. ఇది అంటే 1938లో మద్రాసు రేడియో స్టేషన్ తెలుగు ప్రసారాన్ని ప్రారంభించింది. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత విజయవాడ ఆకాశవాణి 1948 డిసెంబర్ 1న మొదలైంది. బ్రిటిష్ పాలకుల నిర్వహణలో ఉన్న వ్యవస్థ ఇలా ఉంటే, ఇది కాకుండా మనకు ప్యారలల్ గా 2 స్రవంతులు కనబడతాయి. ఏమిటంటే సంస్థానాధీశులు హైదరాబాదు కేంద్రంగా డెక్కన్ సంస్థానం, మైసూరు సంస్థానం, తిరువాంకూర్ సంస్థానం, బరోడా, ఈ 4 సంస్థానాలు ఉత్సాహంతో రేడియో కేంద్రాలని ఏర్పాటు చేస్తున్నాయి. హైదరాబాద్ వరకు వస్తే ఉత్సాహోదయ మహబూబ్ అలీ అనే అతను 1933లో చిన్న రేడియో ట్రాన్స్మిటర్ ని ఆయన ప్రారంభిస్తే, తర్వాత నైజాం 1935 తన అధీనంలోకి తెచ్చుకున్నారు. అప్పటి నిజాంకి ఒక హైదరాబాద్ లో కాకుండా ఔరంగాబాద్ లో కూడా రేడియో ట్రాన్స్మిటర్ ఉండేది. అదే సంవత్సరం 1935 సెప్టెంబర్ లో, అంటే హైదరాబాదు కేంద్రం 35 మార్చిలో వస్తే సెప్టెంబర్ లో మైసూర్ లో మొదలైంది. తిరువాంకూర్ లో 1943 మార్చిలో ఆ సంస్థానం రేడియో కేంద్రం మొదలైంది. బరోడా కేంద్రం, బరోడా మహారాజు కూడా చాలా కాలం ప్రయత్నం చేశారు, అయితే ఎక్విప్మెంట్ రావడంతో బాగా ఆలస్యమైంది. ఆయన రేడియో కేంద్రం కేవలం 1947 జనవరిలో మాత్రమే మొదలైంది. ఆయన ఎంతో గౌరవంగా, స్వతంత్రం పట్ల చాలా ఇష్టంగా ఉండేవారు కనుక రేడియో స్టేషన్ ఆ మరుసటి సంవత్సరమే ఆయన మూసివేశారు. అయితే మిగతా డెక్కన్ రేడియో, మైసూర్ రేడియో, తిరువంకూర్ రేడియో 1950లో అంటే ఏప్రిల్ 1న భారత ప్రసార వ్యవస్థలో అంతర్భాగంగా అయ్యాయి. ఈ 2 వ్యవస్థలు కాకుండా స్వతంత్రోద్యమంలో పాల్గొన్న రేడియో కేంద్రాలు కూడా మనకు కనబడతాయి. ఒకటేమో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో రామ్మనోహర్ లాహియా లాంటి పెద్దల పర్యవేక్షణలో సీక్రెట్ రేడియో పనిచేసింది. దాన్ని ఆజాద్ రేడియో అని మన ఉద్యమకారులు, అంటే ఇల్లీగల్ రేడియో అని బ్రిటిష్ పాలకులు వ్యవహరించేవారు. దానికి సంబంధించి పబ్లికేషన్ డివిజన్ ఇటీవల అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ బ్రాడ్కాస్ట్ డ్యూరింగ్ క్విట్ ఇండియా మూమెంట్ అని ఒక మంచి పుస్తకాన్ని ప్రచురించింది. పుస్తకం చూస్తే, అంటే దీని గురించి చరిత్ర పెద్దగా నమోదు కాల, బ్రిటిష్ పోలీసులు వాళ్ళు సీక్రెట్ రిపోర్ట్ లో రాసుకున్న వివరాల ఆధారంగా ఎంతో పరిశోధన చేసి ఈ పుస్తకాన్ని ఇటీవల అంటే 8 ఏళ్ల క్రితం ప్రచురించారు. ఇది ఒక విషయం కాగా, రెండవది మన తెలుగు ప్రాంతంలో నైజాంకు వ్యతిరేకంగా భాగ్యనగర్ రేడియో అని కొంతకాలం నడిచింది. అది నైజాం భూభాగానికి పరిగద్దున, అంటే కర్నూలు పట్టణంలో రేడియో కేంద్రము నడిచింది. ఇది చాలా శక్తివంతమైన ట్రాన్స్మిటర్. ఈ ట్రాన్స్మిటర్ ఏమో క్విట్ ఇండియా టైంలో వాడబడిన ఆ ట్రాన్స్మిటర్ నుంచి వాళ్ళు ఒకటి ఇక్కడ తీసుకొచ్చినట్టు మనకు తెలుస్తోంది. ఇది మహాత్మా గాంధీ హత్య వార్తను ప్రసారం చేసి ఈ కేంద్రము ప్రసారాలను సాధించింది. అలాగే మరో గొప్ప ప్రయత్నం మనకు వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ అని, పోర్చుగీస్ పాలకులకి వ్యతిరేకంగా 1955 నవంబర్ 25, అంటే ఒక 6 ఏళ్ల పాటు 1961 డిసెంబర్ 19, అంటే గోవా విమోచన జరిగే వరకు 6 సంవత్సరాల పాటు సీక్రెట్ రేడియో వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ పేరున అది నడిచింది. ఇదైతే జీపు మీద ట్రాన్స్మిటర్ పెట్టుకుని కదిలే జీప్ మీద

0: ఆ ప్రసారాలు చేసేవాళ్ళు. ఎందుకంటే పోర్చుగీస్ వాళ్ళు గమనిస్తే ప్రమాదం అని వాళ్ళు చాలా గొప్ప సేవ చేసి అప్పటికి చాలా భాగం భారతదేశంలో కలిసిపోయింది. భారతదేశంలో పోరాటం వాళ్ళకి తెలుసు, చరిత్ర వాళ్ళకి తెలుసు, మార్పులు తెలుసు కనుక ఊపిళ్ళూరుతున్న సందర్భం కనుక వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ ఈ ప్రసార కేంద్రాన్ని వామన్ సర్దేశాయ్, లోబో సర్దేశాయ్ అనే ఇద్దరు మిత్రులు, ఒకరు హిందువు ఒకరు క్రిస్టియన్, వాళ్ళు ప్రసారం కలిసి చేశారు. తర్వాత కాలంలో వారు ఇద్దరు వివాహం చేసుకున్నారు. లోబో గారికి గత సంవత్సరం పద్మశ్రీ పురస్కారం కూడా భారత ప్రభుత్వం ఇచ్చింది. ఇది మూడు రకాలుగా మనకు స్వతంత్రం ముందు మనకు కనబడతాయి. ఏంటంటే సంస్థానాల రేడియో, బ్రిటిష్ ప్రభుత్వం నిర్వహణలో ఉన్న రేడియో, తర్వాత బ్రిటిష్ పాలకులకు సంస్థానాలకి వ్యతిరేకంగా నడిచిన ఆజాద్ రేడియో, భాగ్యనగర్ రేడియో, వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ వంటివి మనకు కనబడతాయి. అయితే ఇంకా పరిశోధన చాలా జరగాల్సి ఉంది అని మాత్రం అనిపిస్తూ ఉంది.
1: సార్, ప్రజాసేవలో రేడియో పాత్ర కాలానుగుణంగా మారుతూ వస్తుంది కదా, మరి భవిష్యత్తులో ఆకాశవాణి ప్రజలతో మరింత బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఎలాంటి అంశాలపై దృష్టి పెట్టాలంటారు?
0: రేడియో 1948 అంటే విజయవాడ ఆకాశంలో వచ్చిన సంవత్సరంలోనే ట్రాన్స్మిటర్ ని రేడియో సెట్ సైజు బాగా విజయవాడ ప్రారంభమైన 1948 లోనే ట్రాన్సిస్టర్ ఆవిష్కరణ జరిగింది. ట్రాన్సిస్టర్ రావడంతో రేడియో సైజు బాగా తగ్గింది. అది బల్ల మీదనో గూట్లోనో ఉన్నది, మన చేతికో భుజానికో చేరింది. ఇది ఒకటి. తర్వాత ఉపగ్రహాలు రావడం, టెలిఫోన్ ప్రసారాలతో అనుసంధానం కావడం, తర్వాత కంప్యూటర్ రావడం, తర్వాత స్మార్ట్ ఫోన్ రావడం, నెట్ రేడియో రావడం, ఇలాంటివన్నీ జరగడం ఒక రకమైన పరిణామం. తొలి దశలో రిసీవర్ స్టేషన్ వేరుగా ఉండేది, ట్రాన్స్మిటర్ స్టేషన్ వేరుగా ఉండేది. అంతకు మించి ఇప్పటి కాలానికి అప్పటి రేడియో కేంద్రం ఆకాశవాణి చేసిన సేవలు చాలా మందికి తెలియకపోవచ్చు. అప్పట్లో స్లో బులెటిన్ అని మధ్యాహ్నం పూట ప్రసారమయ్యేది. వార్తలు చాలా నెమ్మదిగా చదివేవాళ్ళు. ఏంటంటే చిన్న పత్రికలకు సమాచారం అంటే వాళ్ళు రాసుకోవడానికి అనుకూలంగా ప్రసారాలు జరిగేవి. అలాగే మధ్యాహ్నం పూట స్టాక్ మార్కెట్ సమాచారం ఇచ్చేవాళ్ళు. ఈ రెండింటి గురించి పెద్దగా చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ మనకు వ్యవసాయానికి, అలాగే గ్రామీణ ప్రాంతానికి, ఆరోగ్యానికి, విద్యార్థులకి, వీరికి సంబంధించిన ప్రసారాలు ఆకాశవాణి చాలా చాలా చేసింది. ఇవన్నీ ఒక ఎత్తు కాగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రేడియో ప్రసారాల పర్యవేక్షణ చేసిన మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆయన హయాంలో రేడియో చాలా పెద్ద ఎత్తున విస్తరింపబడింది. తర్వాత కాలంలో చాలా మార్పులు వచ్చాయి. ఇదివరకు అనుకున్నట్టు మనకు ఉపగ్రహం రావడంతో క్వాలిటీ చాలా మెరుగైంది. తర్వాత ఎఫ్ఎం బ్రాడ్కాస్ట్ 1977 లోనే ప్రయోగాత్మకంగా మొదలైంది. ఇంకొక సదుపాయం ఏమిటంటే నేషనల్ ఛానల్ అని 86 లో మొదలైంది. అది నాగ్పూర్ లో ట్రాన్స్మిటర్ గా ఉండేది. దేశవ్యాప్తంగా అప్పటికి టీవీ ఛానల్ రాలేదు, సాటిలైట్ ఛానల్ రాలేదు, కంప్యూటర్ ఛానల్ లేదు, ఇంటర్నెట్ అందుబాటులో లేదు. అటువంటి సమయంలో అది రాత్రి మొత్తం సంగీతాన్ని ప్రసారం చేస్తూ వార్తల్ని 5-5 నిమిషాల పాటు ప్రతి గంటకు ఇస్తూ ఉండేది. అది దాదాపు ఒక 15-20 ఏళ్లు చాలా గొప్ప సేవ చేసి, ఇంకోవైపున లోకల్ రేడియో స్టేషన్ అంటే స్థానిక అవసరాలకు తగ్గట్టుగా వ్యవసాయము ఇలాంటి ఉపాధికి సంబంధించి చేయూతగా ఉండేట్టు రేడియో అంటే ఆల్ ఇండియా రేడియో చాలా సేవ చేసింది. రేడియో విషయం గమనిస్తే వికేంద్రీకరణ మనము గమనించవచ్చు. అంటే పలు భాషల్లో రేడియో ప్రసారాలు ఉన్నాయి. లిపి లేని భాషల్లో కూడా అంటే డైలెక్ట్ అంటాము ఆ రేడియో ప్రసారాలు ఉన్నాయి. అలాగే వైవిధ్యం, వైవిధ్యం అంటే ఏ ప్రాంతానికి ఇప్పుడు ఆదిలాబాద్ భాష వేరు, అనంతపురం భాష వేరు, అమలాపురం భాష వేరు. రేడియో స్థానిక దృష్టి ఉంది కనుక స్థానిక అవసరాలు, ఎందుకంటే అక్కడ పంట దిగుబడి మారుతుంది, వర్షాలు మారుతాయి, అంటే పొలాలు వేరుగా ఉంటాయి, పంటలు వేరుగా ఉంటాయి, ఆహారం వేరుగా ఉంటుంది, భాష వేరుగా ఉంటుంది. కాబట్టి స్థానికంగా పార్టిసిపేట్ చేసినప్పుడు వైవిధ్యం ఖచ్చితంగా నిండుగా ఉండే అవకాశం ఉంది. అందుకనే ఆకాశవాణి తొలి నుంచి కూడా ఇంక్లూసివ్ అని ఇప్పుడు అంటుంటాం. ఇంక్లూసివ్ అంటే అందరికీ అవకాశం కల్పిస్తూ సమదృష్టితో చూడడం, దాన్ని బహుజన హితాయ, బహుజన సుఖాయ అని మోటో ఆకాశవాణికి ఉంది. ఈ రీతిలో ఆకాశవాణి చేసిన సేవలు చాలా ఉన్నాయి.
1: సార్, మనమైతే కనుక ఎవల్యూషన్ ఆఫ్ ద బ్రాడ్కాస్టింగ్ అండ్ దాని గురించి మాట్లాడుకుంటూ వచ్చాం కదా సార్, అండ్ ఎఫ్ఎం కూడా ఇప్పుడు మనకి స్టార్ట్ అయింది మన ఇండియాలో అని చెప్పి సార్, మరి ఈ రోజుల్లో మనం చూస్తే కనుక ఇప్పుడు మనకి సోషల్ మీడియా, యూట్యూబ్ అండ్ పాడ్కాస్ట్ అండ్ ఏఐ కూడా వచ్చేసింది సార్. సో ఈ యుగంలో రేడియో తన విశ్వసనీయతను ఏ విధంగా నిలబెట్టుకుంటుంది అంటారు?
0: గిరీష్ గారు, ఇప్పుడు మారిన పరిస్థితులు

0: రోజుల్లో రేడియో విశ్వసనీయత నిజానికి బాగా పెరిగింది. అది మీరు గమనిస్తే చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ఎక్కువ పత్రికలు, ఎక్కువ ఛానళ్లు, మీది మిక్కిలి సోషల్ మీడియా వ్యాప్తి, యూట్యూబ్ ఛానల్స్ రావడంతో జోరు పడితే వాళ్ళు ఏది అవసరమైతే అది, ఏది తోస్తే అది, ఎలాగైతే ఎలా తోస్తే అలాగా మాట్లాడే విషయాలు పెరిగాయి. దానికి దాంట్లోని కంటెంట్ కిను థంబ్నెయిల్స్ కి సంబంధం లేకుండా కొన్ని సందర్భాల్లో మనం సిగ్గుపడేట్టు లేదా చింతించేట్టు కూడా మనకు తెలుసు. రెండవది ఏంటంటే టీవీ ఛానల్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఒకే విషయం గురించి అరగంట గంట ఒక్కో సందర్భంలో 3-4 గంటలు లేదా వాళ్ళ అవసరాలు వేరుగా ఉంటే 5-6 గంటలు కూడా లైవ్ డిస్కషన్ వచ్చే పరిస్థితి ఉంది. కానీ రేడియో అలా కాకుండా ఇదివరకటి అంటే కొన్ని విలువలు పాటించే దినపత్రికల్లో తొలి పేజీలో వచ్చే అంశాలు ఏవైతే ఉంటాయో అలాంటివన్నీ అంటే దాంట్లో వాతావరణం ఉంటుంది, అంతర్జాతీయ విషయాలు ఉంటాయి, ముఖ్యమైన రాజకీయ విషయాలు ఉంటాయి, సంస్కృతి పరమైన విషయాలు ఉంటాయి, ప్రాంతీయ అంశాలు కూడా ఉంటాయి. వీటన్నిటిని తీసి ఇవ్వడం అనేది ఆకాశవాణి విధానం. అందువల్ల ఇప్పుడు మనకి లైవ్ అని చెప్తారు, అందులో అది ఎంత లైవ్ అని నడుస్తూ ఉంటుంది, మధ్యలో బయట వేస్తారు. అది ముందు రోజు రికార్డ్ చేసిందా లేదా 3 రోజుల ముందు చేసిందా మనకు తెలిసే అవకాశం లేదు. అంతేకాకుండా 24 గంటల ప్రసారాల్లో ఉన్నప్పుడు ముగింపు ఏది కోసం మనకు తెలియదు. ఇటువంటి సందర్భంలో రేడియో మళ్ళీ సజీవంగా పునర్వైభవంతో అది వెలుగుతోంది, వెలుగుతుంది కూడా. ఎందుకంటే ఈ ఆడియో కమ్యూనికేషన్ అనేది మనిషి సామర్థ్యంలో చాలా చాలా సరళమైన విధానం, చాలా ఎఫెక్టివ్ గా ఉండే విధానం. అందువల్ల ఇది సౌలభ్యం ఉంది. ఇప్పుడు మనం అనుకునేవాళ్ళం టీవీ వచ్చిన తర్వాత రేడియోని కానీ లేదా ప్రైవేట్ టెలివిజన్ సాటిలైట్ టెలివిజన్ వచ్చినా కానీ ఇంకోటి ఇలా అనుకునేవాళ్ళం కానీ రేడియో ప్రాధాన్యత కోల్పోనే లేదు. ఎప్పటికప్పుడు ఆకాశవాణి తన వ్యూహాన్ని మార్చుకుంటూనే వస్తుంది. అంతకుమించి ఏంటంటే రేడియో తొలి దశ నుంచి కూడా ఆకాశవాణి వినోదాన్ని సమాచారాన్ని కలిపి సందేశాన్ని ఇష్టంగా ఇచ్చే ధోరణి ఉంది. ఇప్పుడు అనుకోవచ్చు సోషల్ మీడియా వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, మరి ఏమవుతుంది అని. నిజానికి రేడియోలో మనిషి గొంతు వినపడమే పెద్ద ఆశ్చర్యం. ఇప్పుడు మిషన్ లెర్నింగ్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కొత్త కొత్త మాటలు, కొన్ని అట్రాక్టివ్ మాటలు మాట్లాడుతున్నాం. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి, పత్రికలు, రేడియో, టెలివిజన్ గురించి మాస్ మీడియా అనే మాట వాడుతుంటారు. మాస్ మీడియా అంటే మీడియా ఫర్ మాస్, అంటే మూస మీడియా కాదు, గుంపు మీడియా కాదు, ఒకేలాగా ప్రసారం చేయమని కూడా కాదు. అంటే మీడియా ఫర్ మాస్ అంటే జనసామాన్య అవసరాలను గమనించి వారి భాషలో, వారికి అర్థమయ్యే రీతిలో, వారికి నచ్చే రీతిలో మీడియా ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకోవాలి, సంస్కరించుకోవాలి, మెరుగుపడాలి. అందుకే రేడియో వీటన్నిటిలో అన్ని మాధ్యమాల్లో కల్లా రేడియో చాలా సరళమైనది. మీరు ప్రయాణం చేస్తూ కూడా రేడియో వినొచ్చు, రేడియో కార్యక్రమంలో పాల్గొవచ్చు. మీకు తెలిసింది ఆ విషయాన్ని కొత్తగా చెప్పక్కర్లేదు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీ రావడంతో మూస ప్రయత్నాలకు, మూస ప్రయోగాలకు ఖచ్చితంగా తెరపడుతుంది. అలాంటి వాళ్ళు భయపడాలి తప్ప, లేదా మరింత పరిశోధన చేసి మరింత సృజనాత్మకంగా మనం ప్రయత్నం చేసే వాళ్ళకి మానవ మేధ అనేది కృత్రిమ మేధకు అంటే ఎప్పుడు 100 రెట్లు పై చేయే ఉంటుంది. అయితే అది నిత్య ఎరుక, అంటే ప్రతినిత్యము మీరు స్పృహతోనే ఉండాలి. ఏది మంచి, ఏది చెడు, ఏది అవసరం, ఏది కాదు అనేది మనం స్పృహతో ఉంటే ఖచ్చితంగా రేడియో వర్ధిల్లుతుంది. దానికి మనం భయపడాల్సిన అవసరం లేనే లేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకప్పుడు అన్ని వ్యవస్థలు కుప్పగొరినప్పుడు హ్యామ్ రేడియో పనిచేసేది. ఇప్పుడు హ్యామ్ రేడియో కండి పరిస్థితి మారింది అంటాం. హ్యామ్ రేడియో పూర్తిగా అవుట్డేటెడ్ కాల. ఇప్పటికీ హ్యామ్ రేడియో చాలా కొత్త మార్పులతో, కొత్త టెక్నాలజీతో, కొత్త కొత్త రూపాల్లో అది వస్తుంది. కాబట్టి మార్పులు అనేవి వస్తూ ఉంటాయి, బెదిరిపోవలసిన అవసరం లేదు. ఆ మార్పులకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకోవాల్సిన అవసరం మాత్రం మన మీద ఉంది.
1: సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఈ నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డేకి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు వివరించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: చాలా చాలా బాగుంది ఈ సందర్భంగా, అంటే ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ 100 ఏళ్ల ప్రయాణాన్ని జరుపుకుంటూ మునుముందుకు విజయవంతంగా సాగుతున్న సందర్భం, శతవార్షికం మొదలవుతున్న రోజున, అంటే ఈ జూలై 23న మీ అందరినీ, ఇష్టమైన శ్రోతలందరినీ ఇలా కలిసే అవకాశం రావడం, రేడియోకు సంబంధించి నాకు తెలిసిన విషయాలు కొన్నింటి మీతో పంచుకునే అవకాశం కలిగించిన విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి చాలా చాలా ధన్యవాదాలు

0: ఇంతవరకు ఇవాళ జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా విశ్రాంత ఆకాశవాణి ఉన్నతాధికారి మరియు ప్రముఖ రచయిత డాక్టర్ నాగేశ్వరి వేణుగోపాల్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి శ్రోతలు డయల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244 2727288 ఈ రెండు నెంబర్లకు 0891 కోడ్తో జత చేసి శ్రోతలు మీకు నచ్చిన పాటలు కోరి వినవచ్చు.
2: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
3: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
2: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
3: ఐ లైక్ ఇట్. చెప్పు.
2: నా ప్రియ, ప్రేమతో నేను రాసే
3: ఉత్తరం.
2: ఉత్తరం లెటర్ చె లెక్క కాదు, ఉత్తరమే అని రా. చదువు.
4: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
2: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమా అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
4: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిజట కుశలమే.
2: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
4: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
2: అదే
4: తొలి కలల కవితలే మాట మాటలో.
2: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటి నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి ఉమాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు.

0: హలో, పాటల పల్లకి.
1: హలో అక్క బబ్లు.
0: చెప్పండి.
1: బొబ్బిలి రాజానికి కన్యాకుమారి పాట
0: తప్పకుండా వేస్తున్నాం, వినండి.
1: ఓకే.

0: హలో, పాటల పల్లకి.
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు శంకర్ మేడం. అనంతపురం డిస్టిక్ పామిడి మండలము, కాదరపేట గ్రామం మాది.
0: చెప్పండి, మీకు ఏ సినిమా నుండి పాట కావాలి?
1: పొండపల్లి రాజా మూవీ నుంచి దానిమ్మ తోటలో అనే సాంగ్ వేయండి మేడం.
0: తప్పకుండానండి, వినండి.
1: వినిపిస్తున్నాను.

గెలిచి పైటంతా పక్కను వేసి దానిమ్మ తోటలోకి చెప్పవే రూటు చాటు మాటు ఆటు పోటు కోకమ్మ కట్టు దాటి పెట్టవే స్వీటు హాటు ఘాటు.

0: చాటు మాటు ఆటు పోటు కోకమ్మ కట్టు దాటి పెట్టదు స్వీటు హాటు ఘాటు నాటు.
1: హలో పాటల పల్లకి.
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి. మీ పేరు?
2: అనంతపురం జిల్లా కొడిమి విలేజ్ నుంచి సద్దానప్ప మాట్లాడుతున్నాం మేడం.
1: చెప్పండి, మీకు ఏ సినిమా నుండి పాట కావాలి?
2: మెకానికల్ అడు మేడం.
1: పాట
2: అందులో చెక్క చెక్క చెమ్ చెక్క అనే పాటను చూడండి.
1: మీరు అడిగిన పాటను వేస్తున్నాం, వినండి.

0: హలో, పాటల పల్లకి.
1: హలో, నమస్తే మేడం గారు. అండి శుభోదయ.
0: నమస్తే అండి. మీకు ఏ సినిమా నుండి పాట కావాలి?
1: ముందుగా ఇవాళ జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా నా తరపు నుంచి శుభాకాంక్షలు మేడం గారు.
0: మీకు కూడానండి.
1: నేను చిన్నప్పటి నుంచి ఆల్ ఇండియా రేడియో అభిమాని మేడం గారు.
0: అలాగే
1: మీ సిబ్బందికి కూడా.
0: అవునా?
1: అవును మేడం గారు.
0: మీ పేరు?
1: నాకు 63 సంవత్సరాలు మేడం గారు. రేడియో ఆల్ ఇండియా రేడియో పాటలు వింటూ పెరిగాను మేడం గారు.
0: అవునా? మీ పేరండి?
1: అవును మేడం గారు. అయితే మేడం గారు
0: చెప్పండి,
1: ఈ సందర్భంగా చెట్టు కింద ప్లేడర్లో నా పేరు కళ్యాణి, వైజాగ్ మురళీనగర్ బాలబాల స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను మేడం గారు.
0: చెప్పండి, ఆ సినిమా నుండి ఏ పాట కావాలి?
1: ఇళయరాజా మ్యూజిక్ అంటే నాకు ఇష్టం మేడం గారు.
0: ఈ
1: సందర్భంగా చెట్టు కింద ప్లేడర్ అల్లిబిల్లి కలలా రావే, అల్లుకున్న కథలా రావని పాట వేయండి మేడం గారు.
0: తప్పకుండా అండి, మీరు అడిగిన పాటను వేస్తాను.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు.
0: ఓకేనండి.

0: హలో పాటల పల్లకి. హలో, హలో పాటల పల్లకి.
1: నమస్తే అండి.
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
1: నా పేరు ఉమా, ఏటపాటి నుంచి మాట్లాడుతున్నాను.
0: మీకు ఏ సినిమా నుండి పాట కావాలండి?
1: అల్లరాలి సినిమా నుంచి కమ్మని ఒడి బొమ్మన సాంగ్ కావాలి మేడం.
0: మీకోసం పాటను వేస్తున్నాం, వినండి.
1: ఓకే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాల కార్యక్రమం. ఈరోజు ప్రత్యేకత ఏమిటో ప్రసారాలు వింటున్న మనందరికీ తెలుసు. ఆపాటి మేము చెప్పుకోలేమా అంటే ఆపాటి ఈపాటి తెలిసిన వాళ్ళందరూ చెప్పుకోవలసిందే. కానీ ఆపాటి ఈపాటిలో ఏ పాట ఏ పాటో ఏ పాట వస్తుందో అనే ఆలోచన ఇగో ఇప్పుడు ప్రారంభం. ఎందుకు అంటే జాతీయ ప్రసార దినోత్సవానికి పాటకు ఏమిటి సంబంధం? బహుశా ఎప్పుడు ప్రారంభమైంది ప్రసారం, దానికి సంబంధించే ప్రముఖులు పెద్దలు అందరి మాటల్లో మనం ఆ విజ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. మరి పాట కూడా ఒక ప్రసారాంశమే కదండి. అసలు జూలై 23 జాతీయ ప్రసార దినోత్సవం ఎందుకైంది అంటే 1927 ఇదే రోజున దేశంలో తొలిసారి, అప్పుడు బొంబాయి ఇప్పుడు ముంబై నుండి ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ద్వారా అధికారికంగా రేడియో ప్రసంగాలు ప్రారంభమయ్యాయి. 1923 జూలై 23 ప్రైవేట్ సంస్థగా రేడియో ప్రసారాలు మొదలు. తర్వాత 27 జూలై 27 లార్డ్ ఇర్విన్ చేతుల మీదుగా బొంబాయి స్టేషన్ ప్రారంభమైంది. ఇగో ఆ తేదీ ఇది జూలై 23. ప్రసంగాలు సరే, కార్యక్రమాలు మరి జానపదాలు, జ్ఞానపథాలు, కర్ణాటక సంగీత కార్యక్రమాలు ఇవన్నీ. సంగీతం దాకా వచ్చాం కదా. సంగీతం దాకా వచ్చినప్పుడు జానపదం, శాస్త్రీయం, లలితం వీటితో పాటు చలనచిత్ర గీతాలు, రేడియోలో సినిమా పాటలు వింటూ ఉంటాం, అది పరిపాటి. సినిమాల్లో రేడియో పాటలు ఇదేమిటి అంటే మన రేడియోలో ఫలానా చిత్రం నుండి ఫలానా పాట వారు పాడారు, వీరు రాశారు సంగీతం అని ప్రకటన రావడం, పాట వినటం, ఇది రేడియోలో వచ్చే సినిమా పాటలు. మరి సినిమాల్లో వచ్చే రేడియో పాటలు అంటే రేడియో చుట్టూ కథ అల్లిన చిత్రాలు కానీ, చిత్రంలో చిత్రంగా రేడియో పెట్టి కథానాయకుడో కథానాయికో అందులో పాడుతూ ఉంటే ఆ పాటని వినేవాళ్ళు, ఆ వినేవాళ్లలో ప్రముఖంగా తెర మీద ఎవరికి ఆ పాట ద్వారా ఏ సందేశం అందించాలని అనుకుంటున్నారో వాళ్ళు ఆ పాట వింటున్నట్టుగా దృశ్యీకరించడం. రేడియోకి శ్రవణమే, దృశ్యం దాకా వెళ్ళక్కర్లేదు. కానీ దృశ్యం కూడా కనబడుతుంది. ఎలాగా అంటున్నది వింటూ, వింటున్నది కంటున్నట్టుగా, అని విని కని విని ఎరగని రీతిలో ఒక విశాలమైన దృశ్యీకరణ. విశాలము విస్తారము ఏమిటండి దృశ్యీకరణకి, చూడడానికి అంటే. ఏదైనా చూపిస్తే అది అక్కడికే పరిమితం. ఒక తెర మీద చూపిస్తే దానికి అటు ఇటు పైన కింద అంతవరకే ఆ దృశ్యం. మరి ఊహకో అనంతం. అందుకే పాటని వింటూ మాటని వింటూ మనం ఎంతైనా ఊహించుకోవచ్చు. అది

రేడియో ద్వారా దానికున్న ప్రాముఖ్యం, గౌరవం. అంచేత రేడియోలో పాడుతున్న సన్నివేశాలు చేర్చడం అన్నది మనకి చాలా చాలా సినిమాల్లో కానీ అదే వినిపిస్తూ ఉంటుంది. ఆకాశవాణి వెండి తెర మీద ఎలాగ పాటల్ని అందించింది అంటే కొంత చరిత్ర చెప్పుకోవాలి. 1927లో రేడియో ప్రసారాలు మొదలైనప్పటికీ ఆల్ ఇండియా రేడియో పేరుతో అధికారికంగా చేరిన తర్వాత 1956లో ఆకాశవాణి పేరును స్వీకరించి రేడియో గురించి ఇది మరి చలనచిత్రాలు మొట్టమొదట మాట నేర్చిన చిత్రం అడేషీర్ ఇరానీ నిర్మించిన ఆలం అర 1931. అందులో రేడియో ప్రస్తావన ఉన్నట్లుగా ఆ సినిమా చూసిన ఆనాటి తరం చెబుతూ ఉంటారు. అయితే అది మనకి దృశ్యంగా లభిస్తే ఇంకా ఎక్కువ ఆనందించేవాళ్ళం. ఇలాంటి చారిత్రక సత్యాలు ఎన్నో. ఏ ఆల్ ఇండియా రేడియో బాంబే హై అబ్ హమ్ ఆప్కో కుచ్ పురాణి గానోం కే రికార్డ్ సునాయేంగే పెహలే సునీ సావరే సావరే గాయక్ అనురాధ రాయ్ అని ఇలాంటి టైటిల్స్ తెర మీద వస్తూ ఉంటే ఆ అనౌన్స్మెంటు, ఆ రేడియో సెట్టు, ఇవన్నీ ఎవరు ఎక్కడున్నా, నువ్వక్కడున్నా, నేనిక్కడున్నా ఆకాశవాణిలా అన్నమాట నాటికి నేటికి ఈనాటికి గోదావరి అలల మీద అలా వినబడుతూనే ఉంటుంది. అలా అంటే ఎలా? ఇలా.

తెలుగు చిత్రాల్లో మధ్య మధ్యలో ఇలాంటి పాటలు, హిందీ చిత్రాల్లో ఆది నుండి చంద్రశేఖర్ వైద్య దర్శకత్వంలో చాచా చా 1964, ఇందులో చంద్రశేఖర్ వైద్య ఓ హం నథే ఓ తుమ్ నథే పాట హెలెన్ రేడియోలో వింటూ ఉండగా చిత్రీకరించి మనకి తరమే చూపిస్తారు. ఆ పాటకు మొహమ్మద్ రఫీ గారి స్వరంలో అనౌన్స్మెంట్, అంటే ఆయన అనౌన్సర్గా. ఊంచలాగ్ 1965 వచ్చింది. రాజ్ కుమార్ చిన్నప్పటి మిత్రుడు ఫిరోజ్ ఖాన్కి ఓ ట్రాన్సిస్టర్ బహుమతిగా ఇవ్వడం మనం చూడొచ్చు. హాయ్ రే తేరే చంచల్ నాయన్ వా కుచ్ బాత్ కరే రుక్ జాయే అనే లతా మంగేష్కర్ గానం మనకి రేడియో ఉనికిని అందులో స్థాపిస్తుంది. ఆజ్ కీ రాత్ బడీ షోక్ అనే పాట 1966 జనవరి 1న నయీ ఉమర్ కే నయీ ఫసల్ సినిమాలో వినిపిస్తుంది. ఇలాగ అభిమాన్ చిత్రం చాలామంది చూసే ఉంటాం, పియాబిన గీతం. మరి తెలుగుకు వచ్చేసరికి అద్భుత సందేశాత్మక గీతాలు రేడియో పరంగా. అసలు రేడియో అంటేనే బహుజన హితాయ బహుజన సుఖాయ, దానికి ముందు బహుజన శ్రుతాయ, ప్రయోజనం ప్రమోదం ఈ రెండూ కలిగించడం రేడియోకి సార్థక్యం, దానికి లేదు వార్ధక్యం. అందుకే మహాకవి శ్రీశ్రీ పెండియాల నాగేశ్వరరావు గారి స్వరకల్పనలో అందించిన పాట ఘంటసాల కంఠంలో, ఆ పాట రేడియోలో వస్తూ ఉంటే ఆత్మహత్య చేసుకోబోతున్న వ్యక్తి ఆగిపోయి జీవితం మీద ఆశ పెంచుకుని తిరిగి బతుకు బాట పట్టాడు. అలా బాట పట్టించిన ఆ పాటని మనం పట్టించుకోకపోతేరా?

చలనచిత్రాల్లో మధ్యకాలంలో కూడా కొన్ని పాటలు వచ్చాయి. గుల్జార్ గీతాలు భావ పరిమళ భరితంగా హిందీలో ఎంత సాహిత్య శోభను సంతరింపజేసుకుంటాయో, 1969లో ఖామోషి చిత్రం కోసం హమ్ న దేఖీ హై ఉన్ ఆంఖో మే మెహత్ కీ ఖుష్బు హేమంత్ కుమార్ సంగీత సారథ్యంలో లత పాడగా మనం విన్నాం. తర్వాత 1959లో దీప్ జ్వలే జాయే తెలుగులో చివరకు మిగిలేదిగా వచ్చింది. అదే ఈ ఖామోషిగా నిర్మించారు. అలాంటి పాటల సరసన తెలుగులో అల్లుడొచ్చాడు చిత్రగీతం.

పాడు మనసు, నిజమే పాడుతుంది మనస్సు. పాడు పాడు అంటే ఊరుకుంటుందా? మరి అది వినేవాళ్ళు ఉండాలి కదా. ఇది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడడం, హీరో రామకృష్ణ మీద చిత్రించిన పాట. కళాశాల వసతి గృహంలో ప్రభా, జయసుధ వీళ్ళంతా కూడా రేడియోలో వింటూ ఉండగా మనకి చూపిస్తారు పాటని. వారు వింటూ ఉంటారు, పాడుతున్నవారిని వింటూ ఉన్నవారిని మనం చూస్తూ ఉంటాం. రేడియోలో చిత్రం చూసిన వారైతే ఇంక వేరే ఊహించుకోకర్లేదు. పాట మాత్రం వినేటట్టయితే పాత్రలన్నింటినీ కూడా భావించుకుంటూ, గీత సాహిత్యాన్ని సంభావించుకుంటూ, ఆచార్య ఆత్రేయ మనస్సంతకం ఇదిగో.

సినిమాలో రేడియో పాట కాబట్టి సినిమా వ్యాపార దృక్పథంతో ఉంటుంది కాబట్టి ఆ పాట అలా ఉంది. రేడియోలో సినిమా పాట అంటే మనకి చాలా ఒద్దికగా ఒబ్బిడిగా ఉండేలా చూసుకుని అప్పుడు శ్రోతలకి ఆనందం కలిగించడమే కాదు పాట అందంగా ఉండేవి కూడా ఎంపిక చేసి వినిపించడం. చలనచిత్రాల్లో ఆ కథానాయకుడో కథానాయికో ఎవరో ఒకరు రేడియోలో పాడే పాట అంటే రేడియోకి సినిమా ఇచ్చే గౌరవం ఎలా ఉంటుంది, మనం వినబోతున్న పాటను బట్టి అర్థమవుతుంది. అంతకుముందే వెలుగు నీడల్లో కలకానిది విలువైనది విన్నాం కదా, సినిమాల్లో వచ్చే రేడియో పాటలు కూడా కళ కానివి కాదు, విలువైనవి, కళయి అయినవి. నైరాస్యం, వైరాగ్యం, విషాదం లాంటి బరువైన భావాలు, బాగా గాఢమైన ప్రేమ, విరహము, ఇంకా సందేశాత్మకం, ఇవన్నీ కూడా చేరవేయడానికి రేడియోని బలమైన ప్రసార మాధ్యమంగా, ఇంకా చెప్పాలంటే ఈ హృదయం నుండి ఆ హృదయానికి స్పందనలను అందించడానికి, భావాన్ని దించడానికి రేడియో పాట. అక్కడ ఎడారిలో పలుకుతుంది కోయిలైనా, ఏ ఆధారం లేకుండా ఊగుతుంది గుండె ఊయలైనా.

హిందీ చలనచిత్రాల్లో. మనం ముందే చెప్పుకున్నాం 1973లో వచ్చిన చిత్రం అభిమాన్లు, పియాబిన లతా మంగేష్కర్ గళంలో జయాబాధురి నటిస్తూ ఉంటే అందులో ఆకాశవాణి చికాగో రేడియో లోగోల్ని చూడొచ్చు. మరోవైపు రేడియోలో ప్రసారం అవుతుంటే గీతాన్ని నటుడు అస్రాని ఇంట్లో అమితాబ్ బచ్చన్, బిందు వింటూ ఉండడం. అదొక్కటే కాదు, అందులో రేడియో స్టేషన్ని ముఖ్య భూమిగా ఆర్కెస్ట్రా, కండక్టర్, రికార్డింగ్, ఇంజనీరింగ్ సిబ్బంది, రేడియో స్టేషన్ వాతావరణం వీటన్నిటినీ కూడా తెర మీద మనం చూడొచ్చు. ఆ పాటలో జయబాధురి గాయని, కథానాయకుడు అమితాబ్ బచ్చన్ కూడా గాయకుడు. వారు వేదిక మీద పాడిన పాట, అక్కడ నుండి ఆకాశవాణి వైపుగా ఎదిగిన తీరు మనం ఆనందించవచ్చు. ఆ చిత్రం నుండి ఈ ప్రసిద్ధ గీతం. సినిమాలో వినబడే రేడియో పాట ఇది కాకపోయినా రేడియోలో వినబడుతున్న సినిమా పాటేగా.

ఇలా పాటతోనే కలిసిమెలిసి మధ్యలో కథానాయకుడికి కాస్త జలసి, ఆ తర్వాత అలసి సొలసి, చివరికి పాటలోనే మెలసి మసలి. ఇది ఆ చిత్రానికి, రేడియోకి, పాటకి ఉన్న అవినాభావ గానానుబంధం.

సంగీత దర్శకుడు. సంగీతానికి అనువుగా వాద్య బృందాన్ని నిర్వహిస్తూ కనబడ్డం. కథానాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి స్వరంతో మనకి వినబడ్డం. అదే పాటకి పుట్టినిల్లు మెట్టినిల్లు, చిత్రం పేరు కూడా అదే. సంగీత దర్శకులు ఎవరు అంటే అక్కడ కనిపించడం అది సత్యం, సంగీత దర్శకుడు కూడా సత్యం.

అలాగే పాడుకునే వాళ్లకు రేడియో పాట ఎంత ప్రాణప్రదమో. రేడియో వింటూ పాటలు నేర్చుకుని పాడిన వాళ్ళు ఉన్నారు, గొప్ప గాయనీ గాయకులుగా రూపుదిద్దుకున్న వాళ్ళు ఉన్నారు. సరే, సినిమాల్లో రేడియో, రేడియోస్లో సినిమా పాటల మాట అలా ఉంచితే రేడియో ద్వారా వచ్చే సంగీత శిక్షణ వింటూ సంగీతం మీద ఆసక్తిని పెంపొందింపజేసుకున్నవాళ్ళు. మరి అందుకే చలనచిత్రం అనగానే మాటల పాటల సంకలన చిత్రంగా ఛత్రంగా అలరారుతోంది. అది ఏ భాష అయినా కావచ్చు. పత్రికల్లో చదివే ఉంటారు, ఇవాళ అప్పుడెప్పుడో పెళ్ళిలో ఇస్తానన్న వాటిలో రేడియో కూడా ఒకటి, అంటే అంత ముఖ్యమైనది, అది ఇవ్వలేదని అలిగేట. అలక తీర్చి ఆ అలకపానుపు దించడానికి ఆయన్ని ట్యూన్ చేయడానికి ముందు రేడియోని ట్యూన్ చేసి ఇచ్చుంటారు. అంత గొప్పది మన జీవితంలో మమేకమై. రేడియో అన్నది ఒక అవసరమా, ఒక సౌకర్యమా, ఒక విలాస వస్తువా? సరే, ఈ ప్రశ్నలన్నీ అలా పక్కన పెడితే జీవితం అన్నది సౌకర్యమా, విలాస వస్తువా, సౌఖ్యమా అన్న ప్రశ్న వేసుకుంటే జీవితం మనిషికి ఎంత ముఖ్యమో

రేడియో కూడా జీవిత అవసరం. అంటే జీవితంలో రేడియో అవసరం అని కాదు, జీవితంలాగే రేడియో కూడా అవసరము. జీవితం ఎంత అవసరమో జీవితం రేడియో ఏకమైపోయి జీవితావసరం, జీవనావసరం, ప్రసారం. ఇది మరో పని చేసుకోలేకపోతున్నాం బాబు అన్న బాధ లేదు. అది అంటూ ఉంటే మనం వింటూ హాయిగా పనిపాట్లు చేసుకోవచ్చు. ఇది ఈ రోజుల్లోనే కాదు, నలుపు తెలుపు చిత్రాల్లో కూడా ఏదైనా కమ్మటి పాట వినబడితే రేడియో దయ్యి ఉంటుంది. ఈ మాట ఏ పాటలో వచ్చింది?

0: వస్తున్నా ఉంది.
1: అదే అది మాలాంటి కాదు, అక్క ఇంట్లో రేడియో అయి ఉంటుంది, నేను చూసిస్తాను.
0: నేను వస్తానులేండి.
1: అదే అక్క మీకు ఎందుకు

1938లోనే మానపిల్ల చిత్రంలో రేడియో పాటల ప్రస్తావన కనిపిస్తూ ఉంటుంది. ఆ రోజుల్లో ఆ చిత్రంలో కథానాయకుడు గాలి వెంకటేశ్వరరావు గారు, కాంచనమాలని వారి మధ్య ప్రణయం, పెద్దల్ని ఎదిరించి పెళ్ళాడాలని నిర్ణయించుకోవడం, ఆమె చెల్లి సుందరమ్మను కూడా తీసుకుని వెళ్ళడం, అక్కడ ఉద్యోగంలో చేరిన సందర్భంలో రేడియోలోంచి హమీర్ కళ్యాణి రాగంలో వినబడే హిందుస్థానీ సంగీతాన్ని వారు కాఫీ, రాగం కాఫీ కాదు కాఫీ సేవిస్తూ వింటూ ఉండడాన్ని మనం చూడొచ్చు. అలాగే 1955లో చరణదాసిలో ఓ రేడియో సెట్ చూపించి అందులోంచి వస్తున్న పాటని కథానాయిక నాయకుడు వినడం. ఇలాగా ఎన్ని పాటలో ఎన్నోటి పాటలో ఎన్నెన్ని నోటంట పాటలు. ఓ చిత్రంలో గుమ్మడి గారికి మూడో కూతురుగా నటించిన జయసుధ రేడియోని ఆన్ చేయగానే అందులో 1974లో వచ్చిన జీవితరంగం సినిమా సాలు రాజేశ్వర

రాఘవరావు సంగీతం. కళ్యాణి రాగంలో ఈనాటి నా పాట నీకంకితం, అందించారు మాకు కొత్త జీవితం. ఇది సందేశాత్మకంగాను సంగీతాత్మకంగాను ఉంటుంది. ఇలాంటి సంగీతాత్మక సాహిత్యాత్మక చిత్రాల గీతాలను రాయడంలో అందవేసిన శాస్త్రీయత దేవులపల్లి వారిదే. అది కృష్ణ శాస్త్రీయత. దానికి సుఖమైనా పలుకుతుంది, దుఃఖమైనా పలుకుతుంది. ఏదైనా సుశీలమ్మ గారి కంఠంలో అది మల్లెల వేళ కాకపోవచ్చు, కానీ జల్లులుగా కురుస్తూనే ఉంటుంది. వెన్నెల మాసము రాకపోవచ్చు, కానీ తరగలు తరగలుగా తరకలు తరకలుగా వెన్నెల క్రొన్నెల అన్నుల మిన్నుల మన కన్నుల కురుస్తూనే ఉంటుంది. వెలయకుండా ఉంటే బాగుండనిపిస్తుంది, కానీ ఈ పాట తెలియకుండా ఉంటే బాగుండని అనిపిస్తుందా?

రేడియో గాయక కళాకారులుగా, నిలయ విద్వాంసులుగా రాణిస్తూనే చలనచిత్ర అవకాశాన్ని అందుకొని అక్కడ కూడా గాత్రంతో మైమరిపించిన కళాకారులు చాలామంది ఉన్నారు. ఏదైనా ఆకాశవాణి సంగీత ముద్ర అన్నది రాజముద్ర, ఆడిషన్డ్ ఆర్టిస్ట్ అంటాం. అందుకే దానికి ఉండేటటువంటి ప్రమాణం అత్యున్నతం. అలాంటి గానాన్ని చలనచిత్రం ద్వారా వినిపించాలని కోరుకునే అభిరుచి కలిగిన వారి ఉద్దేశం నుండి సతీ సావిత్రి చిత్రం ద్వారా తన గాన ప్రయాణాన్ని అక్కడ కూడా అందించిన ఎంఎల్ నరసింహం గారి స్వరం పి సుశీల గారితో కలిసి

వెండి తెర మీద ఆకాశవాణి గాన ప్రవాహాల్ని ప్రభావాల్ని ప్రమోదాల్ని ప్రయోజనాల్ని రచయితలు సంగీత దర్శకులు నటులు ఎంత ఆవిష్కరించారో అక్కడ చూసాం, ఇక్కడ విన్నాం. వేటూరి సుందరరామూర్తి గారు చలనచిత్ర రంగంలోకి వెళ్ళడానికి ముందుగా ఆయనకు ఇతోధిక ప్రాధాన్యం ఇచ్చినది సిరికాకులను చిన్నది అని పెండియాల నాగేశ్వరరావు గారి స్వరకల్పనలో బాలాంతరపు రజనీకాంతరావు గారు కోరి వ్రాయించుకుంటే ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి అది ఎప్పుడు ప్రసారమైంది. ఆ తరువాత ఆయన చలనచిత్ర రంగానికి వెళ్ళారు. ఆ పెండియాల నాగేశ్వరరావు గారే మనం ఇప్పుడు విన్న ఈ పాటకి స్వరకల్పన. అప్పటికే వారు చలనచిత్రాల్లో ఉన్నారు. చలనచిత్రాల్లో ఉండి రేడియోకి సంగీతం చేసిన వాళ్ళు ఉన్నట్టే చలనచిత్రాల నుండి రేడియోలో స్థిరపడి స్వరకల్పనా దక్షులై కీర్తిగాంచిన వారు ఎందరో సంగీత శిల్పులు ఉన్నారు. విశాఖపట్నం నుంచి డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్ గారు, మన ఎంఎల్ నరసింహం గారిలాగే యమకింకరుడు చిత్రానికి ఆయన సంగీతంలో, రేడియో చెవికి ఇళ్ళు తోటలు నాటుకొని రసమయ ద్వీపం ఎలాగో వెండి తెర మీద ఈ భావాలకు దృశ్యాన్ని చూస్తూ ఉంటే కంటికి నువ్వే దీపం అని కూడా అనుకుంటాం. మామూలుగా ఎవరినైనా చూస్తే అబ్బా చిదిమి దీపం పెట్టుకోవచ్చు అనుకుంటాం, రేడియోని చూడగానే స్విచ్ ఆన్ చేసి పాటల మాటల ద్వీపాన్ని కట్టుకోవచ్చు కాదంటారా? వింటే అవునంటారు.

1927లో అలా అలా పాపాయి, అక్కడి నుంచి హాయి హాయిగా 1931లో చలనచిత్రాల్లో ఆలం ఆరా, ఆ తరువాత ఆరారా, ఇలా చలనచిత్రాల్లో రేడియో పాటలు ఎన్ని వింటున్నాం వినబోతున్నాం. జాతీయ ప్రసార దినోత్సవ సందర్భంగా ఇన్ని గీతాల పారిజాతాల దృశ్య మాధ్యమంలో మన హృదయాల్ని పలకరించి పులకరింపజేస్తూ ఉంటే రేడియో అన్నది మనకొక విరామ చిహ్నం కాదు, అది అవిశ్రాంతంగా పనిచేస్తూ మనకు విశ్రాంతి మానసికంగా ఇస్తూ పాటలతో పనిపాటులు చేసుకునేలా చేసే రేడియో గొప్ప మిత్రుడు.

0: This evening, teams from 74 nations will participate in the 10-day event. Olympic medalist Neeraj Chopra, Mirabai Chanu and Lavlina Borgohain are set to represent India at the Games. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధుమంజరి. ఘంటసాల పి సుశీల జంట కంఠాలలో వినబోతున్న ఈ పాట మాంగళ్యబలం చిత్రం నుండి.

ఇప్పుడే విన్న ఆ పాట ఘంటసాల పి సుశీల గానం చేసింది ఆత్మగౌరవం చిత్రం నుండి. వింటున్న ఈ పాట ఘంటసాల పి సుశీల జంట స్వరాలలో, పవిత్ర బంధం చిత్రం నుండి.

మధుమంజరి చలనచిత్ర గీతాలు విన్నారు. మరిన్ని గీతాలు ఇదే ప్రసారంలో 12:40 నుండి 1:20 వరకు వినొచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12:00.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి సరిజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పరీక్షా పత్రాల లీకేజీకి పాల్పడిన వారిపై త్వరితగతిన కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సింధు నదీ జలాల ఒప్పందం సుస్పష్టమైందని, సమగ్రమైందని, ఇందుకు సంబంధించి సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న పాక్ వ్యాఖ్యలు అర్థరహితంగా మారాయని ఐక్యరాజ్య సమితికి భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ చెప్పారు. మూడు దేశాల పర్యటన తుది అంకంలో భాగంగా ఈరోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రొమేనియా రాజధాని బూకరెస్ట్ చేరుకోనున్నారు. ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. భారత్ జింబాబ్వే పురుషుల టీ20 మూడు మ్యాచ్ల సిరీస్లోని తొలి మ్యాచ్ ఈ సాయంత్రం 4:30 ప్రారంభమవుతుంది. ఇక వివరాలు. పరీక్షా పత్రాల లీకేజీకి పాల్పడిన వారిపై త్వరితగతిన కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ మేరకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. దేశ యువత సంక్షేమం వారి భవిష్యత్తు కంటే ముఖ్యమైనది మరొకటి లేదని ప్రధాని స్పష్టం చేశారు. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం వరుస చర్యలు తీసుకుంటోందని, యువత భవిష్యత్తుకు హాని కలిగించేందుకు ప్రయత్నించేవారిని ఏమాత్రం ఉపేక్షించబోమని నరేంద్రమోదీ తమ సందేశంలో పేర్కొన్నారు. సింధు నదీ జలాల ఒప్పందం సుస్పష్టమైందని, సమగ్రమైందని, పాక్ సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న నేపథ్యంలో ఇండస్ వాటర్ ట్రీటీ గురించి చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితంగా మారాయని ఐక్యరాజ్య సమితికి భారత శాశ్వత ప్రతినిధి అంబాసిడర్ పర్వతనేని హరీష్ చెప్పారు. సీమాంతర ఉగ్రవాదం దేశ విధానంగా వినియోగిస్తున్న పాక్ దుశ్చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు, సహకారం, పరస్పర విశ్వాసం సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదని స్పష్టం చేశారు. ఐరాస భద్రతా సమితి ఉన్నత స్థాయి ఓపెన్ డిబేట్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడిన హరీష్, అసత్య ప్రచారం ద్వారా పాకిస్తాన్ తన వాదాన్ని నమ్మించాలని చూస్తోందని విమర్శించారు. జమ్మూకాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం తొలినాళ్ల నుంచి ఇప్పటికీ ఎప్పటికీ భారత్లో అవిభాజ్య భాగమని నొక్కిచెప్పారు. రాజ్యాంగపరమైన, న్యాయపరమైన ఈ నిజాన్ని పాక్ విస్మరించరాదని, భారత భూభాగాన్ని పాక్ ఆక్రమించడమే అసలైన సమస్య అని వ్యాఖ్యానించారు.
1: Our position on the Indus Water Treaty remains clear and consistent. Cooperation on the basis of mutual trust and goodwill cannot be expected when cross-border terrorism is regularly deployed as an instrument of state policy. As for the Union Territory of Jammu and Kashmir, it has always been, is, and will remain an integral and inalienable part of India. This is a constitutional and legal reality that Pakistan deliberately chooses to ignore.
0: ఫిలిప్పైన్స్ మనీలాలో జరుగుతున్న 33వ ఆసియాన్ రీజనల్ ఫోరం మంత్రుల సమావేశంలో పాల్గొంటున్న మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఉగ్రవాదాన్ని తాము సహించబోమని, స్వతంత్ర సుహృద్భావ సమ్మిళిత సంబంధాలకే భారత్ ఓటు అని స్పష్టం చేశారు. సంక్లిష్ట ప్రపంచ పరిస్థితుల నడుమ ఇండో పసిఫిక్ ప్రాంత రాజకీయ భద్రతా అంశాలను చర్చించే కీలక వేదికగా ఆసియాన్ రీజనల్ ఫోరం నిలుస్తోందని పేర్కొన్నారు. ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్, సెంటర్ ఇండియన్ ఓషన్ రీజన్, ఇండో పసిఫిక్ మారిటైమ్ డొమైన్ అవేర్నెస్ పథకాల వంటి వాటి ద్వారా నౌకాయాన భద్రతను పెంపొందిస్తున్నామని, ఆయా ప్రాంతాల్లో భారత నావికాదళం సేవల వల్ల పైరసీ, అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల వ్యాపారం వంటి చర్యల కట్టడి సాధ్యమవుతోందని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో భారత్ ప్రభావిత దేశాలకు సహాయక బృందాలు, ఔషధాలు, వైద్య బృందాలను పంపి మద్దతునిస్తోందని గుర్తు చేశారు. నిరాయుధీకరణ, అణ్వస్త్ర నిరోధం వంటి సూత్రాలు నీరుగారుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన జయశంకర్, సైబర్ క్రైమ్ సహా ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు బాధ్యతాయుతమైన ఆలోచనలతో కూడిన విధానమే సరైందని అభిప్రాయపడ్డారు. ఆసియాన్ సమావేశాల నేపథ్యంలో డాక్టర్ జయశంకర్ బ్రూనై, పాపువా న్యూగిని విదేశాంగ మంత్రులతో విడివిడిగా సమావేశమై కీలక అంశాల గురించి చర్చలు జరిపారు. చోల్పాస్ అటా నగరం వేదికగా నేడు ప్రారంభమయ్యే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు మన విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్

2 రోజుల కిర్గిస్థాన్ పర్యటన చేపడుతున్నారు. ఈ ఏడాది 31 సెప్టెంబర్ 1 తేదీల్లో జరగబోయే ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సుకు ముందస్తుగా విదేశాంగ మంత్రుల సమావేశం ఏర్పాటైంది. ఈ సందర్భంగా కీలక రంగాల్లో సహకారం, ప్రాంతీయ అంతర్జాతీయ పరంగా ప్రాముఖ్యత కలిగిన అంశాలను విదేశాంగ మంత్రులు చర్చించడమే కాకుండా దేశాధినేతల తుది నిర్ణయాలు తీసుకునేందుకు అనువుగా పత్రాలను, నిర్ణయాలను ఖరారు చేస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 3 దేశాల పర్యటన తుది అంకంలో భాగంగా ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రొమేనియా రాజధాని బుకరెస్ట్ చేరుకోనున్నారు. కోట్రోచెని రాజభవనాన్ని చేరుకున్న సందర్భంలో రాష్ట్రపతిని అధికారిక లాంఛనాలతో స్వాగతిస్తారు. రొమేనియా దేశ అధ్యక్షుడు నికుసోర్ డాన్తో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపిన అనంతరం పలు అవగాహన ఒప్పందాలపై ముర్ము సంతకాలు చేస్తారు. ఇక ఆ దేశ ప్రథమ మహిళ ఈ రాత్రి రాష్ట్రపతి గౌరవార్థం అధికారిక విందును ఏర్పాటు చేస్తున్నారు. రేపు భారత్ రొమేనియా వ్యాపార సభ్యులను, స్థానిక భారతీయ సమాజ సభ్యులను ఉద్దేశించి ముర్ము ప్రసంగిస్తారు. యూరోపియన్ యూనియన్లో రొమేనియా భారత్కు విలువైన భాగస్వామిగా కొనసాగుతోంది. ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1927లో మన దేశంలో ఇదే రోజు తొలిసారిగా ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆధ్వర్యంలో బాంబే స్టేషన్ నుంచి తొలి రేడియో ప్రసారం జరిగింది. ఇక 1936 జూన్ 8 ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ఆల్ ఇండియా రేడియోగా రూపాంతరం చెందింది. దేశ అభివృద్ధి, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, విద్యకు చెందిన అంశాలను ప్రజలకు అందజేయడంలో నాటి నుంచి నేటి వరకు రేడియో కీలక పాత్ర పోషిస్తోంది. దేశ స్వాతంత్ర్య పోరు ముమ్మరంగా కొనసాగుతున్న సమయంలో సమాచార వితరణ, ఐకమత్యాన్ని నిలపడంలో రేడియో పోషించిన పాత్ర మరువలేనిది. ఇక స్వాతంత్ర్యానంతరం అక్షరాస్యత పెంపొందింపు, ఆరోగ్యం, వ్యవసాయం తదితర కీలక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ రేడియో ప్రముఖ పాత్ర పోషించింది. 1956లో జాతీయ ప్రసార సంస్థకు ఆకాశవాణి అన్న పేరును ఖరారు చేశారు. సినీ గీతాలు ప్రధానంశంగా ఎంతో ప్రజాదరణ చూరగొన్న వివిధ భారతి ఆకాశవాణి ఛానల్ 1957లో ప్రారంభమైంది. బహుజన హితాయ, బహుజన సుఖాయ అన్న లక్ష్యంతో కొనసాగుతున్న ఆకాశవాణి సేవలు నేటి డిజిటల్ యుగంలో సైతం ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటుండడం విశేషం. స్వాతంత్ర సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులర్పించారు. వెన్ను చూపని ఆజాద్ ధైర్య సాహసాలను, అతులిత దేశభక్తిని దేశం ఎన్నడూ మరువజారదని, ఎందరో యువకులకు ఆజాద్ స్ఫూర్తిగా నిలిచారని సోషల్ మీడియా పోస్టులో మోదీ పేర్కొన్నారు. తన జీవితాన్ని దేశానికే అర్పించిన మహానేత ఆజాదని, మాతృభూమి దాస్య శృంఖలాలు విడిపించడమే పరమ లక్ష్యంగా పనిచేసిన దేశభక్తుడని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ నివాళి సందేశంలో పేర్కొన్నారు. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, జాతీయత భావాన్ని ప్రతి భారతీయుడి గుండెలో ఆజాద్ మేల్కొల్పారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయనకు ఘన నివాళులర్పించారు. దేశంలో జాతీయత భావాన్ని జాగృతం చేయడంలో తిలక్ తరతరాలకు తరగని స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. ప్రజల మధ్య సోదరభావాన్ని పెంపొందించడంలో దేశ సంస్కృతి వ్యాప్తి కోసం ఆయన చేసిన కృషి అనుపమానమైందని మోదీ అన్నారు. వాతావరణం. గుజరాత్, మధ్య మహారాష్టలో ఈరోజు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, మణిపూర్, మిజోరాం, త్రిపుర, నాగాలాండ్లోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురియవచ్చని తెలియజేసింది. రాయలసీమ, తమిళనాడు, తెలంగాణ, విదర్భ సహా పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. క్రీడలు. క్రికెట్. భారత జింబాబ్వే పురుషుల T20 3 మ్యాచ్ల సిరీస్లోని తొలి మ్యాచ్ భారత కాలమాన ప్రకారం ఈ సాయంత్రం 4:30 ప్రారంభమవుతుంది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు ఇదే వేదికపై శని ఆదివారాల్లో మిగతా 2 మ్యాచ్లు ఆడుతుంది. ఇరు జట్లు ఇప్పటికే T20 ఫార్మాట్లో 14 సార్లు తలపడగా 11 మ్యాచ్లలో విజయం సాధించి భారత్ ఆధిక్యంలో ఉంది. స్కాట్లాండ్ గ్లాస్కో వేదికగా 23వ కామన్వెల్త్ గేమ్స్ ఈరోజు ప్రారంభమవుతాయి. 10 రోజుల పాటు జరిగే ఈ పోటీలకు మన దేశం 125 మంది సభ్యులతో కూడిన క్రీడా బృందాన్ని పంపిస్తోంది. ముఖ్యాంశాలు మరోసారి. పరీక్షా పత్రాల లీకేజీకి పాల్పడిన వారిపై త్వరితగతిన కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.

0: సింధు నదీ జలాల ఒప్పందం సుస్పష్టమైనదని, సమగ్రమైనదని, ఇందుకు సంబంధించి సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న పాక్ వ్యాఖ్యలు అర్థరహితంగా మారాయని ఐక్యరాజ్య సమితికి భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ చెప్పారు. మూడు దేశాల పర్యటన తుది అంకంలో భాగంగా ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రొమేనియా రాజధాని బుకరెస్ట్ చేరుకోనున్నారు. ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. భారత జింబాబ్వే పురుషుల T20 మూడు మ్యాచ్ల సిరీస్లోని తొలి మ్యాచ్ ఈ సాయంత్రం 4:30కి ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. నమస్తే.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

చలనచిత్ర గీతాల కార్యక్రమంలో కడపటి పాట వింటున్నారు. సమయం 1:19:50. మరికొద్ది క్షణాలలో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. పరీక్షా పత్రాల లీకేజీ ఘటనలకు కారణమైన వారికి శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నామని ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతోన్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. అమరావతి గొప్ప నగరంగా రూపుదిద్దుకుంటోందని తెలిపిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి. రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి. వార్తల వివరాలు. దేశ యువత సంక్షేమం వారి భవిష్యత్తు కంటే ముఖ్యమైనది ఏదీ లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పరీక్షా పత్రాల లీకేజీ ఘటనల్లో ప్రమేయం ఉన్న వారికి త్వరితగతిన కఠిన శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు ప్రకటించారు. ఈ విషయంలో అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ప్రధానమంత్రి తెలిపారు. యువత భవిష్యత్తుకు హాని కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశమైంది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ పాల్గొన్నారు. సంక్షేమం, విద్య, నీటిపారుదల రంగాలు వంటి అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. చర్చ అనంతరం వివిధ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అమరావతి అద్భుతమైన నివాసయోగ్యమైన నగరంగా రూపుదిద్దుకుంటోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. రాజధానిలో జరుగుతున్న నిర్మాణ పనులను మంత్రులు పి నారాయణ, గొట్టిపాటి రవికుమార్తో కలిసి ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణాలతో పాటు అధికారుల నివాసాలు, ప్రజాప్రతినిధుల భవనాలు, ఐకానిక్ టవర్ల నిర్మాణ పురోగతిని మంత్రులు పరిశీలించారు. అనంతరం మంత్రి బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ ఐకానిక్ టవర్లలో డిసెంబర్ నాటికి 12 అంతస్తుల నిర్మాణం పూర్తి కానుందని తెలిపారు. రైతుల సహకారంతోనే అమరావతి నిర్మాణం సాధ్యమైందని మంత్రి తెలియజేస్తూ,
1: ఈరోజు అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులని ఈరోజు చూస్తా ఉంటే 14-19 మధ్యలో నేను చేసినటువంటి పనులు పూర్తి చేస్తున్నా. ఎమ్మెల్యే క్వార్టర్స్ అండి, ఇవన్నీ కూడా చాలా చక్కగా నిర్మాణం చేసుకోవడం జరిగింది. తొందరలోనే ఎమ్మెల్యేలకు కూడా నివాసానికి కూడా హ్యాండ్ ఓవర్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయండి. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ నగరానికి తీసుకునే విధంగా ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణం చేస్తా ఉన్నారు. ముందుగా రాజధానికి భూములు ఇచ్చిన రైతులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి త్యాగాల ఫలితంగా ఈరోజు అద్భుతమైన రాజధాని నిర్మాణం చేసుకుంటున్నాం.
0: రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని డిజిటల్ ఆరోగ్య సేవల పథకం అమలుకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానిస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంజీవని ద్వారా రాష్ట్రంలోని 5 కోట్లకు పైగా ప్రజల ఆరోగ్య రికార్డులను ఒకే డిజిటల్ వేదికపై సమీకరించి సమగ్ర వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. రోగుల ఆరోగ్య చరిత్ర ఆధారంగా ముందస్తు హెచ్చరికలు, టెలికన్సల్టేషన్, నిరంతర వైద్య పర్యవేక్షణ వంటి సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. కుప్పంలో విజయవంతంగా అమలు చేసిన ఈ పైలట్ ప్రాజెక్టు ఆధారంగా త్వరలోనే రాష్ట్రంలోని 28 జిల్లాలకు ఈ పథకాన్ని విస్తరిస్తామని మంత్రి వెల్లడించారు. నీట్ పరీక్షా పత్రం లీక్ అంశంపై పార్లమెంట్లో సమగ్ర చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి, సీనియర్ బీజేపీ నాయకులు జేపీ నడ్డా తెలిపారు. ఢిల్లీలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ పరస్పర ఆరోపణలు, రాజకీయ విమర్శలను పక్కనబెట్టి పరీక్షా పత్రాల లీకేజీ వంటి కీలక అంశంపై ప్రతిపక్షాలు నిర్మాణాత్మక చర్చలో పాల్గొనాలని కోరారు. పరీక్షా పత్రాల లీకేజీ సమస్య ఏ ఒక్క ప్రభుత్వానికో, రాజకీయ పార్టీకో పరిమితమైనది కాదని, దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించే అంశమని అన్నారు. ఈ అంశంపై లోతైన చర్చకు పార్లమెంటే అనువైన వేదిక అని, చర్చకు అవసరమైన సమయాన్ని ప్రతిపక్షాలు నిర్ణయించుకోవచ్చని చెప్పారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, విశ్వసనీయత పెంపొందించేలా సమర్థవంతమైన విధానాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుమలలోని ఆంజనేయస్వామి విగ్రహ అపహరణ కేసును వేగవంతమైన దర్యాప్తుతో 24 గంటల్లోనే ఛేదించిన తిరుపతి జిల్లా పోలీసులను రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనో రామనారాయణ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో అభినందించారు. తిరుమలతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఆలయాల్లో సీసీటీవీ నిఘా, భద్రతా సిబ్బంది పర్యవేక్షణ, ఆధునిక భద్రతా వ్యవస్థలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. దేవతా విగ్రహాలు, ఆలయ ఆస్తులపై దుశ్చర్యలకు పాల్పడే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి ఆనో రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. గ్రామీణ శ్రామికులకు ఉపాధి కల్పించే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ విపిజీ రామ్జీ పథకాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. పల్లె వీక్షణ కార్యక్రమంలో భాగంగా వెంకటాచలం మండలంలోని పలు గ్రామాల్లో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి ఆయన ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా వడ్డిపాలెం గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన మార్గదర్శకాలతో ఉపాధి శ్రామికులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఉద్యమకారులు, స్వాతంత్ర సమరయోధులు చంద్రశేఖర్ ఆజాద్ జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. 1906 జులై 23వ తేదీన మధ్యప్రదేశ్లోని భవ్రాలో జన్మించిన ఆయన స్వాతంత్రోద్యమంలో భాగంగా కాకోరి రైలు దోపిడీ, బ్రిటిష్ పోలీసు అధికారి జాన్ శాండర్స్ హత్య వంటి వాటిలో కీలక పాత్ర పోషించారు. 1931 ఫిబ్రవరి 27వ తేదీన బ్రిటిష్ వారికి చిక్కకుండా తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న చిరస్మరణీయులయ్యారు. చంద్రశేఖర్ ఆజాద్ జయంతి సందర్భంగా భారతదేశం ఆయన ధైర్యాన్ని, దేశభక్తిని స్మరించుకుంటుంది. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహిస్తున్నామని అనంతపురం జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారి ఏ మలోలా ఒక ప్రకటనలో తెలిపారు. అనంతపురం జిల్లాలో మొత్తం 20,38,523 మంది ఓటర్లు ఉన్నారని, ఇంటింటి సర్వే ద్వారా ప్రతి ఓటరుకి గణన పత్రాలను అందజేసి వాటిని డిజిటలీకరణ చేసినట్లు తెలిపారు. ముసాయిదా ఓటర్ జాబితాను 31వ తేదీన ప్రచురిస్తామని తెలిపారు. ఈ నెల 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు నుంచి 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
1: ఈ రోజు మరియు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మరియు రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములు ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మరియు రేపు ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన
0: పరీక్షా పత్రాల లీకేజీ ఘటనలకు కారణమైన వారికి శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నామని ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతోన్న రాష్ట మంత్రివర్గ సమావేశం. అమరావతి గొప్ప నగరంగా రూపుదిద్దుకుంటోందని తెలిపిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి ఆనో రామనారాయణ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి.
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.

0: ఈనాటి ముత్యాల ముంగిళ్ళ కార్యక్రమంలో పోషక లోపాల నివారణలో చిరుధాన్యాల పాత్ర. ఈ అంశంపై డాక్టర్ టిఎస్ఎస్కే పాత్రో గారు, ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానం విజయనగరం, వారు అందిస్తున్న సమాచారం.
1: పోషకాలు, పోషకాహార లోపం అంటే ఏంటి అని మనం గమనించినట్లయితే, మన దేశంలో మంచి ఆరోగ్యం మరియు పనితీరు కోసం శరీరానికి తగిన పోషణ అవసరం. అదేవిధంగా విటమిన్లు మరియు అమైనో ఆమ్లాలు వంటి సూక్ష్మ పోషకాలు కూడా మంచి ఆరోగ్యాన్ని నిర్వహించుకోవడంలో కీలక పాత్ర వహిస్తుంటాయి. అయితే కొవ్వులు, కార్బోహైడ్రేట్లు మరియు ప్రోటీన్లు వంటి సూక్ష్మ పోషకాల నుంచి మనం ఈ పోషకాలను పొందుతూ ఉంటాం. శరీరం తగినంత పోషకాన్ని అందుకోకపోతే కలిగే పరిస్థితినే పోషకాహార లోపం అంటాం. సో ఇది ప్రపంచ సమస్య అయినప్పటికీ కూడా ప్రపంచంలోని సూక్ష్మ పోషకాహార లోపం

జనాభాలో దాదాపు సగం మన భారతదేశంలో ఉంది. అయితే దీని యొక్క ప్రధాన సంకేతాలు ఏంటి, లక్షణాలు ఏంటి అని మనం చూసినట్లయితే, అలసట, తక్కువ బరువు కలిగి ఉండడం, రక్తహీనత, కండరాలు తిమిరి పట్టడం, జుట్టు ఊడటం, పాలిపోయిన చర్మం, నోట్లో పోత, అలాగే వేళ్లలో తిమిరి, మానసిక అనారోగ్యం, పెలిసైన లేదంటే సున్నితమైన ఎముకలు, రేచీకటి లేదా కొన్నిసార్లు దృష్టిని పూర్తిగా కోల్పోవడం, మూర్ఛలు, అదేవిధంగా మనకి థైరాయిడ్ గ్రంథి అయితే గాయత్రి వ్యాధి రావడం, మలబద్ధకం వంటి సమస్యలు మనం చూస్తున్నాం. అయితే వీటన్నిటికీ కూడా పరిష్కారం మనకి చిరుధాన్యాలు గమనిస్తున్న మనకి దొరుకుతుంది. ఈ చిరుధాన్యాలు అనేవి ప్రపంచవ్యాప్తంగా మన పెరుగుతున్న జీవన శైలి వ్యాధులను అరికట్టడంలో పాటు భారతదేశంలో పెరుగుతున్న జనాభాకు తగిన పోషకాలను అందించడంలో ఇవి చాలా ప్రాముఖ్యత వహిస్తున్నాయి. చిరుధాన్యాలని భారతీయ వారసత్వ సంపదగా పేర్కొంటూ మన దేశంలో పెరిగే స్థానిక జాతుల్ని మనం పెంచుకుంటున్నాం. అదేవిధంగా ఈ మొక్కలు నీటి ఎద్దతిని తట్టుకొని మెరుగైన జీవవైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంటాయి. చిరుధాన్యాలు భారతదేశంలో ఆహార భద్రతను కల్పించగలవు. దీన్ని గుర్తించిన మన కేంద్ర ప్రభుత్వం 2018లో భారతదేశాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా, అలాగే చిరుధాన్యాల కేంద్రంగా గ్లోబల్ హబ్ ఆఫ్ మిల్లెట్స్గా మార్చాలని భావించడం జరిగింది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా చిరుధాన్యాల ఆవశ్యకతను తెలిపేందుకు 2023 ఏడాదిని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించాలని భారత ప్రభుత్వం ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రతిపాదన జరగడం మనం చూస్తున్నాం. అంతేకాకుండా భారత ప్రభుత్వం దీనికి కావలసిన విధి విధానాలను రూపొందించి ఐక్యరాజ్య సమితిలో ఒక తీర్మానాన్ని కూడా ప్రతిపాదించింది. దీన్ని 70 దేశాలు ఆమోదించాయి. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2023 అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం 2023 థీమ్ చిరుధాన్యాలు ఇప్పటివరకు గుర్తించని సామర్థ్యాన్ని, ఆహార వనరులను గుర్తించి తద్వారా ఆహార భద్రతను, పోషణను, సుస్థిర వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం అనేది ముఖ్యమైనటువంటి థీమ్. అయితే వీటిలో పోషక విలువలు కానీ మనం చూసినట్లయితే చిరుధాన్యాల పోషక విలువల్లో దాదాపు గోధుమలతో సరితూగుతుంటాయి. మాంసకృతులు దాదాపు 10% బరువును, మరి 10% వరకు బరువు కలిగి ఉంటాయి. విటమిన్ B12, B17, అదేవిధంగా B6, సో అది కూడా ఎక్కువ శాతంలో ఉంటాయి. ఎక్కువగా పీచు పదార్థం బాగా కలిగి ఉంటుంది. కాబట్టి చిరుధాన్యాలు అరుగుదలకు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. అంతేకాక చిరుధాన్యాల్లో పిల్లలకు, వృద్ధులకు కావాల్సిన పోషకాలు ఎక్కువగా ఉండటం చేత భారతదేశంలో వీటి వాటకం ఎక్కువగా ఉంటుంది. అయితే చిరుధాన్యాల్లో రకాలు ఏంటి? ఇవి సుమారు 8 పంటలు. వాటిలో ప్రాముఖ్యమైనది రాగి, సామ, కొర్ర, ఊద, ఆరిక, వరిగ, అండుకల్లు అంటారు. ఈ రాగి చాలా ప్రాచుర్యం పొందుకున్నది. వీటిని తైదులు అని చెప్పేసి ప్రకాశం జిల్లాలో, మరి చోడులు అని చెప్పి విజయనగరం, ఉత్తర కోస్తా మండలాల్లో దాన్ని అభివర్ణిస్తుంటారు. అయితే వీటి యొక్క రాగిలో పోషకులు చూసినట్లయితే మాంసకృతులు మరియు అమైన ఆమ్లాలు రాగిలో లభించేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఎల్యూసిన్ కలిగి ఉంటాయి. ఇది శరీరంలోకి సులభంగా గ్రహించబడుతుంది. రాగిలో అమైన ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరం యొక్క సాధారణ పనితీరుకు చాలా ముఖ్యమైనది మరియు శరీర కణజాలను కూడా సరిచేయడానికి అవసరపడేది. అమైన ఆమ్లాలు రాగిలో ఉంటాయి. అలాగే కాల్షియం ఫాస్ఫరస్, రాగిలో కాల్షియం ఫాస్ఫరస్ కూడా అధిక మోతాదులో ఉంటుంది. తృణధాన్యాల కంటే రాగిలో 5 నుంచి 30% ఎక్కువ కాల్షియం ఉంటుంది. అంటే సుమారు 440 మిల్లీగ్రాములు ప్రతి 100 గ్రాములు మరి పొడిలో ఉంటుంది. కాబట్టి ఈ కాల్షియం నిధులుగా రాగిని అభివర్ణిస్తుంటాం. అలాగే ఖనిజ లవణాలు, రాగిలో అధిక మోతాదులో ఖనిజాలు ఉంటాయి. పొటాషియం, ఇనుము కూడా ఎక్కువ శాతం ఉంటుంది. అదేవిధంగా 2020 విజయనగరం పరిశోధన స్థలం నుంచి ఇంద్రావతి రకాన్ని కూడా మొట్టమొదటి బయోఫోర్టిఫైడ్ వెరైటీ, అధిక మొత్తంలో కాల్షియము మరి ఇనుము, జింకు ఉన్న రకాన్ని విడుదల చేయడం జరిగింది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, రాగిలో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కణాలు ఆక్సీకరణకు నియంత్రించడం ద్వారా కణాల నష్టాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. కణాల యొక్క ఆక్సీకరణ క్యాన్సర్ మరియు వృద్ధాప్యంలో కారణం. వరిబియ్యం లేదా గోధుమ ఆధారిత ఆహారం తీసుకుంటే, వాటితో పోలిస్తే రాగి ఆధారిత ఆహారం తీసుకుంటే వ్యక్తులతో అన్నవాహిక క్యాన్సర్కి వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ మరి మంచి ఎక్కువగా ఉండడం అనేది కూడా మరి ఒక ప్లస్ పాయింట్. అదేవిధంగా దీంట్లో రక్తహీనతను తగ్గించడానికి కూడా రాగి ఉపయోగపడుతుంది. రాగిలో ఇనుము యొక్క అద్భుతమైన మూలం. కాబట్టి రక్తం తయారవడానికి ఇనుము అనేది ఇస్ బేస్ ఎలిమెంట్. కాబట్టి ఈ రక్తహీనత రోగులకు ఒక వరం. మొలకెత్తిన రాగుల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోకి ఇనుము సులభంగా గ్రహించడానికి దారితీస్తుంది. సో రాగులు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరగడం

కూడా గమనించడం జరిగింది. అలాగే చక్కెర వ్యాధిని తగ్గించడం, పీచు పదార్థం జీర్ణక్రియను తగ్గిస్తుంది మరియు చక్కెరని రక్త ప్రవాహంలోకి నెమ్మదిగా విడుదలయ్యేటట్టు చేయడం ద్వారా చక్కెర వ్యాధులకు ఇది ఇబ్బంది కలగకుండా మరి చక్కెర స్థాయిని రక్తంలో తగ్గిస్తుంది. రక్తంలో గ్లూకోజు, రక్తపోటు అలాగే కొలెస్ట్రాల్ నిర్వహణకు ఉపయోగపడే తక్కువ కొవ్వు మరియు మిళితమైన క్యాలరీ కలిగి రాగి చాలా మంచి అద్భుతమైన ఆహారంగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ తగ్గించడం, రాగిలో అమైనాములాలు, లెసిథిన్ను, మిథియోనిన్ ఉన్నాయి కాబట్టి ఇది కాలేయం నుంచి అధిక కొవ్వును తొలగించడం ద్వారా కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయం చేస్తున్నాయి. అలాగే ఎముకలను బలపరచడం, రాగిలో కాల్షియం చాలా పుష్కలం ఉంటుంది కాబట్టి ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అదేవిధంగా ఎముకలు ఖాళీగా ఉన్నటువంటి ఎముకలని బలపరచడంలో అలాగే ఎముకల్లో పగుల్ని నివారించడానికి కూడా మనకి సహాయం చేస్తుంది. సో ఉదాహరణకి తర్వాత నెక్స్ట్ రెండవ పంట ఏంటంటే సామ. మనకి ఉత్తర కోస్తాలో ముఖ్యంగా శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతాల్లో సామలు చాలా ఎక్కువ పండిస్తూ ఉంటారు. వీటిలో పోషక విలువలను చూసినట్లయితే గోధుమలు మరియు బియ్యం కంటే ఎక్కువ పిండి పదార్థం సామలో ఉంటాయి. సామలో థియమిన్ అంటే విటమిన్ B1 పుష్కలంగా, థైమిన్ కూడా ఎక్కువ ఉంటుంది, అలాగే పెరడాక్సిన్ B6 కూడా సామలో అధికంగా ఉంటుంది. ఇది నాడీ వ్యవస్థ మీద ఆరోగ్యమైన పనితీరుకు దోహదం చేస్తుంది. అలాగే ఖనిజ లవణాలు, సామలో కాల్షియం, ఇనుము, జింకు, రాగి, మ్యాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజాలు కూడా చాలా ఉన్నాయి. అలాగే మంచి కొవ్వు, సామ శరీరానికి అవసరమైన మంచి కొవ్వుని కూడా అందిస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే పీచు పదార్థం, నీటిలో కరిగే కరగని రెండు కూడా మరి ఉంటాయి. సో ఈ పీచు పదార్థం మరి సామలు ఎక్కువగా ఉండడం వల్ల హైపర్ గ్లైసీమియా, స్థూలకాయం మరియు మలబద్ధకం నుంచి మానవాళ్ళని రక్షిస్తూ ఉంది. అలాగే ఇనుము, సో ఇది కూడా సామలో వరిబియ్యం కంటే దాదాపు 13 రెట్లు ఎక్కువ ఇనుము కలిగి ఉంటుంది. అలాగే రక్తహీనత నివారించడంలో కూడా మంచి వనరులుగా పనిచేస్తుంది. సామలో చూసుకున్నట్లయితే దీని యొక్క లాభాలు చూస్తే, ఆరోగ్య లాభాలు చూసినట్లయితే గుండె యొక్క ఆరోగ్యం, అధిక మోతాదులో మెగ్నీషియం ఉన్నందున సామ ధాన్యం రక్తపోటును తగ్గించడానికి, ముఖ్యంగా ఆర్టెరియోస్క్లెరోసిస్ అది హార్ట్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ఈ సామలో ఉండే పొటాషియము రక్తపోటును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. సో గుండె సంబంధమైన వ్యాధులు, ఇప్పుడు సాధారణంగా గుండెలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయి కానీ, అదేవిధంగా తక్కువ సాంద్రత ఉండే లో డెన్సిటీ లిపోప్రోటీన్స్, అదేవిధంగా తక్కువ సాంద్రత ఉన్న లిపోప్రోటీన్స్ వీటన్నిటినీ కూడా మరి సామ కంట్రోల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రోగ నిరోధక వ్యవస్థ, సామలో ఎక్కువ మొత్తంలో ఫినాలిక్ ఆమ్లాలు, టానిన్లు ఉంటాయి, అదేవిధంగా ఫ్లావనాయిడ్స్ ఉంటాయి కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి శరీర రోగ నిరోధక వ్యవస్థలో ఇది చాలా బహుళ పాత్ర ఈ సామ వహిస్తూ ఉంది. అలాగే కొలెస్ట్రాల్ తగ్గించడం, సామలో ఉండే పీచు పదార్థం కొలెస్ట్రాల్ని తగ్గించడానికి సహాయం చేస్తుంది. పీచు పదార్థం శరీరం నుంచి చెడు కొలెస్ట్రాల్ నిర్మూలించడం, అలాగే మంచి కొలెస్ట్రాల్ స్థాయిని ప్రోత్సహించడంలో కూడా సహాయం చేస్తుంది. ఇప్పుడు కొర్రలో చూసినట్లయితే ఈ కొర్రలో పోషక విలువలు ఏంటి అని చూసినట్లయితే, ఈ కొర్రలు కూడా విజయనగరం జిల్లాలో అలాగే నంద్యాల మనకి అటు ప్రాంతంలో రాయలసీమలో కొర్రలు విరివిగా పండిస్తూ ఉంటారు. వీటిలో ఫాస్ఫరస్ అధికంగా ఉంటుంది. ఇది శక్తి ఉత్పత్తికి ఒక ముఖ్యమైన ఖనిజం, ఇది యొక్క ATPకి చాలా ముఖ్యమైన భాగం. అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్స్, కొర్రలో ఫినాలిక్ ఆమ్లమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది, తద్వారా శరీరంలో హాని కారకాలని వదిలించుకోవడానికి బలమైన యాంటీ ఆక్సిడెంట్స్ మనకి కొర్రలో లభ్యమవుతాయి. అదేవిధంగా విటమిన్ B1 B6, కొర్రలో విటమిన్ B6 చాలా సమృద్ధిగా ఉంటుంది. ఇది నాడీ వ్యవస్థ యొక్క ఆరోగ్యమైన పనితీరుకు దోహదం చేస్తుంది. అదేవిధంగా కొర్ర విటమిన్ బిను అధికంగా కలిగి ఉంటుంది కాబట్టి ఇది ఏకాగ్రత మరి చదువుకునేటప్పుడు జ్ఞాపక శక్తికి బాగా ఉపయోగపడుతూ ఉంది. అదేవిధంగా పీచు పదార్థం, కొర్రలో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ విడుదలను తగ్గించడం ద్వారా మధుమేహ వ్యాధిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అధిక పీచు పదార్థం జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. అయితే ఈ కొర్రలో వచ్చేటువంటి ఆరోగ్య లాభాలు ఏంటి? సో చూసినట్లయితే మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగపడుతుంది. కొర్రలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ను అంటే గ్లైసెమిక్ సూచన కలగడం ద్వారా డయాబెటిక్ రోగులకు వరిబియ్యంతో పోలిస్తే ఒక మంచి ప్రత్యామ్నాయ ఆహారంగా చెప్పొచ్చు. తక్కువ గ్లైసెమిక్ సూచిక కలిగి ఉండడం వల్ల చక్కెరను మనం రక్తంలో నెమ్మదిగా విడుదలైనట్టు చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయి ఆకస్మికంగా పెరగకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. అదేవిధంగా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా ఈ కొర్రలు పనికొస్తాయి. ఈ కొర్రలోకు మరి రక్తంలో చక్కెర నియంత్రించే మరి తగ్గించే శక్తి ఉంది. అదేవిధంగా ఈ కొర్ర రక్తనాళాల రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. దీనివల్ల

గుండెపోటు వల్ల కలిగే మరణాలు సంభవించు. ఆరోగ్యకరమైన జుట్టు, ఈ కొర్రలు తినడం వల్ల వెంట్రుకల పెరుగుదలకు ప్రోటీన్ కీలక పాత్ర వహిస్తుంది. కొర్రలో అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఆరోగ్యమైన జుట్టు పెరుగుదలకు సహాయం చేస్తుంది. అదేవిధంగా ఈ ఊదలు అనేటువంటి ఒక చిరుధాన్య పంట ఉన్నది, దీన్ని ఇకనక్లోవా క్రస్గలి అంటాం. ఇది ఏంటంటే చాలా ఉత్తమైనటువంటి లోయెస్ట్ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండడం ద్వారా అన్నిటికంటే మరి ఉత్తరాంత ఇండియాలో, ఉత్తర భారతదేశంలో చాలా ఎక్కువగా దీన్ని వాడుతూ ఉంటారు. దీనిలో క్యాలరీలు అధిక మొత్తంలో మాంసకృతులు, తక్కువ క్యాలరీలు ఉంటుంది కాబట్టి ఈ ఊద ఆధారిత ఆహారం తీసుకున్న తర్వాత శరీరం తేలిగ్గా శక్తివంతంగా అనిపిస్తుంది. అదేవిధంగా మనం విటమిన్ బి, ఊదలో విటమిన్ బి కాంప్లెక్స్ పిండి పదార్థం, కొవ్వు మరియు సమర్థంగా విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. అంతే అదేవిధంగా కొలెస్ట్రాల్ స్థాయి కూడా పెరగకుండా నిరోధించడానికి మరియు రక్తంలో హీమోగ్లోబిన్ యొక్క స్థాయిని మరి పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఇనుము ఊదలో చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి హీమోగ్లోబిన్ స్థాయిని పెంచడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఊదలో మరి ఆరోగ్య లాభాలు ఏంటి చూసినట్లయితే ఎముకలకు ఫస్ట్ ఆరోగ్యం దొరుకుతుంది. ఊదలో కాల్షియం మరియు ఫాస్ఫరస్ వంటి ఎముకలను నిర్మించే ఖనిజాలు ఉండడం వల్ల ఎముకల అభివృద్ధికి మరియు బలోపేతానికి సహాయపడుతుంది. ఫాస్ఫరస్ అనే ఖనిజం శరీర కణాలు మరియు కణజాలం పెరుగుదల మరియు మరమ్మత్తు కోసం ఉపయోగపడుతుంది. క్యాన్సర్ నిరోధకం కూడా మనం చూస్తున్నాం ఊదల్లో. ఊదలు పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థ ఎక్కువ మొత్తంలో పీచు పదార్థం చేయడం ద్వారా వ్యర్థాలు మరియు క్యాన్సర్ని కలిగించే ప్రేగు గుండా ప్రయాణించేటువంటి సమయాన్ని తగ్గిస్తుంది కాబట్టి ఈ క్యాన్సర్ని మరి అరికట్టడానికి ఊద సహాయపడుతుంది. అదేవిధంగా చక్కెర వ్యాధిని తగ్గించడం కూడా. ఊద యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ ఉండడం వల్ల రెండవ రకం టైప్ డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు మరి ఊద ఒక అద్భుతమైన ఔషధంగా భావిస్తుంటాం. సో ఒక ఐదో పంట ఏంటంటే ఆరికలు. ఈ యొక్క ఇవి కూడా మరి సుమారుగా వరితో మరి సమతుల్యంగా తోగలిగే దిగుబడి ఇచ్చేటువంటి ఆరిక పంటను మరి మనం చూస్తున్నాం. దీన్ని కోడో మిల్లెట్ అని చెప్పి వ్యవహరిస్తుంటాం. మధ్య భారతదేశంలో ఛత్తీస్గఢ్లో కానీ మధ్యప్రదేశ్లో చాలా ఎక్కువగా వాడతారు. మన ప్రాంతంలో కూడా ఇప్పుడు ప్రాచుర్యం పొందుతున్నాయి. సో వీటిలో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. కాబట్టి జీర్ణ వ్యవస్థను క్రమంగా ఉంచడానికి, మలబద్ధకం నుంచి కాపాడడానికి కూడా, మరి ఊబకాయ సమస్య నుంచి కూడా అది రక్షించడానికి ఆరికలు బాగా ఉపయోగపడతాయి. వీటిలో మాంసకృతులు చాలా పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాముల ఆరికల్లో సుమారు 8.3 గ్రాములు మాంసకృతులు ఉంటాయి. అదేవిధంగా విటమిన్లు, ఖనిజాలు కూడా మరి చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నియోసిన్, B6 విటమిన్, ఫోలిక్ యాసిడ్, అలాగే కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజ లవణాలు కూడా పుష్కలంగా ఈ ఆరికల్లో ఉంటాయి. అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్స్, ఆరికల్లో అధిక మొత్తంలో పాలిఫినాల్స్ ఉంటాయి. ఇది యాక్చువల్గా ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ తలకు సమ్మేళనం. ఇది శరీరాన్ని వివిధ హానికర పదార్థాల నుంచి రక్షిస్తుంది. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్లు కణాల ఆక్సీకరణ నియంత్రించడం ద్వారా కణాల నష్టాన్ని తగ్గించడంలో సహాయం చేస్తుంటాయి. అలాగే విధంగా ఫైటిక్ ఆమ్లం, ఆరికల్లో ఈ ఫైటిక్ ఆమ్లం అనే ఒక రసాయనం ఉండడం వల్ల సో శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. సో అదేవిధంగా క్యాన్సర్ బారి నుంచి కూడా కాపాడుతుంది. సో వీటి యొక్క ఆరోగ్య లాభాలు చూసినట్లయితే మధుమేహ వ్యాధిని అరికట్టడంలో ఈ ఆరికలు కూడా గ్లూకోజ్ స్థాయిని తగ్గించి తద్వారా ఇన్సులిన్ స్థాయి పెంచడానికి మరి చొరవ చూపుతుంది. కాబట్టి ఇది కూడా ఒక మంచి పంటగా అభివర్ణిస్తుంది. అదేవిధంగా స్థూలకాయను తగ్గించడంలో కూడా ఈ పీచు పదార్థం ఉండడం వల్ల తక్కువ ఆహారం తీసుకోవడం, ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగకుండా ఇది సహాయపడుతుంది. అలాగే ఆరో పంట ఏంటంటే వరిగలు. ఈ వరిగలని ప్రోసో మిల్లెట్ అంటాం. మనకి గుంటూరు ప్రాంతంలో ఒకప్పుడు అర్జున అనే రకాలు కొన్ని రకాలు మన పరిశోధన స్థానం ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేయడం జరిగింది. సో ఇందులో అధిక జీవ విలువలు కలిగిన మాంసకృతులు, ఈ మిథియోనిన్, లైసిన్, లెసిథిన్ వంటి ముఖ్యమైన అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అమైనో ఆమ్లాలు శరీరం యొక్క ప్రోటీన్ వినియోగ సామర్థ్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది. అదేవిధంగా పిండి పదార్థం కూడా చిరుధాన్యాలతో పోలిస్తే గరిష్టమైనటువంటి జీర్ణతను చూపుతుంది అన్నమాట. సో సులువుగా అరుగుదల అనేది ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడంలో మనకి రెసిస్టెంట్ సోర్స్గా దీన్ని ఉపయోగిస్తారు. అలాగే కరగని పీచు పదార్థం, వరిగుల్లో అధిక మొత్తంలో కరగని పీచు పదార్థం ఉంటుంది. ఇది మన గాల్ బ్లాడర్ యొక్క అధిక స్రావాలను తగ్గిస్తుంది. తద్వారా పిత్తాశయంలో రాళ్ళు, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఏర్పడకుండా నివారించడంలో ఈ వరిగులు అనేవి మనకు సహాయం చేస్తున్నాయి. సో యాంటీ ఆక్సిడెంట్లు చూస్తే వరిగల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల క్యాన్సర్ని కలిగించే ఫ్రీ రాడికల్స్ని శరీరం నుంచి తొలగిస్తుంటాయి. సో అదేవిధంగా వీటి యొక్క లాభాలేంటి చూసినట్లయితే నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడం అనేది

0: ఈ వరి యొక్క ముఖ్యమైనటువంటి మరి లాభం, వరిలో అధిక మొత్తంలో లెసిథిన్ కలిగి ఉండడం వల్ల నాడీ వ్యవస్థ సజావుగా పనిచేయడానికి సహాయం చేస్తుంది, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది, ముఖ్యంగా ఫైటో న్యూరాన్స్ అలాగే లిగ్నిన్స్ శరీరాన్ని ఎంతో ఉపయోగకరం. మనుషుల తాలూకా ప్రేగుల్లో బ్యాక్టీరియాపై పనిచేసే రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా ఈ వరిగులు అనేవి తగ్గిస్తాయి. కాబట్టి సో దీన్ని ప్రోత్సహించడానికి గవర్నమెంట్ కంకణం కట్టుకుంది. అదేవిధంగా ఇటీవల కాలంలో 2018లో మన చిరుధాన్య పంటలతో పాటు మరి యాడ్ అయినటువంటి కొత్తగా మరి పొందుపరిచినటువంటి పంట అండుకొరలు. ఈ అండుకొరలు చాలా విలువైనది, సుమారు 300 రూపాయలు ఒక కేజీ గింజలు కొనుక్కోవడం కూడా జరిగింది. అయితే ఇటీవల కాలంలో డిమాండ్ అనేది తగ్గడం ద్వారా దాన్ని శాస్త్రవేత్తలు తయారు చేసిన కొత్త రకాలు ఇవ్వడం, అధిక దిగుబడి ఇచ్చే రకాలు ప్రోత్సహించడం ద్వారా దీని యొక్క ధర అనేది 100 రూపాయల వరకు తగ్గడం జరిగింది. దీనిలో చూసినట్లయితే అధిక పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది, అలాగే జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, స్థూలకాయను తగ్గిస్తుంది, అలాగే రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. కాబట్టి మనం ఇది చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా వైటమిన్స్, ముఖ్యంగా విటమిన్ ఈ, బి కాంప్లెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనకి సో కణాల నష్టాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా, అంటే ఒక 100 గ్రాములు పిండి పదార్థాన్ని మనం తీసుకునేటప్పుడు ఎంత శాతం చక్కెరగా మారుతుందో దాన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ అని వ్యవహరిస్తుంటాం. సో ఇది చాలా తక్కువగా ఉంటుంది. సో సుమారు అన్నీ కూడా 35 నుంచి 50 మధ్యలో ఉంటుంది. కాబట్టి చక్కెర వ్యాధిగ్రస్తులకు అండుకొరలు అద్భుతమైన ఆహారంగా అభివర్ణిస్తుంటారు. అయితే వీటిలో ఆరోగ్య లాభాలు ఏంటంటే, సో మనకి మలబద్ధకం తొలగించడంలో వీటిలో పీచు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క మలబద్ధకం లేకుండా, అలాగే పొట్టలో గ్యాస్ని చేరనివ్వకుండా మరి అండుకొరలు సహాయం చేస్తాయి. అదేవిధంగా చెడు కొలెస్ట్రాల్, మనకి అండుకొరలో చెడు కొలెస్ట్రాల్ ఎడిబుల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ని తగ్గించి హెచ్డిఎల్ని పెంచడంలో సహాయపడుతుంటాయి. అలాగే గ్లూటెన్ రహితమైన పదార్థం, సాధారణంగా ఈ యొక్క వీటిలో గోధుమలో ఉన్నటువంటి గ్లూటెన్ ఈ అండుకొరల్లో ఉండదు. కాబట్టి ఈ గ్లూటెన్ ఎలర్జీ ఉన్నవారికి ఇది ఒక అద్భుతమైన ఆహారంగా పనిచేస్తూ ఉంది. అయితే ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ సాధారణంగా మనం చూసినట్లయితే సుమారు మరి డిఫరెంట్ స్కేల్స్ ఉన్నాయి. సో వీటన్నింటినీ కూడా మనం చూసినట్లయితే ఈ యొక్క చిరుధాన్యాల్లో మనకు వరిలో చూసినట్లయితే సుమారు 50 నుంచి 100 వరకు కూడా గ్లైసెమిక్ ఇండెక్స్గా చూస్తుంటాం. అంటే మనం ఆహారం తీసుకుని పిండి పదార్థం మొత్తం అంతా కూడా చక్కెరగా మారేటువంటి రకాలు ఉన్నాయి. కాకపోతే ఇది ఎప్పుడైతే మరి చిరుధాన్యాల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ 35 నుంచి 50 లోపల ఉన్నాయి, కాబట్టి ఈ చిరుధాన్యాలన్నింటినీ కూడా లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారంగా వ్యవహరిస్తూ ఉంటారు. సో 55 కంటే తక్కువ ఉంటాయి చిరుధాన్యాలు, బీన్స్ వాటిలో ఉంటాయి. మధ్యస్థంగా 56 నుంచి 69 వరకు బాసుమతి రైస్లో, బంగాళదుంపల్లో, కొన్ని బ్రెడ్స్లో ఉంటాయి. అదేవిధంగా వైట్ బ్రెడ్, కార్న్ ఫ్లేక్స్, సో కొన్ని ప్రాసెస్డ్ ఫుడ్లో అబౌవ్ 70% ఉంటాయి. కాబట్టి ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న వాటిని తినడం వల్ల చక్కెర అమాంతంగా పెరుగుతుంది. కాబట్టి ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ని బట్టి చక్కెర వ్యాధిగ్రస్తుల్ని లేకపోతే మధుమేహాన్ని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిని క్రమబద్ధీకరించడం, శరీరంలో క్రొవ్వు శాతాన్ని నియంత్రించడం, ఆకలిని తగ్గించడం, హృదయ సంబంధమైన వ్యాధులని తగ్గించడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ యొక్క చిరుధాన్యాలు తినడం వల్ల టైప్ 2 డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు సో చక్కెర స్థాయిని తగ్గించుకోవడం ద్వారా, మెయింటైన్ చేయడం ద్వారా సో వారి యొక్క జీవన ప్రమాణాలను పెంచుకుంటూ ఆరోగ్యంగా ఉంటారని చెప్పి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా గిరిజన ఉప ప్రణాళిక పథకం ద్వారా, అదేవిధంగా షెడ్యూల్ కులాల ప్రణాళిక పథకం ద్వారా పెద్ద ఎత్తులో విత్తనాలని, ఈ మిల్లెట్స్ని ప్రాసెస్ చేసేటువంటి యంత్రాలను కూడా ఉచితంగా అందించి ఆ యొక్క చిరుధాన్యాల వాడకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పెంచడానికి కంకణం కట్టుకున్నాయి. ఈ ప్రయత్నంలో వ్యవసాయ పరిశ్రమ సంస్థ విజయనగరం కూడా తన వంతు పాత్రని పోషిస్తుంది. ఈ అవకాశాన్ని రైతులు అందరూ కూడా వినియోగించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం.
1: పోషక లోపాల నివారణలు, చిరుధాన్యాల పాత్ర గురించి విజయనగరం వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టిఎస్ఎస్కే పాత్రో గారు ఇచ్చిన సమాచారం విన్నారు.

కట్టురా పప్పుతోటి ముద్ద కలిపి పచ్చడితో అనుపానమేసి పప్పుతోటి ముద్ద కలిపి పచ్చడితో అనుపానమేసి పక్క తేగులకు పట్టు

ఏక చక్రపుర వాసుల దడద నేటితోనే పడి మారునులే తల్లి రుణమ్మును తీర్చద నా ధర్మమ్మును నెరవేర్చద ఓ ఆత్మబంధు ఓ ఆత్మబంధుని అండ ఉంటే ఎవడత్తమైన పరిమార్చద

ముత్యాల ముంగిళ్ళు విన్నారు. సమయం 2 గంటలు కావస్తుంది. కొంచెంసేపట్లో జాతీయ వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రిలీజ్.

మినహా పెద్ద మార్పు ఏమీ ఉండదు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, జానపదరంజని, ఉత్తరాభిమన్యుల కళ్యాణం అంశంగా శ్రీమతి వీర్నాల పద్మావతి బృందం నిర్వహణలో బుర్రకథ గానం వంతలు, శ్రీ వై గోపిసాయి, శ్రీ వి రాజు.

అటువంటి సిద్ధి గణపతి ఆది గణపతి కాణిపాకం గణపతిని స్మరిస్తూ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర.

0: ఎంతరిథా
1: ఏమో చాపు చెట్టు ఎక్కింది కొంగ కోలాటం వేసింది రక్కన ఆక్షన్ ఎక్కింది కప్పు పప్పులు ఉండి అంటారే గాని
2: అంటారే గాని
1: అసలు విషయం చెప్పరేంట్రా అబ్బాయి
0: అసలు విషయం చెప్పడానికి వచ్చామనాయన
2: సోదరా
0: మహాభారతంలో ముఖ్యఘట్టమైనది వీరాభిమన్యుని చరిత్ర
2: వీరాభిమన్యు చరిత్ర
0: అటువంటి ఉత్తరాభిమన్యుల కళ్యాణము కథ కథాగానం చెబుతున్నాం. అయితే మహాభారతం మన సంస్కృతికి ప్రాణమందురన్నా

0: అదిగో నరి పట్టి పట్టి శత్రువు నరికిన వీరును పుట్టిల్లు మహావరి
1: కుమారీరా వీరగాథ వినరా మహావరి
0: తను ధిక్కరించారన్న మహావరి
1: కుమార

0: వింటే మహాభారతమే వినాలి అన్నారు పెద్దలు.
1: తింటే వేడి వేడి గాడ్లెత్తనాలి అన్నాడు మా తాతయ్య.
2: ఏంట్రోయ్, తింటే వేడి వేడి నేతి గాడ్లెత్తనమన్నారా మీ తాతయ్య గారు?
1: అవును రోయ్,
2: బెజవాడ అప్పారావు గారు కాదురా, గురజాడ అప్పారావు గారు ఆయన.
1: అలాగా
0: వినడం వినడం వల్ల విజ్ఞానం కలుగుతుంది. మంచిని విని విని విన్న మానవుడు స్వర్గానికి చేరుకుంటాడు.
1: బాగా తిని తిని బాగా బలిసిన వాడు ఆసుపత్రి
0: పాలైపోతాడు. అలా కాదు, మహాభారతంలో ముఖ్యఘట్టమైనది మరి వీరాభిమన్యుని చరిత్ర. ఉత్తర కళ్యాణం అనగా పూర్వం మన దేశాన్ని ఎవరు పరిపాలించేవారయ్యా?
1: మా పెద్దమామర్ది, మా బులిబాబు, మా మేనమామలు పరిపాలించారమ్మా.
0: వాళ్ళు కాదు ఆయన,
2: వాళ్ళు పరిపాలించే
0: దేశాన్ని అతి పూర్వకాలమున శంతనుడు పాలించే సంత సమ్మే.

0: సంతత వారే ధృతరాష్ట్ర పాండురాజులు. ధృతరాష్ట్రునికి నూరుగురు కుమారులు జన్మించారు.
1: వంద మంది పిల్లలే, ఇప్పుడు ఒక్కరిద్దరు పెడితేనే ఆ ప్రశ్నలు ఏం చేసుకుంటున్నారమ్మా? వంద మంది పిల్లలు కనే వరకు అప్పుడు ఉన్నారా?
0: ఆ రోజుల్లో ఆ ప్రశ్నలు అటువంటివి లేవు. మరి ధృతరాష్ట్రుడు నూరుగురు కుమారులు జన్మించారు. పాండురాజుకి ఐదుగురు కుమారులు జన్మించారు. పాండురాజు మరణించిన తరువాత పంచ పాండవులు పిలిచి తమ రాజ్యాంతరు పరిపాలించుకోమని చెప్పగా అంతటా పంచ పాండవులు ఇంద్రప్రస్థాపురము కేంద్రముగా చేసుకుని పాండవులు పాలించే ప్రజలను ఆనా

0: పరిగణథ.
1: ఆ పంచ పాండవులు ప్రజలను కన్న బిడ్డలవలే కంటికి రెప్పలవలే ఎంతో చక్కగా పరిపాలిస్తున్నారు. పంచ పాండవులు అనగా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహాదేవుడు.
2: పంచులు కట్టే వాళ్ళు పంచ పాండవులు.
3: నీకు సందేహం వచ్చింది పంచ పాండవులు అంటే ఎవరని?
2: అవునవును,
3: పంచ పాండవులు అంటే ఎవరో నీకు తెలుసు అంటున్నావే ఇందాక నుంచి. ఏంటో చెప్పరా సోదరా.
2: అదేరా, పంచలు కట్టే వాళ్ళు పంచ పాండవులు.
3: పంచలు కట్టే వాళ్ళందరూ పంచ పాండవులు.
2: లుంగీలు కట్టే వాళ్ళు లుంగి పాండవులు.
3: లుంగీలు కట్టే వాళ్ళు లుంగి పాండవులు.
2: ప్యాంట్ చేసేవాళ్ళు ప్యాంట్ పాండవులు.
1: సంస్కృతములు ఐదు పంచ పాండవులు అనగా ఆ పాండురాజు కుమారులు గనక పంచ పాండవులు ఐదుగురు కుమారులు, ఐదుగురు అన్నదమ్ములు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహాదేవుడు. కనుక అటువంటి పంచ పాండవుల్లో మధ్యముడు ఎవరయ్యానగా అట్టి పాండు కుమారులు ఎందుకు అట్టుకుడు పాండవ మధ్యముడే. సద్గుణ సంపన్నుడు.

0: నానా
1: తరిగెట జంతరిత అంతటా ఆ అర్జున భార్య సుభద్రాదేవి సుభద్రార్జునులు పాలు తేన కలసిన రీతిగా
2: ఎంతో చక్కగా
1: చిలుకా గోరువంకల వలె ఎంతో చక్కగా సంసారాన్ని సాగిస్తున్నారు. అయితే
0: మీ ఆవిడలాగనా? అయ్య బాబు, మా ఆవిడ కూడా?
1: ఆ
0: మా ఆవిడంటే నాకు ఎంతో ముద్దు.
2: రే,
0: నేనంటే మా ఆవిడకి వద్దు.
2: మీ ఆవిడకి వద్దు.
0: ఇది మా ఇద్దరి పద్దు.
2: పద్దు.
0: ఇక నువ్వు అడగద్దు.
2: నేను అడగద్దు.
0: ఇది ఇద్దరిది మా సరిహద్దు.
2: మీ ఇద్దరి సరిహద్దు.
1: రే,
2: నువ్వు సుభద్రార్జునుల గురించి చెప్తుంటే నువ్వు మీ ఆవిడ గురించి చెప్తున్నావు, ఏంటో కాస్త చెప్పరా?
1: మీ ఆవిడ కోసం కాదురాయన, సుభద్రాదేవి ఎంతో చక్కని ఇల్లాలు. అయితే ఆ సుభద్రాదేవి ఒక నాడు తన భర్తను చేరి సుభద్రాదేవి ఎంతో చక్కని ఇల్లాలు, సుభద్రార్జునులు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. ఆ సుభద్రాదేవి తన భర్తను చేరి, నాథా నాథా, సంపద సౌక్ష్యములు ఉన్నాయి.

0: పుత్రులకైనా పుణ్యభూములకు పోవుదము నాదా. నాదా, ఎన్నో ధనము ధాన్యం ఎన్నున్నా సరే
1: సంపదలు ఉన్నా కూడా
0: మనకి సంతానం లేదని చెప్పి ఆ సుభద్ర అర్జునులు ఎన్నో నోములు ఎన్నో పుణ్యాలు ఎన్నో చేయగా ఒక శుభముహూర్తం నా సుభద్రాదేవికి, అమ్మా ఒకటో మాసం నిండే నందానా వాంతులు ఎక్కువ ఏ
1: నందానా,
0: రెండో మాసం నిండే
1: నందానా,
0: మూడో మాసం నిండే
1: నందానా,
0: నాలుగైదు మాసాలు
1: నందానా
0: నలతగా గడిచాయి
1: నందానా,
0: నాలుగైదు మాసాలు నందానా నలతగా గడిచాయి నందానా,
1: నాలుగైదు మాసాలు నందానా నలతగా గడిచాయి నందానా.
0: సుభద్రాదేవికి చింతపండు సిరిని

0: నవమాసాలు ఎంతో చక్కగా నిండుతున్నాయట. నవమాసాలు నిండుతున్న సుభద్రాదేవిని చూసిన
1: తన అత్తగారైనటువంటి కుంతీదేవి దగ్గరకు వచ్చి,
0: కుంతీదేవి తన కుమారుడైన అర్జున్ దగ్గరగా పిలిచి, నాయన అర్జున,
1: అర్జున
0: గర్భవతిగా ఉన్న స్త్రీల కోరిక తీర్చుట భర్తగా నీకు ధర్మం కనుక, నీ భార్య వద్దకు వెళ్ళి ఏమి కోరికలు అడిగి రమ్మన్నది. అంత అర్జునుడు భార్య అయిన సుభద్ర వద్దకు వచ్చి, దేవి సుభద్ర, నీకు తినే కోరికలేమైనా ఉన్నాయా దేవి?
2: నాథగారు నా ప్రాణేశ్వరా, నాకు తినే కోరికలు ఉన్నాయండి.
1: ఏమున్నాయండి?
2: చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఇప్పించండి అని కోరుకుందేంటమ్మా?
1: ఆ రోజుల్లో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ లేవురా.
2: ఇప్పుడు ఈ రోజుల్లో కోరుకుంటున్నారు గర్భవతిగా ఉన్న ఆడవారందరూ కూడా ఏ కోరుకుంటున్నారు?
1: లేకపోతే జగదాంబ సెంటర్ తీసుకెళ్లి సినిమా మల్టీప్లెక్స్ థియేటర్
0: లేదు. ఆ సుభద్రాదేవి తన భర్తను చేరి, నా బాధ కాదు నాయన, ఆ సుభద్రాదేవి గాథ
2: చెప్పండి మీ బోధ, వింటాము మీ గాథ.
0: నాథా ప్రాణేశ్వర, నాకు తినే కోరికలు ఏమీ లేవు, కానీ చిన్ననాటి నుంచి కూడా కోరుకుండిపోయింది.
2: ఏమిటి దేవి ఆ కోరిక?
0: మీకు మా అన్నయ్య అయిన కృష్ణ పరమాత్మునికి తప్ప ఇంకెవరికి తెలియదంటారే పద్మవ్యూహ రహస్యము.
2: ఓహో,
0: ఆ రహస్యాన్ని నాకు చెప్పండి నాదా, నేను వింటాను అనగానే భార్య కోరిక తీర్చడానికి అర్జునుడు పద్మవ్యూహ రహస్యాన్ని ఇలా చెబుతూ ఉన్నాడు. పద్మవ్యూహం మునుపే

0: బావా అర్జున, ఆడవారు ముందు యుద్ధరహస్యాలు చెప్తున్నావా బావా? మా చెల్లెలు పడుకునుందయ్యా, నువ్వు యుద్ధరహస్యాలు చెప్తున్నావా?
1: నీ ఒక వీరుడు
0: బావా, ఎంతటి

కృష్ణుడు వచ్చి అర్జునుని రమ్మని పిలిచాడా. కృష్ణుడు వచ్చి అర్జునుని రమ్మని పిలిచాడా. కృష్ణుడు వచ్చి బావా రావయ్యా ఆడవారు ముందు ఇద్దరు రసాలు చెప్తున్నామని చెప్పి కృష్ణుడు వచ్చి అర్జును తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక సుభద్రాదేవికి నెల నిండి నా సుభద్రాదేవికి నవమాసాలు పూర్తయిన సుభద్రాదేవికి నొప్పులు వస్తున్నాయట. నొప్పులు వచ్చి సుభద్రమ్మ తన దాసీల్ని పిలుస్తూ అమ్మా.

కోరినట్టుగా సుభద్రమ్మకు కొడుకు పుట్టినాడా. తల్లి తండ్రి కుల కోటి బంధువుల

0: సరిత. సుభద్రాదేవికి చక్కని కుమారుడు జన్మించాడు. ఆ పుట్టిన కుమారుడు ఎలా ఉన్నాడయ్యా?
1: ఎలా ఉన్నాడమ్మా? తాడు డబ్బాలో తీసిన తొండ పిల్లలా ఉన్నాడేటమ్మా?
0: అలాగలేదు,
2: తాడు డబ్బాలో ముంచి తీసిన తొండ పిల్లలా ఉన్నాడా అని అనుకుంటున్నావు నువ్వు? కాదు సోదరా, అలా లేడు. మరి ఇంకెలా ఉన్నాడు అనుకుంటున్నావు?
1: బాలకృష్ణ వెంకటేశ్వరలా ఉన్నాడా?
0: అలా లేడు. ఆ బాలుడు బాలు

0: మాయా జోజానికి రమ్మని ఆహ్వానించాడు దుర్యోధనుడు. అయితే అభమో శుభమో తెలియని ఆ పంచపాండవులు ఆ మాయజోజములో శకుని, ధర్మరాజు, దుర్యోధనుడు మరి ఏ విధంగా ఆడుతున్నారయ్యా అంటే,
1: ఏ విధంగా ఆడుతున్నారయ్యా,
0: మించి రోషమున్నా

వారికి అభిమన్యాని పేరు పెట్టి అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు పాండవులు. పాండవ కీర్తి సౌభాగ్యాలు చూసిన దుర్యోధనికి కన్ను కుట్టింది. ఎలాగైనా సరే పాండవుల సర్వనాశనం చేయ

ధర్మరాజు ఓడించా సుయోధనుడే. రాజ్యమును ఓడే సోదరులను ఓడెను ద్రౌపదిని, ఓడే రాజ్యమును ఓడే సోదరులను ఓడెను ద్రౌపదిని, అడవుల పాలై ఆ కులాల ముత్తుని అల

అంతట పంచపాండవులు అడవుల పాలై ఆకులు అలాలు దుంపలు తిని బ్రతుకుతున్నారు. తన భర్త అడవుల పాలైనాడని ఆస్తి పాస్తులన్నీ కూడా పోయాయని కన్న కుమారుడైన అభిమన్యు కుమారుని వెంట పెట్టుకుని పుట్టినిల్లు చేరింది సుభద్రాదేవి. ఇక ఆ పుట్టినింటిలో అభిమన్యు కుమారుణ్ణి వీరునుగాను విజ్ఞానవంతునుగాను ఏ విధంగా తయారు చేస్తుందయ్యా అంటే, కన్న తల్లి సుభద్రమ్మ, కన్న బిడ్డకు సుభద్రమ్మ, ఎన్నో నీతుల్నే పెనమ్మ, ఎన్నో నీతుల్నే పెనమ్మ, సత్యమే జయమన్నదమ్మ, అప్రవర్తన్నే పెనమ్మ, అప్రవర్తన్నే పెనమ్మ.

తల్లి చెప్పిన విద్యలన్నీ కూడా అభిమన్యు కుమారుడు ఏ విధంగా నేర్చుకున్నాడని అంటే, అదిగో నాయన, చిన్ననాడు విల్లు పెట్టరాసై, చిన్ననాడు విల్లు పెట్టరాసై, చిన్నప్పుడు విల్లు ఎక్కువ పెట్టరాసై, ఎగరే పక్షిని కొట్టరాసై, ఎగరే పక్షిని కొట్టరాసై, నీటిలో జాపని కొట్ట.

0: అభిమన్యుని చూడు
1: బలిబలి,
0: బాలాభిమన్యుని చూడు
1: బలిబలి,
0: అతికి చక్కెర బాల లేడు
1: బలిబలి,
0: అతికి చక్కెర బాల లేడు
1: బలిబలి,
0: నీతి తప్పనవాడు భీతి ఎరుగిన వాడు జాతి ఖ్యాతి నిలుపువాడు.
1: రామ రాఘవ శ్రీరామ రాఘవ రామయ్య రావు కుల సోమ, రామయ్య రావు కుల సోమ,
0: నీతి తప్పనవాడు భీతి ఎరుగిన వాడు జాతి ఖ్యాతి నిలుపువాడు.
1: రామ రాఘవ శ్రీరామ రాఘవ రామయ్య రావు కుల సోమ, రామయ్య రావు కుల సోమ.
0: తరిగితజం తరిత ఇక్కడ అభిమన్యు కుమారుడు విలువిధా నైపుణ్యాలతో చక్కగా నేర్చుతున్నాడు,
2: నేర్చుకుంటున్నాడు.
0: ఇక్కడ కథ ఇలా ఉండగా అక్కడ పంచపాండవులు
2: విరాట పర్వంలో
0: 12 సంవత్సరం అరణ్యవాసము,
2: అరణ్యవాసము
0: 1 సంవత్సరం అజ్ఞాతవాసము,
2: అజ్ఞాతవాసము
0: పూర్తి చేసుకుని వారు విరాట నగరంలో ఉన్నారు అన్న వార్త తెలిసిన శ్రీకృష్ణుడు తన చెల్లెలకు సుభద్ర వద్దకు వచ్చి, అమ్మా చెల్లి, అమ్మా కడకు పాండవులు ఎడుములు గడిపిరమ్మా.

మాటలు ఏమన్నా సుభద్రాదేవికి, ఆ తల్లి సుభద్రకి అల్లంట నీరుగా ఆరాయా.

0: సుభద్రాదేవిని ఇక అభిమన్యు కుమారుని వెంట పెట్టుకుని విరాట్ నగరానికి తీసుకొచ్చాడు కృష్ణ పరమాత్ముడు. వచ్చిన భార్యా బిడ్డను చూసిన అర్జునుడు, దేవి సుభద్ర, మొన్న జరిగిన ఉత్తర గోగ్రామములో నేను విరాట్ మహారాజుకి
1: యుద్ధ సహాయం
0: చేసినాను. అందులో బదులుగా అతను కుమార్తె అయిన ఉత్తర కుమార్తెను నాకు కానుకగా ఇచ్చినాడు. ఆమె నీకు కోడలిగా, మన అభిమన్య కుమారునిగా, భార్యగా చేయాలని మనం ఎంతో పెద్దలంతా కూడా నిశ్చయించారు అనగానే ఎంతో సంతోషించింది సుభద్రాదేవి. ఇక ఉత్తరికి ఈ అభిమన్య కుమారునికి రంగరంగ వైభోగ భేతముగా కళ్యాణం జరుగుతుంది. ఏ విధంగా అంటే పచ్చ పచ్చ

ఇదంతా తరిగడా తరిగడా ఉత్తరికి అభిమన్య కుమారుని కళ్యాణం చేయాలని ఊరంతా కూడా పచ్చతోరణాలతో పందిళ్లతో ఎంతో భూతల స్వర్గములా తయారు చేశారు. ఇక ఉత్తర కుమార్తె వద్ద వచ్చిన చిలికత్తలందరూ కూడా, అమ్మా ఉత్తరా నీ కాబోయే వరుడు ఏ విధంగా ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడమ్మా అంతటి అభిమన్యు కుమారు వద్దకు వచ్చి, అభిమన్యు కుమారా నీ కాబోయే వధువు ఏ విధంగా ఉంటుందంటే రాజా అని ఎంతో చక్కగా వారి చెలికానందరూ కూడా ఇలా అంటున్నారా. అంతటా ఉత్తర వద్దకు వచ్చి, అమ్మా ఉత్తరా.

0: అభిమన్యు కుమారునికి కళ్యాణము జరిగనమ్మ.
1: ఉత్తరాభిమన్యుల కళ్యాణం శ్రీమతి వేర్నాల పద్మావతి బృందం నిర్వహణలో బుర్రకథగానం విన్నారు వంతలు శ్రీయుతులు వై గోపిసాయి, వి రాజు. జానపద రంజని విన్నారు. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై మొదటి ప్రసారం విన్నారు. ఇవే అలవరసలపై అనంతర ప్రసారం సాయంత్రం 5 గంటలకు. అంతవరకు ఎఫ్ఎం ప్రసారాలు వింటూనే ఉండండి. నిలయంలో సమయం 3 గంటల 18 సెకండ్లు. శ్రోతలకు నమస్సులతో సెలవు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై ఈనాటి రెండవ ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం

యోవాణి యువజనుల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో సినిమా పాటలతో పాటు యువతకు అవసరమైనటువంటి కొన్ని విశేషాలు కూడా వింటారు. ముందుగా ఒక సినిమా పాట విందాం.

యోవాణి యోజనల కార్యక్రమాన్ని మనం వింటున్నాం కదా. మరి పాటలతో పాటు మంచి విషయాలు కూడా తెలుసుకుందామని ముందుగానే చెప్పాను కదా. మరి ఈరోజు కష్టపడి మనం పనిచేస్తే విజయాలను ఈజీగా సాధించవచ్చు అనే విషయానికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. చిన్న వనరులతో గొప్ప విజయాలు సాధించడం ఎలా? ఉదాహరణకు చీమల నుండి నేర్చుకుందాం. ప్రకృతి మనకు ఎన్నో అద్భుతమైన పాఠాలను నేర్పుతుంది. అందులో అత్యంత చిన్న ప్రాణులైన చీమల జీవన శైలి మనందరికీ ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుంది కూడా. చీమలు చిన్నవి మరియు బలహీనమైనవి కావచ్చు, కానీ అవి ముందుగా ప్రణాళిక వేసుకుంటాయి, కష్టపడి పనిచేస్తాయి కూడా, అంతేకాదు ఐకమత్యంగా కూడా ఉంటాయి. మన దగ్గర తక్కువ వనరులు ఉన్నప్పటికీ తెలివైన ప్రణాళిక, శ్రమ మరియు జట్టు కృషితో ఎంతటి గొప్ప కార్యాలనైనా సాధించవచ్చు అనేవి

చీమల నుండి మనం నేర్చుకోవలసిన మూడు ముఖ్యమైన జీవన సూత్రాలు ఇప్పుడు తెలుసుకుందాం. విజయానికి చీమలు నేర్పే మూడు కీలక సూత్రాలు ఏమిటంటే, ముందస్తు ప్రణాళిక, స్మార్ట్ ప్లానింగ్. చీమలు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తాయి, అంటే రాబోయే కష్టకాలాన్ని, ముఖ్యంగా చలికాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఎండాకాలంలోనే ముందుగానే ఆహారాన్ని సేకరించి

భద్రపరుచుకుంటాయి. అంటే ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, జీవితంలో, చదువులో లేదా వ్యాపారంలో విజయం సాధించాలంటే స్పష్టమైన లక్ష్యం, భవిష్యత్తు కోసం పక్కా ప్రణాళిక ఉండటం ఎంతో అవసరం. మరి ఇప్పుడు మరొక సినిమా పాట విందాం.

మరొక ముఖ్యమైన జీవన సూత్రం ఏమిటంటే నిరంతర శ్రమ. చీమలు ఎప్పుడూ సోమరితనంతో ఉండవు. తమ పరిమాణం కంటే ఎన్నో రెట్లు బరువైన ఆహారాన్ని సైతం అవి ఏమాత్రం అలసట లేకుండా మోసుకెళ్తాయి. దారిలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా తమ దారిని మార్చుకుంటాయి తప్ప ప్రయాణాన్ని మాత్రం ఆపవు. ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒకటి ఉంది. మనం కూడా మన పనుల్లో కష్టపడి పనిచేయడం, అంటే వర్క్ హార్డ్, అలవాటు చేసుకోవాలి. అపజయాలు ఎదురైనప్పుడు ఆగిపోకుండా పట్టుదలతో ముందుకు సాగిపోవాలి. మరి ఇప్పుడు కార్యక్రమంలో మరొక సినిమా పాట విందాం.

మరొక ముఖ్యమైన జీవన సూత్రం ఏమిటంటే ఐకమత్యం మరియు జట్టు కృషి. దీన్ని టీం వర్క్ అని కూడా మనం అంటూ ఉంటాం. ఒక పెద్ద ఆహారపు ముక్కను ఒంటరిగా తీసుకెళ్ళడం ఒక చిన్న చీమకు అసాధ్యం. కానీ పదుల సంఖ్యలో చీమలు కలిసికట్టుగా శ్రమించి ఆ బరువైన ఆహారాన్ని సునాయాసంగా తమ గూటికి చేర్చుకుంటాయి. మరి ఇందులో మనం నేర్చుకోవలసింది, ఒకరిగా మనం ఎంత బలహీనులమైనా సామూహిక కృషి ద్వారా, స్టేయింగ్ యునైటెడ్, దీని ద్వారా అసాధ్యాలను సైతం సుసాధ్యం చేయవచ్చు. ఒక జట్టుగా కలిసి పనిచేస్తే సాధించలేనిది ఏదీ లేదు. చీమలు పరిమాణంలో చిన్నవైనా వాటి ఆలోచన విధానం చాలా గొప్పది. మన దగ్గర డబ్బు, వయసు, బలం లేదా ఇతర వనరులు తక్కువగా ఉన్నాయని ఎప్పుడు నిరాశ పడకూడదు. సరైన ప్రణాళిక, విడవడని ప్రయత్నం, నలుగురితో కలిసి అడుగులేసే తత్వం ఉంటే ఎంతటి ఉన్నత శిఖరాలనైనా చేరుకోవచ్చు అని ఈ బుద్ధి సీమలు స్పష్టంగా మనకు బోధిస్తున్నాయి. ఇకపై ఎక్కడైనా వరుసగా వెళుతున్న చీమలను చూస్తే వాటి వెనుక ఉన్న ఈ అద్భుతమైన జీవన తత్వాన్ని గమనిస్తూ దీనినే స్ఫూర్తిగా తీసుకుంటూ విజయం వైపు అడుగులు వేద్దాం.

కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాటగా విన్నారు. సంగీతం చక్రవర్తి, చిత్రం సంఘర్షణ.

అంగడి బొమ్మ. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. సంగీతం సత్యం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీరు వింటున్నారు సంధ్యా రాగాలు శీర్షికన మాధుర్యమైన సినిమా పాటలు.

కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఈ పాట పూజ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం ఆలపించగా విన్నారు. సంగీతం రాజన్ నాగేంద్ర. మీరింతవరకు సంధ్యారాగాలు శీర్షికన మాధుర్యమైన తెలుగు సినిమా పాటలు విన్నారు. మరికొన్ని పాటలు 6:30 సాయం సమీరం కార్యక్రమంలో కూడా వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఇప్పుడు ఉద్యోగ వార్తలు వింటారు, చదివిన వారు రాజు.
1: ఉద్యోగ వార్తలు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నోయిడాలోని నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు 31 జూలై వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టల్ వివరాలు, సీనియర్ ఆఫీసర్ రాజ్ భాషా, అర్హతలు సంబంధిత విభాగంలో పీజీ డిప్లొమా ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి, వయోపరిమితి 35 ఏళ్ళు మించకూడదు. ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష మరియు గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు 500 రూపాయలు. దరఖాస్తు విధానం, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ 31 జూలై 2026. మరిన్ని వివరాలకు nhdc.org.in వెబ్సైట్ని సందర్శించగలరు. తరువాత ఉద్యోగ ప్రకటన. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఒప్పంద ప్రాతిపదికన ఫైర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు 8 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు, ఫైర్ ఆఫీసర్, అర్హతలు డిగ్రీ ఉత్తీర్ణతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, ఉద్యోగ అనుభవం ఉండాలి, వయోపరిమితి 18 నుంచి 40 ఏళ్ళు మించకూడదు. ఎంపిక విధానం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం, ఆఫ్లైన్ దరఖాస్తులను సెక్రటరీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ బిల్డింగ్ 1వ అంతస్తు, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ విశాఖపట్నం చిరునామాకు పంపించాలి. దరఖాస్తుకి చివరి తేదీ 10 ఆగస్టు 2026. మరిన్ని వివరాలకు vpt.shipping.gov.in వెబ్సైట్ను సందర్శించగలరు. తరువాత ఉద్యోగ ప్రకటన. ముంబైలోని నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ బిజినెస్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు 8 తేదీ నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావాలి. పోస్టుల వివరాలు, బిజినెస్ అనలిస్ట్ 22 పోస్టులు, విభాగాల వారీగా ఖాళీలు, లీడింగ్ అండ్ ప్రాజెక్ట్ ఫైనాన్స్ 10 పోస్టులు, రిస్క్ మేనేజ్మెంట్ 5 పోస్టులు, కంప్లయన్స్ 1, ఇంటర్నల్ ఆడిట్ 1, ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రెజరీ 2 పోస్టులు, అకౌంట్స్ 3 పోస్టులు. అర్హత గల అభ్యర్థులు 30 జూన్ 2026 నాటికి సీఏ పూర్తి చేసి

0: ఉండాలి. వయపరిమితి 30 జూన్ 2026 నాటికి 21 నుంచి 32 ఏళ్ళ మధ్య ఉండాలి. ఎంపిక విధానం విద్యార్హతలు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ 4 ఆగస్ట్ 2026. మరిన్ని వివరాలకు www.nabfid.org వెబ్సైట్ని సందర్శించగలరు.
1: మీరు ఇంతవరకు ఉద్యోగ వార్తలు విన్నారు. చదివినవారు బి రాజు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6 గంటలు. ఇప్పుడు సమాచార వాణి స్థానిక ప్రకటనలు వింటారు. ముందుగా వాతావరణ వివరాలు. వాల్తేర్ వాతావరణ పరిశోధన కేంద్రం వారు అందజేసిన సమాచారం ప్రకారం వాల్తేర్లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 31.8 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 0.72% నమోదైంది. విమానయాన కేంద్రంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 0.0512 మిల్లీమీటర్గా నమోదైంది. గాలిలో తేమ 0.67% నమోదైంది. వాతావరణం. ఆకాశం మేఘావృతమై ఉండి అక్కడక్కడ చెదురు మధురు జల్లులు కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ పడే సూచన ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు. మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈరోజు ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఈ ప్రసారంలో 6:30 సాయం సమీరం. ఈ కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, ఇంకా వికాసం శీర్షికన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన గురించిన కొన్ని విశేషాలు, అలాగే ప్రేరణ శీర్షికన ఇన్స్పిరేషన్ స్టోరీ, ఇంకా సినిమా పాటలు, ఇంకా వ్యక్తిత్వం వికాసం గురించిన కొన్ని విశేషాలు వినవచ్చు సాయంత్రం 6:30 సాయం సమీరం కార్యక్రమంలో. అలాగే 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షాధారపు చెరకు సాగులో అధిక దిగుబడులకు సూచనలు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లి శాస్త్రవేత్త డాక్టర్ ఎం రవిబాబు గారి ప్రసంగం వింటారు. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. పల్లె సీమలు 7:15. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుంచి వింటారు. రాత్రి 8:00 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. 8:15 టుడే ఇన్ పార్లమెంట్, పార్లమెంట్లో ఈరోజు జరిగిన కార్యకలాపాలపై సమీక్ష ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. తెలుగులో జాతీయ వార్తలు 8:30 వింటారు విశాఖపట్నం కేంద్రం నుండి. రాత్రి 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. 10:00 క్వశ్చన్ హవర్ ఇన్ పార్లమెంట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. అనంతరం ఆపాత మధురాలు, పాత చిత్రగీతాలు వినవచ్చు. ఇవి ఈరోజు ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఇప్పుడు ఒక సినిమా పాట విందాం.

0: Bhutan. Several MOUs will be signed after the talks. The President of Romania and the First Lady will host a state dinner in honour of President Murmu tonight. India Today stressed that international waterways must remain safe and unblocked and called for dialogue and diplomacy to end the West Asia conflict. Addressing the 21st East Asia Summit, EAS in Manila, External Affairs Minister Dr. S. Jaishankar said that attacks on seafarers, civilian shipping infrastructure cannot be condoned under any circumstance. The minister said that the global order is uncertain and volatile, where interdependence and common interest coexist with competitiveness and rivalries. He also highlighted that the world economy is reeling under the impact of multiple conflicts. Dr. Jaishankar underlined India's commitment to ASEAN centrality, regional stability, and the realization of a free, open, and prosperous Indo-Pacific. In badminton, Indian shuttler PV Sindhu's campaign at the China Open Super 1000 came to an end after she suffered a defeat against China's Chen Yufei in the women's singles round of 16. In men's cricket, Zimbabwe were 108 for 5 in 17 overs against India in the first T20 international of the three-match series in Harare when reports last came in. Earlier, India won the toss and elected to field. And that is the end of this news bulletin.
1: వినండి, మీరు పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
2: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: దీంతో మీ ఇల్లు సూర్యఘర్ అవుతుంది, అంటే కరెంట్ బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంట్ ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్యఘర్ .gov.in లో.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఉద్యోగాల కల్పన, సంక్షేమం, విద్య, నీటిపారుదల వంటి కీలక అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. విశాఖ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి వచ్చే ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఎం అభిషక్త్ కిషోర్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26న ప్రసారమవుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ఈరోజు జరిగింది. మంత్రివర్గ భేటీలో అజెండా అంశాలు ముగిశాక లోటు వర్షపాతం, ఎల్నినో ప్రభావంపై సుదీర్ఘంగా చర్చించారు. వ్యవసాయ రంగం, జలవనరులు, పౌర సరఫరాలు, పరిశ్రమలు, పంచాయతీరాజ్, ఆర్థిక శాఖల సమన్వయంతో సంక్షోభాన్ని సవాలుగా తీసుకోవాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. తాగునీటికి తొలి ప్రాధాన్యం, పశుగ్రాసానికి తదుపరి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రజలకు వాస్తవ పరిస్థితులు మంత్రులు వివరించాలన్నారు. ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. సమస్యలపై ఇన్ఛార్జి మంత్రులు చొరవ తీసుకోవాలని చెప్పారు. వర్షాభావ పరిస్థితులపై రైతులకు అర్థమయ్యేలా వివరించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని వెల్లడించారు. ఈ సందర్భంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన వివరాలు మంత్రులకు వివరించారు. ఉత్తరాంధ్ర 6 జిల్లాల్లో పింఛన్లు ఒకరోజు ముందుగానే ఇచ్చి 1 ఆగస్టున పూర్తి స్థాయిలో ప్రధానమంత్రి కార్యక్రమంలో నిమగ్నం కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో దివ్యాంగులకు మేలు చేసే పలు అంశాలతో పాటు రైతులకు సంబంధించిన అనేక అంశాలను మంత్రివర్గం ఆమోదించినట్లు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఉద్యోగాల కల్పన, సంక్షేమం, విద్య, నీటిపారుదల రంగాల వంటి కీలక అంశాలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకుందన్నారు. బాపట్లలో వినికిడి లోపం ఉన్న పిల్లల కోసం ప్రత్యేక కళాశాల ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు వివరించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న చేనేత కార్మికులకు నేతన్న సేవలో పథకం అమలులో భాగంగా 7 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయాన్ని ఈ సమావేశంలో

0: చర్చించి ఆపై ఆమోదించినట్లు తెలిపారు. 2027 గోదావరి పుష్కరాలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. దీనిలో భాగంగా పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన సేవల కోసం 50 కోట్ల రూపాయలను మంజూరుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిందని మంత్రి పార్థసారథి వివరిస్తూ,
1: రాష్ట్ర అభివృద్ధికి, దివ్యాంగులకు మేలు చేసే నిర్ణయాలు, రైతులకు సంబంధించిన అనేక విషయాల మీద చర్చ జరగడమే కాకుండా అనేక ప్రతిపాదనలకి కేబినెట్ ఆమోదం కూడా తెలిపిందని చెప్పేసి మనం చేస్తున్నాను. 2027 జూన్ జూలై నెలల్లో జరగనున్న గోదావరి పుష్కరాలని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వం నిర్వహించబోతా ఉంది. ఈ పుష్కరాలని సమర్థవంతంగా ప్రజలకి సౌకర్యవంతంగా నిర్వహించాలనే ఉద్దేశంతో భద్రత మరియు బందోబస్తు ఏర్పాట్లు చేపట్టేందుకు అయ్యే వ్యయం కోసం 50 కోట్లు మంజూరు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పారదర్శకత, జవాబుదారీతనం కలిగిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ లిటిగేషన్ పాలసీ అమలుకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అమరావతిలోని సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లిటిగేషన్ పాలసీపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ఈరోజు జరిగింది. సమావేశంలో మంత్రులు ఎన్ఎండి ఫారూక్, సత్యకుమారులతో కలిసి ఈ పాలసీకి సంబంధించిన అంశాలపై అధికారులతో మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, శాఖల పరిధిలో కోర్టుల్లో కేసులను నిరంతర పర్యవేక్షణకు ఒక ప్రత్యేకమైన పద్ధతిని తీసుకురానున్నామని చెప్పారు. గుజరాత్ ఎన్ఐసీ తరహా పోర్టల్ను రాష్ట్రంలోనూ అభివృద్ధి చేసి ప్రత్యేక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం శరవేగంగా సాగుతోందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యాఖ్యానించారు. అమరావతిలో పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ, రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధికి రైతుల త్యాగమే కారణమని పేర్కొన్నారు. భూములు ఇచ్చిన రైతుల త్యాగాలతోనే అమరావతి నిర్మాణం పెద్ద ఎత్తున జరుగుతోందని వెల్లడించారు. ఎస్ఆర్ఎం, విఐటి, బిట్స్ పిలాని వంటి ప్రముఖ విద్యా సంస్థలు రానున్నాయని మంత్రి పేర్కొంటూ,
2: మాకైతే చాలా సంతోషం ఉంది. ఎమ్మెల్యే క్వార్టర్స్, మినిస్టర్ క్వార్టర్స్ అయిపోయినాయి, జడ్జి క్వార్టర్స్ అయిపోయినాయి, ఐఏఎస్ క్వార్టర్స్ అయిపోయినాయి, ఆఫీసర్స్ సంబంధించిన బిల్డింగ్స్ కానీ అన్ని కూడా అయిపోయినాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ రోడ్ కనెక్టివిటీ చేస్తున్నారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తున్నారు, అండర్ గ్రౌండ్ కేబులింగ్ చేస్తున్నారు. వరల్డ్ క్లాస్ నిర్మాణంతో ఈ రాజధాని నిర్మాణం జరుగుతుంది.
0: విశాఖ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి వచ్చే ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నగరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న లాంజ్ల నుంచి ప్రతి అరగంటకు ఒక ఏరో ఎక్స్ప్రెస్ బస్సు నడిపేలా ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. విశాఖ జిల్లాకు 100 బస్సులు కేటాయించామని, విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు సౌకర్యంగా ఓలా, ఉబర్ తదితర క్యాబ్ సేవలను అనుమతించేలా జీఎంఆర్తో చర్చలు జరిపామని తెలిపారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి జిల్లా నుంచి సుమారు 50,000 మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ వివరిస్తూ,
3: ఫస్ట్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు భోగాపురం వస్తున్నారు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, యూనియన్ మినిస్టర్స్ అందరు కూడా ఇనాగ్రేషన్ లో పార్టిసిపేట్ చేస్తారు. అదే రోజున మన విశాఖపట్నం జిల్లాలో ఇండియన్ సెమీకండక్టర్ మిషన్ కింద దేశంలోనే మొదటి ప్రాజెక్ట్ ని మన ఆంధ్రప్రదేశ్ లో మనం గ్రౌండ్ బ్రేకింగ్ చేసుకోబోతున్నాం. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఏఎస్ఐపి కంపెనీకి సంబంధించిన సెమీకండక్టర్ కంపెనీకి కూడా ఫౌండేషన్ స్టోన్ ఆ రోజు మనకు వేయడం జరుగుతుంది. అలాగే సుమారు 50,000 మంది మన విశాఖపట్నం జిల్లా నుంచి ఈ భోగాపురం ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడం జరుగుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రాలో రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. ఎన్టీఆర్ జిల్లాను రాష్ట్రంలో ప్రముఖ ఐటీ హబ్గా అభివృద్ది చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు భవన యజమానులు, పారిశ్రామికవేత్తలు, భూ యజమానులు, ప్రజలు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో ఐటీ పరిశ్రమలు, ఐటీ, ఐటీఈఎస్ సంస్థలు, అంకుర సంస్థల స్థాపనకు

0: అవసరమైన మౌలిక వసతులను గుర్తించి పెట్టుబడిదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో అందుబాటులో ఉన్న వాణిజ్య భవనాలు, కార్యాలయ స్థలాలు, ఖాళీ భూములు, ఐటీ కార్యకలాపాలకు అనువైన ఇతర ఆస్తుల వివరాలను ప్రభుత్వం రూపొందించిన itinfra.ap.gov.in పోర్టల్లో నమోదు చేయాలని కలెక్టర్ కోరారు. ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో రేపు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 2,600 ప్రభుత్వ పాఠశాలలు, 40 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈరోజు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రేపు జరిగే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో తల్లులతో పాటు తండ్రులు కూడా వచ్చి తప్పనిసరిగా హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఉద్యోగాల కల్పన, సంక్షేమం, విద్య, నీటిపారుదల వంటి కీలక అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. విశాఖ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి వచ్చే ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. కేంద్రీయ సర్వకారః ప్రశ్నపత్ర గోప్యతాభంగ ప్రకరణే సంలిప్తేభ్యః దండప్రదానార్థం త్వరిత న్యాయాలయం స్థాపయిష్యతి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆశ్వాసయత్ యత్ ఛాత్రాణాం భవిష్య రక్షణం సర్వకారస్య వర్తతే శీర్ష ప్రాథమికత. సంసదీయ కార్యమంత్రి కిరణ్ రిజిజుః ప్రావోచత్ యత్ సర్వకారః సంసది నీట సంబద్ధ ప్రకరణేషు చర్చాయై సర్వథా సన్నద్ధః. మనిలాయాం ఆయోజితే ఆసియాన్ మంత్రిస్తరీయ సమ్మేళనే భారతం ఆతంకవాదం విరుద్ధ్య అసహిష్ణుతాయాః నీతిః పునః ప్రత్యపాదయత్. సంయుక్తరాష్ట్ర సురక్షా పరిషది సింధు జలసంధేః విషయే పాకిస్తాన్ దేశస్య వక్తవ్యేషు భారతేన ప్రకటితా విప్రతిపత్తిః. భారతేన స్పష్టీకృతం యత్ అతిసీమ్ని ఆతంకవాదస్య సమాప్తావేవ యథావస్థం భవేత్ జలసంధిః. అపి చ గ్లాస్గో కామన్వెల్త్ క్రీడాః అద్య సాయం సమారప్స్యంతే. క్రీడామహోత్సవే తావత్ 25,100 భారతీయ క్రీడికాః భాగం భజిష్యంతి. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యపాదయత్ యత్ నీట ప్రశ్నపత్ర గోప్యతాభంగ ప్రకరణే సంలిప్తేభ్యః దండప్రదానార్థం కేంద్రీయ సర్వకారః త్వరిత న్యాయాలయానాం స్థాపనం విధాస్యతి. సహ దృఢతయా న్యగాదీత్ యత్ ఛాత్రాణాం భవిష్యస్య రక్షణం సర్వకారస్య సర్వోచ్చ ప్రాథమికతా వర్తతే. సామాజిక సంజాలీయ పటలే ప్రధానమంత్రి ప్రాకటయత్ యత్ దేశస్య యూనాం కళ్యాణాత్ భవిష్యాచ్చ అధిక మహత్వపూర్ణం కిమపి నాస్తి. దిల్ల్యాః జంతర్ మంతర్ స్థలే నీట ప్రశ్నపత్ర గోప్యతాభంగ ప్రకరణమధికృత్య ఛాత్రాణాం జాయమానస్య విరోధ ప్రదర్శనస్య మధ్యే ఏతత్ వక్తవ్యం సమాగతం. ప్రధానమంత్రిణా ప్రోక్తం యత్ తేన సంబద్ధాధికారిణః అస్మిన్ విషయే ఆవశ్యక పదక్షేపాన్ ఉత్థాపయితుం నిర్దిష్టాః. శ్రీమోదీ దృఢతయా ప్రావోచత్ యత్ యే యూనాం భవిష్యం హంతుం ప్రయతంతే తే సర్వథా నైవ త్యక్ష్యంతే. సహ ప్రోక్తవాన్ యత్ ఛాత్రాణాం హితానాం రక్షాయై ఉత్థాపితేషు పదక్షేపేషు ఏవ ఏషః నిర్ణయః గృహీతః. కేంద్రీయ సంసదీయ కార్యమంత్రి కిరణ్ రిజిజుః అద్య విపక్షీ దళాన్యాలక్ష్య ఆరోపితవాన్ యత్ నీట ప్రశ్నపత్ర గోప్యతా భంగ ప్రకరణే సర్వకారస్య ఆశ్వాసనానంతరమపి విపక్షిభిః చర్చా అవరుధ్యతే. సంసత్ పరిసరే వార్తాహరైస్సహ భాషమాణః సహ అవోచత్ యత్ సర్వకారేణ చర్చాయాః యాచనా అంగీకృతా, కింతు విపక్షః నవీనాన్ పక్షాశ్రయానారోప్య చర్చాతః పలాయనం కరోతి. శ్రీ రిజిజుః అవోచత్ యత్ కాంగ్రెస్

0: स्वातन्त्र्य आन्दोलनात् आरभ्य राष्ट्रनिर्माण पर्यन्तं विशेषतः ग्रामीण भारते सूचना प्रसारणे साक्षरता संवर्धने स्वास्थ्य जागरूकतायां कृषिज्ञानस्य विचारे च आकाशवाण्याः अभूतपूर्वा भूमिका आसीत्। सप्तपञ्चाशदुत्तरनवदशतमे वर्षे राष्ट्रियप्रसाराय आकाशवाणी इति दिव्यं नाम स्वीकृतं। ततः लोकप्रियचलच्चित्रसङ्गीतप्रधानयुक्ता विविधभारतीसेवा प्रारब्धा। युगात् युगं यावत् जनसामान्यस्य सेवां कुर्वती आकाशवाणी बहुजनहिताय बहुजनसुखाय इति स्वकीयस्य ध्येयवाक्यस्य यथार्थं पालनं करोति। राष्ट्रियप्रसारणदिवसः केवलं तान्त्रिकप्रगतेः न अपि तु विविधतापूर्णस्य राष्ट्रस्य एकीकरणस्य सूचना शिक्षा मनोरञ्जनानां च तस्याः शाश्वतशक्तेः उत्सवः वर्तते। अद्य सायं स्कॉटलैंड देशस्य ग्लास्गो नगरे 23तमः राष्ट्रमंडल क्रीडा महोत्सव समारप्स्यते। 10-दिनात्मकदीर्घ्यस्मिन् महास्पर्धा आयोजने 74 राष्ट्राणां क्रीडादलानि भागं ग्रहीष्यन्ति। ओलंपिक पदक विजेतारौ नीरज चोपड़ा, मीराबाई चानू, लोवलीना, बोरगोहेन चस्मिन् महाकुंभे भारतस्य प्रतिनिधित्वं विधास्यन्ति। इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయం సమీరం ఈనాటి కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర అలాగే వికాసం దీన్దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన అలాగే ప్రేరణ వ్యక్తిత్వం ఈ అంశాలతో పాటుగా సినిమా పాటలు కూడా మీరు వినవచ్చు. ముందుగా ఫిట్నెస్ మంత్ర గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సంపూర్ణ ఆరోగ్యం, చురుకైన మేధస్సు, అపరిమిత శక్తిని అందించే జీవన కళ మనందరికీ తెలిసిందే యోగా. నేటి వేగవంతమైన హైటెక్ ప్రపంచంలో మానసిక ఒత్తిడి, నిరంతర అలసట, శారీరక నిశ్చలత అనేవి ప్రతి ఒక్కరి జీవితంలోనూ సాధారణ సమస్యలుగా మారిపోయాయి. ఈ ఆధునిక సవాళ్లను అధిగమించడానికి ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు కాలాతీతమైన మన పురాతన జీవన విధానం వైపు మొగ్గు చూపుతున్నారు. మరి యోగా మన ఆరోగ్య సంరక్షణకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు ఒక సినిమా పాట విందాం.

సును అడుగు ఆ గుసగుసలేమిటనీ, వలచే వయసును అడుగు ఆ గుసగుసలేమిటనీ.

సాయం సమీరం కార్యక్రమంలో మనం ఉన్నాం కదా. నేటి వేగవంతమైన హైటెక్ ప్రపంచంలో మానసిక ఒత్తిడి, నిరంతర అలసట, శారీరక నిశ్చలత అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో సాధారణ సమస్యలుగా మారిపోయాయి అనుకున్నాం. అయితే శరీరం, మనసు, ఆత్మ అనే కాన్వాయిపై అవగాహన అంటే అవేర్నెస్ అనే రంగులతో వేసే ఒక అద్భుతమైన చిత్రకళే ఈ యోగా. యోగా అంటే కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదండి, ఇది ఒక అత్యంత సూక్ష్మమైన శాస్త్రంపై ఆధారపడిన ఆధ్యాత్మిక క్రమశిక్షణ. సంస్కృత మూలమైన యుజ్ నుండి యోగా అనే పదం ఉద్భవించింది. దీని అర్థం జోడించటం, కలపటం లేదా ఐక్యం చేయటం. మానవుడు తన శరీరం మరియు మనస్సు మధ్య సంపూర్ణ సమతుల్యతను సాధించి ఆత్మ సాక్షాత్కారాన్ని పెంపొందేందుకు తోడ్పడే అంతర్గత విజ్ఞానమే యోగా. మరి కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట విందాం.

తర్వాత దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన వికాసం శీర్షికలో మనం ఈ అంశం గురించిన కొన్ని విషయాలు విందాం. దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన అనేది గ్రామీణ పేద యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ మరియు ఉద్యోగ అవకాశాలను కల్పించే కేంద్ర ప్రభుత్వ పథకం. ఇది గ్రామీణ కుటుంబాల ఆదాయాన్ని పెంపొందించడానికి మరియు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి దీన్ దయాళ్ అంత్యోదయ యోజన కార్యక్రమంలో భాగంగా ఇది పనిచేస్తుంది. అయితే దీనికి అర్హత 15 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల గ్రామీణ పేద యువతీ యువకులు ఈ పథకానికి అర్హులు. అలాగే మహిళలు, దివ్యాంగులు మరియు ప్రత్యేక తెగలకు చెందిన వారికి గరిష్ట వయస్సు పరిమితి 45 సంవత్సరాల వరకు ఉంటుంది. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం.

సాయం సమీరం కార్యక్రమం మనం వింటున్నాం కదా. ఇప్పుడు వ్యక్తిత్వం. సాధారణంగా చాలామంది ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఒకే నిత్య కృత్యంలో బతికేస్తుంటారు. సామాన్యుల ఆలోచన విధానం ఇక్కడే ఆగిపోతుంది. కానీ జీవితం అంటే కేవలం రోజులు గడపటం కాదు, దానికి ఒక ఉన్నతమైన విలువ, ఒక స్పష్టమైన పరమార్థం ఉండాలి. మనల్ని వెనక్కి లాగే శృంఖలాలను తెంచుకొని ఒక అసాధారణమైన వ్యక్తిత్వంతో ముందుకి సాగిపోవడమే నిజమైన జీవితం. మనల్ని బంధించే చాలా చుట్టుముళ్ళు మనల్ని ముందుకు వెళ్లకుండా మనల్ని ఆపేస్తూ ఉంటాయి. అయితే మనలోని పట్టుదల, కృషి, అలాగే ఆత్మవిశ్వాసం ఇవన్నీ కూడా పుష్కలంగా మనలో ఉంటే ఎలాంటి చిట్టుముళ్ళు ఉన్నా సరే వాటిని దాటుకుని ముందుకు సాగిపోతాం. ఇది ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిత్వాన్ని బలపరుచుకోవడానికి అలవర్చుకోవలసిన విషయం. కార్యక్రమంలో ఇప్పుడు మరొక సినిమా పాట విందాం.

ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.

మీరు ఇంతవరకు సాయం సమీరం కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ఈ ప్రసారంలో 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షాధారపు చెరకు సాగులో అధిక దిగుబడులకు సూచనలు, శాస్త్రవేత్త డాక్టర్ ఎం రవిబాబు గారి ప్రసంగం, అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రాత్రి 8:00 తిరిగి 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. 8:15 టుడే ఇన్ పార్లమెంట్, ఈరోజు పార్లమెంటులో జరిగిన కార్యకలాపాలపై సమీక్ష ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. రాత్రి 10:00 క్వశ్చన్ హవర్ ఇన్ పార్లమెంట్ ఢిల్లీ కేంద్రం నుంచి వినవచ్చు. అనంతరం ఆ పాత మధురాలు, పాత తెలుగు చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు: రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం, మహనీయం స్మరణీయం బృందగానం వింటారు. రచన శ్రీ రాంపట్ల నృసింహ శర్మ, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. 6:10 భక్తిరంజనీ కార్యక్రమంలో ముత్తుస్వామి దీక్షితార్ విరచిత కమలాంబ నవవర్ణ కీర్తన, నాట్య కలాం ప్రసారమవుతాయి. చింతన కార్యక్రమం 6:30 వింటారు. ఇందులో ఖురాన్ సూక్తులు ప్రసారమవుతాయి. వ్యాఖ్యాత మహ్మద్ అబూబకర్. 6:35 పొలం పనులు కార్యక్రమంలో ప్రస్తుతం వేరుశనగ పప్పు ధాన్యాల సాగులో మెళకువలు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు తెలియజేసే వివరాలు వింటారు. రేపు ఉదయం 7:00 ప్రసార విశేషాలు. 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన సర్ ఆర్థర్ కాటన్ బ్రిటిష్ సైనికాధికారి వర్ధంతి, అలాగే తెలుగు కవి గుర్రం జాషువా వర్ధంతి సందర్భంగా కొన్ని విశేషాలు వింటారు. ఆ తర్వాత ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన కాలేయం వ్యాధులు నివారణ డాక్టర్ ఎల్ఆర్ ఎస్ గిరినాథ్ గారి ప్రసంగం వింటారు. అనంతరం గాంధీ మార్గం, పుష్పాంజలి భక్తి పాటలు, సమాచారవాణి మొదలైన అంశాలు ప్రసారమవుతాయి. 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుంచి వింటారు. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్ అబ్దుల్ రెహమాన్ మరియు బృందం నాదస్వరం వింటారు. శ్రీమతి వి జయలక్ష్మి తాళం. రేపు ఉదయం 10:00 భారత్ యూకే మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సిఈటిఏపై ప్రత్యేక ముఖాముఖి, అతిథి పి వైదేహి, కార్యదర్శి ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, పరిచయకర్త రావల సాయి గిరీష్. రేపు మధ్యాహ్నం 1:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో కార్గిల్ విజయ దివాస్ సంభాషణ వింటారు. పాల్గొన్నవారు శ్రీమతి డివి మానస, శ్రీమతి డి శ్రీదేవి. రేపు మధ్యాహ్నం 2:31

కు శ్రీ ఎన్ అబ్దుల్ రెహమాన్ మరియు బృందం నాదస్వరం వింటారు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 6:30 సాయం సమీరం కార్యక్రమంలో లయ విన్యాసం శ్రీ కుసుమూరి మధు డోలు విన్యాసంలో ఆది తాళం వింటారు. అనంతరం ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన గురించి కొన్ని విశేషాలు ఇంకా సినిమా పాటలు ప్రసారమవుతాయి. 7:15 పల్లెసీమలో వ్యవసాయదారుల కార్యక్రమంలో వరి తొలి దశలో ఆశించే చీడపీటల యాజమాన్యం శాస్త్రవేత్త డాక్టర్ పి ఉదయబాబు గారి ప్రసంగం అలాగే జానపద గీతం వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. రాత్రి 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు 10:00 క్వశ్చన్ అవర్ ఇన్ పార్లమెంట్ ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. అనంతరం ఆ పాత మధురాలు వినవచ్చు. ఇవి రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొంచెం సేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పేపర్ లీకేజీలకు పాల్పడిన వారికి వేగంగా కఠినమైన శిక్షలు పడేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. దేశ విదేశాల్లోని వీక్షకులకు వినోదాత్మక, సమాచార, విద్యాపరమైన కంటెంట్ను ప్రసారభారతి నిరంతరం అందిస్తూనే ఉంటుందని ప్రసారభారతి సీఈఓ గౌరవ్ ద్వివేది తెలిపారు. 23వ కామన్వెల్త్ క్రీడలు ఈరోజు స్కాట్లాండ్లోని గ్లాస్కో నగరంలో ప్రారంభమవుతాయి. పేపర్ లీకేజీలకు పాల్పడిన వారికి వేగంగా కఠినమైన శిక్షలు పడేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును రక్షించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదికగా ఈ ప్రకటన చేశారు. దేశ యువత సంక్షేమం వారి భవిష్యత్తు కంటే మరేదీ ముఖ్యం కాదని పేర్కొన్నారు. ఈ విషయమై తక్షణమే అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించినట్టు ప్రధానమంత్రి వెల్లడించారు. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల తీవ్ర నిరసనల నడుమ పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఉదయం నుంచి రెండుసార్లు వాయిదా పడిన లోక్సభ మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ప్రారంభమైనప్పటికీ విపక్షాల నినాదాలు కొనసాగాయి. ప్రిసైడింగ్ అధికారి దిలీప్ సైకియా సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరినప్పటికీ గందరగోళం తగ్గకపోవడంతో సభను రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ నీట్ అంశంపై ప్రతిపక్షాలు కోరిన తేదీ, సమయంలో సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ లీకేజీలపై ఫాస్ట్ట్రాక్ కోర్టుల ద్వారా నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ నిబంధనలు విధిస్తూ చర్చ నుంచి తప్పించుకోవాలని చూస్తోందని ఆరోపించారు.
1: एनडीए पार्टी की ओर से भी फिर से मांग किया है कि ये नीट पे चर्चा होना चाहिए.
0: రాజ్యసభలో కూడా మొదటి వాయిదా తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు సభ తిరిగి ప్రారంభమైనప్పుడు విపక్ష నేత మల్లికార్జున ఖర్గే నీట్ అంశాన్ని లేవనెత్తారు. తాము చర్చకు సిద్ధమేనని, అయితే ముందుగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సభాపక్ష నేత జేపీ నడ్డా ప్రతిపక్షాల తీరుపై మండిపడ్డారు. మొదట చర్చ కావాలన్న కాంగ్రెస్ ఇప్పుడు మంత్రి రాజీనామా అంటూ కొత్త నిబంధనలు పెడుతోందని, విపక్షాలకు సభను నడపడం ఇష్టం లేదని విమర్శించారు.
2: मैं पूछना चाहूंगा विपक्ष के नेता राहुल गांधी जी से कि आप सिलेक्टिव क्यों हैं? आपने यूपीए की और यूपीए के सपोर्टेड सरकारों को, जिसे हम इंडी गठबंधन कहते हैं, इंडी अलायंस कहते हैं, उनकी गवर्नमेंट्स के बारे में आपने क्यों नहीं चर्चा? क्यों आप

0: आपने अपने आप को उससे अलग रखा। यह स्पष्ट बताता है कि आपका उद्देश्य छात्रों का हित नहीं है, आपका उद्देश्य एजुकेशन में बढ़ोतरी हो, एजुकेशन की क्वालिटी में बढ़ोतरी हो, स्टूडेंट्स को जस्टिस मिले, इसमें आपका इंटरेस्ट नहीं है।
1: నిరసనల మధ్య మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభమైనా పరిస్థితి మారకపోవడంతో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను రేపటికి వాయిదా వేశారు. పోటీ పరీక్షల పేపర్ లీకేజీల పట్ల, ముఖ్యంగా విద్యార్థుల ఆందోళనల పట్ల ప్రభుత్వం ఎంతో సున్నితంగా వ్యవహరిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఆమె, నీట్ పేపర్ లీకేజీకి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయడం ద్వారా ప్రభుత్వం వేగంగా స్పందించిందన్నారు. పరీక్షల పవిత్రతను దెబ్బతీసేవారిని త్వరితగతిన శిక్షించేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటన విద్యార్థులకు, వారి కుటుంబాలకు భరోసా కల్పించేందుకేనని ఆమె స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని, పార్లమెంటులో చర్చకు ముందుకు రాకుండా సభల నడవడికను అడ్డుకుంటోందని నిర్మలా సీతారామన్ ఆరోపించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన 3 దేశాల పర్యటనలో చివరి విడతగా ఈరోజు రొమేనియా రాజధాని బుకారెస్ట్ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముర్ము రొమేనియా అధ్యక్షులు నికోసర్ దాంతో చర్చలు జరుపుతారు. అనంతరం ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు జరగనున్నాయి. రేపు రాష్ట్రపతి ముర్ము భారత్ రొమేనియా బిజినెస్ ఫోరంను ఉద్దేశించి ప్రసంగించడమే కాకుండా అక్కడి ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారు. ఈ పర్యటన ద్వారా భారత్ రొమేనియాల మధ్య వర్తకం, పెట్టుబడులు, రక్షణ, సమాచార సాంకేతికత, పునరుత్పాదక ఇంధనం, విద్య, శాస్త్ర సాంకేతికత వంటి కీలక రంగాల్లో సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. న్యూక్లియర్ ఎనర్జీ మిషన్లో ప్రకటించినట్టుగా 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వం ఒక కార్యాచరణ రూపొందించిందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈరోజు రాజ్యసభలో అడిగిన ఒక లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన ఈ వివరాలు వెల్లడించారు. దీని ప్రకారం ప్రస్తుతం వివిధ దశల్లో అమలులో ఉన్న ప్రాజెక్టులు క్రమంగా పూర్తి కావడం ద్వారా ప్రస్తుతం ఉన్న 8.78 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యం 2031-32 నాటికి సుమారు 22 గిగావాట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రేపు న్యూఢిల్లీలో విపత్తు ముప్పు తగ్గింపుపై బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ అధ్యక్షత వహిస్తారు. విపత్తు ముప్పు తగ్గింపులో బ్రిక్స్ దేశాల మధ్య సహకారానికి ఈ సమావేశం ఒక మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. విపత్తులనేవి స్థిరమైన అభివృద్ధి, వాతావరణ స్థితిస్థాపకత, ఆర్థిక స్థిరత్వం, మానవ భద్రతకు వ్యవస్థాగత ముప్పుగా మారుతున్నాయనే గుర్తింపును ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని పేర్కొంది. ఈ సమావేశంలో 10 బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు పాల్గొంటారు. జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది ఈరోజు ఆకాశవాణికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. గత 99 సంవత్సరాల్లో బ్రాడ్కాస్టింగ్ రంగం రేడియో నుండి టీవీకి, అక్కడి నుండి ఈనాడు డిజిటల్ స్ట్రీమింగ్కు ఎలా రూపాంతరం చెందిందో ఆయన వివరించారు. దేశ విదేశాల్లోని వీక్షకులకు వినోదాత్మక, సమాచార, విద్యాపరమైన కంటెంట్ను ప్రసార భారతి నిరంతరం అందిస్తూనే ఉంటుందని తెలియజేశారు.
2: आज से 99 साल पहले पहली बार एक ऑर्गेनाइज्ड रेडियो ब्रॉडकास्ट भारत में किया गया, तत्कालीन बम्बई, आज जैसे हम मुंबई के नाम से जानते हैं. और ये दिन हमारे लिए एक मौका है उस दिन को याद करने का, स्मरण करने का, और साथ ही साथ प्रसार भारती की तरफ से अपने आप को राष्ट्र के प्रति और हमारे श्रोताओं और दर्शकों के प्रति अपने मेहनत को, अपने एफर्ट्स को दोबारा डेडिकेट करने के लिए.
1: ఇరవై 23వ కామన్వెల్త్ క్రీడలు ఈరోజు స్కాట్లాండ్లోని గ్లాస్కో నగరంలో ప్రారంభమవుతాయి. 10 రోజుల పాటు జరిగే ఈ క్రీడా పండుగలో 74 దేశాలకు చెందిన జట్లు పాల్గొంటున్నాయి. ఒలింపిక్ పతక విజేతలు నీరజ్

0: చోప్రా, మీరాబాయి చాను, లవ్లీనా బోర్గోహైన్ వంటి అథ్లెట్లు ఈ క్రీడల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రారంభ వేడుకల కంటే ముందే భారత్ తన పతకాల ఖాతాను తెరిచింది. మహిళల 75 కేజీల బాక్సింగ్ విభాగంలో ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ బై సాధించి నేరుగా సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. లవ్లీనా 31 జూలై జరిగే సెమీఫైనల్లో తఫాకీతో తలపడుతుంది. ఈ ఏడాది కేవలం 10 క్రీడాంశాల్లో మాత్రమే పోటీలు జరగనున్నాయి. అథ్లెటిక్స్, స్విమ్మింగ్, బాస్కెట్బాల్, సైక్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, బౌల్స్, జిమ్నాస్టిక్స్, నెట్బాల్, బాక్సింగ్, జూడోలు మాత్రమే ఈ షెడ్యూల్లో ఉన్నాయి. పారా అథ్లెటిక్స్తో కలిపి మొత్తం 125 మంది సభ్యులతో కూడిన భారత బృందం ఈ క్రీడల్లో పాల్గొంటోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: పల్లె సీమలు. ఈనాటి పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షాధారపు చెరకు సాగులో అధిక దిగుబడులకు సూచనలు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అనకాపల్లి శాస్త్రవేత్త డాక్టర్ ఎం రవిబాబు గారి ప్రసంగం వింటారు.
1: ఈరోజు వర్షాధారపు చెరుకు సాగు మరియు వాటి యాజమాన్యం గురించి మాట్లాడుకునే ముందు ప్రస్తుతపు వాతావరణ పరిస్థితుల గురించి కొంచెం మీతో చర్చించాలని ఆశపడుతున్నాను. ప్రస్తుతపు వ్యవసాయం వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉన్నటువంటి నేపథ్యంలో ఎల్నినో యొక్క ప్రభావాన్ని గురించి ప్రభుత్వం వారు, అలాగే వ్యవసాయ శాఖ వారు, శాస్త్రవేత్తల బృందము రైతులకు అనేక రకాలైనటువంటి సూచనలు ఇస్తున్నటువంటి క్రమంలో చెరుకును సాగు చేసేటువంటి రైతులు ఏ విధమైనటువంటి మెళుకువలు తీసుకోవాలి, మరి ముఖ్యంగా వర్షాధారపు సాగులో చెరుకు పంటకు కావలసినటువంటి యాజమాన్య పద్ధతులు, వాటిలో అనుసరించినటువంటి మెళుకువలను గురించి ఈరోజు నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. మన రాష్ట్రంలో ఉత్తర కోస్తా జిల్లాలైనటువంటి విశాఖపట్నం, విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాల్లో సుమారుగా 40,000 హెక్టార్లకు పైచిలుకు చెరుకు సాగు చేయబడుతుంది. దీనికి భిన్నంగా మిగిలినటువంటి కోస్తా జిల్లాలైనటువంటి గోదావరి మరియు కృష్ణా డెల్టా, అదేవిధంగా రాయలసీమ ప్రాంతాల్లో జూన్ మాసంలో వర్షాధారంగా మరియు నీటి వనరులతో కూడినటువంటి పంటను చెరుకు సాగు చేస్తడం జరుగుతుంది. ఈ డిసెంబర్ మరియు జనవరి మాసానికి ఈ జూన్ నెలలో విత్తుకున్నటువంటి విత్తనాన్ని విత్తనపు తోటలుగా వినియోగించి చివరకు చెరుకు పంటలో అధిక దిగుబడిని సాధిస్తున్నారు రైతు సోదరులు. అయితే ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉన్నటువంటి రైతు సోదరుల యొక్క ఆర్థిక పరిస్థితి మరియు పరిమితమైనటువంటి నీటి వనరుల వల్ల చెరుకు సాగు చేయటం వర్షాధారంగా జూన్ మరియు జూలై మాసంలో చెరుకు నాట్లు పూర్తి చేసి మార్చి లేదా ఏప్రిల్ మాసాల్లో చక్కెర కర్మాగారాలకు తరలించడం జరుగుతుంది. ఈ ఉత్తర కోస్తా జిల్లాల్లో చెరుకు సగటు దిగుబడికి తక్కువగా ఉండటానికి గల కారణం వర్షాధారపు చెరుకు సాగు ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అయితే వర్షాధారపు చెరుకు సాగులో

కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించినప్పుడు చెరుకు పంటలో మంచి దిగుబడులను పొందటమే కాకుండా మంచి ఆర్థికమైనటువంటి లాభాలను సాధించటానికి వీలవుతుంది. అదేవిధంగా ఈ వర్షాధారపు చెరుకు సాగును మనము ఎక్కువగా యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే చక్కెర కర్మాగారాలు పూర్తి కాలము అనగా నవంబర్ మాసం నుంచి మార్చి వరకు కూడా ఈ కర్మాగారాలు చెరుకుగానుగా ఆడటం అలాగే అనేక మందికి ఉపాధి కలిగించడం కూడా జరుగుతుంది. అందువలన ఉత్తర కోస్తా జిల్లాల్లో జూన్ జూలై మాసాల్లో వర్షాధారంగా చెరుకుతో పాటు డిసెంబర్ మరియు జనవరి నెలల్లో ఈ చెరుకు నాట్లు పూర్తి చేసి మొదటి 2 నెలల పరిమిత నీటి వనరులతో చెరుకు సాగు చేసి తిరిగి వర్షాధారపు చెరుకు సాగు చేయటం మనం పాటించవలసినటువంటి నియమం. ఇటువంటి క్రమంలో వర్షాధారపు చెరుకు సాగు మరియు వాటి యాజమాన్య పద్ధతులను రైతు సోదరులకు అందించడం ఎంతో ఆవశ్యం. దీనికోసం సామాన్యంగా జనవరి లేదా డిసెంబర్ మాసాల్లో సాగును ప్రారంభించిన చెరుకు సాగు కంటే వర్షాధారపు చెరుకు అనగా జూన్ జూలై మాసాల్లో చెరుకు సాగు విధానం కొంచెం భిన్నంగా ఉంటుంది. మొదటిగా ఈ వర్షాధారపు చెరుకు కోసం రకాల ఎంపిక, అంటే నీటి ఎద్దడిని లేదా బెట్టను తట్టుకునేటువంటి రకాల ఎంపిక ఈ వర్షాధారపు చెరుకు సాగులో ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటుంది. ముఖ్యంగా ఈ చెరుకు రకాలు 3 రకాలుగా ఉంటాయి. వాటి కాలపరిమితిని బట్టి స్వల్పకాలికము, మధ్యస్థకాలికము అలాగే దీర్ఘకాలికము అనేటువంటి 3 రకాలుంటాయి. మరి వర్షాధారపు చెరుకు సాగులో ముఖ్యంగా స్వల్పకాలిక రకాలను మనము ఎన్నుకోవాలి. మర్చిపోకుండా మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లి వారు కొన్ని స్వల్పకాలిక రకాలు అలాగే ఈ వర్షాధారంగా పండించబడేటువంటి ప్రాంతాలకు నీటి బెట్ట లేక ఎద్దడిని తట్టుకునేటువంటి కొన్ని రకాలను విడుదల చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా 87A 298 ఏ అనగా అనకాపల్లి అని, అలాగే 2003 V 46 వి అనగా ఉయ్యూరు నుంచి విడుదల చేయబడింది, అలాగే 97A 85 85A 261 అలాగే ఇటీవల కాలంలో 2014A 142 2016A 226 అలాగే 2016A 31 2016A 319 అదేవిధంగా 311 ఇటీవల విడుదల చేసినటువంటి రకాల్లో ముఖ్యంగా ఎక్కువ దిగుబడినిచ్చేటువంటి రకాలుగా 2017 205 2017A 236 వంటి రకాలను ఎంపిక చేసుకోవటం ఈ వర్షాధారపు చెరుకు సాగుకు ఎంతో ఉత్తమం. గతంలో 2009 సంవత్సరంలో 2009A 107 రకము అనకాపల్లి మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతు సోదరులకు వర్షాధారపు సాగుకు ఎంతో మేలు చేయడం జరిగింది. ఈ విధంగా ఈ రకాలను ఎంచుకొని వర్షాధారపు చెరుకు సాగును చేపట్టినప్పుడు తప్పనిసరిగా ఎక్కువ దిగుబడులను సాధించగలుగుతాం. నీటి ఎద్దడిని తట్టుకునే రకాల వల్ల మనం నష్టపోకుండా ఉంటాం. అయితే ఈ రకాలే కాకుండా మనం ఏ విధమైనటువంటి మెళుకువలను సాధించాలి లేకపోతే నేర్చుకోవాలి? మొట్టమొదటిగా విత్తన సేకరణలో విత్తనాన్ని ఎప్పుడు కూడా మనం చెప్పుకున్నటువంటి రకాల నుంచి ముదురుగడల నుంచి విత్తనాన్ని సేకరించుకోవాలి. అంటే మనం సామాన్యంగా వాటిని ముచ్చు అని పిలుస్తాం. లేత ముచ్చు కాకుండా ముదురు ముచ్చుల నుంచి 3 కణుపులు కలిగినటువంటి ముదురు ముచ్చులను ముఖ్యంగా గడల విత్తనాన్ని మనం సేకరించుకోవటం వల్ల ఉపయోగం ఏమిటంటే మొలక శాతం వర్షాధారపు నేలల్లో లేకపోతే ప్రాంతాల్లో మెరుగ్గా ఉండటమే కాకుండా మొక్క మరింత బలంగా పెరగటానికి, బెట్ట పరిస్థితులను ఎదుర్కోవటానికి, నీరు లేనటువంటి పరిస్థితుల్లో ఎక్కువ కాలం భూమిలో తేమ అందేంత వరకు నిలువ ఉండటానికి ఈ ముదురుగడలు ఎంతో దోహదపడతాయి. మొక్కను విత్తుకునేటప్పుడు నేల తయారీ అనేటువంటిది 2వ మెళుకుగా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ నేల తయారీలో లోతైనటువంటి దుక్కి, వర్షాకాలపు సమయంలో మనము దుక్కు దున్నే కంటే నేల ఎండినప్పుడు లోతైన దుక్కి చేయటం వల్ల నేలలో ఇమిడి ఉన్నటువంటి రకరకాలైనటువంటి చీడపీడలకు సంబంధించినటువంటి పురుగుల యొక్క గుడ్లు అలాగే శిలీంద్రములు అవి ఎండకు అవి ఎక్స్పోజ్ కావటం వల్ల అవి ఏమవుతాయంటే చనిపోవటం జరుగుతాయి. అంతేవిధంగా లోతైన దుక్కి దున్నటం వలన ఎప్పుడైనా వర్షం పడినప్పుడు ఆ లోతులలో నీరు ఇమిడి భూమి

మరి జలసారవంతం అవటానికి సహాయపడుతుంది. దాన్ని బట్టి సుమారుగా లోతైన దుక్కి అనగా 90 సెంటీమీటర్ల లోతైనటువంటి దుక్కిని మనము మౌల్డ్ బోర్డ్ ఫ్లవ్తో మనం ట్రాక్టర్ సహాయంతో లోతైన దుక్కిని మనం చేసుకోవాలి. దీని ద్వారా వర్షపు నీరు నిల్వ చేసే సామర్థ్యాన్ని నేల సంతరించుకోవడమే కాకుండా ఈ చెరుకులో ముఖ్యంగా నేల బెట్టకు వచ్చినప్పుడు అవి నిలదొక్కునేటువంటి పరిస్థితికి వస్తాయి. ఆ తర్వాత మూడవ పద్ధతిగా నాటుకునేటువంటి పద్ధతిలో మార్పులు. నాటుకునేటువంటి పద్ధతి ముఖ్యంగా వర్షాధారపు చెరుకు సాగును 3 కన్నుల ముచ్చులను దగ్గర దగ్గరగా అంటే ఎక్కువ పిలకలు వచ్చే విధంగా 70 నుంచి 75 సెంటీమీటర్ల ఎడమలో కాలువలు లేదా సాళ్లు ఏర్పరచుకొని ఈ 3 కన్నుల ముచ్చులను నాటాలి. తద్వారా పిలక శాతం తగ్గకుండా ఎక్కువ గడల సంఖ్య మరి కారాగారాలకు వెళ్ళేటువంటి ఈ గడల యొక్క సంఖ్య పెరగటం వల్ల మనకి బరువు ఎక్కువగా వచ్చి ఆదాయము రాబట్టేటువంటి సూచనకు ఇదొక ప్రధాన దోహదంగా మారుతుంది. ముఖ్యంగా చెరుకు సాగును మనం అనుసరించేటప్పుడు నాటుకునేటువంటి పద్ధతిని కూడా మనము పరిగణలోకి తీసుకోవాలి. ఈ నాటుకునేటువంటి పద్ధతి అనగా ఈ 3 కన్నుల ముచ్చులను ముదురుగడ్ల నుంచి సేకరించి దగ్గర దగ్గరగా అనగా ఎక్కువ పిలకల శాతం ఉండేటట్లు 70 నుంచి 75 సెంటీమీటర్ల ఎడమలో కాలువలు లేదా సాళ్లు ఏర్పరచుకొని ఈ 3 కన్నుల ముచ్చులను నాటుకోవడం ద్వారా పిలకల శాతం తగ్గకుండా కారాగారాలకు వెళ్ళేటువంటి గడల సంఖ్య పెరిగి లాభదాయకమైనటువంటి దిగుబడులను మనము ఆశించవచ్చు. ఈ నాటుకునే ముందు తర్వాత మెలకువగా ముందు మనము విత్తన శుద్ధి చేసుకోవాలి. నాటుకునే ముందు ఈ 3 కన్నుల ముచ్చులను 10% సున్నం ద్రావణంలో సుమారుగా 1 నుంచి 3 గంటల పాటు నానబెట్టిన ఇవి రకరకాలైనటువంటి శిలీంధ్రం నాశనగాను అదేవిధంగా బెట్టకు తట్టుకునేటువంటి పరిస్థితులను ఎదుర్కోవటంలో సామర్థ్యాన్ని కలిగి ఈ విత్తన శుద్ధికి 10% యొక్క సున్నపు ద్రావణం ఎంతో దోహదపడుతుందని పరిశోధనా ఫలితాలు మనకు వెల్లడిస్తూ ఉన్నాయి. అదేవిధంగా విత్తిన తర్వాత మనము ఈ పంటలో మల్చింగ్ అనగా ఏదైనటువంటి అది మట్టి కానీ లేకపోతే ప్లాస్టిక్ 0.1 mm కలిగినటువంటి ప్లాస్టిక్ షీట్లను కానీ మనం మల్చింగ్గా పైపాటుగా మనము వాటిని కప్పుతుంటాం. కానీ సేంద్రీయ పద్ధతిలో ముఖ్యంగా వర్షాధారపు చెరుకు సాగులో మల్చింగ్ విధానము ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయి. ఎండినటువంటి ఈ చెరుకు యొక్క ఆకులు అలాగే తోటలో మిగిలిపోయినటువంటి మరి కాండములు ఇతర పనికిరానటువంటివి ఏవైతే మనము తోటలో వదిలేసి కాల్చుతున్నామో వాటిని కాల్చకుండా పర్యావరణానికి హానికరం కాకుండా వాటిని లివింగ్ ట్రాషెస్ లేదా ట్రాష్ మల్చింగ్ అంటాం. ఈ యొక్క సేంద్రియ మల్చింగ్ను మనము ఈ 3 రోజుల్లోపు విత్తుకున్నటువంటి 3 రోజుల్లోపు పంట పొలాన్ని మొత్తము ఆ చెత్తతో కప్పినట్లయితే నేలకు నీటి తేమ శాతాన్ని బయటకు కోల్పోకుండా అదేవిధంగా నేలలో ఉన్నటువంటి సూక్ష్మక్రిముల శాతాన్ని పెంచటమే కాకుండా మగ్గినటువంటి ఈ చెరుకు చెత్త లేదా ఆకులు నేలకు సేంద్రియ కార్బనాన్ని అందించటమే కాకుండా రకరకాలైనటువంటి ఉపయోగకరమైనటువంటి సూక్ష్మక్రిముల ద్వారా నేల ఎంతో సారవంతం అవుతుంది. ఆ తర్వాత మనము ఎరువుల వినియోగం. ఈ ఎరువులను వినియోగించుకునేటువంటి క్రమంలో ముఖ్యంగా 250 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను దుక్కులోనే వీటిని మనం వేసుకోవాలి 1 ఎకరానికి. అదేవిధంగా వర్షాధారపు చెరుకు సాగుకు 100 కిలోల యూరియాను 3 నెలల్లోపు 2 సమభాగాలుగా మనము 45 రోజులకు 1 సారి 95 రోజులకు 1 సారి 2 దఫాలుగా వేసుకోవాలి. మొదటి నత్రజనితో పాటు 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అలా పొటాషియంను సిఫారసు మేరకు మనం వాడుకోవాలి. రైతు సోదరులందరూ కూడా బయో ఫర్టిలైజర్ యొక్క వినియోగానికి అలవాటు పడవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మన దగ్గర KRB అనగా పొటాషియం రిలీజింగ్ బ్యాక్టీరియా, అలాగే PSB ఫాస్ఫరస్ సొల్యూబుల్ బ్యాక్టీరియా, అలాగే రైజోబియం బ్యాక్టీరియా నత్రజని సంస్థాపన చేసేటువంటి బ్యాక్టీరియాలకు సంబంధించినటువంటి బయో ఫర్టిలైజర్లు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో లభ్యమవుతాయి. అవి మనకు డబ్బాల రూపంలో గెత్తంలో కలిపి 1 ఎకరానికి 1 డబ్బా చొప్పున మనము వాడినట్లయితే ఈ యొక్క రసాయనిక ఎరువుల వినియోగం కూడా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా చెరుకు నాటిన

తదుపరి ఒక తడి నీరు ఇచ్చినట్లయితే దీంతో 30వ రోజున ఒక తడి, అలాగే 2వ తడి ప్రతి 15 రోజులకి పెట్టవలసి ఉన్నప్పటికీ నాటినటువంటి 15 రోజులకు ఒకసారి 30వ రోజున ఒకసారి మనము తడి ఇవ్వాలి. లేదా ఖచ్చితంగా ఈ తడులను తగ్గించుకోనటువంటి పరిస్థితుల్లో, నీరు లభ్యం కానటువంటి పరిస్థితుల్లో 20 రోజులకు ఒకసారి ఒక పెద్ద తడిని మనము ఇచ్చినట్లయితే ఈ మొక్కలు పిలకల సంఖ్య క్రమంగా పెరిగి మరి నేలలో నిలదొక్కుకోవటానికి, అదేవిధంగా అక్కడ ఎక్కువ మొక్కల యొక్క శాతం పెరగటానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా పోషకాల యొక్క పిచికారీ, నత్రజని, భాస్వరం, పొటాషియంతో పాటు సూక్ష్మ పోషకాలు అయినటువంటివి కొన్ని మూలకాలు ఇనుము, జింకు, మెగ్నీషియం, కాల్షియం, అదేవిధంగా బొరాన్ వంటివి కొన్ని లోపభూయిష్టమైనటువంటి నేలల్లో చెరుకు దిగుబడిని తగ్గిస్తాయి. మరి ముఖ్యంగా వర్షాధారపు తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో నేల స్వభావం అనుసరించి చెరుకు తోట బెట్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు తప్పనిసరిగా ఈ సూక్ష్మ పోషక లోపాలను మనం గమనించగలుగుతాం. మరి ముఖ్యంగా జింకు అలాగే ఇనుము. ఈ జింకు నివారణకు మనం పైపాటుగా 3 గ్రాముల జింక్ ఫాస్ఫేట్ను లేదా జింక్ సల్ఫేట్ను మనము 1 లీటర్ నీటిలో కలిపి మనం పైపాటుగా పిచికారీ చేసుకోవాలి. లేదా అన్నభేది 3 గ్రాముల అన్నభేదిని 1 లీటర్ నీటిలో 1 గ్రాము నిమ్మ ఉప్పుతో కలిపి వాటిని పిచికారీ చేసుకుంటే మనం ఇనుము లోపాన్ని మనం సరిదిద్దుకోవచ్చు. అదేవిధంగా ఎప్పుడైతే నత్రజని మరియు పొటాషియం యొక్క లోపాలను మనం వర్షాభావ పరిస్థితుల్లో ఉన్నటువంటి చెరుకులో గమనించామో 25 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, అలాగే 25 గ్రాముల యూరియాను 1 లీటర్ నీటిలో కలిపి పైపాటుగా ప్రతి 15 రోజులకు ఒకసారి మనం పిచికారీ చేసుకున్నట్లయితే నేలలో ఉన్నటువంటి నీటి యొక్క లభ్యత లేనటువంటి పరిస్థితుల్లో ఈ పైపాటుగా పిచికారీ చేసినటువంటి ఈ యొక్క యూరియా మరియు పొటాషియం యొక్క ఈ పైపాటి పిచికారీ మొక్క యొక్క ఎదుగుదలకు, గడ లావు అవటానికి ఎంతో దోహదం చేస్తాయి. నేల తయారీ వర్షాధార పంటలకు చాలా దోహదం చేస్తుందని ముఖ్యంగా మనం చెప్పుకున్న పరిస్థితుల్లో నీటి ఎద్దడిలో పెరగబోయే చెరుకు పంటలకు కానీ లోతైన దుక్కు కానీ ఎంతో ముఖ్యంగా రైతు సోదరులకు ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా పంట పిలక దశలోనూ, అదేవిధంగా ఎక్కువ పెరుగుదల దశ, దాన్ని గ్రాండ్ గ్రోత్ ఫేజ్ అని అంటాం. అంటే 120 రోజులు దాటిన తర్వాత చెరుకు పంట గడల్లో మరి చక్కెర నిల్వ శాతం పెరగటం ప్రారంభిస్తుంది, అనగా గ్లూకోజ్ సుక్రోజ్గా మారేటువంటి పరిణామంలో ఈ గ్రాండ్ గ్రోత్ ఫేజ్ను మనం తప్పనిసరిగా ఒక జీవతడిని మనం అందించగలగాలి. ఇటువంటి పరిస్థితుల్లో నీరు ఎంతమాత్రం నష్టపోకుండా ఈ వర్షాభావ పరిస్థితుల్లో వర్షాధారపు చెరుకు సాగుకు రైతు కొన్ని సూచనలు చేయగలగాలి. అదేమిటంటే చెరుకుకు ఉన్నటువంటి సుమారుగా 12 నుంచి 16 ఆకులు వచ్చేటువంటి క్రమంలో మొదటగా ఉన్నటువంటి ముదిరిపోయినటువంటి ఆకులను, అవి కిరణజన్య సంయోగక్రియకు పనికిరావు కాబట్టి తక్కువ ఎక్కువగా సామర్థ్యం కలిగినటువంటి ఆకులను మనం ఉంచి నేలకు దగ్గరలో ఉన్నటువంటి ఆకులను కొన్ని వాటిని మనం తొలగించినట్లయితే దీని ద్వారా బాష్పోత్సేకాన్ని మనము నిరోధించవచ్చు. ఈ ఆకులను మనము తోటను కట్టడానికి, జడల్లటానికి ఉపయోగించుకోవచ్చు. కానీ ఇది మొక్కకు అతుక్కొని ఉండటం వల్ల అవి మొక్కలో ఉన్నటువంటి నీటి శాతాన్ని బయటకు పంపించే క్రమంలో బాష్పోత్సేకం ద్వారా మొక్కకు హాని కలిగిస్తుంది. కాబట్టి మొదటి 2 లేదా 3 ఆకులను, నేలకు దగ్గరగా ఉన్నటువంటి ముదురు ఆకులను తొలగించేటువంటి ప్రక్రియ నీటి సామర్థ్యపు నిల్వకు ఎంతో దోహదం చేస్తాయి. అందువల్ల రైతు సోదరులు ముఖ్యంగా ఈ వర్షాభావ పరిస్థితుల్లో వర్షాధార చెరుకు సాగును సాగు చేసేటువంటి ప్రతి రైతుకు కూడా కొన్ని విషయాలను మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. రకాల ఎంపిక, లోతైన దుక్కి, అదేవిధంగా విత్తన శుద్ధి 10% సున్నద్రావణంతో చేయటము, ఆ తర్వాత 3 కన్నుల ముచ్చులను ప్రతి 70 సెంటీమీటర్ల ఎడమలో దగ్గర దగ్గరగా నాటుకోవటం, అదేవిధంగా చెరుకు చెత్తతో దాన్ని మల్చింగ్ చేయటము, ఆ తర్వాత 20 రోజులకు 1 జీవతడిని ఇవ్వటం, అదేవిధంగా పైపాటుగా 25 గ్రాముల యూరియాను మరియు 25 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను పైపాటుగా చిలికారీ చేయటం వల్ల గడల సంఖ్య పెరగడమే కాకుండా గడల బరువు పెరిగి మనకు ఎక్కువ బరువును

0: అవటం వల్ల కర్మాగారాల్లో ఎక్కువ ఉత్పత్తిని మనం సాధించి ఎక్కువ దిగుబడులను ఆశించగలుగుతాం. ఈ మెళుకువలను మీరు గుర్తుంచుకోవాలని మనవి చేస్తున్నాను. అదేవిధంగా రకరకాలైనటువంటి చీడపీడలకు మనము ముఖ్యంగా పిండినల్లికి, అలాగే ఎర్రకుళ్ళు తెగులుకు, అలాగే ఎండాకు తెగులుకు తగినటువంటి సమయంలో మందులను మనం పిచికారీ చేయాలి. ఇవి ముఖ్యంగా 120 రోజులు దాటిన తదుపరి ఎర్రకుళ్ళు తెగులు బెట్ట పరిస్థితుల్లోనూ, పిండినల్లి మరియు అలాగే కాండపు ఈగ కూడా ఆశించేటువంటి పరిస్థితి, పిలక ఈగ ఆశించేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వీటి కోసమని చెప్పి 3 ml మిల్లీలీటర్ల క్లోరిపైరిపాస్ కానీ ఎమ్డాక్లోప్రిడ్ కానీ 1 లీటర్ నీటిలో స్ప్రే చేసి 1 ఎకరానికి మనం స్ప్రే చేసినట్లయితే మనము ఖచ్చితంగా ఈ పిండినల్లిని కానీ లేకపోతే ఈ పీక పురుగును కానీ మనం తొలగించుకోగలుగుతాం. అదేవిధంగా తగిన కాలంలో విత్తన శుద్ధి చేయడం ద్వారా అనేక రకాలైనటువంటి చీడ పీడల నుంచి మనము పంటను కాపాడుకోగలిగి మనము తక్కువ నీటి వనరులతో ఎక్కువ దిగుబడిని సాధించగలుగుతాం. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లిలో ఉన్నటువంటి సీనియర్ శాస్త్రవేత్తగా ఉన్నటువంటి నా యొక్క మరి చరవాణి యొక్క నంబరు 9491 6271 78.
1: మీరింతవరకు వర్షాధారపు చెరకు సాగులో అధిక దిగుబడులకు సూచనలు శాస్త్రవేత్త డాక్టర్ ఎం రవిబాబు గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు జానపద గీతం.

0: జానపద గీతం విన్నారు. ఇప్పుడు వ్యవసాయ సమాచారం. నూనె గింజల పంటలలో అధిక దిగుబడులకు యాజమాన్య పద్ధతులు, ఏ బృందాకుమారి తెలియజేసే వివరాలు వింటారు.
1: రైతు సోదరి సోదరిమణులకు నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో నూనె గింజ పంటల్లో అధిక దిగుబడులకి మంచి యాజమాన్య పద్ధతులు, ఈ అంశం గురించి ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు మనకి అందించిన అంశం చూద్దాం. వేరుశనగ గురించి ముందుగా చూద్దాం. మన దేశంలో సాగు చేస్తున్న నూనె గింజల పైరుల్లో ప్రధానమైనది వేరుశనగ. ఈ పైరు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాల వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో ప్రముఖ పాత్ర వహిస్తోంది. వేరుశనగలో దాదాపు 60% ఉత్పాదక వ్యయం విత్తన కొనుగోలుకే అయిపోతుంది. రైతుకి ఫలసాయం లభించకపోయినా ఈ వ్యయం మాత్రం తప్పదు. వేరుశనగలో విత్తన శుద్ధి చేయకపోవడం, తక్కువ మొక్కల సాంద్రత, ఎరువులు, కలుపు మరియు సస్యరక్షణ చేయకపోవడం వల్ల దిగుబడులు చాలా తగ్గిపోతాయి. శాస్త్రీయ పద్ధతుల్లో సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే అధిక దిగుబడులు కూడా సాధించవచ్చు. మరి ముందుగా విశాఖపట్నం జిల్లాకి అనువైన రకాలేంటి అనేది ఒకసారి చూద్దాం. ముందస్తు ఖరీఫ్, నీటి వసతి ఉన్నచోట ధీరస్, ధరణి, నిత్యహరిత, భీమ, కదిరి లేపాక్షి ఇవి బాగుంటాయి. ఖరీఫ్లో అయితే గనక అంటే వర్షపాతం తక్కువగా ఉన్నచోట ధరణి, కదిరి లేపాక్షి, కదిరి అమరావతి, కదిరి ఆరు ఇవి బాగుంటాయి. అదే రబీలో అయితే అంటే నవంబర్ డిసెంబర్ నెలల్లో అయితే కదిరి ఆరు, ధరణి, ధీరస్, గ్రీష్మ, కదిరి అమరావతి, కదిరి లేపాక్షి, నిత్యహరిత ఇవి బాగుంటాయి. మరి అనువైన రకాలు, వాటి గుణగణాలు ఒకసారి చూస్తే, కదిరి ఆరు ఇది చిన్న గుత్తి రకం, పంటకాలం 100 రోజులు, గింజ పరిమాణం JL 24 కంటే పెద్దది, దిగుబడి ఎంతో చూస్తే 800 నుంచి 1600 కిలోల వరకు ఎకరానికి ఇస్తుంది. అదే కదిరి 7 బోల్డ్, ఇది పెద్ద గుత్తి రకం, పంటకాలం 120 నుండి 125 రోజులు, నీటి వసతి ఉన్న సారవంతమైన ప్రాంతాలకు అనుకూలంగా ఉంటుంది. దీనిలో 40 రోజుల వరకు నిద్రావస్థ ఉంటుంది. దీని దిగుబడి 1200 నుంచి 1800 కిలోల వరకు ఎకరానికి వస్తుందన్నమాట. ఇక ధీరస్ గురించి చూద్దాం. ఇది గుత్తి రకం, కాయగింజలు పెద్దవిగా ఉంటాయి, పంటకాలం 100 నుండి 105 రోజులు, తక్కువ నీటి వినియోగంతో అధిక దిగుబడిని ఇస్తుంది. దీని నీటి సదుపాయంతో ఖరీఫ్, రబీ సీజన్లలో సాగుకి అనుకూలంగా ఉంటుంది. అధిక వేడిని, అధిక చలిని కొంతవరకు తట్టుకుంటుంది. దిగుబడి 800 నుంచి 1600 వరకు వస్తుంది. తర్వాత నేలలు ఎలా ఉండాలో రైతు సోదరులు ఒకసారి గమనించుకోవాలి. ఇసుకతో కూడిన గరప నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి. చల్కా భూములు, ఎర్ర గరప నేలలు కూడా అనుకూలంగా ఉంటాయి. చౌడు నేలలు, నీరు ఇంకని బంక నేలలు పనికిరావు. నేల తయారీ ఎలాగో ఒకసారి చూద్దాం. నేలను బాగా దుక్కి చేసుకోవాలి. 15 నుంచి 20 సెంటీమీటర్లు లోతు వరకు మెత్తగా దున్ని బాగా చదును చేసుకోవాలి. రబీలో పొలం దుక్కి చేసేటప్పుడు పెద్ద పెళ్ళలు లేకుండా చూసుకోవాలి. మరి విత్తన మోతాదు, వేరుశనగలో విత్తన మోతాదు విత్తన పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా తీగ రకాలకు ఎకరానికి 24 నుంచి 32 కిలోల విత్తనం అవసరమవుతుంది. అదే గుత్తి రకాలైతే 32 నుంచి 40 కిలోల విత్తనం అవసరమవుతుంది. ఖరీఫ్ కాలానికి హెక్టారుకు 120 కిలోలు, రబీలో 140 నుంచి 150 కిలోల విత్తనం కావలసి ఉంటుందన్నమాట. మరి అన్నిటికన్నా ముఖ్యమైనది విత్త

0: సుద్ధి. అది ఎలాగో ఒకసారి చూద్దాం. కిలో విత్తనానికి 1 గ్రాము ట్రెబికోనజోల్ 2DS లేదా 3 గ్రాముల మ్యాంకోజబ్ మరియు ట్రైకోడర్మా విరిడి పొడిమందును పట్టించుకోవాలి. కాండం కుళ్ళు, వైరస్ తెగులు మరియు వేరుపురుగు ఆశించే ప్రాంతాలలో కిలో విత్తనానికి 1 మిల్లీలీటర్ ఇమిడాక్లోప్రిడ్ 600 FS 6 మిల్లీలీటర్లు నీళ్ల మిశ్రమం మందుతో విత్తన శుద్ధి చేసుకోవాలి.
1: నూనె గింజల పంటలలో అధిక దిగుబడులకు యాజమాన్య పద్ధతులు. ఏ బృందాకుమారి తెలియజేసిన వివరాలు విన్నారు. పల్లెశ్రమలు వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: సమయం 7:45 ఇప్పుడు వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అలాంటి ఆరోగ్య సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలని అమలు చేస్తుంది. ముఖ్యంగా పేద ప్రజల ఆరోగ్య సంరక్షణతో పాటు ఆరోగ్య అవగాహన కల్పించడం కోసం కూడా అనేక కార్యక్రమాలని చేపడుతున్నారు. ఈ క్రమంలో ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం. మరి ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి? ఈ కార్యక్రమంలో భాగంగా ఏ రకమైన సేవలు ఏ వర్గాల ప్రజలకు అందుతున్నాయి, ఆ వివరాలు పంచుకునేందుకు ఇప్పుడు మన స్టూడియోలో ఆదిలాబాద్ జిల్లా వ్యాధి నిరోధక టీకా అధికారి, అలాగే రాష్ట్రీయ బాల్ స్వస్థ కార్యక్రమ అధికారి డాక్టర్ వైసీ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ శ్రీనివాస్ గారు.
2: నమస్తే అండి.
1: ముందుగా ఈ రాష్ట్రీయ బాల్ స్వస్థ కార్యక్రమం యొక్క ఉద్దేశము, ఇది ఎప్పుడు ప్రారంభమైంది, ఆ వివరాలు చెప్తారు.
2: ముందుగా శ్రోతలకి నమస్కారాలు. ఈ రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం అనేది మనకు నేషనల్ హెల్త్ మిషన్ కింద 2016 ప్రారంభమైంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 0-18 ఇయర్స్ పిల్లలకి స్క్రీనింగ్ చేయడం, ఒకవేళ అక్కడే అవసరమైతే అక్కడే ట్రీట్మెంట్ చేయడం, లేదా ట్రీట్మెంట్ కానటువంటి రెఫరల్ చేసి రెఫరల్ ద్వారా ట్రీట్మెంట్ చేయడం, ట్రీట్మెంట్ అయిన వాటికి ఫాలోఅప్ చేయడం, తర్వాత ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి హెల్త్ గురించి అవగాహన ఇవ్వడం కూడా జరుగుతుంది అన్నమాట. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం.
1: అయితే ఇప్పుడు ఇందులో భాగంగా అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 18 సంవత్సరాల లోపు బాలబాలికలు లేదా యువతి యువకులకు ఆరోగ్య పరీక్షలు చేస్తామంటున్నారు కదా, ఏ ఏ అంశాల్లో పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు?
2: మనకు ఇక్కడ దాదాపు 0-5 ఇయర్స్ వరకు అంగన్వాడీ సెంటర్స్ లో మనం చూస్తాము. 5 ఇయర్స్ దాటిన వాళ్ళకి మనకు స్కూళ్లలో హాస్టల్స్ లో ఉంటారు కాబట్టి స్కూల్స్ హాస్టల్స్ కూడా స్క్రీనింగ్ చేస్తాము. తర్వాత జూనియర్ కాలేజెస్ లో కూడా మనకు 18 ఇయర్స్ వరకు మనం స్క్రీనింగ్ చేస్తాం. దీంట్లో భాగంగా మనము 4 Ds ని ఐడెంటిఫికేషన్ చేస్తాం. 4 Ds అంటే, ఒకటి బర్త్ డిఫెక్ట్స్, పుట్టినప్పుడు ఉండే లోపాల గురించి. రెండవది డిసీజెస్, రెండవ డి వచ్చి డిసీజెస్, వాళ్ళకు వచ్చే చిన్నపాటి రోగాలు లేదా దీర్ఘకాలిక రోగాలు ఏమన్నా ఉంటే వాటిని కూడా స్క్రీనింగ్ చేస్తాం. మూడవది డెఫిషియన్సీస్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఏమన్నా పోషకాహారాల లోపాలని వీటిని మనం స్క్రీనింగ్ చేస్తాం. నాలుగవది వచ్చి డిలేస్, డెవలప్మెంటల్ డిలేస్, అంటే పిల్లలలో ఎదుగుదలకు సంబంధించిన లోపాలు ఏమన్నా ఉంటే వాటిని కూడా మనం గుర్తిస్తాం అన్నమాట. సో ఇలా గుర్తించిన వాటిని మనం అక్కడే, కొన్నిటికి డిసీజెస్ ఉన్నాయి, చిన్న చిన్న రోగాలు ఉన్నాయి, వాటిని మాత్రం మనం అక్కడే ట్రీట్మెంట్ చేస్తాం. లేదు ట్రీట్మెంట్ కానట్వి, దీర్ఘకాలిక రోగాలు ఉన్నట్వి మనము రెఫర్ చేసుకుంటాం. ఆ రెఫరల్కి మనకు డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అని రిమ్స్లో ఉంది మనకు, అక్కడ రెఫర్ చేసి. సో అక్కడ మనకు స్పెషాలిటీస్ ఉన్నాయి, కొన్ని స్పెషాలిటీస్, ఆ స్పెషాలిటీస్ వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించి తర్వాత ఫాలోఅప్ చేస్తాం అన్నమాట. అలాగే డెఫిషియన్సీస్ కూడా, డెలీస్ కూడా అలాగే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం.
1: అయితే ఇప్పుడు ఇన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు, ఈ క్రమంలో పనిచేయడానికి వనరులు, సిబ్బంది ఏ రకంగా ఉన్నారు?
2: మనకు దాదాపు ఆదిలాబాద్లో 8 టీమ్స్ ఉన్నాయి దీనికి సంబంధించి. ఒక్కొక్క టీంలో మనకు 2 ఆయుష్ మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు, ఒక స్టాఫ్ నర్స్ కానీ ఏఎన్ఎం కానీ ఉంటారు, ఒక ఫార్మసిస్ట్ ఉంటారు. వాళ్ళకి ఒక వెహికల్ ఉంటుంది, బొలెరో వెహికల్, దాంట్లో వాళ్ళు మెడిసిన్ అవన్నీ పెట్టుకొని ముందుగానే చేసుకున్నటువంటి యాక్షన్ ప్లాన్ ప్రకారం అంగన్వాడీ సెంటర్కి కానీ లేకపోతే స్కూల్కి కానీ వెళ్ళి స్క్రీనింగ్ చేసి పోర్టల్ ఉంటుంది. దీంట్లో నేషనల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్

0: సంబంధించిన ఆర్బిఎస్కే పోర్టల్ ఉంది, దాంట్లో ఎంట్రీ చేసి ఈ వివరాలన్నీ దాంట్లో నమోదు చేస్తారు.
1: అయితే ఇప్పుడు ఈ పరీక్షలే కాకుండా ఆరోగ్య అవగాహన కార్యక్రమాలని కూడా చేపడతామంటున్నారు కదా, ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ఈ అవగాహన కార్యక్రమాలని నిర్వహించింది?
0: ముందుగా చెప్పినట్టుగా మనం అంగన్వాడీ సెంటర్స్, స్కూల్స్ అండ్ కాలేజెస్, అంగన్వాడీ మనకు దాదాపు 1270 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి, 1316 స్కూల్స్ ఉన్నాయి, 24 కాలేజెస్ ఉన్నాయి. మనకు ఈ టార్గెట్ గ్రూప్ దాదాపు 193,656 మంది మనకు ఉన్నారు. సో ఫస్ట్ మనం అంగన్వాడీ సెంటర్స్లో చూసుకుంటే అక్కడ 0-5 ఇయర్స్ చిల్డ్రన్స్కి సంవత్సరానికి 2 సార్లు స్క్రీనింగ్ చేసుకుంటాం. సో మిగతా స్కూల్స్, కాలేజెస్లో సంవత్సరానికి 1 సారి స్క్రీనింగ్ చేసుకుంటాం. సో ముందుగానే నెలకి నెక్స్ట్ మంత్ యాక్షన్ ప్లాన్ ఈ మంతే చేసుకొని, సో నెక్స్ట్ మంత్ ఎక్కడెక్కడ వెళ్ళాలి, అంగన్వాడీ వెళ్ళాలా, స్కూల్ వెళ్ళాలా అనేది నమోదు చేసుకొని, సో అక్కడికి వెళ్ళి స్క్రీనింగ్ అనేది మనం క్యారీ చేసుకుంటాం. సో దాంట్లో ఐడెంటిఫై అయినట్టు మిగతా ఇంత ముందుగానే చెప్పినట్టుగా మనం రెఫరల్ సిస్టమ్ ద్వారా ట్రీట్మెంట్ చేసుకుంటాం.
1: అయితే ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు, ఇప్పుడు 4 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పినారు మనం మొదట్లో మాట్లాడుతున్నప్పుడు, ఎక్కువగా దేనికి సంబంధించిన లోపాలు లేదా దేనికి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా మీ దృష్టికి వచ్చినాయి, వాటికి ఏ రకమైన చికిత్సలు అందజేసారు?
0: మనకు బర్త్ డిఫెక్ట్స్ అంటే అంగన్వాడీలో 0-5 ఇయర్స్ స్క్రీనింగ్ చేసుకున్నప్పుడు బర్త్ డిఫెక్ట్స్ మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాంట్లో కూడా మనకు కంజెనిటల్ హార్ట్ డిసీజెస్, హార్ట్కి సంబంధించిన వ్యాధులు అంటే హార్ట్లో హోల్ కావచ్చు లేకపోతే సెప్టల్ డిఫెక్ట్స్ కావచ్చు, ఇవి మనకు ఎక్కువగా మనకు తారసపడుతున్నాయి. దాన్ని మనం ఐడెంటిఫై చేసుకుని ఇప్పుడు డయస్లో మనం సంవత్సరానికి 2 సార్లు కానీ 3 సార్లు కానీ అంటే కేసెస్ లోడ్ను బట్టి మనకు ప్యానల్స్ ఉంటాయి, హాస్పిటల్ ప్యానల్స్ ఉంటాయి, అక్కడి నుంచి వాళ్ళని పిలిపించి చిల్డ్రన్ కార్డియాలజిస్ట్ని పిలిపించి మనం స్క్రీనింగ్ చేయించి ఎవరెవరికైతే సర్జరీ అవసరం ఉంటుందో వాళ్ళకి ఆ హాస్పిటల్లో ఉచితంగా సర్జరీలు చేపిస్తున్నాం. అలాగే మెడిసిన్ ద్వారా తగ్గేటివి కూడా కొన్ని ఉంటాయి, సో దాన్ని మెడిసిన్ ద్వారా కూడా మనకు ట్రీట్మెంట్ ఇచ్చి ఫాలోఅప్ చేసుకుని వాటిని తగ్గిస్తున్నాం. నెక్స్ట్ దీంట్లో దాదాపు మనకు క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ అంటే గ్రహణం మొర్రి అంటారు, సో అవి కూడా మనకు ఐడెంటిఫై అవుతున్నాయి. వాటిని మనకు ఇంతకుముందు చెప్పినట్టుగానే ప్యానల్ డాక్టర్స్ తోటి పిలిపించుకొని ఇక్కడ క్యాంప్స్ పెట్టుకొని ఐడెంటిఫై చేసి సర్జరీ ప్లాన్ చేసుకొని సర్జరీ ద్వారా కరెక్షన్ చేస్తున్నాం. ఆ లిప్స్ అతికించి లోపల ప్యాలెట్ కూడా అతికించి ఇవి అలాగే వదిలేస్తే మనకు ఏమవుతుంది అంటే పిల్లలు మాట్లాడలేరు, శ్వాసకోత సంబంధ వ్యాధులు వస్తాయి, మంచిగా మాట్లాడ డెవలప్ కావు, ఇవన్నీ డిఫెక్ట్స్ ఉంటాయి. ఇవి మనం ఎర్లీగా క్లోజ్ చేసుకుంటే ఇవన్నిటిని మనం నివారించుకోవచ్చు. తర్వాత మనకు క్లబ్ ఫుట్ అంటే పిల్లల్లో కాలు వంకర, పుట్టగానే వంకరలు ఉంటాయి, సో అది క్లబ్ ఫుట్ అంటాం. సో అవి కూడా మనకు కేసెస్ వస్తున్నాయి, వాటిని కూడా మనం ఆర్థోపెడిషన్ ద్వారా ట్రీట్మెంట్ చేయిస్తున్నాం. అలాగే డెఫ్నెస్ కావచ్చు, క్యాట్రాక్ట్ కావచ్చు, పుట్టు మూగ గుడ్డి వీళ్ళు కూడా మనం ఐడెంటిఫై చేసి చేస్తున్నాం. అలాగే డౌన్ సిండ్రోమ్ ఉండొచ్చు పిల్లల్లో, కొంతమందికి హైపోస్పీడియాసిస్ అంటే మూత్రనాళం పైన కానీ కింద కానీ ఉండొచ్చు, వాటిని కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. అలాగే కొంతమంది పిల్లల్లో ఇంపర్ఫొరేట్ యానస్ అంటే యానస్ డెవలప్ కాదు, సో దాన్ని కూడా ఐడెంటిఫై చేసి సర్జరీ ద్వారా ట్రీట్మెంట్ చేస్తున్నాం అన్నమాట. సో ఇవి బర్త్ డిఫెక్ట్స్. నెక్స్ట్ డిసీజెస్ కింద వచ్చేటప్పటికి మనకు రుమటాయిడ్ హార్ట్ డిసీజ్ కావచ్చు, ఎపిలెప్సీ కావచ్చు, ఆస్తమా పుట్టినప్పటి నుంచి వచ్చే ఆస్తమా కావచ్చు, థలసేమియా, హీమోఫీలియా, సికిల్ సెల్ డిసీజెస్, టైప్ 1 డయాబెటీస్, పుట్టగానే మనకు షుగర్తో పుడతారు వాళ్ళు, షుగర్ వ్యాధితో పుడతారు, సో ఆ టైప్ 1 డయాబెటీస్. తర్వాత కిడ్నీ డిసీజెస్ కూడా మనకు ఏమన్నా క్రానిక్ కిడ్నీ డిసీజెస్ కూడా మనం ఐడెంటిఫై చేస్తాం. అలాగే పిల్లల్లో వచ్చేటటువంటి టీబీ కానీ పుట్టిన తర్వాత హెచ్ఐవి ఇవన్నీ కూడా మనం డిసీజెస్ కింద ఐడెంటిఫై చేసి వాటికి కూడా తగిన విధంగా ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది. తర్వాత వచ్చేటప్పటికి మనకు డెఫిషియన్సీస్ అంటే పోషకాహార లోపాలు అన్నమాట. దీంట్లో మనకు సెవియర్ అక్యూట్ మాల్న్యూట్రిషన్ అని ఉంటుంది, మోడరేట్ అక్యూట్ మాల్న్యూట్రిషన్, వీళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళని న్యూట్రిషనల్ రీహాబిలిటేషన్ సెంటర్ అని మనకు రిమ్స్లో ఉంది, సో అక్కడ సివియర్ అక్యూట్ మాల్న్యూట్రిషన్ వాళ్ళని తీసుకొచ్చి ఎన్ఆర్సీలో అడ్మిట్ చేయించి వాళ్ళకి 14 రోజులు స్పెషల్ ఫుడ్ ఇస్తాం మనం. 14 రోజులు ఉంచుకొని స్పెషల్ ఫుడ్ ఇస్తాం. అక్కడ ఉన్నదానికి ఒకరికి రోజుకు 100 రూపాయలు కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 14 రోజుల తర్వాత కొంచెం వాళ్ళు వెయిట్ గెయిన్ అయిన తర్వాత మనం డిశ్చార్జ్ చేసి నెక్స్ట్ ఫాలోఅప్ ఏమి ఫుడ్ ఇవ్వాలి, ఎలా చేయాలనేది కూడా మనం చెప్పి పంపించడం జరుగుతుంది. అలాగే అనీమియా, రక్తహీనతని కూడా ఐడెంటిఫై చేసుకొని సో వాళ్ళకి

0: రక్తహీనత ఉంటే ఇమీడియట్గా రిమ్స్కి తీసుకొచ్చేసి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయిస్తాం, లేదా మోడరేట్గా ఏమైనా ఉంటే టాబ్లెట్స్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఇచ్చుకుంటూ మనం ట్రీట్ చేసుకుంటాం. అలాగే విటమిన్ ఏ డెఫిషియన్సీ, అలాగే విటమిన్ డి డెఫిషియన్సీస్, ఐయోడిన్ డెఫిషియన్సీ, ఇవన్నీ కూడా మనం పోషకాహార లోపాలలో చూస్తాం. ఇక నాలుగోది వచ్చి డెవలప్మెంటల్ డిలేస్, డిసబిలిటీస్, అంటే ఎదుగుదల లోపాలు అన్నమాట. కొంతమంది సరిగా కూర్చోలేరు, నడవలేరు, అట్లా వాళ్ళని ఐడెంటిఫై చేసి మోటార్ డిసీజెస్ ఏమైనా ఉంటే మోటార్ డిలేస్ ఉంటుంది, కొంతమందికి స్పీచ్ సరిగా రాకపోవచ్చు, కొంతమందికి సరిగా కాగ్నిషన్ డెఫిషియన్సీ అంటాం, అంటే మనం దాన్ని జడ్జ్ చేయలేము, ఈ విధంగా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది అనేది జడ్జ్ చేయలేము, అది కూడా డెవలప్మెంటల్ డిలేస్ కిందకే వస్తుంది. కొంతమంది పుట్టుకతోనే మూగా చెవి గుడ్డితో పుడతారు, దాన్ని ఆటిజం అంటాం, మాటలు రాకపోవడం, వాళ్ళకి స్పీచ్ థెరపీ ఇవ్వడం చేయొచ్చు. అలాగే ADHD, కొంతమంది హైపర్ యాక్టివ్గా ఉంటారు పిల్లలు, ఒక చోట కూర్చోలేరే అక్కడ ఇక్కడ ఎగురుతూ తిరుగుతూ ఉంటారు, అది కూడా ఒక డెవలప్మెంటల్ డిలే కిందకే వస్తుంది. సో తర్వాత నెక్స్ట్ సెరిబ్రల్ పాలసీ అనేది కూడా ఒక డెవలప్మెంటల్ డిలే, ఇంటెలెక్చువల్ డిజబిలిటీ ఉండదు, ఇవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసి వీళ్ళకి తగిన విధంగా గైడెన్స్ ఇచ్చి తీసుకొచ్చి రెఫరల్ చేసి ఎవరి దగ్గర అయితే బాగుంటుందో వారి ద్వారా మనం ట్రీట్మెంట్ ఇప్పించి సరి చేయడం జరుగుతుంది. తర్వాత వీటిని ఫాలోఅప్ కూడా మనం చేయడం జరుగుతుంది అన్నమాట.
1: అయితే ఇప్పుడు ఇది 2016లో ఈ కార్యక్రమం మొదలైంది, అప్పటి నుంచి కొనసాగుతూ ఉన్నది కదా, మరి దీనికి ఏమైనా నిర్దిష్టమైన కాల పరిమితి, నిర్దిష్టమైన లక్ష్యాలు అట్లా ఏమైనా ఉన్నాయా? ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందా?
0: ఇది నిరంతరంగా కొనసాగుతుంది ఇప్పటివరకు అయితే, ప్రస్తుతానికి అప్పటి నుంచి మనకు కొనసాగుతూనే ఉంది. మనం ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం, పిల్లల్ని ఐడెంటిఫై చేస్తున్నాం, ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటున్నాం, భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని ఆశిస్తున్నాం, ఎందుకంటే చాలా మంచి ఫలితాలు ఇస్తుంది ఇది.
1: అయితే ఇప్పుడు మనం మాట్లాడుతూ ఇన్ని రకాల వ్యాధులకు సంబంధించి ప్రస్తావిస్తూ వివరాలు చెప్పినాయి కదా, కొంచెం మన ఆదిలాబాద్ మిగతా ప్రాంతాలు మిగతా జిల్లాలతో పోలిస్తే కొంత గిరిజన ప్రాంతం ఎక్కువగా ఉన్న జిల్లా. ఇక్కడ గిరిజన ప్రాంతంలో ప్రధానంగా సికిల్ సెల్ కానీ ఎనీమియా, రక్తహీనత లాంటి సమస్యల్ని ఎక్కువగా గుర్తించారు కదా, అక్కడ ఆ ప్రాంతాల్లో ఏమైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ కార్యక్రమం ద్వారా అక్కడి ప్రజల్లో అవగాహన ఇవ్వడం కానీ ఆరోగ్య సేవలు అందించడం కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయి?
0: కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్. హెల్త్ గురించి ఎక్కువ అవగాహన లేకపోవడం, ఇప్పటికీ కూడా కొంతమంది గ్రహణం మరి వచ్చిన వాళ్ళని మేము తీసుకెళ్లి ఆపరేషన్ చేస్తానంటే చాలా మంది వెనకాడే పరిస్థితి ఉంది. అది దేవుడిచ్చిన ఇది, దాన్ని మనం కరెక్ట్ చేస్తే మంచిది కాదు, మా ఇంటికి మంచిది కాదు అనేటటువంటివి కూడా ఉన్నాయి చాలా మంది. అయినా కానీ వాళ్ళని ప్రత్యేకించి వాళ్ళకి మనం ఐసీ యాక్టివిటీ ద్వారా వాళ్ళలో అవగాహన కల్పించి మరీ చేపిస్తున్నాం. అలాగే కొంతమంది హార్ట్ డిజీజెస్ కూడా ఐడెంటిఫై అయిన తర్వాత కూడా వాళ్ళు ఎటు పోలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి అవగాహన కల్పించి చేయిస్తున్నాం. అలాగే మేము హైదరాబాద్ పోలేము, చేయించుకోలేము, మా దగ్గర అంత సొమ్ము లేదు అన్న వాళ్ళకు కూడా మనం ఎంతో కొంత ఆర్థిక సాయం ఇచ్చి కూడా చేయించగలుగుతున్నాం. ఉంది, మీరు అన్నట్టు అవగాహన లేమి అనేది ఉంది, దాన్ని కూడా మనం మన టీమ్స్ వాళ్ళకి చక్కగా అవగాహన కల్పించడానికి అన్ని వసతులు ఉన్నాయి, చేస్తున్నారు.
1: చాలా సంతోషం శ్రీనివాస్ గారు. ముఖ్యంగా ఈ రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం ద్వారా ఒక పక్క ఆరోగ్య సేవలను అందిస్తూ మరోపక్క ఆరోగ్య అవగాహనను పెంపొందిస్తూ ఏ ఉద్దేశంతోనైతే ఈ పథకం ప్రారంభించబడిందో ఆ ఉద్దేశాలను లక్ష్యాలను నెరవేర్చే దిశగా మీ బృందం ముందుకు సాగుతోంది. ఏ ఉద్దేశంతోనైతే ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందో ఆ ఉద్దేశాలు సాకారం కావాలని ఆశిస్తూ ఈ రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమానికి సంబంధించి మన జిల్లాలో అమలవుతున్న తీరుతెన్నులను గురించి, సాధించిన ప్రగతిని గురించి మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: థ్యాంక్ యూ.
2: శ్రోతలు, మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ.

గోవిందుడు అందరి వాడే ఈ చిత్రం నుంచి శంకర్ మహాదేవన్ ఆలపించిన గీతం విన్నారు. సంగీతం మణిశర్మ.

చక్రవర్తి స్వరకల్పనలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాటు విన్నారు. సంగీ చిత్రం పెదరాశి పెద్దమ్మ. మీరింతవరకు స్వరమాలిక

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. దేశ యువత సంక్షేమమే ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ అంశానికి సంబంధించి చర్చలకు రావాలని విద్యార్థులకు కేంద్ర అణుశక్తి శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ విజ్ఞప్తి చేశారు. ఇండో పసిఫిక్కు సహకారం చేయడానికి భారతదేశం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఈరోజు జరిగిన జింబాబ్వేతో జరిగిన తొలి T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వార్తల వివరాలు. దేశ యువత సంక్షేమం భవిష్యత్తు కంటే తమకు మరేది ముఖ్యం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీలకు పాల్పడే నిందితులకు అత్యంత వేగంగా కఠినమైన శిక్షలు పడేలా చూసేందుకు ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడమే ధ్యేయంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి తక్షణమే అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత ఉన్నత అధికారులను ఆదేశించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రధానమంత్రి హెచ్చరించారు. ప్రాంతీయ స్థిరత్వానికి స్వేచ్ఛాయుత బహిరంగ సుసంపన్నమైన ఇండో పసిఫిక్ సంబంధాలను బలోపేతం చేయడానికి భారతదేశం కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. మనీలాలో జరిగిన 21వ తూర్పు ఆసియాన్ సదస్సులో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ అంతర్జాతీయ జలమార్గాలు సురక్షితంగా అడ్డంకులు లేకుండా ఉండాలని, పశ్చిమాసియా సంఘర్షణను ముగించడానికి దౌత్యపరమైన చర్చలు అవసరమని చెప్పారు. ప్రపంచ వ్యవస్థ అనిశ్చితంగా అస్థిరంగా ఉందని, ఇక్కడ పరస్పర ఆధారపడటం, ఉమ్మడి ప్రయోజనాలతో పాటు పోటీతత్వం, వైరుధ్యాలు కూడా సహజీవనం చేస్తున్నాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసనల మధ్య పార్లమెంటు కార్యకలాపాలకు ఈరోజు అంతరాయం ఏర్పడింది. విపక్షాల నినాదాలు, ఆందోళనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. లోక్సభలో వరుస వాయిదాల అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు మరోసారి నినాదాలతో సభలో గందరగోళం సృష్టించారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రిసైడింగ్ అధికారి దిలీప్ సైకియా విజ్ఞప్తి చేసినప్పటికీ విపక్షాల ఆందోళనలు కొనసాగడంతో ఆయన సభను రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రాజ్యసభలోనూ ఇదే విధమైన ఉత్కంఠ వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం 3 గంటలకు సభ తిరిగి ప్రారంభమైనప్పుడు నీట్ అంశంపై ప్రతిపక్షాలు మళ్లీ నిరసనలకు దిగాయి. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ, కాంగ్రెస్ పార్టీ నీట్ అంశంపై కేవలం నిరసనలు తెలుపుతోందే తప్ప చర్చకు ముందుకు రావడం లేదని విమర్శించారు. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను నడిపించేందుకు ప్రయత్నించినప్పటికీ విపక్షాల గందరగోళం మధ్య సభను రోజంతా వాయిదా వేయాల్సి వచ్చింది. కేంద్ర మంత్రి, రాజ్యసభ పక్ష నేత జగత్ ప్రకాష్ నడ్డా ప్రతిపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. విపక్షాల ప్రవర్తన అత్యంత బాధ్యతారహితంగా ఉందన్నారు. సభలో చర్చ జరగడం కానీ, సభ సజావుగా సాగడం కానీ విపక్షాలకు ఇష్టం లేదని ఆరోపించారు. మొదట్లో కాంగ్రెస్ పార్టీ నీటిపై చర్చ కావాలని డిమాండ్ చేసింది. దానికి ప్రభుత్వం కూడా సిద్ధమని ప్రకటించింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ మాట మార్చి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ కొత్త నిబంధనలు పెడుతోందని జేపీ నడ్డా విమర్శించారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ అంశానికి సంబంధించి చర్చలకు రావాలని విద్యార్థులకు కేంద్ర అణుశక్తి శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ విజ్ఞప్తి చేశారు. నిరసనలు తెలుపుతున్న విద్యార్థులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. విద్యార్థులు తమ ఆందోళనలు విరమించి చర్చలకు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడిన కేంద్ర మంత్రి, గత 24 గంటల్లోనే నిరసనకారుల ప్రతినిధులకు ప్రభుత్వం తరఫున 4 సార్లు చర్చల ప్రతిపాదనలు పంపామని వెల్లడించారు. ఆందోళన బాట పట్టిన యువతకు తాము బహిరంగ ఆహ్వానం పలుకుతున్నామని, ఈ చర్చల్లో కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో పాటు తాను కూడా పాల్గొంటానని ఆయన తెలిపారు. చర్చలు లేకుండా ఎలాంటి సమస్యకు పరిష్కారం దొరకదని ఆయన ఈ

0: సందర్భంగా పేర్కొంటూ
1: और प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी स्वयं बहुत संवेदनशील है इस विषय को लेकर के। उन्होंने जैसे सोहे भी अपने कथन में कहा कि सर्वाधिक प्राथमिकता और इम्पोर्टेंस और महत्व देते हैं युवाओं के हितों को, और इसी से प्रेरित होकर के उन्होंने ये निर्णय लिया कि जितने भी पेपर लीक के जिम्मेवार दोषी लोग पाए जाएंगे उनको फास्ट ट्रैक के माध्यम से फैसला होगा, ताकि जल्दी निर्णय हो और एक निर्णायक कार्रवाई भी हो। एंड दिस इज अ पार्ट ऑफ द सीरीज ऑफ कंटिन्यूस स्टेप्स बीइंग टेकन बाय द गवर्नमेंट फॉर द सेफगार्ड ऑफ द वेलफेयर ऑफ द इंटरेस्ट ऑफ द स्टूडेंट्स।
0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 700 నంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లో 679.71 కోట్ల రూపాయలతో 42వ నంబరు జాతీయ రహదారి విస్తరణ పనులకు ఆమోదం లభించిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని ముదిగుబ్బ నుండి కదిరి వరకు ఉన్న జాతీయ రహదారి 42 విస్తరణ బలోపేత పనుల కోసం 679.71 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని సామాజిక మాధ్యమం వేదికగా ఈరోజు వెల్లడించారు. ప్రస్తుతం పేవ్డ్ షోల్డర్స్తో కూడిన రెండు వరుసల రోడ్డుగా ఉన్న ఈ రహదారిని పేవ్డ్ షోల్డర్స్తో కూడిన 4 వరుసల హైవేగా ఆధునీకరించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలతో పాటు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు బెంగళూరు, విజయవాడ, కోల్కతా బీకేవి ఎక్స్ప్రెస్ వేతో పాటు తిరుపతి, చెన్నై నగరాలకు నేరుగా ఎలాంటి అంతరాయం లేని రవాణా సౌకర్యం లభించనుంది. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ అంశంపై పార్లమెంటులో చర్చించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సమర్థవంతమైన విధానాన్ని రూపొందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ నిందారోపణలు చేసుకోవడం, లక్ష్యాలను నిరంతరం మార్చడం వంటివి మానుకుని పేపర్ లీకేజీ వంటి తీవ్రమైన సమస్యపై ప్రతిపక్ష పార్టీలు అర్థవంతమైన పార్లమెంటరీ చర్చలో పాల్గొనాలని అన్నారు. ప్రశ్నపత్రాల లీకులు ఏ ఒక్క ప్రభుత్వానికో లేదా రాజకీయ పార్టీకో పరిమితమైన సమస్య కాదని, ఇది జాతీయ ఆందోళన అని అన్నారు. ఈ సమస్యపై నిజాయితీతో కూడిన చర్చ జరగాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయంపై లోతైన చర్చ జరగడానికి పార్లమెంట్ అత్యంత అనువైన వేదిక అని జేపీ నడ్డా పేర్కొన్నారు. గత 99 సంవత్సరాలలో ప్రసార రంగం రేడియో నుండి టెలివిజన్కు, ప్రస్తుతం డిజిటల్ స్ట్రీమింగ్కు పరిణామం చెందిందని ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది పేర్కొన్నారు. జాతీయ ప్రసార దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ఈరోజు ఆకాశవాణితో మాట్లాడుతూ దేశ విదేశాల్లోని వీక్షకులు, శ్రోతల కోసం ప్రసార భారతి అన్ని రకాల వినోదాత్మక, సమాచార, విద్యాపరమైన కంటెంట్ను నిరంతరం అందిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రసార భారతి ఇటీవల ప్రారంభించిన ఓటీటీ ప్లాట్ఫామ్ వేవ్స్ ఇప్పటికే సుమారు 10 లక్షల మంది ఖాతాదారులను సొంతం చేసుకుందని, ఇది అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందని హర్షం వ్యక్తం చేశారు. అందుబాటులోకి వస్తున్న సరికొత్త అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రేక్షకులు నాణ్యమైన కంటెంట్ను అందించేందుకు ప్రసార భారతి నిరంతరం కృషి చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. జింబాబ్వేతో 3 T20ల సిరీస్లో భాగంగా హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఈరోజు జరిగిన తొలి క్రికెట్ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని భారత్ 13.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత్ బ్యాట్స్మెన్లు వైభవ్ సూర్యవంశీ 50, ఇషాన్ కిషన్ 35 పరుగులతో రాణించారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో ఈరోజు 11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్ 2026 క్రీడా పోటీలను కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో క్రీడలకు 4480 కోట్ల రూపాయలు కేటాయించి దేశంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ యువత సంక్షేమమే ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ అంశానికి సంబంధించి చర్చలకు రావాలని విద్యార్థులకు కేంద్ర అణుశక్తి శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ విజ్ఞప్తి చేశారు. ఇండో పసిఫిక్కు సహకారం చేయడానికి

భారతదేశం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఈరోజు జరిగిన జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి జాతీయ వార్తలింతటితో సమాప్తం.

ఎస్పి కోదండపాణి. స్వరకల్పనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన గీతం విన్నారు.

సత్యం స్వరకల్పనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన గీతం విన్నారు. సుందరి సుబ్బారావు చిత్రం నుంచి. శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు. ఆకాశవాణి విశాఖపట్నంలో 102 MHz, శ్రీకాకుళంలో 102.7 MHz, అలాగే కాకినాడలో 100.1 MHz మరియు రాజమండ్రిలో 102.9 MHz పై ఫ్రీక్వెన్సీలలో ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లు కూడా ప్రసారం అవుతున్నాయి. గమనిక విన్నారు.

కెవి మహాదేవన్ స్వరకల్పనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. చిత్రం ఓ సీత కథ.

సత్యం స్వరకల్పనలో పీసుశీల ఆలపించిన గీతం విన్నారు. దొంగలకు దొంగ చిత్రం నుంచి మీరు ఇంతవరకు స్వరమాలిక తెలుగు చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఇదే ప్రసారంలో 9:30 ఆపాత మధురాలు పాత చిత్ర గీతాలు వినవచ్చు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరి కొంచెం సేపట్లో తెలుగులో నాటిక వింటారు. విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.

0: ಆಕಾಶವಾಣಿ ಆಲೋಚಿಂಚಂಡಿ ನಾಟಿಕ ರಚನ ಶ್ರೀ ಕೊಮ್ಮ ಜೋಸ್ಯುಲ ಸದ್ಗುರುಚರಣ್, ನಿರ್ವಹಣ ಶ್ರೀ ವಾರಣಾಸಿ ಉದಯ ಭಾಸ್ಕರ ಮೂರ್ತಿ, ಸಹಕಾರಂ ಶ್ರೀಮತಿ ಪಿ ಶ್ಯಾಮಲಾಮಣಿ, ಶ್ರೀ ಕೆ ಸದ್ಗುರುಚರಣ್. ಇಂದಲಿ ಪಾತ್ರಳು ಪಾತ್ರಧಾರಳು ಸುಶೀಲ ಶ್ರೀಮತಿ ಜೆ ಶೈಲಜಾರಾವ್, ಮೇನಮಾಮ ಶ್ರೀ ಅಬ್ದುಲ್ ಖುದ್ದೂಸ್, ಬಾಬಯ್ಯ ಗಾರು ಶ್ರೀ ಪಿವಿ ರಾಮ್ಗೋಪಾಲ್, ಗೋಪಾಲಂ ಶ್ರೀ ಎನ್ಸಿಹೆಚ್ಎಸ್ ವೆಂಕಟಾಚಾರ್ಯುಲು, ಸುಬ್ಬಾರಾವ್ ಶ್ರೀ ಬಿ ವೆಂಕಟೇಶ್ವರ್ಲು, ರಾಮಾರಾವ್ ಶ್ರೀ ಸಿಹೆಚ್ ಮಹೇಶ್, ಪುರೋಹಿತುಡು ಶ್ರೀ ವಾರಣಾಸಿ ಉದಯ ಭಾಸ್ಕರ್, ಪದ್ಮ ಶ್ರೀಮತಿ ವಿವಿ ದುರ್ಗಾ ಭವಾನಿ, ಸೀತಾ ಶ್ರೀಮತಿ ಜೆವಿಎಲ್ ಕಾಮೇಶ್ವರಿ, ಸುಜ್ಞಾನ್ ಶ್ರೀ ನನ್ನ ಮಧು, ಕಿರಣ್ ಶ್ರೀ ಇ ರಮೇಶ್, ಗೀತಾ ಶ್ರೀಮತಿ ಎಸ್ ಅರುಣಾದೇವಿ, ಲಕ್ಷ್ಮಿ ಶ್ರೀಮತಿ ಸಿಹೆಚ್ ವಿ ನಾಗಲಕ್ಷ್ಮಿ. ವಿನಂಡಿ ಆಲೋಚಿಂಚಂಡಿ ನಾಟಿಕ.
1: అయ్యో పిల్లల ఏడుస్తుంది కదా, పక్కన తీసుకెళ్ళవి.
2: అయ్యో సార్ పెళ్ళి కొనుక్కోండి,
1: మేనమామ
3: గారు వచ్చారు.
2: టిఫిన్ ఎక్కడ
1: అక్కయ్య గారు? పెళ్లి కూతురు ప్రధానం చేయండి.
4: అమ్మా అమ్మా, సుముహూర్తానికి ఇంకా 10 నిమిషాలే ఉంది, అమ్మాయిని బుట్టలో తీసుకురండి అమ్మా.
1: వచ్చేస్తున్నానండి.
4: పిలిచి 20 నిమిషాలు అయింది, దుర్ముహూర్తం వచ్చేస్తోంది. పద్మ గారు, ఇక మేకప్ లోవి ఆపి ముందు అమ్మాయిని తీసుకుని రమ్మని చెప్పండి.
1: అలాగే అలాగే, వెంటనే తీసుకొస్తాను.
5: బావుగారు బావుగారు, ఈ సమయంలో పట్టుపట్టకండి, దయచేసి బుట్టలో పెళ్లి కూతుర్ని తీసుకురండి. అమ్మాయి మేనమావగా ఈ ఒక్క సహాయం చేయండి.
6: చూడు రామారావు, అక్కడ మా ఆవిడ అలా బాధపడుతుంటే నేను ఎలా బుట్టెత్తుకోను?
7: అమ్మో అమ్మో, ఏదో కథ నడుస్తోంది.
8: వదినా వదినా వదినా, కొంచెం బుట్టెత్తమని అన్నయ్యకి చెప్పుదినా, ప్లీజ్ వదినా.
9: అమ్మాయి పెళ్ళికి 10,000 పెట్టి కంచు పొట్ట చీర కొంటామన్నారు, మోస్ట్ 3,000 పెట్టి ఈ కాటన్ చీర నా మొహాన్ పడేస్తారా?
8: అయ్యో అయ్యో వదిన, అలా అనుకుదిన.
9: ఏం కాదులే, అందులోనూ ఆ ఎరుపు రంగు నాకు నచ్చదని తెలీదు. అసలు ఆ చీరకు జరి ఏమైనా ఉందా?
8: వదిన ప్లీజ్ వదిన, పెళ్ళయ్యాకు నీకు నచ్చిన అంచు రంగు జరి ఉన్న ఖరీదైన పట్టు చీర కొంటాను. కొంచెం అన్నయ్యని బొట్టెత్తమని చెప్పుదిన, అక్కడ ముహూర్తం దాటిపోతుందని పురోహితుడు కంగారు పెడుతున్నాడు. మేనమామలు బుట్ట తీసుకురాపోతే 4 రకాలుగా అనుకుంటారు వదిన.
9: అంటే ఏంటి? అంటే నా వల్ల మీ పరువు పోతుంది అంటున్నావా?
8: వదినా అంత కోపం తెచ్చుకోకు, నా కడుపులో ఉద్దేశం అది కాదు వదినా, ఏదో పొరపాటు అన్నాను, క్షమించు వదినా, ప్లీజ్ వదినా.
7: అబ్బో అబ్బో, విషయము మంచి రసపట్టులో ఉందే.

0: మర్యాదలే ఉండవు కానీ ఈ బ్లాక్మెయిలింగ్లకేం లోటు ఉండదు. సరే ఏం చేస్తాం, ఎప్పుడు మేమే సర్దుకోవడమే. ఇదిగో ఏమండి, కానివ్వండి, వీళ్ళు చేసింది ఎవరికీ తెలియదు కానీ చివరికి అందరూ మనల్నే చెడ్డ చేస్తారు. అత్త పెట్టే అరళ్లే కానీ కొడలు చేసే కొంట చేష్టలు ఎవరికీ తెలియవని సామెత. కానివ్వండి కానివ్వండి, పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కారులేండి.
1: అలాగే బావగారు, నాకు మాత్రం నా మేనకోడల్ని బుట్టలో ఎత్తుకొని తీసుకెళ్ళడం ముచ్చట కాదు, నా చేతుల మీద పెంచాను చిట్టి తల్లిని.
0: ఓ అబ్బో,
1: ఎవరే తమ్ముడు అటువైపు బుట్ట పట్టుకో.
2: పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేని చవట, మూడు ముళ్ళు పడని, నలుగురిలో పెట్టి కడిగైను, మరో సంవత్సరంలో కూతురి పెళ్లి చేస్తాడు కదా, అప్పుడు చూపిస్తాను నా తడాక.
3: భజత్రీలు

0: ఇదిగో లక్ష్మదిన, గీతక్క ఇలా దగ్గరగా రండి.
1: ఏమిటి?
0: ఇందాక పెళ్లి కూతురు రావడం ఎందుకు లేట్ అయిందనుకున్నారు?
1: ఎందుకు?
0: ఆ సుశీల్ లేదు, అదే పెళ్లి కూతురు అత్త. ఎంత గొడవ చేసిందనుకున్నావు?
1: ఎందుకుట?
0: తనకి 10,000 రూపాయలు కంచిపట్టు చీర కొనలేదని నానా రభసా చేసిందనుకో. రామారావు సీతయ్య ఎంత బతిమిలాడినా వినదే. మహాతల్లి కంటి చూపుతో మొగుడిని శాసిస్తోంది, బుట్టలో పెళ్లి కూతుర్ని ఎత్తనివ్వదే.
1: మేనగోడలు పెళ్ళి కదా, ఆ పాటి పెళ్ళానికి సర్ది చెప్పుకోలేడా మేనమావా?
2: ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఇప్పుడు బతిమాలడం ఎందుకు? మేనమావను చెడ్డ చేయటం ఎందుకు?
0: చివరికి సీత ఏడిస్తే గాని ఇవిడ మనసు కరగలేదు.
1: సరే సరే, ఈ గోల ఎందుకు గానీ, ఇంకా భోజనానికి లేవండి.
2: పదండి పదండి.
0: అవునులే, నాకు మాత్రం ఎందుకు? పదండి.

0: అమ్మయ్యా, భోజనం అయింది. ఒక్క 10 నిమిషాలు భుక్తాయాసం తీర్చుకుందాం. ఆ పక్కన మన వాళ్ళంతా ఏదో పిచ్చాపాటి వేసుకుంటున్నట్టున్నారు. ఏమిటో చూద్దాం. మన పురోహితుడు భైరవ శాస్త్రి కూడా ఇక్కడే ఉన్నారే.
1: రావయ్య గోపాలం, రా రా రా. ఏమిటి విశేషాలు?
0: ఏమున్నాయి బాబాయ్ గారు? అంతా మామూలే. ఈ కరోనా ఫోర్త్ వేవ్ రాకుండా ఆగితే బాగుండును అన్నట్టు బూస్టర్ డోసు వేసుకున్నారా?
1: లేదు.
2: అది సరే, కానీ ఈసారి ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుందంటారు?
1: ఎలక్షన్ల సంగతి తర్వాత. కానీ
2: ఇందాక పెళ్లి కూతురు గదిలో ఏదో గొడవ జరిగిందట కదా, పద్మగారు చెప్పారు, మీ దాకా వచ్చిందా?
0: ఎందుకు రాలేదు? నాకు పద్మే చెప్పింది. ఏడుపులు రాగాల వరకు వెళ్ళిందిట వ్యవహారం. మన రామారావు మంచి వేడి మీద ఉన్నాడు. పుస్తే ముడిపడిందిగా. ఇక చూడండి, సుశీలని వాళ్ళ ఆయన్ని కడిగి పారేస్తాడు.
1: ఏదేమైనా శుభకార్యాలప్పుడు అలకలు మొండితనాలు చెయ్యకూడదండి. పెళ్ళిళ్ళలో ఇలాంటివన్నీ మామూలే, సర్దుకుపోవాలి.
2: అయినా సుశీలకు బుద్ధి లేకపోతే వాళ్ళ ఆయనకైనా ఉండొద్దు.
3: ఇదిగో సుబ్బారావు, మా అక్కని బావని ఇంకొక మాట అంటే ఊరుకునేది లేదు. ఇచ్చిన మాటను తప్పి ఎదురు మమ్మల్ని అంటాడా రామారావు? అనని చూస్తాను.
2: ఏమై సుజ్ఞాన్, చిన్న పెద్ద ఉండక్కర్లా, ఏకవచనంతో పిలుస్తావే? సమయానికి డబ్బులు ఏర్పాటు కాలేదేమో, 2 రోజులు ఆగితే తానే కొని ఇచ్చేవాడేమో, లేకపోతే అప్పుడే నిలదేయొచ్చు కదా.
3: ఏరు దాటగానే తెప్ప తగలేసే రకాలు, బుట్టదించగానే మాట మర్చిపోరు. వీళ్ళనెవడు నమ్మమన్నాడు?
0: మీ నాన్నగారు సుశీల పెళ్లికి 100,000 రూపాయలు కట్నం బాకీ పడితే 1 సంవత్సరం పాట ఆగలా? 10,000 కోసం ముహూర్తం ముందు అంతరార్థాంతం చేయాలా?
1: ఆగండి ఆగండి, పెళ్ళి గంట కాలేదు, ఇంకా చుట్టాలంతా వెడనేలేదు, అప్పుడే ఈ రచ్చేంటి దెప్పి పడుపులే.

0: దేనికైనా వేళాపాల ఉండక్కర్లేదా?
1: మీ బోడి ఉచిత సలహాలు మాకేం అక్కర్లేదు. మీ మర్యాద మీరు కాపాడుకోండి.
2: వీళ్ళ అక్క పేరు సుశీల, వీడి పేరు సుజ్ఞాన్. ఏం పేర్లు పెట్టారండి, సార్థక నామధేయులు. దానికి బుద్ధి లేదు, వీడికి జ్ఞానం లేదు.
1: ఇదిగో మాటలు జాగ్రత్తగా రానియండి.
3: ఆగండి. కరోనా వచ్చి మన తలరాతులు మారిపోయాయి కానీ మన బుద్ధులు మాత్రం మారలేదు. 2 ఏళ్ల పాటు ఆదాయం సరిగా లేక ఎలాగోలా కష్టపడి వ్యాపారంలో 4 డబ్బులు కూడేసి పిల్ల పెళ్లి చేస్తున్నారా పెద్ద మనిషి. అంతలో వీలైతే కాస్త సహాయం చెయ్యాలి, లేదా మాట్లాడకుండా కూర్చోవాలి. ఎప్పుడో 2 ఏళ్ల నాడు కరోనా ముందాయనిచ్చిన మాట ఈ కరువు కారణంలో కూడా తీర్చమని మొండికేస్తాయట.
4: సుజ్ఞాన్ గారు, అసలు ఈ గొడవ చేసే అధికారం మీ వాళ్ళకెవరిచ్చారు? ఇదే పరిస్థితి రేపు వారికి కూడా రావచ్చు కదా.
1: మధ్యలో నువ్వెవడు ఓయ్ సత్రకాయలాగా? మా రామారావు ఏమైనా పురమాయించాడా ఏమిటి?
4: లేదండి, నా పేరు కిరణ్, పెళ్లి కొడుకు స్నేహితుణ్ణి.
1: ఇదిగో కిరణ్, ఇలాంటి విషయాలు పెద్దవాళ్ళని తేల్చుకోవాల్సినవి. నీకు వయసు చాలదు, ఇంకా పెళ్లి కూడా అయినట్లేదు. ఇందులో అనవసరంగా దూరకు.
4: చూడండి, ఇది నా ప్రాణ స్నేహితుడి పెళ్ళి. ఇక్కడ గొడవ జరిగితే దాన్ని ఆపాల్సిన బాధ్యత, ఆపే హక్కు నాకు ఉన్నాయి. ఒక దురాచారాన్ని ఎదిరించే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఇక్కడ వయోభేదాల ప్రస్తావన తీసుకొచ్చి విషయాన్ని పక్కదారి పట్టించకండి.
1: అబ్బో, పెద్ద సంఘ సంస్కృత బయలుదేరాడండి. నువ్వేమైనా వీరేశలింగమో రాజా రామ్మోహన్ రాయో అనుకుంటున్నావా?
4: సార్, ఎవరు పుట్టుకతో సంఘ సంస్కర్తలు గారు. చుట్టూ ఉన్న పరిస్థితులు వాళ్ళని అలా ప్రేరేపిస్తాయి. ఈరోజు వీరేశలింగం గారిని సంఘ సంస్కర్త అంటున్నారు, గాని అప్పటి ఛాందస్సులంతా ఆయన తిట్టినవారే.
5: చూడు నాయనా, ఇవేవి దురాచారాలు కావు, పురాతన కాలం నుంచి వస్తున్న సాంప్రదాయాలు. మన పూర్వీకులకు నీకున్నపాటి జ్ఞానం లేదంటావా ఏమిటి?
4: అంటే మన పూర్వీకులు ఒకళ్ళతో ఒకరు గొడవలు పడమని చెప్పారా? సాంప్రదాయాల్ని తప్పని నేను అనలేదు, వాటిని తప్పకుండా పాటించండి. సాంప్రదాయాన్ని అడ్డం పెట్టుకుని చేసే గొడవ గురించి మాత్రమే నేను చెప్తున్నాను. ఇచ్చేవాడు తన సంతోషం కొద్దీ ఏదిస్తే అది పుచ్చుకోవాలి, లేదా మాట్లాడకుండా కూర్చోవాలి. కానీ ఇక్కడ జరుగుతుంది అది కాదు. ఒకరు కష్టపడి సంపాదించిన డబ్బుతో కేవలం చుట్టరికాన్ని, అవసరాన్ని అడ్డం పెట్టుకుని తనకు నచ్చిన ఖరీదులో బట్టలు కొనమని అడిగే అధికారం ఎవరిచ్చారు? వాళ్ల బాధపడలేక ఏదో ఒక చీర కొనిస్తే దానికంటే ఖరీదైంది, సోకైంది కావాలని గొడవ. కాటన్ చీర కొంటే పోచంపల్లి చీర కావాలి, అదిస్తే కంచిపట్టు చీర కావాలి, అది కొనిస్తే దానికి బంగారం జరి కావాలి, అంచు పెద్దదుండాలి.
0: బాగా చెప్పేవాయి. ఈ ఆడవాళ్ల కోరికలకు అడ్డు అదుపు ఉండవు మరి.
4: అసలే ఆడపిల్ల తండ్రి బోలెడు ఖర్చులో ఉంటాడు. తన చెల్లి కూతురు పెళ్లికి ఓ మంచి చీర కొని తన భార్యకివ్వలేరా ఆ పెళ్లి కూతురు మేనమావగారు? తన భర్త బుట్ట మొయ్యాలి కాబట్టి అదే అదనుగా ఈవిడ గొంతెమ్మ కోరికలు కోరుతోంది. అదే బయట వాళ్ళెవరైనా ఇస్తే ఇలాగే నిలదీయగలరా? వాళ్ళిచ్చింది నచ్చితే వాడతారు, లేదా బీరువాలు దాచిపెడతారు, మరొక సందర్భంలో మరొకరికి పెడతారు. ఆ పుచ్చుకున్న ఆవిడికి నచ్చకపోతే మరొకరికి పెడుతుంది. చీర చూడగానే మన కోసం కొనిచ్చారా, లేదా రొటేషన్లో తోసేశారా అన్నది ఆడవాళ్లకి ఇట్టే అర్థమైపోతుంది. లోపల సణుక్కుంటారు, చాటుగా కామెంట్లు చేస్తారు. ఇలా తిరిగి తిరిగి వాట్సప్ మెసేజ్లా ఏదో ఒకరోజు ఆ చీర పుట్టింటికి చేరుతుంది.
0: అవునవును, ఇక రవికెల గుడ్డల సంగతి అయితే చెప్పనే అక్కర్లేదు. పెట్టుబడి మొక్కలని మార్కెట్లో విడిగా అమ్ముతారు.
4: అవునండి, ఈ మొక్కుబడి గుడ్డలు ఎక్కే గుమ్మం దిగే గుమ్మం తప్ప కుట్టించుకోవడానికి అసలు పనికిరావు. కొన్నిళ్లల్లో అయితే నచ్చని నాసిరకం బట్టల్ని పెట్టుబడి గుడ్డలని వేరే పెట్టుకుంటారు. ఇవి రొటేషన్లో తిరుగుతూ ఉంటాయి. సగటున చూస్తే ప్రతి మధ్యతరగతి ఇంట్లో నచ్చని వాడని చీరలు, ప్యాంటు షర్టు గుడ్డలు ఒక 10 జతలైనా ఉంటాయి.
6: నిజమే, నా దగ్గర కుట్టించుకోవాల్సిన గుడ్డలు 15 జతల దాకా ఉన్నాయి. కొన్ని అయితే అస్సలు బాలేవు, ఇంట్లో పనివాడికిచ్చినా తీసుకోడు. అందుకే మారుబేరానికి అమ్మేద్దామంటోంది మా ఆవిడ.
4: అన్ని జతలు ఎందుకు పేరుకుపోతున్నాయంటే ప్రతి చిన్న సందర్భానికి బట్టలు పెట్టడమే, అడగటమే. నిశ్చితార్థానికి బట్టలు, పెళ్లికి బట్టలు, మొదటి పండక్కి బట్టలు, శ్రీమంతానికి బట్టలు, అల్లుడు ఇంటికొచ్చినప్పుడల్లా బట్టలు, పండగొస్తే బట్టలు, పుట్టినరోజులకి పెళ్లి రోజులకి బట్టలు, చుట్టాలొస్తే బట్టలు, పుడితే బట్టలు, పోతే బట్టలు, బట్టలు బట్టలు బట్టలు.
0: బాగా చెప్పావు నాయన. ఈ చిట్ట ఇక్కడతో అయిపోలేదు. అప్పు చేసి ఇల్లు కట్టుకున్నా గృహప్రవేశానికి వచ్చిన వాళ్ళందరికీ బట్టలు, వాళ్ళు వీళ్లకి బట్టలు, వాటిలో తేడాలొస్తే మళ్ళీ ఆలకలు. ఇవన్నీ అందరి మనసులో ఉండే బాధలేనాయనా. కాకపోతే ఎవ్వరూ బయటికి చెప్పే సాహసం చెయ్యరు.
4: సరిగ్గా చెప్పారు. ఇవిగాక నెల నెలా షాపింగులు మామూలే. మార్కెట్లో ఫ్యాషన్ మారితే పాతవన్నీ

0: మ్యూజియంలోకే. మధ్యతరగతి దిగువ తరగతి కుటుంబాల్లో ఈ అనవసరమైన ఖర్చులకి అంతం లేకుండా పోయింది. ఈ ధోరణి మారనంత వరకు మన సమాజం బాగుపడదు.
1: అంటే శుభకార్యాల్లో సరదాలు సంతోషాలు ఉండక్కర్లేదా? పెళ్ళికొచ్చిన వాళ్ళందరూ సినిమా చూసినట్టు చూసి హోటల్లో తిన్నట్టు తిని వెళ్ళిపోవాలా? పెళ్ళికొడుక్కి పెళ్ళికూతురికి పెళ్ళికొచ్చిన వారికి మంచి బట్టలు కొనివ్వకూడదా? అందరూ గొడవలు చేసేవాళ్ళు, అలిగేవాళ్లే ఉండరు.
0: మంచి ప్రశ్న వేశారు. మీ సంతోషాన్ని తెలియచేయటానికి బట్టలు పెట్టడం తప్ప వేరే మంచి మార్గమే లేదా? మీరు చేస్తున్న పని మీకు సంతోషం కలిగిస్తుంది సరే, అది అవతల వారికి ఉపయోగపడుతుందో లేదో ఎప్పుడైనా ఆలోచించారా? మీరు చేస్తున్న పని నచ్చని వాళ్ళందరూ మీ మొహం మీదే చెప్పరు, అందులోనూ పెళ్లి పెద్దలు. ముఖ్యంగా పెళ్లి కూతురు తండ్రి బోలెడంత ఖర్చులో ఉంటాడు, అప్పులు చేస్తాడు. సగటున ఒక జంటకి ఓ మాదిరి మంచి బట్టలు కొనాలంటే ఇంచుమించు 2,000 రూపాయల ఖర్చవుతుంది. వియ్యాలవారు, సొంతవారు, స్నేహితులు, మొహమాటస్తులు కలిపి దాదాపు ఓ 25 జంటలైనా ఉంటారు. వీళ్లకే కాదు, వీళ్ల పిల్లలకు కూడా పెట్టాలి.
2: చిన్నపిల్లల బట్టలు పెద్దవాళ్ల బట్టల కంటే ఎక్కువ ఖరీదు ఉంటాయి.
0: అవునండి, ఈ పుచ్చుకున్న వాళ్లలో చాలామంది ఎదురు బట్టలు పెడతారు, లేదా ఎప్పుడో ఎవరో ఇచ్చి వాడకుండా పడేసిన ఫోటో ఫ్రేములు, ఫ్లవర్ వాజులు ఇచ్చేస్తారు. ఈ లెక్కను చూస్తే పెళ్లి పెద్దకి దాదాపు 100,000 రూపాయల బట్టలకే ఖర్చవుతుంది. పెళ్లికొచ్చిన దగ్గర బంధువులందరికీ తలా 2,000 ఖర్చవుతాయి.
3: అలా చెప్పునైనా, నా 60 ఏళ్ల అనుభవంలో పట్టింపులు, అలకలు, దుబారాలు లేకుండా సవ్యంగా జరిగిన పెళ్లిళ్లను వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. పెళ్లిళ్ళ కంటే ఈ జరిగిన గొడవలనే ఎక్కువగా చెప్పుకుంటారు జనాలు.
0: అక్కడితో అవ్వలేదు బాబాయ్ గారు, ఈ లెక్కంతా పెళ్లికి మాత్రమే. పెళ్లికి ముందు నిశ్చితార్థానికి మళ్లీ వేరే. ఆ పెళ్లి పెద్దకి పుచ్చుకున్న బట్టలన్నీ నచ్చుతాయా, కుట్టించుకుంటాడా? ఒకవేళ కుట్టించుకుంటే 25,000 ఖర్చవుతుంది. రెడీమేడ్ బట్టలు పెడితే సైజులు తేడా వస్తాయి, అందుకని ఆ బట్టలన్నింటినీ రొటేషన్లోకి తీసుకొచ్చేస్తారు. ఈ బట్టలు పెట్టిన వాళ్లలో కొంతమంది తామిచ్చిన బట్టలు తొడుక్కున్నాడా లేదా అని గమనిస్తూ ఉంటారు. ఇచ్చేవాళ్లు ఒక్కొక్కసారి గొప్పకి పోయి తమ స్తోమతకు మించి కొంటారు, పుచ్చుకునేవాళ్లు తమ స్తోమతకి మించి ఆశిస్తారు. ఈరోజు 10,000 రూపాయల చీర కోసం అలిగినావిడికి 10,000 రూపాయల చీర కొనుక్కునే స్తోమతుందా? తన సొమ్ము కాదు కాబట్టి, తన మొగుడి అవసరం ఉంది కాబట్టి ఈవిడ తన స్థాయిని మించి కోరికలు కోరుతుంది. తన కూతురు పెళ్లి చేస్తే ఆవిడ వదినగారికి 10,000 రూపాయల చీర కొనగలరా? ఇప్పుడు ఈవిడ సతాయింపులు భరించిన వాళ్ళు అప్పుడు ఊరుకుంటారా?
3: వీడెవడో గాని అటు అజ్ఞానిగాడికి ఇటు రామారావు కూడా తలంటేస్తున్నాడు. ఆ బాబు కిరణ్, అయితే ఇంతకీ ఈ సమస్యకి పరిష్కారం ఏమిటంటావు?
0: చూడండి, మన దేశంలో 1,000 కోట్ల రూపాయలు ఖరీదు చేసే బట్టలు కట్టుకోవడానికి కాకుండా దాచిపెట్టడానికి, రొటేషన్లో తిప్పడానికి ఖర్చవుతున్నాయి. లేనివాళ్లు ఎండకి, వానకి, చలికి అవస్థలు పడుతూనే ఉన్నారు. వీటన్నింటికీ పరిష్కారం ఏంటంటే మన సంతోషంతో పాటు అవతలి వారి అవసరాల్ని కూడా గమనించాలి. పెళ్లి పెద్దకి 2,000 రూపాయలు పెట్టి బట్టలు కొనిచ్చే బదులు 2,000 రూపాయలు డబ్బులివ్వండి. ఆయన దగ్గర నుంచి ఏమీ ఆశించకండి. అదము, ఆయనకు 1,00,000 రూపాయల అప్పు, వడ్డీ, వాయిదాలు తప్పుతాయి. పుట్టినరోజులకి, పెళ్లిరోజులకి, పండగలకి, పబ్బాలకి మీరు ఎంత పెట్టి బట్టలు కొనాలనుకుంటున్నారో అంతా డబ్బు రూపంలో ఇవ్వండి. ఆ క్షణానికి పుచ్చుకునేవాడికి బట్టల కంటే ముఖ్యమైన అవసరం మరొకటి ఉండొచ్చు, దానికి వాడుకుంటాడు. లేదా 2,000 రూపాయలు బట్టలు అతనికి నచ్చవనుకోండి, మీరిచ్చిన దానికి పైన ఎంత కావాలంటే అంత వేసుకుని తనకు నచ్చిన బట్టలు కొనుక్కుంటాడు.
4: ఆహా, అంటే పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ చందాలు వేసుకుని పెళ్లి జరిపించాలంటావు, అంతేనా?
0: జోకులేసి నవ్వి విషయాన్ని పక్కదారి పట్టించకండి. చందా, సహాయం, పొదుపు, వీటి గురించి, వీటి మధ్య ఉండే సున్నితమైన సంబంధాన్ని తెలుసుకోండి. మీ ఆలోచనల్ని బట్టి, ఉద్దేశం బట్టి పేరు మారుతుంది. చందా అన్న పేరు తీసేసి దాన్ని మీరు చేసే సహాయంగా భావించండి. దానివల్ల అవతలివాడికి జరిగే ఆదా, పొదుపు గురించి ఆలోచించండి.
4: ప్రతిదీ డబ్బుతో లెక్క కట్టడమేనా, కక్కుర్తిగా ఆలోచించడమేనా? సంతోషం, తృప్తి అక్కర్లేదా?
0: చూడండి, మనలో చాలామందికి సంతోషం, తృప్తి, పొదుపు, కక్కుర్తి వీటిపై సరైన అవగాహన లేదు. తన డబ్బైనా, పక్కవాడిదైనా, ప్రభుత్వానిదైనా అవసరానికి మించకుండా ఖర్చు చేస్తే దాన్ని పొదుపు అంటారు. తన డబ్బైతే లెక్కగా, జాగ్రత్తగా ఖర్చు పెట్టి, పక్కవాడిదో, ప్రభుత్వానిదో అయితే విచ్చలవిడిగా ఖర్చు చేస్తే ఆ మనస్తత్వాన్ని కక్కుర్తి అంటారు. సంతోషంగా ఉండటం అంటే విలాసవంతమైన జీవితం, బోల్డంత బ్యాంకు బ్యాలెన్సు, ఆస్తులు కలిగి ఉండటం కాదు. ఉన్నదాంట్లో తృప్తిగా ఉండటమే సంతోషం.
1: ఇదిగో అబ్బాయి,

0: ఉపన్యాసాలు ఆపు. ఏదో వింటున్నాం కదా అని సూక్తులు ప్రవచనాలు చెప్పకు. ఇవన్నీ వ్యాసరచనల్లో, డిబేట్లలో ప్రైజులు, పరీక్షల్లో మార్కులు సంపాదించుకోవడానికి బాగుంటాయి, కానీ ప్రాక్టికల్గా సాధ్యం కావు. తృప్తి అనేది సాపేక్షం, అంటే రిలేటివ్ అన్నమాట. నాకు తృప్తి కలిగించేది నీకు లగ్జరీ కావచ్చు, నీ తృప్తి మరొకరికి లగ్జరీ. ఇందులో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు?
1: చాలా చక్కని ప్రశ్నలు ఏమనెత్తారు మాస్టారు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. హైదరాబాద్ నుంచి విజయవాడకి ట్రైన్లో వెళ్ళినా, ట్యాక్సీలో వెళ్ళినా, ఫ్లైట్లో వెళ్ళినా, లోకల్ ట్రావెల్ కలుపుకొని గంట రెండు గంటల తేడాలో ఇంచుమించు ఒకే సమయంలో వెళ్ళిపోతాం. నలుగురున్న ఒక కుటుంబానికి ట్రైన్లో ఏసీ చైర్ కార్లో వెళితే 3,000 రూపాయలు, ట్యాక్సీలో వెళితే 8,000, అదే ఫ్లైట్లో వెళితే 15,000 రూపాయలు ఖర్చవుతాయి. తనకంటే ఎక్కువ సంపాదన ఉండేవాడితో పోల్చుకొని ఈసుకి గొప్పకి పోతే 3,000తో పోయేదానికి 15,000 ఖర్చవుతాయి. హాయిగా ట్రైన్లో వెళ్ళి మిగిలిన 12,000లో 10,000 పెళ్లి కూతురికి క్యాష్ గిఫ్ట్ ఇవ్వండి, 2,000 రూపాయలు మిగిల్చుకోండి. ఆ పెళ్లి పెద్ద ఎంత సంతోషపడతాడు.
2: ఇప్పుడు అసలే చలికాలం, ఏసీ కూడా అవసరం లేదు.
1: కరెక్ట్గా చెప్పారు బాబాయ్ గారు. హాయిగా స్లీపర్లో వెళితే 1,500 అయిపోతుంది. స్లీపర్లో వెళ్ళినవాడు కక్కుర్తి పడినట్టు కాదు. ఎందులో వెళ్ళినా సంతోషంగా ఉండటం అనేది మన ఆలోచన బట్టి ఉంటుంది. 10,000 రూపాయల చీరతోనూ హుందాగా ఉండొచ్చు, 3,000 రూపాయల చీరతోనూ ఉండొచ్చు. ఎందరో ప్రముఖులు ఎప్పుడూ నేత చీరలే కట్టుకునేవారు. వారి హుందాతనానికి, ప్రజలు వారికిచ్చే గౌరవానికి కారణం వాళ్ల వ్యక్తిత్వమే కదా. ఖరీదైన చీరలు కొనుక్కోవటానికి వాళ్ళకి డబ్బులు లేకనా? నేను చెప్పే విషయాలు ప్రసంగాల్లో మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా సాధ్యమే.
0: అంటే ఫ్లైట్లలో వెళ్లేవాళ్ళు, ఖరీదైన బట్టలు కట్టుకునేవాళ్ళు దుబారాలు చేస్తున్నట్ట? అందరూ ఎర్ర బస్సుల్లోనూ, జనరల్ బోగీల్లోనూ వెళ్తే ఎయిర్లైన్స్, లగ్జరీ సూట్లు తయారు చేసే కంపెనీలు దివాలా తీయవు.
1: చూడండి, ఫ్లైట్లో వెళ్ళడం తప్పని నేను అనలేదు. అవసరం బట్టి వెళ్ళాలి. 10 నిమిషాల సమయాన్ని కూడా ఎంతో విలువగా వాడుకునే పెద్ద పెద్ద వ్యాపారస్తులు, అధికారులు, ప్రజాసేవకులు విమానాల్లోనే వెళ్ళాలి. బాగా డబ్బులున్నవారు విమానాల్లో వెళ్ళకపోతే, ఖరీదైన బట్టలు కొనుక్కోకపోతే డబ్బులు చెలామణీలోకి రావు, ఎకానమీ కుంటుపడుతుంది. లక్షాధికారుల్ని, కోటీశ్వరుల్ని చూసి స్తోమత లేని వాళ్లు వాతలు పెట్టుకోకూడదు. 10,000 రూపాయల చీర కట్టుకోకపోతే, ఫ్లైట్లో రాకపోతే పక్కనవాడు చులకనగా చూస్తాడేమో అనే ఆలోచన నుంచి బయటపడాలి. అన్ని అనర్థాలకి ఈ ఫాల్స్ ప్రెస్టేజీయే కారణం.
2: కరెక్ట్గా చెప్పావు నాయన. ఈ ఆడంబరాలకు ఈసుకుపోయి దుబారాలు చేసి ఎన్నెన్ని కష్టాలు పడుతూ ఉంటారో, ఎంతమంది సంసారాలు తగరెట్టుకున్నారో నేను కళ్ళారా చూశాను. అవసరం లేకపోయినా అప్పు చేసి కార్లు కొనడం, ఫ్లైట్లలో తిరగడం, ఒక్కటి కాదులే.
1: పెద్దవారు ఎంతో అనుభవంతో చెప్పారు బాబాయ్ గారు. 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫీస్కో, షాప్కో కార్లు వెళ్ళి రోజు ఇంటి దగ్గర అరగంట సేపు ఎక్సర్సైజ్ సైకిల్ తొక్కడంలో అర్థం లేదు. దగ్గర దూరానికి సైకిల్ మీద వెళ్తే పెట్రోల్, సమయం కూడా మిగులుతాయి. స్టేషనరీ సైకిల్ కొనాల్సిన అవసరం ఉండదు, పైగా కాలుష్యం ఉండదు, ఆరోగ్యం కూడా. బయటకొచ్చి ఎక్సర్సైజ్ చేయలేని వారు, నడవలేని పెద్దలు, రోగులు అయితే తప్పకుండా ఇంట్లో ఎక్సర్సైజ్ సైకిల్ కొనాలి. సిటీ ట్రాఫిక్లో చిన్న చిన్న దూరాలకి సైకిల్ అయినా కారైనా ఒకటే సమయం పడుతుంది. మనం చేసే పనులు, ఖర్చులు అన్నీ మన సంతోషానికన్నా పక్కవాడు ఏమనుకుంటాడో అని చేసేవే ఎక్కువ.
2: బాగుందోయ్, చిన్న వయసులోనే ఎంతో అనుభవంతో కన్విన్సింగ్గా మాట్లాడుతున్నావు. ప్రజలందరూ ఇలాగే పొదుపుగా ఉంటే సమాజం ఎంతో అభివృద్ధి చెందుతుంది.
1: నిజమేనండి, అందరూ పొదుపుగా ఉంటే కేవలం సమాజమే కాదు, దేశం, ప్రపంచమంతా కూడా అభివృద్ధి చెందుతుంది. సందర్భం వచ్చింది కాబట్టి మరొక విషయం కూడా చెప్తాను. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఎకానమీ అనే అద్భుతమైన కాన్సెప్ట్ని అందరూ అర్థం చేసుకోవాలి. అందరూ తమ సొంత ఖర్చుతో పాటు పక్కవాడి ఖర్చును కూడా తగ్గించే ప్రయత్నం చేయాలి. అంటే ఇందాక చర్చ మొదలైన బట్టల వంటి విషయాల దగ్గర, శుభకార్యాల్లో ఇలాంటి పెట్టిపోతలు తగ్గించి డబ్బులిస్తే అవతలివాడు కూడా ఆర్థికంగా బలపడతాడు. ఇలా అనేక సందర్భాల్లో అందరూ మిగిల్చుకున్న డబ్బుతో తలా కొంచెం సహాయం చేసి తమ కుటుంబంలో ఒక పేదవాణ్ణి మంచి చదువు చదివించవచ్చు, లేదా ఒక సొంతిల్లు కొనుక్కోవడానికి సహాయపడచ్చు. దీన్నే ఫ్యామిలీ ఎకానమీ అంటారు. ఇలానే ఒక సంఘంలోని అన్ని కుటుంబాలు ఒకరికొకరు సహాయపడితే ఒక సంఘం లేదా జాతి ఆర్థికంగా బలపడుతుంది. దీన్నే కమ్యూనిటీ ఎకానమీ అంటారు.
3: బాగుంది. ఇలా అన్ని కమ్యూనిటీలు ఎకానమీ పాటిస్తే దాన్ని నేషనల్

0: ఎకానమీ అంటారు, అంతేనా?
1: సరిగ్గా చెప్పారు. కానీ నేషనల్ ఎకానమీ సాధించాలంటే ప్రభుత్వం యొక్క సొమ్ముని కూడా పొదుపుగా ఖర్చు పెట్టాలి. ఈ కరోనా పుణ్యమాని ఆన్లైన్ మీటింగులు పెరిగి చాలా ఖర్చు, సమయం మిగిలాయి. తాము సీట్లో లేనప్పుడు లైట్లు, ఫ్యాన్లు ఆపడం వంటివి నేర్చుకోవాలి. ఇంట్లో అలా వదలరు కదా. ఇలా అనేక సంఘాలు, వ్యక్తులు పొదుపుగా ఉంటే అది నేషనల్ ఎకానమీకి దారితీస్తుంది. డబ్బు మనదవ్వచ్చు, కానీ వనరులు మనవి కావు. నేచురల్ రిసోర్సెస్ని వృధా చేసే హక్కు ఎవరికీ లేదు. బిల్లు కట్టుకోగల స్తోమత ఉన్నా సరే కరెంటుని వేస్ట్ చేయకూడదు. నేనొక్కడిని పొదుపుగా ఉంటే ఏం జరుగుతుందిలే అని ప్రతివాడు అనుకోవటం వల్లే మన దేశ ఆర్థిక స్థితి ఎప్పటికీ బాగుపడట్లేదు. నా నుంచే మొదలు పెడదాం అనుకోవాలి. ఆటం బాంబ్ అటాక్ తర్వాత నేలమట్టమైన జపాన్ అంత తొందరగా అభివృద్ధి చెందిందంటే దానికి కారణం వారు సాధించిన నేషనల్ ఎకానమీయే.
2: బాగుంది బాగుంది, కానీ నాది ఒక చిన్న సందేహం. మరి అందరూ బట్టలు కొనడం తగ్గించేస్తే మరి బట్టలు తయారు చేసే కంపెనీలు నష్టపోవు?
1: మంచి ప్రశ్న వేశారు. దేశ ప్రజలకి బట్టల అవసరం తగ్గిందనుకోండి, అప్పుడు బట్టల్ని తయారు చేసే కంపెనీలు మిగిలిన బట్టల్ని ఎగుమతి చేస్తాయి, లేదా తమ పెట్టుబడిని బట్టల కంటే దేశానికి అవసరమైన లాభదాయకమైన వేరే ప్రాజెక్టుల్లో పెడతాయి. ఎవరూ నష్టపోరు. ఎప్పుడైతే ప్రజలు విలాసాల నుంచి అవసరాల వైపు ఆలోచిస్తారో అప్పుడు ప్రజల కొనుగోలు శక్తి అంటే పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది. 130 కోట్ల మంది ప్రజల్లో కనీసం 10 కోట్ల మంది సంవత్సరం మొత్తంలో ఒక జత బట్టలు కొనుక్కోవటం మానుకొని 2,000 రూపాయలు పిఎం కేర్స్ ఫండ్కి విరాళమిస్తే ప్రభుత్వానికి ఈ కష్టకాలంలో 20,000 కోట్లు సమకూర్చినట్లయ్యేది. ప్రపంచంలో ఎవరు ఏ పని చేసినా అది సంతోషం కోసమే కదా. కాకపోతే దానికి మనం ఇచ్చుకునే నిర్వచనం సరిగ్గా ఉండాలంతే.
3: క్షమించండి, ఏదో ఆవేశం తట్టుకోలేక ఎక్కువ మాట్లాడేశాను.
4: చూడయినా, నీకు పెళ్ళయిందా? ఏం ఉద్యోగం?
3: నాకింకా పెళ్లి కాలేదండి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని.
4: మరి ఇన్ని సూక్తులు ఒల్లించావు కదా, నువ్వేమైనా వెనకేశావా?
3: నేను పాటించకుండా ఒకరికి సూక్తులు చెప్పడం నాకిష్టం ఉండదు. నాకు నెలకి 50,000 జీతం, ఉద్యోగం వచ్చి 4 ఏళ్ళయింది. పుట్టినరోజులకి, పండగలకి అమ్మా నాన్న ఇచ్చిన డబ్బులతో నేను దాచుకున్న దాంతో కలిపి ఈ మధ్య 20 లక్షలు లోన్ తీసుకుని 30 లక్షలతో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నాను. పెళ్ళైతే ఖర్చులు పెరుగుతాయి కదా, మా ఆఫీసు ఇంటికి దగ్గరే, అందుకని ఆఫీస్కి సైకిల్ మీద వెళ్తాను. ఎండాకాలం కాకపోతే స్లీపర్లోనే ప్రయాణం చేస్తాను. నాకు 10 జతల బట్టలు మాత్రమే ఉన్నాయి. నేను పెద్ద ఆదర్శవాదనని చెప్పట్లేదు, ఏదో మీరు అడిగారని చెప్తున్నానంతే. మీ మాటలు చూస్తే మీరేవో సంబంధాలు వెతుకుతున్నట్టు అనిపిస్తుంది.
5: భయపడకండి, పెళ్ళైతే పెళ్ళాన్ని సైకిల్ మీద డబుల్స్ తొక్కనిలేండి.
4: ఏమైనా అసాధ్యుడోయ్.
3: థ్యాంక్స్ అండి, కొంచెం ముఖ్యమైన పనుంది, వెళ్ళొస్తానండి. అందరికీ నమస్కారం.
6: పిల్లాడు చాకులాగా ఉన్నాడు, ఎవరితో? అదృష్టవంతురాలు. బంగారం పూలతో పూజ చేస్తూ ఉండాలి.
7: మీరింతవరకు ఆలోచించండి నాటిక విన్నారు. రచన శ్రీ కొమ్మా జోస్యుల సద్గురుచరణ్, నిర్వహణ శ్రీ వారణాసి ఉదయభాస్కరమూర్తి, సహకారం శ్రీమతి పి శ్యామలామణి, శ్రీ కె సద్గురుచరణ్. ఇందరి పాత్రలు, పాత్రధారులు: సుశీల శ్రీమతి జె శైలజారావు, మేనమామ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్, బాబయ్య గారు శ్రీ పివి రామ్ గోపాల్, గోపాలం శ్రీ ఎన్సిహెచ్ఎస్ వెంకటాచార్యులు, సుబ్బారావు శ్రీ బి వెంకటేశ్వర్లు, రామారావు శ్రీ సిహెచ్ మహేష్, పురోహితుడు శ్రీ వారణాసి ఉదయభాస్కర్, పద్మ శ్రీమతి బివి దుర్గా భవాని, సీత శ్రీమతి జేవిఎల్ కామేశ్వరి, సుజ్ఞాన్ శ్రీ నన్న మధు, కిరణ్ శ్రీ ఇ రమేష్, గీత శ్రీమతి ఎస్ అరుణాదేవి, లక్ష్మి శ్రీమతి సిహెచ్వి నాగలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
8: ఆకాశవాణి విశాఖపట్నం.

0: నిన్నెంతో మెచ్చాడే నీకు మనసు ఇచ్చాడే ఎదురు చూస్తున్నాడే పిల్ల వచ్చాడే పిల్ల.
1: కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఈ పాట అల్లుడే మేనల్లుడు చిత్రం నుంచి ఘంటసాల ఆలపించిన గీతం విన్నారు. సంగీతం బి శంకర్.

0: అణువను ఊరీదగా మెల్ల మెల్ల మెల్లగా
1: అణువను ఊరీదగా
2: దాగుడు మూతల చిత్రం నుంచి ఘంటసాల పీసుశీల పాడిన పాట విన్నారు కేవీ మహాదేవన్ స్వరకల్పనలో.

ఎస్పీ కోదండపాణి స్వరకల్పనలో పనిలో కేజే యేసుదాస్ ఆలపించిన గీతం విన్నారు. చిత్రం బంగారు తిమ్మరాజు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఆపాత మధురాలు పాత సినిమా పాటలు వింటున్నారు.

కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న ఈ పాట రాజకోట రహస్యం చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట, సంగీతం విజయకృష్ణమూర్తి.

ఇవాడ కేంద్రం నుండి 8:30 ప్రసారమవుతుంది. రేపు ఉదయం 8:35 మధ్యాహ్నం 2:31 కర్ణాటక సంగీత కార్యక్రమం వింటారు. ఇందులో శ్రీ ఎన్ అబ్దుల్ రెహమాన్ మరియు బృందం వారి నాదస్వరం ప్రసారమవుతుంది. రేపు ఉదయం 10:00 భారత్ యూకే మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సిఈటిఏపై ప్రత్యేక ముఖాముఖి ప్రసారమవుతుంది. అతిథి పి వైదేహి, కార్యదర్శి ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, పరిచయకర్త రావల సాయి గిరీష్. 12:40 హిందీ సినిమా పాటలు వింటారు. మధ్యాహ్నం 2:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో కార్గిల్ విజయ్ దివాస్, ఈ అంశంపై సంభాషణ ప్రసారమవుతుంది. పాల్గొన్నవారు శ్రీమతి డి మానస, శ్రీమతి డి శ్రీదేవి. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం, 6:30 సాయం సమీరం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో లయ విన్యాసం శ్రీ కుసుమూరి మధు డోలు లయ విన్యాసంలో ఆదితాళం వింటారు. అనంతరం ఫిట్నెస్ మంత్ర వికాసం అంశాలతో పాటు సినిమా పాటలు ప్రసారమవుతాయి. 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వరి తొలి దశలో ఆశించే చీడపీడల యాజమాన్యం, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ పి ఉదయబాబు గారి ప్రసంగం వింటారు. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. వికసిత్ భారత్ 7:45 విజయవాడ కేంద్రం నుంచి వింటారు. రేపు రాత్రి 8:00 తిరిగి 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. రేపు రాత్రి 8:15 టుడే ఇన్ పార్లమెంట్, పార్లమెంట్లో జరిగిన కార్యకలాపాలపై సమీక్ష ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. రేపు రాత్రి 10:00 క్వశ్చన్ హవర్ ఇన్ పార్లమెంట్ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. అనంతరం ఆపాత మధురాలు, పాత చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ వివరాలు వింటారు. వాల్తేర్ వాతావరణ పరిశోధన కేంద్రం వారు అందజేసిన సమాచారం ప్రకారం వాల్తేర్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 31.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్. విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం 0.05 మిల్లీమీటర్లుగా నమోదైంది. వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉండి 1-2 చోట్ల చెదురుమదురు జల్లులు కానీ చిరుజల్లులు కానీ పడే సూచన ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు. మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 ఉదయం ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.